ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 9వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 31వ తేదీ శుక్రవారం ఎఫ్ఎం బ్యాన్లో 100.2 మెగాహెర్ట్స్ పై ఈలటి ప్రసారాలు ప్రారంభం. ఈ కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్పై ప్రపంచవ్యాప్తంగా మీ మొబైల్ ఫోన్లలో వినవచ్చు. సమయం 5:57.

प्रार्थना भक्ति संगीत कार्यक्रमम् ఈ ఎల్లటి కార్యక్రమంలో విందాం దేవీ స్వరమాలిక.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు దేవీ స్వరమాలిక విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి పొద్దుకి 11 గంటల దాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుల ఏడంబాకు అంబటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం వేయించిన నూనెలు ప్రభావాలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చేట, హిందీ ఉపన్యాస సామ్రాట్ మున్షీ ప్రేమ్చంద్, ప్రభుత్వ జూనియర్ కళాశాల హిందీ అధ్యాపకులు ఎం బాలాజీ ప్రసంగము, కైత కాంచనవల్లి రత్నాకర్ స్వీయ పద్యాలు, ఇంకా మరికొన్ని అంశాలు ఉంటాయి. హిందీలో 8 బాగు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 బాస రుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి మలయశ్రీ రాసిన పద్యాలు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. పొద్దుగల 10:00 నుంచి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. పగటికి 3:00 నుంచి హిందీ వివిధ భారతి కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి. ఇక పొద్దుమట్టు 5:30 కథ ఇందాం కార్యక్రమంలో ఎగిరి కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలిక పిల్ల పెళ్లి కథ ప్రసారమవుతుంది. ఈ కథ రచన చంద్ర ప్రతాప్ కంతేటి, చెప్తున్నది ఈ వరలక్ష్మి. అట్లనే స్నేహితులు కథల సంపుటి నుండి నెమలి కోకిల కథ ప్రసారమవుతుంది. ఈ కథ రచన కన్నెగంటి అనసూయ, చెప్తున్నది జి జ్యోతి. ఇక 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకానగర్లోని డైరీ పార్లర్ నిర్వాహకురాలు జి జ్యోతితో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక పుజ్జమట్టు గిరిపదం కార్యక్రమంలో 6:20 తలమడుగు మండలం నర్సాపురి గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాం భాషలో పాడిన జువారింగ్ పాటలు, ఆదిలాబాద్ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన ఆత్రం షేకు బృందం పాడిన గోండి భజనలు ప్రసారమవుతాయి. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పొద్దుకి 7 బాగు చీడపీడల నివారణలో వివిధ రకాల ఎరలు వాటి వాడకం వల్ల కలిగే లాభాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చేట, వర్షాధార రాగి సాగులో మెళకువలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. పుస్తకంతో కార్యక్రమంలో వద్దీకి 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 17వ భాగంలో పండిత్ దీనానాథ్ మంగేష్కర్ గురించిన విశేషాలు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. ఈ పుస్తక రచన కూడా ఎస్ రాజవర్ధన్ గారే.

ఇక 9:45 గీతం కి బహార్ కార్యక్రమంలో పాత హిందీ సినిమా పాటలు ప్రసారమవుతాయి. పొద్దుకి 10:00 మన పురాణాలు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం నాకిపేట గ్రామానికి చెందిన పోలే అంజన్న బృందం చెప్పిన నల్ల పొచ్చమ్మ ఒగ్గు కథ 4వ భాగం ప్రసారమవుతుంది. వీటితో పాటు సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. సినిమా పాటల కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు పొద్దుగల్లా 8:40 సింగిడి, పుజామట్ 5:00 మాట చెప్పున రీ పాట అయినుండ్రి, పొద్దుకి 8:00 ఉషారు, రాత్రి 10:30 మధురిమ. ఈ కార్యక్రమాలలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. అయితే సింగిడి, మాట చెప్పున రీ పాట అయినుండ్రి, ఉషారు ఈ మూడు కార్యక్రమాలకు మీరు ఫోన్ చేసి పాటల్ని కోరుకోవచ్చు. ఫోన్ నెంబర్లు 2300081295801. దీనికి కోడ్ ఆదిలాబాద్ ఎస్టేట్ కోడ్ జత చేయాల్సి ఉంటుంది. ఇవి ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:45 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి 7:00 అంబటల్ల సంగతుల కార్యక్రమంతో మీ ముందుకు వస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: మాట్లాడుతూ క్లీన్ ఎనర్జీ విధానం ద్వారా రాష్ట్రాన్ని స్వచ్ఛందన రంగంలో దేశంలో అగ్రస్థానానికి తీసుకువెళ్లడమే లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో అనేక మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలుపుతూ,
1: రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ కానివ్వండి, ఫార్మాకు సంబంధించిన అనేక పరిశ్రమలు కర్నూలు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నాం. టాటా లాంటి పెద్ద సంస్థ మన ప్రాంతానికి వచ్చింది. ఈ రోజు ఇన్స్టాలేషన్ వల్ల కన్స్ట్రక్షన్ అప్పుడు 4000 మంది యువతి యువకులకి ఉద్యోగాలు వస్తాయి. ఈ 800 మెగావాట్ల ద్వారా 1100 మంది రైతులకి 30 సంవత్సరాల లీజ్ వాళ్ళే డైరెక్ట్ గా మీ అకౌంట్ లో ఇవ్వబోతున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లో తాటి ఆధారిత పరిశ్రమ కోసం తాటి అభివృద్ది బోర్డును ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన్ను కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో జాతీయస్థాయి పాల్మీరా అభివృద్ది బోర్డును ఏర్పాటు చేసి తాటి పరిశ్రమలకు ప్రోత్సాహమివ్వాలని విజ్ఞప్తి చేశారు. తాటి బెల్లం, తాటి పంచదార, తాటి ఆకులతో తయారయ్యే ఉత్పత్తుల పరిశ్రమల అభివృద్దితో పాటు గిరిజనులు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సోము వీర్రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో రేపు జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో విద్యుత్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమానికి నిరంతర విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే రానున్న గోదావరి పుష్కరాల కోసం విద్యుత్ మౌలిక సదుపాయాల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సూచించారు. పుష్కరాల నాటికి 19 కొత్త ఉపకేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా తీర్చిదిద్దామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 1 ఆగస్టున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాట్లను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విమానాశ్రయ టెర్మినల్లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బొబ్బిలి వీణ, కూచిపూడి నృత్య భంగిమలు, ఏటికొప్పాక బొమ్మలు, కలంకారీ కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగండలో పరిశ్రమల ద్వారా లభించే కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో మౌలిక వస్తుల కల్పన చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. పెనుగొండ ఆర్డీఓ కార్యాలయంలో కియా సంస్థ, రాష్ట ప్రభుత్వం మధ్య 12 కోట్ల రూపాయల వ్యయంతో ఐటీఐ కళాశాల నిర్మాణానికి నిన్న అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశ్రమలు ఉపాధి కల్పించడంతో పాటు సీఎస్ఆర్ నిధుల ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 12 కోట్ల రూపాయలతో ఐటీఐ కాలేజ్ నిర్మాణానికి సీఎస్ఆర్ నిధులు కేటాయించడం, ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. 14-19లో మరి కియా రావడం, కియా మరి అనుబంధ సంస్థలు రావడం, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్షలాది మందికి ఉపాధి చూపించడం, ఈ రాష్ట్రానికి సంపత్తో పాటు మరి సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ముందు జిల్లాలో కూడా పలు అభివృద్ది కార్యక్రమాలు చేశారు.
0: యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు స్వయం సమృద్ది సాధించవచ్చునని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అన్నారు. విజయవాడలో ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ ఆధ్వర్యంలో వస్తుసేవల పన్ను జీఎస్టీపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ, సరియైన శిక్షణ, అవగాహనతో సంపాదించిన నైపుణ్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడే విజయం సాధించవచ్చునని జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. పూణే మచిలీపట్నం జాతీయ రహదారి అభివృద్ది పనులపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వివరాలను వెల్లడించింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. సంగారెడ్డి హైదరాబాద్ నందిగామ మధ్య 6 లేన్ల విస్తరణకు డీపీఆర్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకు

0: కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో హైదరాబాద్లో నిన్న నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వాగులు చెరువుల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ, ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రశ్నపత్రాల లీకేజ్ అరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ పరీక్షల అక్రమ పద్దతుల నివారణ సవరణ బిల్లు ముఖ్యోద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎల్నిన పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. సంసదా సార్వజనిక పరీక్షా అనుచిత సాధన నివారణ సంశోధన విధేయకం పారితం. రాజ్యసభయా ఏతత్ విధేయకం హ్యః పారితం. లోకసభయా తు బుధవాసరే ఏవ తత్ అనుమోదితమాసీత్. అస్మిన్ విధేయకే అనేకాని మహత్వపూర్ణాని ప్రావధానాని అంతర్భూతాని సంతి. ఏతేషు దోషభ్యః అధికతమః దశవర్షీయః కారావాసః, దశకోటి రూప్యకా పర్యంతః అర్థదండః తథా సంపత్త్యధిగ్రహణం సమ్మిళితమస్తి. ప్రకరణానాం శీఘ్ర నిస్తారణం సునిశ్చితీకర్తుం ప్రత్యేకస్య రాజ్యస్య కేంద్రశాసిత ప్రదేశస్య చ ప్రశాసనాయ విశేష ద్రుత న్యాయాలయానాం స్థాపనా విధేయకే అనివార్యతయా విహితా. తథైవ ఆరక్షిస్థానకే సూచనా పంజీకరణ దినాంకాద్ ద్విమాసాభ్యంతరే అపరాధానాం అన్వేషణం భవేత్. అభియోగపత్ర ప్రస్తుతేః త్రిమాసాభ్యంతరే చ నిర్ణయో భవేత్. పూర్వం సదనే విధేయకం నివేద్య డాక్టర్ జితేంద్ర సింహః అవదత్ యత్ ఏతత్ విధేయకం రాష్ట్రస్య విద్యార్థినాం యువజనానాం చ హిత సంరక్షణే ప్రశాసనస్య దృఢ ప్రతిబద్ధతాం పునః ప్రతిపాదయతి. అనంతరం సదనం అద్య ప్రాతః 11 వాదన పర్యంతం స్థగితం. సంసదా రాష్ట్రీయ గౌరవ అపమాన నివారణ సంశోధన విధేయకమపి పారితం. లోక్సభయా హ్యః, రాజ్యసభయా తు బుధవాసరే ఏవత్ ఏతత్ అనుమోదితమాసీత్. అనేన విధేయకేన రాష్ట్రగీతాయ రాష్ట్రగానవదేవ వైధానిక సంరక్షణం ప్రదాస్యతే. అథ రాష్ట్రగీతస్య అపమానః చ దండనీయః అపరాధః భవిష్యతి. ఏతేషాం అపరాధానాం కృతే అధికతమః త్రివర్షీయః కారావాసః, అర్థదండః ఉత వా ఉభయమపి విహితం భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్తవాన్ యత్ విశ్వసనీయ పరీక్షా వ్యవస్థాయాః నిర్మాణార్థం ప్రశాసనం నిరంతరం కార్యరతమస్తి. సామాజిక సంచార పటలే ప్రసారితే ఏకస్మిన్ దృశ్య శ్రవ్య సందేశే ప్రధానమంత్రి అవదత్ యత్ విగతేషు దశకేషు కేంద్రీయ రాజ్య ప్రశాసనాభ్యాం ప్రశ్నపత్రాణాం గోప్యతాభంగస్య సమస్యా నిరంతరం అనుభూయతే. అనేన చ విద్యార్థినాం భవిష్యం సంకటాపన్నమభవత్. సః అవదత్ యత్ ఏతత్ సర్వం మనసి నిధాయ సంపూర్ణ దేశే కేంద్రే రాజ్యేషు చ శిక్షావ్యవస్థాయాః పరీక్షావ్యవస్థాయాశ్చ పరిష్కారః అత్యావశ్యకః అభవత్. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ హ్యః మంత్రిమండలీయ సురక్షా సమిత్యుపవేశనస్య అధ్యక్షతాం అకరోత్. అస్మిన్నుపవేశనే పశ్చిమైషియాయాం ప్రవర్తమానస్య సంఘర్షస్య తత్సంబద్ధస్థితేః తథా విభిన్నమంత్రాలయైః విభాగైశ్చ కృతానాం ఉపాయానాం సమీక్షా కృతా. ఉపవేశనం సం

0: बोधयन् प्रधानमन्त्री घटनाक्रमाणां नियमितानुवीक्षणाय नागरिकानां हितसंरक्षण सम्बद्धानाम् उपायानां शीघ्रकार्यान्वयनाय च एकीकृत समन्वित तन्त्रस्य निर्माणम् आहूतवान्। उच्चतम न्यायालयेन राष्ट्र राजधान्यां सद्य एव जातेषु छात्र विरोध प्रदर्शनेषु पैलेट गन इत्याख्यस्य प्रयोगेन आहतानां जनानां समुचित चिकित्सायै दिल्ली प्रशासनाय निर्देशः प्रदत्तः। मुख्य न्यायाधीशस्य सूर्यकांतस्य अध्यक्षतायां त्रिन्यायाधीशपीठं जंतर मंतर इत्येतस्मिन् स्थले दिल्ल्याः अन्येषु स्थानेषु च प्रदर्शनरत छात्रेषु पैलेट गन इत्यस्य प्रयोग संबद्धां याचिकां शृणोति स्म। श्रवणकाले न्यायपीठेनोक्तं यत् आरक्षिभ्यः विशिष्ट परिस्थितिषु एव पैलेट गन इत्यस्य प्रयोगस्य अनुमतिः अस्ति। राष्ट्रमंडल क्रीडासु भारतीय भारोत्तोलक लवप्रीत सिंह पुरुषाणां दशाधिकैकशत किलोग्राम भारवर्गे रजत पदकं प्राप्तवान्। अपरञ्च भारतीय क्रीडिका सीमा कालीरमन महिलानां डिस्कस थ्रो इत्येतस्यां प्रतिस्पर्धायां कांस्य पदकं प्राप्तवती। ग्लास्गो नगरे अष्टम दिवसस्य समाप्तौ ऑस्ट्रेलिया देशः दशाधिकैकशत पदक ही पदकतालिकायां शीर्षस्थाने वर्तते। भारतं तु सप्तदश पदकैः सह दशम स्थानम् अधितिष्ठति। इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम जिल्ला समाचार लेख निजामाबाद जिल्ला विवरालु मीकु अंदिस्तारु श्री डी राजकुमार।
2: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్కు సంబంధించి ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 82% డిజిటలైజేషన్ పూర్తి కాక నిర్ణీత గడువులోగా 100% పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ఎంతో ఉత్తమమని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు కార్యాచరణపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో నిజామాబాద్ కలెక్టరేట్ లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. సూపర్ ఎల్నినో కారణంగా నెలకొన్న ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ఎంతో శ్రేయస్కరమని సుదర్శన్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గ్రామ గ్రామాన క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. నకిలీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు వాట్సాప్ మెసేజీలపై అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ప్రజలను హెచ్చరించారు. తెలియని నెంబర్లు క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయవద్దని, మోసపోతే వెంటనే 1930 లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. దక్షిణ మధ్య రైల్వే జానకంపేట్ వద్ద ఏర్పాటు చేసిన రైల్వే గూడ్స్ షెడ్ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సౌత్ సెంట్రల్ రైల్వేకు 2014 కంటే ముందు 258 కోట్లు ఖర్చు చేస్తే ప్రధాని మోదీ 12 కాలంలో 5,454 కోట్లను తెలంగాణకు ఇచ్చారని పేర్కొన్నారు. 340 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్, 562 కిలోమీటర్ల డబుల్, థర్డ్, ఫోర్త్ లైన్ పనులను పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా 58 కోట్లతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ పునః నిర్మిస్తున్నట్టు వివరించారు. బీఆర్ఎస్ 10 పాలన, 2.5 తమ ప్రజాపాలనపై చర్చకు సిద్దంగా ఉన్నామని టీపీసీసీ అధ్యకులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కలిసి ఆయన నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగాల పేరుతో కేటీఆర్ దొంగ ఏడుపు ఏడుస్తున్నారంటూ విమర్శించారు. ఉద్యోగాల గురించి కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, బీఆర్ఎస్ 10 పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 100 కోట్లు గోదావరిలో పోశారని ఆరోపించారు. రేషన్ కార్డు కలిగిన లబ్దిదారులంతా గడువులోగా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని నిజామాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈకేవైసీ విషయంలో లబ్దిదారులందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటూ, ఇప్పటివరకు ఈకేవైసీ చేయించుకోని లబ్దిదారులు తమ రేషన్ కార్డులను తీసుకుని తక్షణమే సంబంధిత డీలర్లను కలవాలని సూచించారు. ఈకేవైసీ ఉచితంగా చేసుకునేందుకు జులై 31 వరకు గడువు ఉందని, ఈకేవైసీ చేసుకోని లబ్దిదారులకు భవిష్యత్తులో సరుకులు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతాయని వెల్లడించారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ అమలుతో స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో

0: మరింత ప్రాధాన్యత లభిస్తుందని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నిజామాబాద్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ కు బియ్యాన్ని ఎగుమతి చేయడానికి నగరంలోని గజానన్ రైస్ మిల్ యాజమాన్యం అనుమతులు సాధించింది. భారత్ యూకే మధ్య అమల్లోకి వచ్చిన ఈ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా ఎగుమతులకు లభిస్తున్న అవకాశాలను రైస్ మిల్ వినియోగించుకుంటోంది. ఈ మేరకు మిల్లు నుంచి యూకేకు ఎగుమతి అవుతున్న సోనా మసూరి బియ్యం నిల్వలతో కూడిన వాహనాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు. యూకేకు బియ్యం ఎగుమతులు ప్రారంభం కావడం జిల్లాకు గర్వకారణమని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన బియ్యాన్ని ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు జిల్లాకు మంచి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని సీఎం రేవంత్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. స్వయంగా కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కవిత, కేటీఆర్, హరీష్ రావులపై చేసిన అవినీతి, క్విట్ ప్రోకో ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు అవసరమన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మరియు ఐఎంఏ డాక్టర్ సహకారంతో డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన టూకే రన్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
1: శ్రీ డి రాజ్కుమార్ అందించిన నిజామాబాద్ జిల్లా వివరాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంట్ పబ్లిక్ పరీక్షల బిల్లును ఆమోదించింది. సముద్రయానయన రంగం ఇటీవల భౌగోళికంగా వచ్చిన అంతరాయాల నుంచి పాఠాలు నేర్చుకుని మన భవిష్య సముద్ర ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర నౌకాయాన మంత్రి సర్వానంద్ సోనోవాల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ పురుషుల 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. నమ్మదగిన పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం నిరంతరం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో మోదీ మాట్లాడుతూ, గత అనేక దశాబ్దాలుగా ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ సమస్యను ఎదుర్కొన్నాయని, ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందని అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల్లో, కేంద్రంలో, దేశవ్యాప్తంగా విద్యా పరీక్షా విధానంలో సంస్కరణలు చాలా ముఖ్యమైనవని తాము నిర్ణయించామని ఆయన చెప్పారు.
1: दोनों सदनों ने इस कठोर कानूनों वाले प्रावधानों वाले इस बिल को पास कर दिया है. अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ है. काम आगे भी चलता रहेगा. हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे. इस विश्वास के साथ साथियों, आइए हम सब मिल करके विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिला करके चले. बहुत बहुत धन्यवाद.
0: కఠినమైన చట్టపరమైన నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని ప్రధానమంత్రి చెప్పారు. విద్యార్థులను కష్టం నుంచి రక్షించేందుకు, వికసిత్ భారత్ పునాదిని బలపరచడానికి పారదర్శకమైన సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత పరీక్షా విధానం, బలమైన పేపర్ లీక్ వ్యతిరేక చట్టాలు, పరీక్షా మాఫియాపై కఠినమైన చర్యలు చాలా ముఖ్యమైనవని మోదీ చెప్పారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లును బుధవారం నాడు లోక్సభ ఆమోదించగా రాజ్యసభ నిన్న దీనికి ఆమోదం తెలియజేసింది. భోజన విరామం అనంతరం సభ తిరిగి సమావేశమైనప్పుడు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చకు 7 గంటల సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సవరణ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక కొత్త నిబంధనలను చేర్చారు. కేసుల సత్వర పరిష్కారం జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంత యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. చార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుండి 3 నెలల్లో విచారణ పూర్తి కావాలి. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ సమస్య భారతదేశంలో ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుందని, దేశంలో ప్రతి పౌరుడికి దీంతో సంబంధం ఉందని

0: పరీక్షల్లో అక్రమాలు అరికట్టేందుకు ప్రతిపాదిత సవరణలు ప్రభావవంతంగా ఉండవని అన్నారు. తాము ప్రతిపాదిత బిల్లుకు మద్దతిస్తున్నప్పటికీ పారదర్శకమైన పేపర్ లీక్ లేని పరీక్షలు ఉండేలా చూసేందుకు అవసరమైన కఠినమైన నిబంధనలు బిల్లు లేవని అభిప్రాయపడుతున్నారని చెప్పారు.
1: ज्यादा जुर्माना, कड़ी सजा, स्पेशल टास्क फोर्स, फास्ट ट्रैक कोर्ट्स जैसे प्रावधान आपने इसमें रखा है, इससे कुछ फर्क पड़ने वाला नहीं. लेकिन ये जो मजबूत कानून लाने के लिए हमने 2024 में ही इसकी मांग रखी थी, लेकिन तब आपने हमारी इस बात को नहीं माना.
0: దేశ రాజధానిలో ఇటీవల విద్యార్థుల నిరసన సమయంలో పెల్లెట్ గన్ల వినియోగం వల్ల గాయపడిన వ్యక్తులకు సరైన వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు నిన్న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఢిల్లీ జంతర్ మంతర్ ఇతర ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై మెటాలిక్ పెల్లెట్ గన్లను ఉపయోగించారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ నిర్వహించింది. విచారణ సందర్భంగా అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి పోలీసు నిబంధనలు అనుమతిస్తాయని, నిబంధనలను స్వయంగా సవాల్ చేయనంత వరకు అటువంటి ఆయుధాల వినియోగాన్ని చట్టవిరుద్దంగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. శాంతి భద్రతల పరిరక్షణ చర్యలో భాగంగా గుంపులు చెదరగొట్టేందుకు పంప్ యాక్షన్ రైఫిల్స్, ప్రొజెక్టైల్ యాక్షన్ గన్ల నుంచి కాల్చే మెటాలిక్ లేదా పాక్షికంగా మెటాలిక్ ప్రొజెక్టైల్స్ వాడకాన్ని దశల వారీగా నిలిపివేయాలని లేదా నిషేధించాలని పిటిషనర్లు కోరారు. నిర్దేశిత గడువులను ఖచ్చితంగా పాటిస్తూ సముద్రయాన రంగంలో ప్రధాన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ లక్ష్యాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆయన దీర్ఘకాలిక సముద్ర రంగ ఆశయాలు సాధించేందుకు తమ మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, భారత లోతట్టు జలమార్గాల ప్రాధికార సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సోనోవాల్ సూచించారు. భవిష్యత్ ప్రణాళిక రచనలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అంతరాయాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా సంస్థాగతంగా మరింత పటిష్టత సాధిస్తామని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, లాజిస్టిక్ సామర్థ్యం విస్తరించడం, దేశీయంగా తయారీని ప్రోత్సహించడం, ప్రపంచ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంపొందించడం ద్వారా భారత్ను ప్రపంచంలోని ప్రముఖ సముద్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టగలుగుతామని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. మహానది జల వివాదానికి సంబంధించి సామరస్యపూర్వక పరిష్కారం కోసం ఈ సమావేశం జరిగింది. జలశక్తి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహానది రెండు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రజలకు జీవనాడి అని కేంద్ర మంత్రి మాట్లాడారు. న్యాయమైన, స్థిరమైన, పరస్పర అంగీకార యోగ్యమైన పరిష్కారం సాధించేందుకు చర్చలు జరపాలని ఆయన సూచించారు. కేరళలో ఈరోజు 14 జిల్లాల్లోకి 11 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన 3 జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గుజరాత్కు కూడా వాతావరణ శాఖ తీవ్రమైన వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 158 గంటల్లో గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. 1 ఆగస్టు వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. గుజరాత్లో రుతుపవనాల పరిస్థితి తీవ్రంగా ఉంది. అహ్మదాబాద్, ఆనంద్, సూరత్, నవ్సారీ, వల్సాద్ సహా మధ్య దక్షిణ గుజరాత్లో 13 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఒడిషాలో మహానది పరివాహక ప్రాంతంలో నీరు భారీగా పెరుగుతుండటంతో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ సీజన్లోనే అత్యధిక వరద ప్రవాహం ఈ సాయంత్రానికి ముండాలికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. వరద పరిస్థితులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కొత్తగా వర్షం కురుస్తుందన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు నిఘా ముమ్మరం చేశారు. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరిపిన అణచివేత కారణంగా 40 పైగా మరణించడంతో ఆ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న మహిళ ఆందోళనకారులను స్థానిక అధికారులు ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడలో నిన్న రాత్రి జరిగిన పోటీలో పురుషుల 110 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ వెండి పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల

0: డిస్కస్ త్రోలో సీమా కలీరామ్నాథ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. 8వ రోజున భారత్ 17 పతకాలతో 10వ స్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. విశ్వసనీయమైన పరీక్ష వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉదయ తరంగిణి.

ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా వినండి సుపథం. సామాన్యుని విజయగాథ శీర్షికన తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ భాషలో 23 పుస్తకాలు రచించిన శ్రీ కొండా మురళి గారితో కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ.

అంబటాళ్ల సంగతులు. శ్రోతలందరికీ మరొక్కసారి శుభోదయం. ఉదయం అంటే కేవలం కొత్త రోజు మాత్రమే కాదు, మన కలల్ని నిజం చేసుకోవడానికి లభించిన మరొక అద్భుతమైన అవకాశం. ఆహ్లాదకరమైన ఉదయాన్నే మీ ఆలోచనలకు కొత్త ఊపిరి పోసే విషయాలు, జీవితానికి పనికొచ్చే అంశాలతో ఇలాంటి అమటళ్ళ సంగతుల కార్యక్రమం సిద్ధంగా ఉంది. ఇలాంటి అమటళ్ళ సంగతుల కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన వేయించిన నూనెలు ప్రభావాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట, హిందీ ఉపన్యాస సామ్రాట్ మున్షి ప్రేమ్చంద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల హిందీ అధ్యాపకులు ఎం బాలాజీ ప్రసంగము, కైత కాంచనవల్లి రత్నాకర్ స్వీయ పద్యాలు, ఇంకా కొన్ని అంశాలు ఉంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు తెలుగు తిథి స్వస్తి స్త్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం విధియ ధనిష్ట నక్షత్రం ఇలా పొద్దుగల ఆరుగుట్టంగా పొద్దుపడిసింది. పొద్దుమట్టు 6:45 పొద్దు మునుగుతుంది. వాతావరణం ఈరోజు ఈరోజంతా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ 92% నమోదు కావచ్చు.

గంటకు 23 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.

0: ఇది తెలంగాణ ఆయాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయ సలహా.
1: అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం సురేష్. కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను.
2: భాస్వరాన్ని కరిగించే ఎరువులు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి. భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా ఉంటుంది, భాస్వరాన్ని కరిగించే శిలీంధ్రం ఉంటుంది, భాస్వరాన్ని అందించే శిలీంధ్రం ఉంటుంది. భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా అంటే నేలలో అందుబాటులో లేని భాస్వరాన్ని ఈ కొన్ని రకాలైన చర్యల వల్ల, అది స్రవించే కొన్ని రకాల ఆమ్లాల వల్ల ఆ కరగని రూపంలో ఉండే భాస్వరం మొక్కకు అందుబాటులోకి వస్తుంది. దాంతో పాటు కొన్ని రకాలైన సూక్ష్మ పోషకాలు, జింక్, కాపరు, మాలిబ్డినం, వీటితో పాటు కొన్ని గ్రోత్ రెగ్యులేటర్స్ అంటే పెరుగుదలకు సంబంధించిన హార్మోన్లు కూడా మొక్కకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా శిలీంధ్రం కూడా మొక్కకు కావాల్సిన భాస్వరాన్ని కరిగించి అందిస్తుంది. అదే భాస్వరాన్ని అందించే వాటిలో ముఖ్యమైనవి వ్యామ్ ఫంగై, వేరు మండలంలో ఉండి మొక్క వేర్లతో పాటు ఉండి అంటే మొక్కకు అందని భాస్వరాన్ని అందించే శిలీంధ్రం. అయితే ఇప్పుడు ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా మనము ఈ భాస్వరం ఎరువుల్ని అంటే మనము మొక్కలకు నాలుగు రకాలుగా వేసుకోవచ్చు. అంటే విత్తనం విత్తడానికి అంటే విత్తన శుద్ధి సమయంలో ఒకసారి, లేదా పొలంలో నేరుగా ఎరువులతో పాటు వేసుకోవడం కానీ, లేకపోతే మనము డ్రిప్ పద్ధతిలో నీటితో పాటు కల్పించుకోవడం కానీ, ఇట్లా మనము కొన్ని రకాలుగా ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా మనము భాస్వరాన్ని కరిగించే ఎరువుల మనం ఇచ్చే పద్ధతి అంటే అందించే పద్ధతి మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ నేలకు అందించే పద్ధతి, నేలకు అందించే పద్ధతి అయితే మనం ఆ ఎరువు అందించే రకాన్ని బట్టి అంటే ఇది ద్రవ రూపంలో లభ్యం అవుతుంది, ఘన రూపంలో అంటే పౌడర్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. అయితే మనము నేలలో వేసుకోవడానికి భాస్వరం సంబంధించిన ఎరువులు, జీవన ఎరువులు వేసేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సేంద్రియ పదార్థం అందుబాటులో ఉండాలి. అయితే ఒక ఎకరానికి వేసుకోవాలంటే సుమారు ఒక 200 కేజీల సేంద్రియ ఎరువుకు మనకు ఒకటి నుంచి రెండు కేజీల భాస్వరం పౌడర్ని, లేదా ఒక లీటర్ బాటిల్ లిక్విడ్ రూపంలో అయితే మనం ఆ ఎరువులో వేసుకొని దాన్ని ఒక 10 నుంచి

0: 15 రోజులు మాగబెట్టాలి. అంటే అప్పుడప్పుడు నీళ్లు చిలకరిస్తూ మాగబెట్టినట్లయితే దాంట్లో ఆ శిలీంద్రం కానీ ఆ బ్యాక్టీరియా కానీ డెవలప్ అవుతుంది. అప్పుడు మనము ఇది దుక్కిలో కానీ లేకపోతే నాట్లు వేసుకున్న తర్వాత కానీ లేకపోతే పంట వరుసల మధ్యలో కానీ మనం ఎరువు రూపంలో విదజల్లుకోవచ్చు.
1: భాస్వరాన్ని కరిగించే ఎరువులు వాడే విధానం ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్ చెప్పిన వ్యవసాయ సలహా అది.

చరిత్రలో ఈ రోజుకున్న ప్రత్యేకతను గమనించినట్లయితే, ఈరోజు ప్రముఖ హిందీ కవి ప్రేమ్చంద్, ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రీడ్మాన్, నటుడు శరద్ల జయంతులు, అట్లనే నటుడు శరద్ బాబు జయంతి కూడా. ఈరోజు సినీ నటి ముంతాజ్, నటి కియారా అద్వానీ వీళ్ళ పుట్టిన రోజులు.

భారతదేశపు ప్రముఖ హిందీ మరియు ఉర్దూ కవి మున్షీ ప్రేమ్చంద్ జయంతి ఈరోజు. 1880 సంవత్సరంలో ఇదే రోజున ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జన్మించారు. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ధన్పల్ రాయ్. ఈయన కలం పేరు ప్రేమ్చంద్ కాబట్టి ఆ పేరే స్థిరపడింది. ప్రేమ్చంద్ సాంఘిక జీవనంలో మనిషితనాన్ని మంచితనాన్ని పెంపొందించడానికి తన రచనల ద్వారా కృషి చేసిన మహారచయిత. ఉర్దూలో హిందీలో కథలు నవలలు సంపాదకీయాలు రాసిన మహనీయులు. ప్రేమ్చంద్ విద్యాశాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ రచనలు చేస్తుండేవారు. 1920 సంవత్సరంలో వచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమంలో గోరఖ్పూర్లో గాంధీజీ చేసిన ప్రసంగానికి ప్రభావితుడై ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి పూర్తి స్థాయి రచయితగా ప్రెస్ పెట్టుకుని పత్రికలు నడుపుతూ జీవితం గడిపేవారు. సమాజంలో ఉన్న లోటుపాట్లను, స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను, మూఢనమ్మకాలను నిరసిస్తూ రచనలు చేశారు ప్రేమ్చంద్. ఈయన తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవారు. ఈయన సాహిత్య సేవ, పత్రికా సేవ లో తన భార్య ఈయనకు సహకరిస్తూ ఉండేది. ఈయన రచన గోధన్ 1936 సంవత్సరంలో అచ్చయింది. ఆ తర్వాత మరొక నవల మంగళసూత్రం అనే నవల రాసే క్రమంలో ఆయన ఆరోగ్యం సహకరించక తన 56వ ఏట అంటే 1936 అక్టోబర్ 8వ తేదీన మరణించారు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగ చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసిరకం

0: శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
2: ఇది అంబటాల సంగతులు కార్యక్రమం. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదట ఒక ఆహార పదార్థం. అదేంటో చాలామందికి తెలుసు, అదే ఉప్పు. ఉప్పు తర్వాత ఆహార పదార్థాలకు రుచిని ఇచ్చేది నూనె. నూనె ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఆహార పదార్థం అంత రుచిగా ఉంటుంది. మరి ఈ నూనె అంటే సాధారణంగా నువ్వుల నూనె, పల్లి నూనె, పొద్దుతిరుగుడు పువ్వుల నూనె మాత్రమే తెలుసు మనకు. కానీ ఈ నూనెల్లో చాలా రకాలు ఉన్నాయి. మరి ఈ నూనెలుని ఒకసారి వేయించిన తర్వాత అదే నూనెను తిరిగి వాడవచ్చా? ఎన్నిసార్లు వాడాలి? ఎక్కువసార్లు వాడితే జరిగే అనర్థాలేంటి? వివరిస్తున్నారు ఈలతి తిండితో మనం. ఈ శీర్షికన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధి వీరితో ముచ్చట పెడుతున్నారు కేలిన్ లెనిన్. వినండి వేయించిన నూనెలు వాటి ప్రభావాలు.
3: తరచుగా వేయించిన నూనెల్ని ఎక్కువసార్లుగా వాడడం వల్ల అది ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది అని అంటుంటారు. మరి అట్లా వేయించిన నూనెల్ని ఎన్నిసార్ల వరకు వాడవచ్చు? అట్లా అతిగా వేయించిన నూనెల్ని వాడడం వల్ల ఆరోగ్యం మీద ఏ రకమైన ప్రభావం చూపుతుంది? ఈ విషయాలు చెప్పడానికి మనతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రియా సుగంధి గారు.
4: నమస్కారం అండి.
3: మనం నూనెలు వాడుతూ ఉంటాం నిత్య జీవితంలో, ఆహారంలో ఎన్నో రకాల నూనెల్ని వాడుతుంటాం కదా. అసలు ఈ నూనెలని ఏ రకంగా, ఒక విధంగా శాస్త్రీయంగా ఏ రకంగా దీన్ని వివరిస్తారో చెప్తారా?
4: నూనెలు అనేవి లిపిడ్స్ అనే వర్గంలోకి వస్తాయని, నూనెలు క్రొవ్వులు కూడా వస్తాయి లిపిడ్స్ అనే దాంట్లో. అయితే అర్థమయ్యే విధంగా చాలా రకాల వర్గీకరణలు ఉన్నప్పటికీ అర్థమయ్యే సామాన్యమైన సరళంగా చెప్పాలి అంటే గనక నూనెలు గది ఉష్ణోగ్రతలో ద్రవం రూపంలో ఉంటాయి. అదేవిధంగా క్రొవ్వులు అయితే అవి ఘన రూపంలో ఉంటాయి, అంటే సాలిడ్స్ అన్నమాట. అదే నూనెలేమో లిక్విడ్స్ లో ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాము వంట నూనెలు ద్రవం రూపంలో ఉంటాయి, ఇంకా క్రొవ్వులు నెయ్యి అలాంటివన్నీ ఘన రూపంలో ఉంటాయి అన్నమాట. నూనెలు ముఖ్యంగా జంతువుల్లోనూ మరియు మొక్కల్లో నుండి కూడా మనం సేకరిస్తాము, లేదా వాటి నుండి మనకి వచ్చే వాటిని మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఉదాహరణకి వెజిటబుల్ ఆయిల్స్ అంటారు. వెజిటబుల్ ఆయిల్స్ అంటే కూరగాయలు, కూరగాయలు అంటే అబ్సల్యూట్లీ మొక్కల నుండి తీస్తారు అన్నమాట. ఉదాహరణకి సన్ఫ్లవర్ ఆయిల్ అని, సాఫ్లవర్ ఆయిల్, అది పొద్దుతిరుగుడు పువ్వు నుండి తీస్తే గనక దాన్ని సన్ఫ్లవర్ ఆయిల్ అని అంటారు. అలాగే సాఫ్లవర్ ఆయిల్, కుసుమ నూనె అని అంటారు, నువ్వుల నూనె, ఇవన్నీ మొక్కల నుండి వచ్చాయన్నమాట. అవకాడో ఈ మధ్యన తీస్తూ ఉన్నారు. ఇంకా ఆవా గింజల నుండి కూడా ఆవ నూనె తీస్తారు. ఒలివ గింజల నుండి, ఆ ఫ్రూట్ నుండి కూడా తీస్తారు. అలాగే రైస్ అంటే బియ్యం పైన ఆ లేయర్ ఉంటుంది, ఆ లేయర్ నుండి కూడా తీస్తారు. బ్రాన్, అది తౌడు నుండి కూడా నూనె తీస్తారు. రైస్ బ్రాన్ ఆయిల్ అని అంటారు. సో వీటన్ని, ఇవన్నీ కలిపి వెజిటబుల్ ఆయిల్స్ కిందకి వస్తాయి. ఇంకా జంతువుల నుండి వచ్చేవి కూడా ఈ వర్గంలోకి వస్తాయి నూనెల్లోకి. అయితే కాడ్లివర్ ఆయిల్, కాడ్లివర్ ఆయిల్ అంటే చేపల నుండి తీసేది. ఇంకా వేల్ ఆయిల్, తిమింగలము, వాటి నుండి కూడా ఆయిల్స్ తీస్తారు అన్నమాట. వాటి చర్మం నుండి ఆయిల్స్ తీస్తారు. అవి కూడా మనం అంటే పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అవి ఒక రకం. అయితే క్రొవ్వులు వచ్చేసి జంతువుల్లో మాత్రమే ఉంటాయి అన్నమాట. జంతువుల్లో అంటే ముఖ్యంగా చేపల నుండి తీసేవి, ప్లస్ చేపల నుండి తీసినప్పటికీ ఇవి కొన్ని మేకల నుండి గాని, ఇంకా పందుల నుండి, అట్లా జంతువుల నుండి తీసే క్రొవ్వు ఉంటాయి, లార్డ్ అంటారు వాటిని. మన క్రొవ్వు మాత్రమే తీసుకొని అవి వండుకునే వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా ఆవుల నుండి వచ్చే పాల నుండి వచ్చే నెయ్యి, అవి క్రొవ్వుల కిందకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ సరళంగా మామూలుగా గుర్తుపెట్టుకోవడానికి చెప్పాము. అయితే వీటి వలన కొంతమంది నెయ్యి బాగుంటుంది, చాలా మంచిది అని అంటూ ఉంటారు. కానీ నూనెలు అనేవి మనకి సాధారణంగా సరళంగా జీర్ణమవుతాయి నెయ్యితో కంపేర్ చేసినప్పుడు. సో ఇది వర్గీకరణ.
3: అయితే శాస్త్రీయంగా నూనెల్ని వర్గీకరించి ఏ రకమైన నూనెలు ఉన్నాయనే దాని గురించి చెప్పింది కదా. అయితే ఇప్పుడు ఈ వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినొద్దు అని అంటుంటారు. మరి ఈ వేయించిన నూనెల్ని ఎట్లా వాడాలి? ఇది ఎందుకు వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినకూడదు? ఆ వివరాలు చెప్తారా?
4: వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినకూడదు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అయితే అందరూ తెలుసుకుని అవి ఆచరి

0: ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఆచరించకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వేయించిన ఆహార పదార్థాలు ఎందుకు తినకూడదు అంటే, ఆహార పదార్థాల్లో ఎక్కువగా క్రొవ్వు శాతం ఉండడం వలన అది బాడీలో చేరి బాగా జమ చేయబడి వాటి వలన ఆరోగ్య ప్రమాదాలు అంటే ముఖ్యంగా ఉబ్బకాయం అలా వచ్చే వ్యాధులు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే గుండెపోటు సంబంధిత వ్యాధులు కూడా వస్తుంటాయి. అందుకనే మొట్టమొదటిగా ఉబ్బకాయం ఉన్న వాళ్ళకి ఆయిలీ ఫుడ్స్ అనేవి తగ్గించాలి అని చెప్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయిల్స్ అదే ఆహార పదార్థాలని అంటే మన దేశంలో, మన భారతదేశంలో ఏంటంటే ప్రతి ఒక్కటి ఆయిల్ ఫుడ్స్ తప్పకుండా ఉంటుంది. మూడు పూట్ల పొద్దున్న పూరి గాని, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చూస్తే గనక అల్పాహారంలో మనం పూరి గాని, వడ లేదా కొంతమంది గారెలు, కొంతమంది అకేషనల్ గా బూరెలు అట్లా చేసుకుంటుంటారు. డీప్ గా ఫ్రై అవుతాయి అన్నమాట. అంటే ఆయిల్ లో పూర్తిగా మునిగి ఫ్రై అయిన ఐటమ్స్ కొంచెం ప్రమాదకరమైనవి అని చెప్పొచ్చు. అయితే అవే కాకుండా పొద్దున్నే కాకుండా మధ్యాహ్నం కూరల్లో కూడా వేపుళ్ళు ఉంటాయి. పప్పు చారో లేదా పప్పు లేదా బెండకాయ కూరనో దొండకాయ కూరనో అలా చేసే వాళ్ళు ఫ్రైస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బెండకాయ ఫ్రై అని వెజిటబుల్స్ నే ఫ్రైస్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఒక వేపుడు అయిపోయింది. మళ్ళీ సాయంత్రం వచ్చేసి స్నాక్స్ చూస్తే గనక స్నాక్స్ కూడా ఏదైనా మిక్స్చర్ అనో అది కూడా డీప్ ఫ్యాట్ లో బాగా వేయించి తీసినవే. లేదంటే బయటకు వెళ్ళినప్పుడు బజ్జీలు తినాలనిపిస్తూ ఉంటుంది, లేదు అని అంటే ఇంకా వడలు తినాలని అనిపిస్తూ ఉంటుంది. అలాగా మన భారతదేశంలో ఎక్కువగా వేపుళ్ళు తినే కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా బస్సులో గాని ప్రయాణాల్లో చేసినప్పుడు చిప్స్ తినడము, ఫ్రైస్ తినడము అవి మామూలుగా సర్వ సాధారణమైపోయింది. చిన్నపిల్లలకు కూడా ఈ రోజుల్లో ఫ్రైడ్ ఐటమ్స్ తినిపించేస్తున్నారు బోండాలని చెప్పేసి. బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ లో కూడా ఇళ్లలో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకపోవడము అది సాధారణంగా కనపడుతుంది. వీటి వలన ఏమవుతుందంటే వేయించిన పదార్థాల ద్వారా క్రొవ్వు అనేది పెరిగిపోతూ ఉంటుంది. సేమ్ అదే టైంలో మనకి విదేశాల్లో కనుక కంపేర్ చేస్తే వాళ్ళకి బేకరీ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే బేక్ చేసినవి అంటే ఆయిల్ తక్కువ ఉంటుంది. బటర్ వాడినప్పటికీ వాళ్ళు మనం వాడినంత ఆయిల్ వాడరు, కానీ వాళ్ళు బేక్ చేస్తారన్నమాట. హయ్యర్ టెంపరేచర్స్ లో వాళ్ళు వేడి చేసి ఆ బ్రెడ్ గాని, బన్స్ గాని, కేక్స్ గాని అటువంటివి తింటూ ఉంటారు. ఇంకా షుగర్ ఐటమ్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి అటువైపు. అయితే వాటికన్నా ఇవి ఇంకా ఎక్కువ డేంజర్ అని చెప్పొచ్చు. అయితే మన ఫుడ్స్ ని వేయించడానికి కొంత మొత్తంలో నూనె తీసుకుని వేయించి మిగిలిన దాన్ని వేరే కూరల్లో వాడుతూ ఉంటారు అన్నమాట. అయితే ఈ వేయించిన పదార్థాలను అలా పక్కన పెడితే ఆ వేయించిన నూనెను మరలా మరలా వాడడం కూడా మన ఇండియన్ వంటకాల్లో బాగా చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇళ్లలో చూస్తే గనక తల్లులు గాని అది సేవ్ చేయాలని కాస్ట్లీ ఉన్నది. ఇప్పుడు నూనెలు ఎక్కువ ఖరీదు ఉండడం వల్ల ఆ విధంగా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఎక్కువ చేస్తున్నారు కూడా, ప్రాక్టీస్ చేస్తున్నారు. హోటల్స్ లోను రెస్టారెంట్స్ లో చూస్తే గనక చాలా ఎక్కువ మొత్తంలో నూనెలు వాడడం వలన అవి మరలా తర్వాత రోజుకో లేకపోతే నెక్స్ట్ వీక్ కి, తర్వాత రోజుకో లేకపోతే నెక్స్ట్ వీక్ కి వాడడం జరుగుతుంటుంది. ఒకవేళ ఒక హోటల్ ఉన్నది అనుకుందాం, చిన్న హోటల్, అందులో ఎక్కువ ఆయిల్ వేస్తారు, ఈ రోజు పూరి చేసేస్తారు లేదా బోండా అన్ని అందులోనే చేస్తారు. ఆయిల్ మిగిలిపోయిన ఆయిల్ ని మరలా రేపు వాడడం, అలాగే ఎల్లుండ వాడడం అట్లాగా చేస్తూ ఉంటారు. మిగిలిన లేదా ఆయిల్ లో ఇంకా కొంచెం ఫ్రెష్ ఆయిల్ కలపడం, అలా చేయడం వలన ఏమవుతుందంటే ఆయిల్ లో ప్రమాదకరమైన కారకాలు తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఆ కారకాలు అనేవి ఆరోగ్య పరంగా చాలా ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. అలాగే ఆహార పదార్థాల ప్లస్ నూనెల నాణ్యత కూడా చాలా తగ్గుతూ ఉంటుంది. సో అలా నాణ్యత తగ్గడం వల్ల మన ఆరోగ్యం మీద దుష్ప్రభావం కలిగించేదే ఎక్కువగా ఉంటుంది.
1: అయితే ఇప్పుడు తరచు వేయించిన నూనెల్ని మనం వాడడం వల్ల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని చెప్తున్నారు కదా, కొంత దుష్ప్రభావం కూడా చూపే అవకాశం ఉందంటున్నారు కదా, ఏ రకమైన ప్రభావం చూపుతుందో చెప్తారు?
0: సాధారణంగా బయట అమ్మే ఫ్రైడ్ ఐటమ్స్, వేపుడు తినుబండారాలు లేదా ఆహార పదార్థాల్లో ఎక్కువగా హానికరమైన క్రొవ్వు పదార్థాలు ఉంటాయి. అవేంటంటే అలా వేడి చేసినప్పుడు, ఫ్రెష్ గా ఆయిల్ వేసినప్పుడు మనం ఆ గిన్నెలో ఆయిల్ చాలా ప్లెయిన్ గా ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం కొన్ని పూరీలో లేకపోతే కొన్ని బొండలో ఫ్రై చేసి చూసిన తర్వాత కొంచెం చిన్న చిన్న పార్టికల్స్ అందులో ఉండి రావడం వలన ఆ ఆయిల్లో కింద పేరుకుంటూ ఉంటాయి అన్నమాట. అది చాలా కొన్ని చేసిన తర్వాత మనకి తెలుస్తూ ఉంటుంది. ఆహార పదార్థాలు ప్లస్ దాంతోపాటు ఉష్ణోగ్రత, ఆయిల్ ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్లనే ఈ ఆహార పదార్థాలు లోపల కంటే చచ్చుకుని అది ఉడికి అది మనం మంచిగా ఫ్రై అయ్యి మనం తినడానికి టేస్టీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఆయిలీ ఫుడ్స్ చాలా టేస్టీగా అనిపిస్తాయి, అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా అంతగా పాడు చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఎందుకు ఆరోగ్యానికి పాడు చేస్తాయి అనంటే, ఈ నూనెలను తిరిగి తిరిగి మరలా మరలా వాడుతూ ఉన్నప్పుడు డీప్ ఫ్రై చేయడం వల్ల

0: అందులో ఉన్న ఆ క్రొవ్వులు, ఆహార పదార్థాలు చిన్న చిన్ని ముక్కలైపోయి ఉన్నాయి కదా, అవి ఆక్సిజన్ తో రియాక్షన్ అయ్యి దాంట్లో కొన్ని అవసరం లేని కారకాలని ఉత్పత్తి చేస్తుంటాయన్నమాట. అవి ఏంటంటే వాటి వల్లనే క్యాన్సర్ కారకాలు అయి ఉండొచ్చు, ఇంకొకటేమో ఎక్కువగా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, సో వీటి వలన గుండెపోటు వంటి ప్రమాదాలు వస్తాయి. ఈ ఆయిల్స్ మనం తినడం వలన లేదా ఈ ఆయిల్స్ ఉన్న ఆహార పదార్థాలు మనం తినడం వలన ఏమవుతుందంటే గుండె నాళాల్లో బ్లాక్స్ అయ్యి గుండె పోటు వంటి ప్రమాదాలు వస్తాయి. ఆహారాన్ని మరలా అదే నూనెలో వేయించడం వలన క్యాన్సర్ కార్సినోజెనిక్ కారకాలు ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అంటే ఎక్కువగా ఫ్రైడ్ ఐటమ్స్ లో కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కారకాలు ఉంటాయి. అందుకని ఈ రోజుల్లో కూడా క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటున్నాయి, ఎందుకంటే ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా తినడము అలాంటివి చేస్తున్నారు కనుక అవి ఈ విధమైన ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తాది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
1: అయితే చివరగా చెప్పండి, ఈ తరచుగా వేయించిన నూనెల్ని మనం ఎన్నిసార్లు వాడవచ్చు, దాని గురించి చెప్తారా?
0: ఇప్పుడు వర్గీకరణలో చెప్పినట్టుగా వెజిటబుల్ ఆయిల్స్ ని చిన్న పరిమాణంలో తీసుకుని వేయిస్తే గనక ఆహార పదార్థాలని అది ప్రాబ్లం అంతగా ఉండదు, ఎందుకంటే అప్పటికప్పుడే అది అయిపోతుంది. ఆయిల్ లేదా ఒక 4 గారెలు లేదంటే 4-4 ఫ్యామిలీ మెంబర్స్ కి సరిపడా ఆయిల్స్ సరిపోతుంది. అదేవిధంగా ఎప్పుడైనా ఒక్కసారి ఆయిల్ ఫుడ్స్ అట్లా తీసుకోవచ్చు. కానీ ఈ నూనెలు ఎందుకు ఎక్కువ సార్లు వాడకూడదు అని చెప్తున్నాము అనంటే, ఇది చిన్న పరిమాణంలో తీసుకుని బ్యాచెస్ వైజ్ కంప్లీట్ చేసేసి ఆ ఫుడ్ ఫినిష్ చేయాలి, ఆ నూనెలు కూడా ఫినిష్ చేసేస్తేనే మంచిది. ఎక్కడైతే బయట కమర్షియల్ గా యూజ్ చేస్తున్నారో లేదా ఇంట్లో కూడా అది సేవ్ చేయాలని చూస్తూ ఎక్కువ మొత్తంలో ఆ నూనెలను వాడి మళ్ళా నిల్వ చేయడం వల్ల ఏమవుతుందంటే చెడు క్రొవ్వులు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఉత్పత్తి అవడం వలన పెద్దగా బయట మనం తిన్నప్పుడు ఎక్కువగా దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ ఆయిల్స్ ని మినిమం ఆ విధంగా బయట ఎక్కువ మొత్తంలో వాడే ఆయిల్స్ ని మినిమం మనం 2 సార్లు మాక్సిమం 2 సార్లు తింటే పర్వాలేదు. కానీ దానికన్నా ఎక్కువ సార్లు అని అంటే మీరు గమనిస్తూ ఉండండి, బయట వెళ్ళినప్పుడు ఆ ఆయిల్ కొంచెం మిగిలి ఉంటుంది, అయిపోతుంది. అంటే ఆ బొండా గాని ఏమైనా పూరి గాని వేసినప్పుడు అది సరిగా మునగట్లేదు అని అంటే ఆ వెండర్ కొత్త ఆయిల్ తెచ్చి మళ్ళీ ఆ ఆయిల్ కి కలుపుతూ ఉంటాడు. దాని వల్ల ఏమవుతుందంటే అది కంటిన్యూస్ అవుతూ ఉంటుంది, ఇంకా ఎగురుగాలు అట్లాగా వస్తూనే ఉంటుంది. ఆయిల్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పటి నుండో ఉన్నాయి, అలానే ఉంటాయి. అవి చాలా డేంజర్ గా ఉంటాయి అన్నమాట. వాటిని మనం 2 సార్లు కన్నా ఎక్కువగా వాడని వాడకూడదు. ఒకవేళ గనక నూనె అలా కలపకుండా అలా ఉంచితే గనక 8 నుండి 10 సార్లు వాడచ్చు. కానీ అది కూడా ఇంట్లో అయితేనే వాడచ్చు. బయట మళ్ళీ చూస్తే ఆ ఆయిల్స్ ఏం ఆయిల్స్ ఆయిల్స్ బట్టి కూడా ఉంటాయి, ఎందుకంటే ఆయిల్ టెంపరేచర్స్ స్మోకింగ్ పాయింట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో దాని వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే వీటిలో అన్ని కారకాలను అందరూ చెక్ చేయరు, అంటే ఈ నూనె ద్వారా వస్తుందా లేకపోతే క్యాన్సర్ కారకాల వల్ల వస్తుందా. అంటే కొన్ని రీసెర్చెస్ ప్రకారం చూస్తుంటే 8-10 టైమ్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఏంటంటే క్యాన్సర్ కారకాలు మాత్రమే చెక్ చేయొచ్చు, ఇంకొకళ్ళు ఓన్లీ ఫ్యాటీ యాసిడ్స్ మాత్రమే చెక్ చేయొచ్చు. సో అన్ని చెక్ చేసి చెప్పిన నంబర్ కాదు ఇది. గనుక 2 వారాల కంటే లేదా 2 వారాల లోపలే తింటే మంచిది అని.
1: చాలా సంతోషం ప్రియా సుగంధి గారు. ముఖ్యంగా తరచుగా వేయించిన నూనెల వల్ల ఎలాంటి ప్రభావం ఉంది, ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే దాని గురించి సవివరంగా తెలియజేసారు. నిర్దిష్టమైన సమయంలోనే ఈ నూనెల్ని వాడి ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: తిండితో మనం ఈ శీర్షికన వేయించిన నూనెలు ప్రభావాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టారు కేలేనిన్. శ్రోతలు, మీరు ఈ ముచ్చటను మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినవచ్చు. యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ .eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమ

0: రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది అంబటేళ్ల సంగతుల కార్యక్రమం. ఈరోజు ప్రముఖ ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రిడ్మన్ జయంతి. 1912 జూలై 31 తేదీన న్యూయార్క్ నగరంలోని బ్రుక్లిన్లో జన్మించారు. హంగేరీ దేశం నుండి అమెరికాకు వలస వచ్చిన ఒక సాధారణ పేద యూదు కుటుంబంలో ఆయన పుట్టారు. తన ప్రతిభతో ఉన్నత చదువులు పూర్తి చేసి ప్రపంచ స్థాయి ఆర్థికవేత్తగా ఎదిగారు. ఈయన ప్రసిద్ధ అమెరికన్ ఆర్థికవేత్త. 1976 సంవత్సరంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం కంటే స్వేచ్ఛ మార్కెట్కే ఎక్కువ ప్రాధాన్యం ఉండాలని ఆయన బలంగా వాదించారు. ప్రభుత్వం మార్కెట్లో ఎంత తక్కువ జోక్యం చేసుకుంటే సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛ మరియు ఆర్థిక ప్రగతి అంతగా పెరుగుతాయని ఆయన నమ్మకం. ముఖ్యంగా ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం ప్రభుత్వం మార్కెట్లో అతిగా డబ్బును ప్రవేశపెట్టడమేనని తన మోనటరిజం సిద్ధాంతం ద్వారా నిరూపించారు. 1980 సంవత్సరంలో అమెరికా బ్రిటన్ దేశాల ఆర్థిక విధానాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఫ్రిడ్మన్ ఆర్థిక స్వేచ్ఛే మానవ పురోగతికి నిజమైన మూలం అని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈయన నవంబర్ 16, 2006 సంవత్సరంలో తన 94వ ఏట కాలిఫోర్నియాలోని సాన్ ఫ్రాన్సిస్కోలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన చనిపోయే నాటికి ఆర్థిక ప్రపంచంలో ఒక దిగ్గజంగా, అనేక దేశాల ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసిన గొప్ప మేధావిగా చరిత్రలో నిలిచిపోయారు.
0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇది తెలంగాణ యాసభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. అంతేకాదు ప్రసారం చేస్తున్న చాలా కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాదే.
2: దోమకాటు ఇప్పుడు మరింత ప్రమాదకరం. దీనివల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోదకాలు, మెదడు వాపు వంటి వ్యాధులు రావచ్చు. వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు మీ ఇల్లు, ఇంటి పరిసరాలలోనే ఉండే మంచినీటి నిలువలలో పెరుగుతాయి. ఈ దోమలు పూల కుండీలలో, వాడకుండా ఉంచిన రోళ్లలో, తాగిపారేసిన కొబ్బరి బోండాలలో, వాడకుండా ఉంచిన కుండలలో, పగిలిన ప్లాస్టిక్ వస్తువులలో, కూలర్లలో, చెట్టు తొర్రలలో, ప్లాస్టిక్ కప్పులలో మొదలగు వాటిలో వారానికి మించి నీరు నిలువ ఉన్నట్లయితే అవి అభివృద్ధి చెందుతాయి. కావున వారానికి ఒకసారి ఈ నీటి నిల్వలను తొలగించి దోమలను లార్వా దశలోనే నిర్మూలిద్దాం. దోమల నిర్మూలన ప్రతి పౌరుని బాధ్యత. పెద్ద సమస్యలు తెచ్చిపెట్టే ఈ చిన్న దోమలను నివారించాలంటే నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు పుట్టకుండా చేద్దాం, కుట్టకుండా చూద్దాం, ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుదాం.
1: అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు హిందీ ఉపన్యాస సామ్రాట్ మున్షి ప్రేమ్చంద్.

0: ప్రభుత్వ జూనియర్ కళాశాల హిందీ అధ్యాపకులు ఎం బాలాజీ ప్రసంగం విందాం.
1: ఆజ్ సభీ హిందీ ప్రేమీ లోగోం కో మున్షీ ప్రేమ్చంద్ కి హార్దిక్ శుభకామనాయే హై. జైసే కి మున్షీ ప్రేమ్చంద్ కే జయంతి కే సందర్భ మే ఉన్కే జీవన్ కే బారే మే హమ్ కుచ్ బాతే ఆజ్ బాత్చీత్ కరెంగే. జైసే ప్రేమ్చంద్ కా మూల్ నామ్ హై ధన్పత్ రాయ్, ఔర్ ప్రేమ్చంద్ 31 జులై 1880 మే ఉత్తర్ ప్రదేశ్ కే లమ్హీ నామక్ గావ్ మే జన్మ. ఔర్ వే ప్రారంభ మే ఉర్దూ మే లిఖా కర్తే థే నవాబ్ రాయ్ కే నామ్ సే, ఔర్ బాద్ మే హిందీ మే ప్రేమ్చంద్ కే నామ్ సే లిఖనా ప్రారంభ కియా. ఔర్ ఉన్కే మాతా పితా కా నామ్ హై జైసే మాతా ఆనందీ దేవీ, పితా అజబ్ రాయ్. ఔర్ భాషా జో హై ప్రేమ్చంద్ ఉర్దూ ఫార్సీ ఔర్ హిందీ కే జ్ఞాతా థే. మున్షీ ప్రేమ్చంద్ కే జీవన్ మే అనేక సమస్యాయే ఆనే కే బాద్ భీ బచ్పన్ మే హీ ఉన్కే పితా కీ మృత్యు హోనే సే ఘర్ కా సారా బోజ్ ఇన్హే సంభాల్నా పడా. కితనే సమస్యాయే ఆనే సే భీ వహ నహీ ఘబరాయే ఔర్ కభీ పఢాయి కో దూర్ నహీ కియా. ఉన్హే మాలూమ్ థా కీ శిక్షా కా మహత్వ ఔర్ శిక్షా సే హీ మనుష్య మహాన్ బన్తా హై. శిక్షా సే హీ హమారే సారే సమస్యాయోం కా సమాధాన్ మిల్ సక్తా హై. ఆజకల్ ఛోటీ సీ సమస్యా ఆనే పర్ హీ హమ్ పఢాయి కో ఛోడ్ దేతే. మే ఆజ్ కే యువా పీఢీ కో యహ కహనా చాతా హూం కీ సమస్యాయే ఆనే సే డర్నా నహీ చాయియే, సమస్యాయే ఆనే సే హీ హమ్ సమాధాన్ ఢూండ్నే కీ కోషిష్ కర్తే హై. ఔర్ వహ సమస్యాయే హమే బహుత్ కుచ్ సికాతీ హై. ఆజ్ జితనే భీ మహాపురుషోం కీ జీవన్ చరిత్ర పడేంగే తో ఉన్హోనే మహాన్ సే మహాన్ సంఘర్ష్ కే బాద్ హీ వహ మహాపురుష్ కే రూప్ మే ఆజ్ పఢ్ రహే హై. తో మున్షీ ప్రేమ్చంద్ ధీరే ధీరే జో అప్నే పఢాయి కో జారీ రఖతే హుయే జైసే వో అప్నే HM కీ సహాయతా సే శిక్షక్ బనే ఔర్ బాద్ మే శిక్షా విభాగ్ కే ఇన్స్పెక్టర్ కే రూప్ మే భీ ఉన్హోనే కామ్ కియా హై. గాంధీజీ కే అసహయోగ ఆందోళన్ సే ఉన్హోనే అప్నీ నౌకరీ ఛోడ్ ది. గాంధీజీ కే అసహయోగ ఆందోళన్ జైసే దేశ్ కో ఆజాదీ దిలానే మే ఔర్ ఇన్హోనే జో శిక్షా విభాగ్ కే ఇన్స్పెక్టర్ కే రూప్ మే భీ ఉస్ గాంధీజీ కే అసహయోగ ఆందోళన్ సే ప్రేరిత హోకర్ అప్నీ నౌకరీ ఛోడ్ ది. ఔర్ సాహిత్యిక్ యోగ్దాన్ దేఖేంగే కి ప్రేమ్చంద్ ఇతనే మహాన్ బన్నే కా కారణ్ కి ఉన్కే సాహిత్య మే ధార్మిక్ రాజనీతిక్ ఔర్ సామాజిక్ ముద్దోం పర్ ఆధారిత్ హై. ఔర్ ఉస్ సమయ్ కి పరిస్థితియోం కా యథార్థ చిత్రణ్ ప్రేమ్చంద్ నే అప్నీ కహానీ ఔర్ ఉపన్యాసో మే దిఖాయా. జైసే కి ఉన్కీ కహానీ మే యా ఉపన్యాసో మే హమ్ దేఖేంగే తో దహేజ్ ప్రతా కి సమస్యా కే బారే మే ఉన్హోనే బాత్చీత్ కి ఔర్ కిసాన్ జమీందార్ కే సంఘర్షపూర్ణ సంబంధో కా చిత్రణ్ ఉన్కే ఉపన్యాసో మే మిల్తా హై. అన్మేల్ వివాహ కి సమస్య, స్త్రీ శిక్షా కే బారే మే ఔర్ మజ్దూర్ లోగోం కే శోషణ్, అపమానిత్ ఔర్ ఉపేక్షిత్ కృషకోం కే జీవన్ కే బారే మే ఇన్కే సభీ ఉపన్యాస ఔర్ కహానీ మే మిల్తా హై. హమ్ బాత్చీత్ కరెంగే కి ఉన్కీ సాహిత్యిక్ పరిచయ జైసే హై కి స్టార్టింగ్ ప్రారంభ మే నవాబ్ రాయ్ కే నామ్ సే ఉర్దూ మే లిఖా కర్తే థే. ఉర్దూ కే సబ్సే పహలీ కహానీ సంగ్రహ హై సోజే వతన్. సోజే వతన్ ఏక్ దేశభక్తి భావనా సే భరీ హుయీ కహానీ సంగ్రహ థా. ఔర్ ఉస్ సమయ మే అంగ్రేజోం కే శాసన్ మే దేశభక్తి కీ భావనా లిఖనా గలత్ సమ్జా జాతా థా. ఔర్ యహీ బాత్ జో హై అంగ్రేజ్ సర్కార్ కో మాలూమ్ హుయీ జబ్ ఇన్కే సోజే వతన్ కీ కహానీ సంగ్రహ కో ఉన్హోనే లేకర్ జైసే కీ సోజే వతన్ దేశభక్తి భావనా సే భరీ హుయీ ఇస్ కహానీ కో జలా దియే గయే ఔర్ ఇన్కు దేశద్రోహ కా ఆరోప్ లగా దియా గయా థా. ఇత్నే మే హీ వో నహీ రుకే ఔర్ అప్నీ జో హై లేఖనీ కో కామ్ కర్తే హుయే జైసే జమానా పత్రికా కే సంపాదక్ దయానారాయణ్ నిగమ్ ఇన్కే ప్రేరణా సే ఉన్హోనే ప్రేమ్చంద్ నామ్ బదల్ కర్ హిందీ మే లిఖనా శురూ కియా హై. ఔర్ జైసే కీ ఇన్హోనే కహీ పత్రికాఓం కా సంపాదన్ భీ కియా జైసే సరస్వతి పత్రికా, హంస్ పత్రికా, మర్యాదా, జాగరణ్ పత్రికాఓం కా సంపాదన్ ఇన్హోనే కియా హై. ఇన్కే ఉపన్యాస హమ్ దేఖేంగే కి సేవా సదన్ సబ్సే పహలా ఉపన్యాస హై. ఇస్మే वेश्या समस्या हो।

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో హిందీలో 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. తిరిగి 8:30 బాసరుచులు కార్యక్రమంతో మీ ముందుకొస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ట్యూన్ చేసి వింటూనే ఉండండి.

12 FM మనస్సు నిండా స్టూడియోలో సమయం సరిగ్గా 8:30 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు విందాం బాసర్చ్లు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి మలయశ్రీ రాసిన పద్యాలు చదివి వినిపిస్తున్నారు ఎస్ రాజవర్ధన్.

ప్రముఖ తెలంగాణ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఇతను 1916లో నల్లగొండ సమీపంలోని అన్నేపర్తి గ్రామంలో జన్మించాడు. సంఘసేవా పరాయణుడు, జాతీయవాది, సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, హిందీ, ఉర్దూ భాషలు తెలిసినవారు. దేశభక్తి కవితలు, వేదాంత గ్రంథాలు కూడా రచించినారు. 1945-46లో నల్లగొండ జిల్లాలో ఆంధ్ర సారస్వత పరిషత్తు వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహించినాడు. ఆ సభలోనే ఉషస్సు అనే కథా సంకలనాన్ని కూడా ప్రచురించినాడు. సామాజిక సాహిత్యోద్యమాల్లో తలమునకలుగా పాల్గొన్నవారు. భూస్వాములను, వారి ఆగడాలను నిరసిస్తూ కథలు రాసినాడు. నౌకరి అనే ఒక కథ నుంచి ఒక ఖండిక. నీవిచ్చిన దరఖాస్తు ఏమైందిరా బుట్ట దాఖల్, పెట్టు మరో దరఖాస్తు. చేతిలో లేదొక చిల్లి దమ్మిడి, గుజరాన్ జరిగే జరియా, నువ్వు నౌకరీ సంపాదిస్తేనే కాని కాదు. కొండకెదిరి చూస్తున్నట్లు చూస్తున్నా. మా నాయన మాటలు వినేసరికి చురచురాన మంటలెత్తినాయి. అయితే మళ్ళీ నెమరుకు వచ్చింది. మొదట్నుంచి ఆయన సంపాదించుకున్న మంచి పేరు ఇమానంతోనే. ఆయన ఇప్పుడు పనిచేతగాకున్నా ధర్మాత్ముడైన ఆ దొరగారి దగ్గర మునుపటి తరహానే ఏవో 4 పైసలు సంపాదించి మమ్మల్నందరినీ కూచోబెట్టి తినిపిస్తున్నాడు. అతి కష్టంతో నన్ను చదివించాడు. ఆయన ఉప్పిడి ఉపవాసాలు చేస్తూ ఎట్లానో బస్తీలో మజాగా సినిమాలు చూసుకుంటూ, హోటళ్లలో తింటూ, పాన్ బీడా సిగరెట్లు ఉడాయిస్తూ ఉండడం కాకుండా, మధ్య మధ్య లేచే పిల్ల తహరీలకు సందట్లో ప్రతి ఐందానికి కాందానికి చేసే హర్తాల్తో చదువంతా నాశనమై 2 ఏండ్లు ఇంతిహాన్లో తప్పి ముప్పు తిప్పల మీద ఈ మార్చి నెల ఇంతిహాన్లో దుర్జేసువ్వంలో కామ్యాబ్ అనిపించుకున్నా. నా కామ్యాబ్ అనే మాట వినాలని, ఆ తర్వాత ఏదైనా నౌకరీ చేస్తుంటే చూడాలని మా నాయన తడపరాయిస్తూ ఉండేవాడు. ఏ రకంగానో ఒక రకంగా మెట్రిక్ కామ్యాబ్ పని ముగిసింది. అబ్రహా నౌకరీ మిగిలింది. మాటల రవాణాగిలో నౌకరీ అనేశా. దీన్నే తెలంగాణలో ఉద్యోగం అంటారు గదూ. మాటల్లో ఫరక్ ఎంత ఉన్నా కావలసింది నతీజా. అసలు రోజురోజుకు బడా చెడాయించిపోతున్న కరువు, దాంట్లో బేరోజుగారి, చాలా కష్టమైపోతున్న బేరోజుగారిని చూసి బేజారయ్యి ఆఖరుకు మాలో పెద్దలు కొందరు సర్కార్ ములాజిమత్లో నాన్ ముల్కీలు ఉండడం వల్ల అని కొలంబస్ అమెరికాను కనిపెట్టినట్లు కనిపెట్టారు. నేను హస్దంగ్ చదివే రోజుల్లో ఒక తెహరీక్, దీన్ని తెలంగాణలో ఏమంటారో కానీ తెలిసిన వాళ్ళు మత్లబ్ మీరు దయచేసి తెలుసుకోవాలి. ఏదైతేనేం ముల్కీల గురించి తీశాం. అంతా మేమే. ఎవరు గైర్ ముల్కీలు అంటే, అక్కడక్కడా కనబడే స్నేహితులు చాలామంది నాన్ ముల్కీలు. బిఏలు గియ్యేలు చదివి ఖామ్ఖా మాకు వచ్చే ములాజిమత్లు అన్న గద్దలు కోడిపిల్లలను తన్నుకుపోయినట్లు ఎత్తుకుపోతున్నారు. బిల్ ఫైల్ వాళ్లను నిజంగా వెళ్ళగొడితే మా ఇస్టేట్లో కనబడే బేరోజుగారి అంతా పోతుంది. హల్చల్ చేసినాం. హట్టాకే జబర్దస్తీన కొట్టి వెళ్ళగొట్టాలని ఇండ్ల మీద పడ్డాం. బోరియా బిస్తర్ చంకన పెట్టుకుని చలో మహారాజ్ రాజమండ్రికి గోబ్యాక్ గోబ్యాక్ అని గంతులేశాం. నా చేతులతోనే పాపం, ఆయన పేరేమో గుర్తులేదు. చాలా రోజులు గుజరాయించుటం వల్ల యాది లేదు. పోనీలేండి, నెత్తిమీద కొట్టబోతే కన్ను చితికింది ఆయనకి. ఇంట్లో పిల్లలు గేబీ అని ఏడ్చినారు. ఆయన భార్య ఆయన కాళ్ళా వేళ్లా పడ్డారు. ఆ నజ్జారా నా దృష్టిలో తాజాగా ఉంది. మేము మీ సాటి తెలుగు వాళ్ళం. ఎంఏ దాకా చదివాను, లా గ్రాడ్యుయేట్ను కూడా. ఏదో బతుకు తెరువు కోసం వచ్చాం. మనమంతా భాషలో సంస్కృతిలో ఒక్కటి. చంపేయండి ఈ నా భార్యను, నా పిల్లల్ని, నా ఆత్మకు శాంతి ఒక తెలుగు సోదరుడు చంపాడంటే. నేను మాత్రం హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞుణ్ణి. చంపారంటే బతుకు తెరువు లేని బతుకు కంటే చావే

0: మేలు. నీవు వ్యక్తిగా పగబూని రాలేదు కదా, నువ్వేం చేస్తావు, నీ మీద నాకేం ద్వేషం లేదు అంటూ ఎంతో గొప్పగా చెప్పాడు. ఆయన్ను, ఆయన పిల్లల్ని, ఆయన కుటుంబాన్ని ఢీలు వదలకుండా బేమురవ్వతుగా దండాసాగు చేశాం. చదువుకునే బళ్ళలో ఉన్న బళ్ళలు, కుర్చీలు, రోడ్డు మీది లాంతర్లు పూర్జా పూర్జా అయ్యేట్లు పగలగొట్టాం. ఇదంతా విద్యార్థి బలం. ఏమన్నా అంటే రెచ్చిపోతుందని కొందరు, ఈ గొడవలు జరిగితే తమకు లాభసాటిగా ఉంటుందని మాటలతో ప్రోత్సహిస్తూ కొందరు. అందరూ తమ తమ తావుల్లో గమ్మున కూర్చున్నారు. ఫైరింగ్లు జరిగితే, లాఠీ చార్జులు జరిగితే అనుభవించింది మేము. ప్రముఖ తెలంగాణ కవి, కరీంనగర్కు చెందిన మలయశ్రీ. ఇతను కరీంనగర్ జిల్లా సాహిత్య చరిత్రను రాసి పిహెచ్డి పట్టాన్ని పొందినాడు. అతని పద్యాలు: జానకి స్నానపుణ్య జలసార ప్రబుద్ధములైన చిక్కనౌ మానుల నీడలంగలడు రామగిరిన్ మును యక్షుడొంటిగా తాను ప్రమత్తుడౌచు ఒక తప్పునరించియు భూపుషాతపన్ మాని నివాసి స్వీయ మహిమల్సని కుందుచు వత్సరంబుకై గడిపే విరహార్తి చిక్కి కంకణముజార నిలలనెన్మి ఆషాఢంపు తొలి దినాన గున్న ఏనుంగు భూమిని కుమురీతి కొండ కొమ్ముననున్న మేఘుని కనుగొని అశ్రువులనట్టులే కన్నులందు నిలిపి ఎట్టులో జక్కుడా మేఘునెదుట నిలిచే జలదముల చూడ జంటలే కలత చంద విరహులగు ప్రేమికుల వ్యధల్ తరమయన్న కొండ మల్లెలు దోసిలి నిండగొనుచు స్వాగతము వల్కి తన క్షేమ వార్తనంపి ప్రియకు నూరట గల్పించి విరహ బాధన నపనయింపంగ భావించిన తడపుడు నీరదములేడ నిర్జీవ నిర్భరములు ప్రభల ప్రాణులు గొంపోవు వార్తలేడ కాని మోహార్తుడతడు మేఘంబునడిగే కామియగువాని నిక్కంబు కాలగలడే పుష్కలావర్తకములగు భువన విదిత వారి ధర వంశజుండవు వచ్రి చెలిమి వేడెద ఘనుడవగుటనిన్ విఫలమైన అల్పుడునరించు సఫలత కది అధికము తప్తులకీ వెదిక్కు జలధ ధననాతుని క్రోధశాప సంతప్తుడ నాదు వార్తలను తన్వికి చెప్పగబొమ్ము నాకు సంతృప్తి పురీ వనస్థహర దివ్య జటాలయ బాలచంద్ర సంవ్యాప్త ప్రభా విభాసితమునౌ అలకాపురి సౌధవీదికిన్ అలకల్పైకెగ ద్రోయుచుంగనిద రాప్యాయాన నీరాకలన్ వలపుల్ పొంగగ బాటసారుల సతుల్ భర్తల్ గృహాసక్తులై కలియన్ వచ్చదరంచు దంపతులు సౌఖ్యాలందు వర్షంబులన్ కలరా నావలె వీడుచున్ ప్రియను హృత్కాంతన్ పరాధీనతన్ మందముగ వీచు పవనం వందముగ చెకోరి పల్కు అనుకూలతగన్ విందుగ కొక్కెరబారులు ముందుగ నిన్గొలిచి నడచు ముదముదలిర్పన్ వరగుణశీల నీ వదిన వారక రోజులు లెక్కబెట్టగన్ కరుణ రసప్రపూర్ణతనుగాంచి వచింపుము నాదువాక్కులన్ విరహపుటార్తి వ్రీలగలవే ప్రియకాంతల ప్రాణశూనముల్ తిరముగ నిల్పగల్గునది తిన్నగ ఆశయ పుష్పవృంతమై ప్రసవ భరితమ్ముగా భువి నవంద్యజేయు వినగ వింతైన నీదు నిస్వనము వినుచు మెత్తనగు తామరల తూండ్లు బత్యములుగా అంచలే తెంచు నిను గూడి మంచుములకు ఉన్నతుడు రాము పదముద్రలున్నవాడు చిత్రకూటుని వీడ్కొని మిత్రవరుని వర్షకాలాంతమున ఏట వదలి నిన్ను వేడి నిట్టూర్పులన్ వీడు ప్రియసఖుండు.
1: బాసరుచులు కార్యక్రమంలో ఇంతవరకు ప్రముఖ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి మలయశ్రీ రాసిన పద్యాలు విన్నారు. చదివి వినిపించారు ఎస్ రాజవర్ధన్.
2: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 14555 पर कॉल करें।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఈరోజు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 17వ భాగం ప్రసారమవుతుంది. దీంట్లో పండిత్ దీనానాథ్ మంగేష్కర్ గురించిన విశేషాలుంటాయి. ఈ పుస్తక రచన మరియు పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ప్రశాంతమైన ఉదయం. అప్పుడే 8:40 అయిపోయింది. ఈ సమయాన మీ మనసుకి కాస్త హాయిని, చెవులకి విందుని ఇచ్చే మధురమైన సినిమా పాటతో మీ ముందుకొచ్చేసింది మీ సింగిడి. మరి మీ రోజుని మరింత అందంగా, ఉత్సాహంగా మార్చాలంటే మంచి సంగీతాన్ని వినాలి. తెలుగు సినీ సంగీత అభిమానులందరికీ సింగిడి కార్యక్రమంలోకి స్వాగతం. సింగిడి కార్యక్రమాన్ని ఈ పాటతో మొదలుపెట్టుకుందాం.

ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనసు నిండా సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు. మా ఫోన్ నెంబర్లు 2300981 2950081. ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయవలసి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఫోన్ చేయండి, మీ మనసుకు నచ్చిన పాట వినుండ్రి రేడియోలో. అయితే శ్రోతలు, ఉత్తరం ద్వారా కూడా మీరు పాటని కోరుకోవచ్చు. మీరు ఉత్తరాన్ని ఎప్పుడైనా రాసి పంపించవచ్చు. సింగడి కార్యక్రమంలో ఆ ఉత్తరాన్ని చదివి వినిపిస్తాము, అట్లనే మీరు కోరుకున్న పాటను కూడా వినిపిస్తాము. అయితే ఈరోజు సింగడి కార్యక్రమంలో ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్ లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీళ్ళందరూ కోరుతున్న పాట చక్రవాకం సినిమా నుంచి వీణలేని తీగెను నీవు లేని అనే పాటను అడుగుతున్నారు. ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ మరియు అనౌన్సర్లందరికీ మా నమస్కారాలు అంటూ పంపించారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం, మీ కుటుంబ సభ్యులందరి కోసం, ఆకాశవాణి శ్రోతలందరి కోసం, రేడియో వింటున్న వాళ్ళందరి కోసం ఈ పాట వస్తుంది, వినండి.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు. ఎవరు ఏంటో చూద్దాం. హలో, హలో అండి. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి? నిర్మల్ జిల్లా. ఊరు పేరు చెప్తారా? గట్టిగా మాట్లాడతారా? మీ వాయిస్ చాలా తక్కువ వినిపిస్తుంది నాకు. గొడిచేరా. ఓకే, మీ పేరు? ఏం చేస్తుంటారండి? వ్యవసాయం. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 18 ఏళ్ళు అయిందా మీరు వ్యవసాయం చేయబట్టి? అవునా? ఓకే, చదువుకున్నారా మరి మీరు? మీకు తెలుగు చదవనీకి వస్తుందా?
1: తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ కూడా వస్తుంది మేడం.
0: చదవనీకి వస్తుంది, రాయడానికి కూడా వస్తుంది. అదేంటి, రెండో తరగతిలో మీకు అవన్నీ నేర్పించింది అప్పుడు?
1: ఏబీసీలు నేర్పించలేదు గురువు గారు, అవన్నీ పట్టుకొని నేర్చుకున్నాను మేడం.
0: ఓ నైస్. అయితే ఇంకా చెప్పండి.
1: వర్షాలు బాగా పడుతున్నాయి మేడం, మొన్నటి నుంచి ఎక్కువ.
0: అవునవును, బాగా పడుతున్నాయి వర్షాలు. జాగ్రత్త ఉండాలి ఈ టైంలో. అవును, లేదు కానీ వచ్చే ఛాన్స్ ఉంది. మరి అంటే ఇప్పుడు పంటలకి ఏం కాదా, ఇంత వర్షం పడుతుంది కదా? అవును,
1: రెండు రోజుల మొత్తం చెరువులు అన్ని నిండిపోయినాయి మా దగ్గర.
0: అంతటా నిండినాయి. అవును, వద్దనే దాకా పడుతుంది.
1: అంతే
0: నిజమే.
1: నిన్న మొన్నటి దాకా అసలు యాసంగి పంట భరోసా, అసలు ఈ పంటకే భరోసా లేకుండా ఉండే.
0: అంటే యాసంగి పంటకు మీరు ఎట్లా నీళ్ళు ఇస్తారు? బోర్వెల్లా?
1: బోర్లు ఉన్నాయి మేడం.
0: అంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి అన్నట్టు. అంటే వేసవిలో ఏం పంటలు ఇస్తారు మామూలుగా?
1: జొన్న, మొక్కజొన్న, సజ్జలు, పసుపులు ఉంటాయి మేడం. మాకు
0: పసుపు ఇస్తారు నిర్మల్ సైడ్ ఎక్కువ.
1: నిర్మల్ సైడ్ అంటే మాకు నిర్మల్ 45-50 కిలోమీటర్లు ఉంటుంది ఇంకా.
0: మీ ఊరు నుండా?
1: అవును.
0: కాకపోతే నిర్మల్ జిల్లానే కదా? అంటే జిల్లా విడిపోక ముందు మీది ఏ జిల్లా ఉండే మరి? ఆదిలాబాద్ జిల్లా ఉండేనా?
1: మాకు ఆదిలాబాద్ రావాలంటే ఆ రోజు మొత్తం అయిపోయేది.
0: అవునా? ఎంత దూరం ఇప్పుడు ఆదిలాబాద్ కి మీకు?
1: 190 కిలోమీటర్లు.
0: ఓ మరి, అంటే కేసీఆర్ గారు

0: విభజించి మంచి పనే చేశారంటారా?
1: అంటే మేడం ఎలా అనుకుంటే అలా ఉంది.
0: అవును, మంచి
1: అంటే
0: ఉంది,
1: నా
0: చెడు
1: ఉద్దేశం
0: ఉంది.
1: చెప్తున్నా, నాకైతే పాత జిల్లా ఉన్నప్పుడే బాగుండేది అనిపిస్తుంది.
0: ఓకే అండి, ఎందుకు అట్లా?
1: ఎందుకంటే కొన్ని మంచికే కొన్ని చెడు కూడా ఉన్నాయి మేడం.
0: అవునవును,
1: అంటే
0: కరెక్ట్.
1: జిల్లా నుంచి భూముల ధరలు పెరగడం అలాంటి
0: అవి మంచి అయింది.
1: మధ్య తరగతి వాడు వ్యవసాయం చేసుకుని బతకాలంటే చాలా కష్టంగా మారింది మేడం. ఒక విషయం చెప్పాలంటే చెప్పాలనో చెప్పొద్దో కానీ మేడం, అసలు వ్యవసాయం చేసే వ్యక్తులు వాళ్ళు కూడా భూములు కొంటలేరు మేడం, అంత అన్నం పెరిగినాయి.
0: అవునవును, మధ్య వ్యవసాయము చేసే వాళ్ళు ఎవరు భూమి కొనలేరు, అమ్మకుండా ఉంటే అదే సంతోషం.
1: అదే
0: దాన్ని కాపాడుకోవడమే పెద్ద విషయం ఇప్పుడు. ఏ పర్వాలేదండి, దాంట్లో ఏం తప్పు మాట ఉంది కానీ. సరే అండి, ఈరోజు ఏ పాట వినిపిస్తున్నారు? ఓకే అండి, వినండి, వెంకటేష్ గారి పాట, నయనతార వెంకటేష్ గారు.
1: అవునవును.
0: Thank you, man. Okay.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ప్రశాంతమైన ఈ ఉదయాన మన శరీరానికి శక్తినిచ్చే అతి పెద్ద ఔషధం నీళ్లు. రోజు పొద్దున్నే లేవగానే కాఫీ టీలు తాగే కంటే ముందు 1-2 గ్లాసుల గోరువెచ్చటి నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న మన జీర్ణ వ్యవస్థను ఇది

రిఫ్రెష్ చేస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటికి పంపి రోజంతా మనల్ని ఉత్సాహంగా యాక్టివ్గా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మ సౌందర్యానికి, బరువు నియంత్రణకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఈ రోజు నుండే ఉదయాన్నే మంచినీళ్ళు తాగే అలవాటును మొదలు పెడదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా మరొక పాటను వినే ముందు ఫోన్ నెంబర్లు మరొకసారి చెప్తున్నా, రాసుకుని ఫోన్ చేయండి. 08732, ఇది ఆదిలాబాద్ కోడ్, 2300852051. ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి ఫోన్ చేయండి, నచ్చిన పాట వినండి.

0: ఈ సింగిడి కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. మీరు మీకు నచ్చిన పాట వినాలంటే వెంటనే ఫోన్ చేయండి. మా నెంబర్లు 0872732, ఇది ఆదిలాబాద్ కోడ్, 2300081, మరొక నంబర్ 2950081. ఇప్పుడు ఒక శ్రోత లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సింధుపూర్. ఇక్కడ అనంతపూర్
1: డిస్ట్రిక్ట్.
0: ఏం చేస్తుంటారండి శ్రీనాథ్ గారు? ఏమంటున్నారు?
1: పాట వినేది బాగా అలవాటు రేడియోలో.
0: అవునా? ఓకే. ఎలాంటి పాటలు వింటుంటారు ఎక్కువ?
1: అన్ని రకాల పాటలు వింటుంటాం ఎక్కువ, సంగీతాన్ని గురించి, సాహిత్యాన్ని గురించి.
0: మీ అభిమాన హీరో తెలుసుకోవచ్చా? అవునా? ఆయన సినిమాలు అన్ని చూసారా?
1: చూసాను మేడం.
0: బాగా నచ్చిన సినిమా ఏది? ఆయన ఆయన సినిమాలు చాలా సినిమాలు తీశారు కదా, సీనియర్ ఎన్టీఆర్ గారు కదా మీరు అనేది. అవును, ఆయన తీసిన సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? అవునవును అవును. అబ్బాబాబా, ఏం నటించారు అందులో ఆయన? అవునవును. అందులో డైలాగ్ చెప్తారా? హలో,
1: పాట వేయండి మేడం. పాట వేయండి.
0: ఏ పాట కావాలి చెప్పండి.
1: శంకరాభరణం నాట శరీర పాట ఉంది. శంకరా నాట శరీర.
0: సరే, శివభక్తులా మీరు?
1: నేను వైష్ణవుడు మేడం.
0: అదేంటి, శివ వైష్ణవులు ఒక్కటే కదా? ఒక్కటే కదా, మరి
1: శివులకు భేదం లేదు మేడం.
0: అదే అదే అదే. ఓకే అండి. సరే
1: మేడం, శ్రీ వైష్ణవ్ అయ్యంగారు.
0: ఓకే ఓకే, వినండి.

ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా సింగడి కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్ చేశారు. లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రుద్రాంశ్ అంటే అర్థం తెలుసా నీకు? రుద్రాంశ్ అంటే అర్థం తెలుసా? శివుడు, శివుని యొక్క కన్న. ఓకే, సరే. రుద్రాంశ్ ఇలా సెలవు కదా, ఏం చేస్తావు మరి పొద్దు నిండా? చెప్పు, ఈరోజు ఎందుకు ఫోన్ చేయాలనిపించింది? వర్షం పడుతుంది. హలో, ఆఫ్టర్నూన్ కథలు కావాలా నీకు? నువ్వు స్కూల్కి వెళ్ళిపోతావు కదా, సండే మధ్యాహ్నం కావాలా కథలు? అవునా, ఒక పని చేయమను, అమ్మని విన్మను, నీకు చెప్పమను కథని, రేడియోలో వచ్చిన కథని అమ్మ వినాలా, మళ్ళీ నీకు చెప్పాలా రాత్రి పడుకునే ముందు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి వస్తాయి కదా ప్రోగ్రామ్స్, ఆదిలాబాద్ ఉండయి కదా, అట్లా తిన్నావా రుద్రాంశ్? ఏం తిన్నావు? పాలు తాగినవా? సరే, మరి ఇంకా ఏంటి సంగతులు, ఎలా చదువుకుంటున్నావు? ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టం నీకు? ఏ సబ్జెక్టు ఎక్కువ ఇష్టం? మ్యాథ్సా, ఇంగ్లీషా, సైన్సా, హిందీయా? మ్యాథ్స్, హిందీ. హిందీ వస్తుందా మాట్లాడడానికి? థర్డ్ క్లాస్ కదా, ఇప్పుడే హిందీ వచ్చేస్తుందా నీకు? హలో రుద్రాంశ్, సరే ఏ పాట కావాలి చెప్పండి, చెప్పు. నాటు నాటు పాట కావాలా? సరే విను విను, డాన్స్ వస్తుందా నీకు? చేసే మరి, పాట వస్తుంది. థాంక్యూ.

తరిల్లేలా ఒట్టిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. మరొక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో,
0: మీ పేరు ఊరు తెలుసుకోవచ్చా?
1: ఆదిలాబాద్ అండి.
0: అవునా, మీ పేరు?
1: శ్రవంతి.
0: శ్రవంతి గారు ఏం చేస్తుంటారు?
1: డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి.
0: డిగ్రీ ఫైనల్ ఇయర్? ఏ సబ్జెక్ట్?
1: బీజెడ్సీ కంప్యూటర్.
0: బీజెడ్సీ కంప్యూటర్? బైపీసీ చేశారా ఇంటర్ లో?
1: అవును మేడం.
0: అవునా, మరి ఏమి మీ గోల్ ఏంది?
1: నాది ఇదేనే, స్టడీ చేసి మళ్ళీ చిన్న విలేజ్ లో ఎట్లా ఎట్లా చేయాలి అని.
0: ఎట్లా ఎలా చేయాలని
1: చెప్తారు?
0: హలో, రేడియో వింటారా రోజు?
1: అవును మేడం, డైలీ వింటాం, అన్ని ప్రోగ్రామ్స్ వింటాం సెలవు ఉన్నప్పుడు. కాలేజ్
0: రోజు వెళ్తారా కాలేజ్కి?
1: అవును, డైలీ వెళ్తాం మేడం.
0: ఓకే,
1: డైలీ వెళ్దాం. ఎప్పుడన్నా లంచ్ టైం లో అట్లా రేడియో వింటూ ఉంటాం ప్రోగ్రామ్స్. సండే మొత్తం డే మొత్తం వింటూ ఉంటాం ప్రోగ్రామ్స్ అని.
0: 3 తర్వాత హిందీ వస్తాయి కదా?
1: అవును మేడం, ఇంట్లో అది సకీ శైలి ప్రోగ్రామ్స్ కూడా వింటూ ఉంటాం మేము.
0: మీ ఇంట్లో టీవీ ఉందా?
1: అవును ఉంది మేడం.
0: టీవీ చూడరా ఎవరు?
1: రేడియోనే వింటాం మేడం. రేడియోలు అన్ని డాక్టర్స్ చెప్తారు, తర్వాత అన్ని వస్తాయి కదా ప్రోగ్రామ్స్, బయట మొత్తం తెలుస్తాయి కదా. ఎక్కువ రేడియోనే వింటాం.
0: మంచిదండి. ఇంకా చెప్పండి, ఇంకేం సంగతులు?
1: ఏం లేదు మేడం, ఈరోజు హాలిడే ఉంది కదా, మొన్న నుండి కాల్
0: చేస్తున్నాము. అవునా, వంట చేస్తారా? మీకు వంట చేయడం వచ్చా?
1: అవును వస్తుంది మేడం,
0: చేస్తాం. ఏ క్లాస్ నుంచి చేస్తున్నారు మీరు వంట?
1: నేను 10th మేడం.
0: అవునా, ఓకే. సరే, మరి ఈరోజు ఏ పాట వినిపిస్తున్నారు?
1: ఈరోజు నాన్నకు ప్రేమ సాంగ్.
0: అవునా, మీ నాన్న అంటే మీకు మీ అమ్మ నాన్న ఇద్దరిలో మీకు ఎవరు బాగా ఇష్టం?
1: ఇద్దరు కూడా ఇష్టం.
0: ఎవరన్నా అదే మాట చెప్తారు కదా?
1: ఇద్దరు కూడా ఇష్టం. మా డాడీ రీసెంట్ గా 2 ఇయర్స్ అండి డెత్ అయి ఉండే.
0: ఓకే ఓకే, సరే అండి, వినండి మీ పాట వస్తుంది.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు మరొక శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
1: హలో,
0: చెప్పండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది బదారత్నం మండల్ మేడం.
0: మీ పేరు?
1: నా పేరు రామారావు, కినార్పల్లి గ్రామం, ఊరు.
0: ఓకే, ఏం చేస్తుంటారండి మీరు?
1: ఏం లేదు మేడం, ఇప్పుడు ఇంటి కాడనే ఉంటున్నా. ఇప్పుడు
0: అంటే ఇంటి కాడ ఉంటే మరి బతక నీకు ఎట్లా?
1: కొడుకులు చేస్తారు కదా, కొడుకులు ఉన్నారు.
0: ఓకే ఓకే, కొడుకులు చేస్తున్నారా? ఎంత వయసు ఉంటుంది మీది?
1: అది వయసు ఉంటే 67-68 దాకా.
0: ఓ సరే, మరి అంతకుముందు ఏం చేసేవారు మీరు, మీ పిల్లలు చిన్న ఉన్నప్పుడు? వ్యవసాయం చేస్తుండ్రా? ఓకే, ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారా? మరి మీకు ఎలా గడిచిపోతుంది పొద్దు?
1: ఏం చేద్దామని కానీ రేడియో అది వేయించుకుంటా, టీవీ చూసుకుంటా, అటు ఇటు తీసుకుంటా ఉంటాం ఇక.
0: అంతేనా?
1: అంతే ఇక.
0: సరే, మీరు రామారావు అన్నారు కదా, మీ శ్రీమతి పేరేంటి? మీ భార్య పేరేంటి?
1: సత్యభామ.
0: సత్యభామనా?
1: అవును.
0: ఒకళ్ళ ద్వాపర యుగం, ఒకళ్ళ త్రేతాయుగమా? ద్వాపరయుగం. ద్వాపరయుగంలో సత్యభామ, త్రేతాయుగంలో రాముడు. సరే, ఏ పాట వినిపిస్తారు ఈరోజు? ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: హిందుస్థాన్ లో అందరికంటే అందం.
0: ఓకే, సత్యభామ కోసం ఈ పాట వినండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు ప్రముఖ నటులు శరత్ బాబు గారి జయంతి. 1951 జూలై 31వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జన్మించారు. ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. 1973 సంవత్సరంలో రామరాజ్యం చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. సుమారు 5 దశాబ్దాల పాటు సాగిన ఆయన ప్రయాణంలో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 250కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. శరత్ బాబు గారు కేవలం హీరోగానే కాకుండా సహాయ నటుడిగా, విలన్గా విలక్షణమైన పాత్రలు పోషించారు. ముఖ్యంగా సాగర సంగమం, స్వాతి ముత్యం, ఇది కథ కాదు, తమిళంలో ముత్తు, అన్నామలై వంటి చిత్రాల్లో ఆయన నటన, ఆ గంభీరమైన స్వరం ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. ఏకంగా 8 సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్న ఘనత ఆయనది. ఈయన 2023 సంవత్సరం మే 22వ తేదీన హైదరాబాద్లో కన్నుమూశారు.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలిన తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు,
2: ఆర్బిఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
6: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్

0: సంప్రదించగలరు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: నాదం సృష్టికి మూలం,
7: కనుక
6: సంగీతమే సృష్టికి మూలం.
8: సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు.
6: పండిత్ భీమ్సేన్ జోషి, గంగూబాయి హంగల్, పండిత్ బసవరాజ్ రాజ్గురు వంటి ప్రఖ్యాత హిందుస్థానీ గాయికా గాయకులు కర్ణాటకకు చెందినవారే.
8: రచయిత సామల రాజవర్ధన్ కంఠంలో ధారావాహికగా ఈ పుస్తక పఠనం ప్రతి శుక్ర

0: వారాల్లో రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో ప్రసారమవుతుంది. వినడం మర్చిపోకండి. సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో.
1: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు సినీ నటి ముంతాజ్ పుట్టినరోజు. 1960-70 సంవత్సరాల కాలంలో తన చలాకితనం, అద్భుతమైన డాన్స్ గ్లామర్తో బాలీవుడ్ను ఊపేసిన ముంతాజ్ అస్కారీ మద్వాని 31 జూలై జన్మించారు. 11 ఏళ్ల వయసులోనే బాలనటిగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి ప్రారంభంలో బి గ్రేడ్ యాక్షన్ సినిమాల్లో నటించినప్పటికీ తన స్వయం కృషితో బాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఎదిగారు. బ్రహ్మచారి చిత్రంలో ఆరెంజ్ శారీతో ఆమె వేసిన డాన్స్ స్టెప్పులు ఇండియన్ పాప్ కల్చర్లో ఐకానిక్గా నిలిచిపోగా, రాజేష్ ఖన్నాతో ఆమె నటించిన 10 చిత్రాలు వరుసగా సూపర్ హిట్లుగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాయి. కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా కిలోనేలో చిత్రంలో నటనకు గాను ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డును అందుకున్న ముంతాజ్ తర్వాత కాలంలో క్యాన్సర్ను కూడా ధైర్యంగా జయించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
2: చిమారు కే నై వీడియోస్.

సమయ అభావం వల్ల ఈ పాటను పూర్తిగా వినిపించలేకపోతున్నాం, శ్రోతలు క్షమించగలరు. ఇది వర్షాకాలం, వర్షాలు విపరీతంగా పడుతున్నాయి, రోడ్లు తెగిపోయే అవకాశం ఉంటుంది, రోడ్ల మీద గుంతలుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మలుచుకోవాలి, ప్రాణాలని సురక్షితంగా ఉంచుకోవాలి. ఇంతటితో ఎల్లటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ఆకాశవాణి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. తిరిగి పొజ్జామట్ట 5 గంటగా మాట చెప్పుండ్రి పాట ఏనుండ్రి కార్యక్రమంతో ఆదిలాబాద్ కేంద్ర సొంత ప్రసారాలు షురైతే ఇటు నుంచి సిమింటనే ఉండుండ్రి. మీ మా మనందరి అభిమాన ఛానల్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిని, వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు తీసుకుంటున్న చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కేబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ సమాపేశంలో సమీక్షించారు. పౌరుల ప్రయోజనాలు పరిరక్షించే చర్యలు వేగంగా అమలు చేసేందుకు అన్ని

0: పరిణామాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక ఏకీకృత సమన్వయ యంత్రాంగం ఏర్పాటు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. రాష్టంలోని థలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులను గుర్తించి ఆగస్టు 15వ తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖపై మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రహదారులు, వంతెనల పరిస్థితిపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, కోతకు గురైన రోడ్లు, కల్వర్టులు, లో కాజువేల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి రెవెన్యూ, పోలీస్, విద్యుత్, నీటిపారుదల శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్టంలో నకిలీ, నాసిరకం డీఏపీ ఎరువుల విక్రయాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ సూచించింది. రంగారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్, నాగర్ కర్నూలు, వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఘటనలపై కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలియజేసింది. రైతులు తప్పనిసరిగా లైసెన్స్ పొందిన ఎరువుల డీలర్ల వద్ద నుంచి ఎరువులు కొనుగోలు చేసి బిల్లు తీసుకోవాలని సూచించింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోర్లో సిపాయి జనరల్ డ్యూటీ, సిపాయి క్లర్క్ ఎస్డీ పోస్టుల భర్తీకి పదవీ విరమణ పొందిన ఈఎంఈ కోర్ మాజీ సైనికుల కోసం ప్రత్యేక రీ ఎన్రోల్మెంట్ ర్యాలీ రేపటి నుంచి సికింద్రాబాద్లోని వన్ ఈఎంఈ సెంటర్లో నిర్వహిస్తారు. పదవీ విరమణ పొందిన రెండేళ్లలోపు దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు చెప్పారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించనున్నట్లు టాస్ డైరెక్టర్ ప్రకటించారు. పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ రేపు ప్రారంభమవుతుంది. అపరాధ రుసుము లేకుండా ఆగస్టు 17వ తేదీ వరకు, ఆ తర్వాత దశల వారీగా అపరాధ రుసుముతో ఆగస్టు 29వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. తత్కాల్ విధానంలో సెప్టెంబర్ 2వ తేదీ వరకు అవకాశం కల్పించారు. రాబోయే 158 గంటల్లో గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తీవ్రమైన వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. ఈ రోజు 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.
1: ఆకాశవాణి నిలయంలో సమయం 10:03 దాటి 30 సెకండ్లైంది. ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి శ్రీ అశోక్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్. ఒకసారి మా శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్లు, దూర ప్రాంతాల వారైతే ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324 0852, 2324 0853, 2955 0923 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు.
2: శ్రోతలకు నమస్కారం. నీరు ప్రకృతి ప్రసాదించే అద్భుతమైన వరం. ప్రతి నీటి బొట్టు భావి తరాల భవిష్యత్తుకు పునాది. మరి ఆ నీటిని మనం సక్రమంగా వినియోగించుకుంటున్నామా? ప్రతి వర్షపు నీటిని మనం ఒడిసిపడుతున్నామా? జల సంరక్షణ కోసం మన బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం? భూగర్భ జలాలను పెంచుకునేందుకు మన కర్తవ్యం ఏమిటి? ఆల్రెడీ ప్రస్తుతం మనం చూస్తున్నాం, సూపర్ ఎల్నినో కారణంగా వర్షం కోసం కళ్లు కాయలు కాచేటట్లు దేశమంతా ఎదురు చూస్తుంది. అయినా వర్షాలు ఆశించిన స్థాయిలో లేవు. మరి ఇందుకోసమే ప్రభుత్వాలు నీటి కొరతను నివారించేందుకు ప్రతి ఇంట వర్షపు నీటి సంరక్షణ కోసం ఒక ఇంకుడు గుంతను తవ్వండి అని అంటున్నాయి. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సైతం క్యాచ్ ద రెయిన్, వర్షపు నీటిని ఒడిసిపట్టండి అనే నినాదాన్నిచ్చారు. మరి ఇంకుడు గుంతల యొక్క ప్రాధాన్యత ఏంటో మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మన హైదరాబాద్ జలమండలి వారు కూడా వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల ప్రాముఖ్యత గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. మరి ఈ సందర్భంగా వర్షపు నీటిని ఒడిసిపడదాం, ఇంకుడు గుంతను తువ్వుదాం, భూగర్భ జలాలను పెంచుకుందాం అనే అంశం గురించి మనతో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి కె అశోక్ రెడ్డి గారు ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి ఇంకుడు గుంతల గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. నమస్తే సార్, వెల్కమ్ టు ఆకాశవాణి స్టూడియోస్.
3: నమస్తే
2: సార్. వర్షపు నీటిని వృధా కాకుండా ఒడిసి పట్టడం ఎందుకు అవసరం సార్?
3: దీనికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, మానవ నాగరిక

0: మొత్తం నది పరివాహక ప్రాంతంలో ఏర్పడింది. అది చారిత్రకంగా మనం అందరికి తెలుసు. అట్లాగే హైదరాబాద్ నగరం అనేది కూడా మూసి నది ఒడ్డున ఏర్పాటు చేయబడింది. హైదరాబాద్కి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, హైదరాబాద్కి సముద్ర మట్టానికి హైదరాబాద్ ఒక 400 మీటర్ల హైట్లో ఉంటుంది. అంటే మనకి మూసి నది ఒక ప్రవాహం తప్పితే మిగతా నదులు ఏవి ఉండవు. అది కూడా చాలా చిన్న రివర్. 100, 200, 300, 400 సంవత్సరాలుగా ఆ ఓల్డ్ సిటీ కోర్ సిటీకి క్యాటర్ చేసే అంత ఉండేది. కాలక్రమేణా నగరం పెరగడం, పట్టణీకరణతోటి మూసి అనేది డ్రింకింగ్ వాటర్ సోర్స్ నుంచి మనకి పొల్యూషన్ కావడం, రెండవది 130 లక్షల జనాభాకి పెరిగిపోయింది ఇప్పుడు హైదరాబాద్. ఒక రకంగా ఆ రివర్ అనేది పెరినియల్ రివర్ కాకుండా మూసి పొల్యూషన్ కావడం, రెండవది సిటీ ఎక్స్పాండ్ కావడం, పాపులేషన్ పెరగడం, తర్వాత మనం 200-150 కిలోమీటర్ల దూరంలో మనకి డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఉన్నాయి నదులు, అక్కడి నుంచి మనము సముద్ర మట్టానికి 400 మీటర్లు పంపింగ్ చేస్తూ తీసుకొస్తున్నాం. సో ఇది హైదరాబాద్ ప్రత్యేకత. కాబట్టి డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కి మనం సఫిషియెంట్ కావాలంటే ఎన్ని ప్రాజెక్టులు చేసినా సరిపోదు. ఒక్కటే ఒకటి మనం ప్రకృతి ఇచ్చే వర్షపు నీటిని సంరక్షిస్తే తప్పితే కొత్తగా ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినా మనకి సఫిషియెంట్ వాటర్ని ఇవ్వడం అనేది సాధ్యం కాదు.
1: సో ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత అనేది మీరు చెప్పిన దాని ప్రకారం చాలా అవసరం. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: బబ్లు అక్క నా పేరు.
1: మాట్లాడండి.
2: వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు అంటే మామూలుగా ఇంట్లో చూసేస్తాం కదా, కొన్ని కొన్ని గ్రామాలలో ఇంకుడు రోడ్డు పై గుంటల్లో నీళ్లు ఉంటాయి కదా, ఆ గుంటలు ఎందుకు అంటే ఆ ఇంకుడు గుంటలకు ఉపయోగం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నా.
0: అంటే మీరు చెప్తున్నది రూరల్ కు సంబంధించి చెప్తున్నారు. ఇంకుడు గుంత అనేది రూరల్ అయినా అర్బన్ అయినా తర్వాత ఎనీ ప్లేస్లో ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, మనకి సంవత్సరంలో అట్లీస్ట్ వాటర్ అంటే రెయిన్ నుంచి వాటర్ వచ్చే రోజులు 50 నుంచి 60 రోజులు 70 రోజులు ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. మిగతా 300 రోజులు కూడా మనము నీటిని గ్రౌండ్ నుంచి డ్రా చేస్తూ ఉంటాం, అంటే గ్రౌండ్ వాటర్ని బోర్ల ద్వారా తీసుకుంటూ ఉంటాం. వర్షపు నీరు భూమి లోపలికి వెళ్తే మాత్రమే మనం మళ్ళీ 300 రోజులు భూమి నుంచి తీసుకొని వాడుకుంటాం. ఇప్పుడున్న పరిస్థితులలో వర్షపు నీరు భూమి లోపలికి వెళ్ళాలి, గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ కావాలంటే చాలా దిక్కుల సిమెంట్ రోడ్లు, తర్వాత అర్బన్లో అయితే సిమెంట్ రోడ్లు, అసలు ప్లేస్ లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. అలాంటి సందర్భంలో ఇలాంటి వెల్స్ ఏదైతే మనం చేస్తామో దాని నుంచి గ్రౌండ్ వాటర్ తొందరగా రీఛార్జ్ అవుతుంది. సో వర్షపు నీరు రాగానే నార్మల్గా అయితే 10% వెళ్తుంది, మనము ఈ ఇంకుడు గుంతలు కనుక చేస్తే 90% మనకి భూమి లోపలికి వెళ్ళి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే మనము ఇంకుడు గుంతలు అనేది కంపల్సరీ.
1: సార్ అసలు ఇంకుడు గుంత అంటే ఏంటి సార్? అసలు అది ఎలా తవ్వాలి, దానికి ఉన్న ప్రొసీజర్ ఏంటి, అది మనకి ఎలా యూజ్ అవుతుంది?
0: యా, సో ఇంకుడు గుంత అనే దానికి యాక్చువల్గా ఒక స్పెసిఫిక్ డైమెన్షన్ ఏం లేదండి. మనకున్న ఏరియాను బట్టి అర్బన్లో అయితే 200 స్క్వేర్ మీటర్స్ ఉన్న దగ్గర వాళ్ళకు బోర్వెల్ ఉంటుంది. ఆ బోర్వెల్కి మనం ఇల్లు కట్టేది 200 మీటర్ల 200 మీటర్లు ఇల్లు కడతాం. యాక్చువల్గా ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్లు వదిలేయం. ఒకవేళ సెట్ బ్యాక్ వదిలేసినా కానీ అక్కడ కూడా సిమెంట్ తోటి మంచిగా ఒక్క గడ్డి మొలక కూడా రావద్దని సిమెంట్ తోటి మొత్తం క్లోజ్ చేస్తాం. ఎప్పుడైతే వర్షం వస్తుందో ఆ వర్షం నీళ్ళు మొత్తం కూడా టోటల్గా బిల్డింగ్ మీద పడతాయి, లేదంటే బిల్డింగ్ చుట్టుపక్కల పడ్డాయి కూడా రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద నుంచి మళ్ళీ డ్రైనేజీలకు వెళ్ళి మూసీలోకి వెళ్ళిపోతున్నాయి హైదరాబాద్ అయితే. సో ఎక్కడ కూడా ఒక చుక్క కూడా భూమి లోపలికి ఇంకే పరిస్థితి లేదు. మన బోర్వెల్ చుట్టూ కూడా మనం మంచిగా ప్లాస్టరింగ్ చేసేసి అసలు ఏమి పోకుండా చేస్తాం. ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేసేది అంటే ఇంటి లోపల 200 గజాల వల్ల బోర్వెల్ చుట్టుపక్కన 1 మీటర్ డయా తోటి కనుక వెడల్పు చేసేసి 4 మీటర్లు 5 మీటర్ల లోతుకి బోర్వెల్ పక్కన తీసి కంకర ఇసుక అంటే కొంత మడ్ కనుక లోపలికి వెళ్లకుండా పొల్యూషన్ కాకుండా టెక్నికల్గా పెద్ద కంకర చిన్న కంకర దొడ్డు ఇసుక వేసి కనుక చేసి బిల్డింగ్ పైన పడిన వాటర్ అంతా కూడా ఒక పైపు ద్వారా తీసుకొచ్చి అక్కడ కనెక్ట్ చేయగలిగితే అది కూడా ఫ్రెష్ వాటరే. వర్షపు నీరు బిల్డింగ్ మీద నుంచి పడి వచ్చేదంతా కూడా ఫ్రెష్ వాటరే. అదంతా వచ్చేసి బోర్వెల్ ద్వారా భూగర్భంలోకి వెళ్తుంది, 90% లోపలికి వెళ్తుంది. సో దానివల్ల ఏంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యి నెక్స్ట్ 300 రోజులకు సరిపడేంత వాటర్ స్టోరేజ్ గ్రౌండ్ లో ఉంటుంది. ఇది ఒకటి చిన్న ఇళ్లకు సంబంధించి. అట్లాగే మీరు అన్నట్టుగా పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి, పెద్ద హౌసెస్ ఉంటాయి, అక్కడ పెద్ద పెద్ద వెల్స్ ను కూడా మనం తవ్వి వీటిని

0: ఒక ఓఎస్డి సత్యనారాయణ గారు అని ఉంటారు, ఆయన పేరు కూడా జల సత్యనారాయణ అని మీరు విని ఉంటారు. అది కాకుండా మేము ఒక 18 ఎన్జిఓస్ ను కూడా ఏరియా వైస్ ను ఎంగేజ్ చేశాం. సో ఈ ఎన్జిఓస్ కూడా గత కొన్ని సంవత్సరాలుగా మాతో కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ స్టాఫ్ ఎన్జిఓల దగ్గర ఉంది, అంటే మా డిపార్ట్మెంట్ సపోర్ట్తో పాటు 18 ఎన్జిఓలు కూడా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా మా వాటర్ బోర్డు వెబ్సైట్లో రెగ్యులర్ గా ఉంది, రెగ్యులర్ కూడా మేము కూడా ప్రచారం చేస్తున్నాం.
1: వెబ్సైట్ లో ఉన్నాయి డీటెయిల్స్?
0: డెఫినెట్ గా ఉన్నాయండి. రెండవది టెక్నికల్ గా గైడెన్స్ మీరు అన్నారు, అది మరీ టూ మచ్ టెక్నికల్ ఏం కాదండి. గుంత తీయడము, దాని లోపల దొడ్డు కంకర ఎంత వేయాలి, సన్న కంకర ఎంత వేయాలి, దొడ్డు ఇసుక ఎంత వేయాలి, సన్న ఇసుకేసి పైన ఒక చిన్న క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ ను వేయాలి. ఇది జనరల్ గా చేసేది. ఇప్పుడు మనం రూరల్ అయితే ఏం చేస్తాం, పెద్ద పెద్ద వెల్స్ తవ్వుతాము, అందులో వాటర్ స్టోర్ చేస్తాము వర్షాకాలము, మిగతా అది గ్రౌండ్ వాటర్లకు వెళ్తుంది, తర్వాత మనకి రీఛార్జ్ అవుతుంది. ఇవేమో ఇంటి లోపల అయితే కొద్దిగా వాటర్ పొల్యూషన్ కాకుండా కొద్దిగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం అంతే, ఎందుకంటే మనం డ్రింకింగ్ వాటర్ వాడతాం కాబట్టి. సో ఇది మరీ టూ మచ్ టెక్నికల్ గా ఏం లేదండి. దీనికి సంబంధించి మేము మీకు అందరు కూడా పాంప్లెంట్స్ ప్రింట్ చేస్తున్నాము, దీనికి సంబంధించిన క్యాచ్ ద రెయిన్ అని చెప్పేసి అవన్నీ కూడా మేము ప్రతి ఇంటికి కూడా మెసేజెస్ రూపంలో పంపిస్తాము, అవసరమైతే ఈ పాంప్లెంట్స్ కూడా చేసి పంపిస్తాము. ఇది మీరు చదువుకుంటే అర్థమవుతుంది, మామూలు మేస్త్రి కూడా ఇది చేస్తారు ఇంట్లో. సో మా ఎన్జిఓలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు.
1: ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు మన సిటీలో కొన్ని చోట్ల వాటర్ లాగింగ్ అయిపోతుంటాయి రోడ్స్ మీద.
0: అవునండి.
1: అయితే నేను ఆర్టికల్ ఇంజెక్షన్ బోర్వెల్స్ అని ఏదో చేస్తారట, సో దట్ దే విల్ అలౌ ద వాటర్ టు గో ఇన్ టు ద డెప్త్.
0: అవునండి, మీరు అన్నట్టుగా ఒకటి, మనం ఇంటి ఆవరణలో మొత్తం సిమెంట్ చేశాం కాబట్టి రోడ్డు మీదకి నీళ్లు వస్తున్నాయి. రోడ్డు మీదకి వచ్చిన నీళ్లు స్ట్రీట్లకు వచ్చేసి స్ట్రీట్ లో మొత్తం టోటల్ గా మనకి ఇనండేషన్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాల కింద ఈ ఎక్కడైతే ట్రాఫిక్ అంతరాయం కలిగి వాటర్ ఎక్కువ అవుతుందో ఆ చౌరస్తాలో, అది మనకి ఒక 146 ప్లేసెస్ ని ఐడెంటిఫై చేశాం సిటీలో. ఈ 146 ప్లేసెస్ లో కొద్దిగా వాటర్ వచ్చినా గానీ సడన్ గా వాటర్ వచ్చి అక్కడ ఆగుతుంది, ట్రాఫిక్ అంతా అంతరాయం కలుగుతుంది. సో ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ప్రయోగాత్మకంగా ఒక 4-5 ప్లేసెస్ లో ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. వర్షం రాగానే ఒక పెద్ద ఒక 20 లక్షలు 50 లక్షలు లీటర్లకు సంబంధించిన పెద్ద వెల్స్ తవ్వేసి అండర్ గ్రౌండ్ లో, పైన కావాలంటే మీరు మళ్ళీ స్లాబ్ వేయండి, దాని మీద ఒక గార్డెన్ పెట్టండి అని చెప్పారు. దాని మూలంగా మనము రాజ్భవన్ రోడ్లో ఒకటి, అట్లాగే ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా తాజ్ కృష్ణ డౌన్ లో ఒకటి, సెక్రటరేట్ ఎదురుగా ఇట్లా ఒక 10 నుంచి 12 పెద్ద ఈ వెల్స్ చేశాం. జిహెచ్ఎంసి చాలా చక్కగా చేశారు. మనకి కొద్దిగా వాటర్ రాగానే ఇమీడియట్ గా ఈ ప్రాబ్లం రాకుండా అవన్నీ డైరెక్ట్ ఆ వెల్లోకి వెళ్తున్నాయి. ఓవర్ ఏ పీరియడ్ ఏమవుతుందంటే అవి లోపలి గ్రౌండ్ వాటర్లోకి వెళ్తాయి, లేదంటే తర్వాత పంపింగ్ చేసేసి మళ్ళీ డ్రైనేజ్లోకి లేటర్ గా చేయడానికి చేస్తున్నాం. ఇది ఒక పద్ధతి. సో మిగతా 146 ప్లేసెస్ లో కూడా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు సీఎం గారు. అది జిహెచ్ఎంసి అమలు చేస్తుంది మీరు అన్నది. దానివల్ల 2 లాభాలు, ఒకటి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది, రెండవది ఏంటంటే ఇమీడియట్ గా ట్రాఫిక్ అనేది ఆగకుండా అవుతుంది. సో ఈ రెండింటి గురించి ప్రయోగాత్మకంగా అమలు చేశాము, దానివల్ల సత్ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మిగతాయి కూడా చేయడానికి జిహెచ్ఎంసి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ గా దీని మీద ఫోకస్ చేసి రివ్యూ చేస్తున్నారు.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు శ్రీనివాస్ అండి, ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను.
0: నమస్తే అండి శ్రీనివాస్ గారు.
3: నమస్తే సార్. సార్, మా బోర్ చుట్టూ హార్వెస్టింగ్ పిట్ చేసుకోవచ్చు అండి?
0: అదే అండి, 100%. మనము ఇప్పుడు మీరు ఒక డేటా చెప్తాను మీకు. గత సంవత్సరంలో, గత ముందు సంవత్సరంలో చూస్తే ఒక 40,000 మంది మాత్రము బోర్వెల్ డ్రై అయిన తర్వాత ట్యాంకర్స్ బుక్ చేసేవాళ్ళు మొత్తం సిటీలో. ఈ సంవత్సరము అది ఇంకా పెరిగి గ్రౌండ్ వాటర్ తగ్గి 1,02,000 మంది అట్లీస్ట్ 1-2 సార్లు ట్యాంకర్ బుక్ చేశారు. అంటే వాళ్ళ గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయ్యి బోర్ డ్రై అయింది. మీరు అన్నట్టుగా ఈ 10 లక్షల ఇళ్లలో ప్రతి ఇంటికి బోర్వెల్ పక్కన గనక ఒక సివేజ్ మన వాటర్ హార్వెస్టింగ్ చేసి మీ బిల్డింగ్ పైన నుంచి వచ్చే వాటర్ ని దాని గనక కనెక్ట్ చేయగలిగితే అసలు గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమే రాదు. ఒక 2 సంవత్సరాలు గనక మనం ఇది గనక చేస్తే అసలు ట్యాంకర్ బుకింగ్ అనేది హైదరాబాద్ ట్యాంకర్ ఫ్రీ సిటీ అవుతుందండి 100%. ఎందుకంటే మనకి దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. మా దగ్గరికి రెగ్యులర్ గా వచ్చేసి 2 సంవత్సరాల కింద మేము 100 ట్యాంకర్లు బుక్ చేశాం సార్. లాస్ట్ ఇయర్ మేము 50 చేశాము వాటర్ హార్వెస్టింగ్ చేసిన తర్వాత, ఈ సంవత్సరం 30 చేశాం. ఉదాహరణకి మీకు

0: కావల్ కుమార్ వెంకటగిరి యూసుఫ్ గుడలో ఒకటి చేశారు, అద్భుతంగా మాకు ప్రయోగం అయింది సార్. ఈ సంవత్సరం మేము ట్యాంకరే బుక్ చేయలేదని. పవన్ కుమార్ అని క్లాసిక్ అపార్ట్మెంట్ బాచపల్లి, కరుణాకర్ రెడ్డి అనుహార్ అపార్ట్మెంట్ మణికొండ, రవీందర్ రెడ్డి ఏఎస్ రత్న పెర్ల అపార్ట్మెంట్ రాక్ టౌన్ కాలనీ, రంగారావు బొమ్మరిల్లు రెసిడెన్సీ, ఇవన్నీ మా దగ్గర డేటా ఉంది. అంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చి మేము 2 ఏళ్ల కింద సఫర్ అయ్యే వాళ్ళమండి. మీరు చెప్పిన తర్వాత మేము వాటర్ హార్వెస్టింగ్ చేశాము. ఈ సంవత్సరం మేము ట్యాంకర్ బుకింగ్ 90% మాకు తగ్గింది, మా ఖర్చు కూడా తగ్గింది అని వారు చెప్తున్నారు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ప్రతి ఇంట్లో బోర్వెల్ కి వాటర్ హార్వెస్టింగ్ అనేది కంపల్సరీ కనుక చేసుకోగలిగితే మీతో పాటు మీ ఇంటి పక్క వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. దానికి కావాల్సిన మీకు సపోర్ట్ మేము పంపిస్తాం టెక్నికల్.
1: మంచి రిఫరెన్సెస్ ఇచ్చారు సార్. ఇంకో చిన్న డౌట్
0: చెప్పండి
1: సార్, ఇది ఇప్పుడు బోర్ పాయింట్ చుట్టూ చేస్తే లూజ్ సాయిల్ ఏమన్నా అది జారి లోపల పడిపోయి?
0: లేదండి, అంటే మనము సాయిల్ ని బట్టి దానికి ఏ విధంగా ట్రీట్ చేయాలనేది మన దగ్గర టెక్నికల్ ఉంది. మనం ఏం చేస్తామంటే అందులో తీసిన తర్వాత దొడ్డు కంకర వేస్తాము, దొడ్డు కంకర తర్వాత సన్న కంకర ఉంటుంది, తర్వాత దొడ్డు ఇసుక ఉంటుంది. ఆ టెక్నికల్ గా మీకు ఉంటాయి. మీరు బిల్డింగ్ పైన వచ్చే వాటర్ అది ఫ్రెష్ వాటరే కదండి, మన బిల్డింగ్ మీద నుంచి వచ్చేది పైప్ ద్వారా వచ్చేసి అక్కడికి వస్తుంది, అది స్ట్రీట్ల నుంచి పోయే వాటర్ కాదు కదా, కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, బోర్వెల్ కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ,
1: ఇన్ఫర్మేషన్ ఇచ్చారు,
0: థ్యాంక్
1: యూ.
2: మీరు వింటున్నారు ఇంగుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జలరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్ లో సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి ఇంకుడు గుంతకు అలాగే ఇంజక్షన్ బోర్స్ ఇంకా బోర్ రీఛార్జ్ గురించి మీకేమైనా సందేహాలుంటే జలమండలి ఎండి అశోక్ రెడ్డి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. ఇంకుడు గుంతను నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి మీరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హలో,
3: హలో,
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం అండి, నా పేరు శ్యామ్ సుందర్ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను.
0: నమస్తే అండి శ్యామ్ సుందర్ గారు, చెప్పండి
3: సార్. ఈ బోర్కు వాటర్ బోర్కు ఈ ఇంకుడు అంతకు ఎంత డిస్టెన్స్ ఉండాలి సార్? ఇది
0: డిస్టెన్స్ ఏం లేదండి, మినిమం డిస్టెన్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు బోర్ చుట్టూ కూడా మనము తీసేయొచ్చు. డిఫంక్ట్ బోర్ వెల్స్ అయితే మనం బోర్ చుట్టూ చేసే చేస్తాము. మన డ్రింకింగ్ వాటర్ కు సంబంధించింది అయితే నియర్ బై అంటే 1 మీటర్ దూరంలో కనుక మనం చేసుకోగలిగితే సరిపోతుంది. సో దానివల్ల ప్రమాదం ఏం లేదు. అంటే మీరు ఇందాక అన్నట్టుగా బోర్ వెల్ ఏమన్నా వాటర్ ఎక్కువైపోయి కొలాప్స్ అవుతుందేమనో భయం, లూజ్ సాయిల్ ఉన్న దగ్గర కొద్దిగా దూరం పెట్టుకోవాలి, ఆ హార్డ్ సాయిల్ రాక్ సాయిల్ అట్లాంటి ఉన్న దగ్గర కొద్దిగా నియర్ బై అయినా కానీ మనకి ప్రమాదం ఏం లేదు.
3: ఎంత దూరం వేసుకోవచ్చు సార్?
0: మినిమం 1 మీటర్ దూరం అయితే సరిపోతుందండి, 1-2 మీటర్ దూరంలో. అంటే అది సైజును బట్టి, మీ ప్లాట్ సైజు కనుక పెద్దగా ఉంది, ఏరియా ఎక్కువ ఉంది అంటే కొద్దిగా వాటర్ పైనుంచి ఎక్కువ వస్తుంది అనుకుంటే కొద్దిగా పెద్ద సైజ్ చేసుకోవాలి. మీరు 2 మీటర్ x 2 మీటర్ సైజ్ కనుక చేసుకోగలిగితే చాలా వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది చిన్న సైజ్ ఉంటే. పెద్ద సైజ్ ఉంటే 4x4 మీటర్ అయితే ఇంకా మొత్తం టోటల్ వాటర్ కూడా 90% మనకి భూమిలోకి వెళ్ళిపోతుంది.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం అండి, శ్రీకాంత్ రెడ్డి అండి, బాచపల్లి నుంచి.
0: శ్రీకాంత్ రెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి
4: సార్. నమస్తే సార్. సార్, అది మాది బాచపల్లిలో ఒకటి 90 ఫ్లాట్స్ ఉన్న సెమిగేటెడ్ అపార్ట్మెంట్ సార్.
0: ఓకే అండి.
4: సో అప్పుడు మాకు బిల్డర్ ఇచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ ఏదో చిన్నగా బోర్ పక్కన చిన్న ఇంకుడు కొంత మాదిరి ఇచ్చారు, కానీ అది అంత వర్కౌట్ అవ్వట్లేదు అనమాట మాకు. సో రీసెంట్ గా ఏం చేశామంటే మీరు ఇందాక ఒక రిఫరెన్స్ ఇచ్చారు బాచపల్లి పవన్ గారు అని. సో మాకు మన సత్యనారాయణ గారిని కలిసామన్నమాట,
0: సిఎస్ఆర్ క్లాసిక్ అపార్ట్మెంట్.
4: సార్ వచ్చి మాకు కావాల్సిన టెక్నికల్ గా అన్ని డీటెయిల్స్ అని ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసాం మేము ఇక్కడ కొంత, అంటే మాకు బోర్ పక్కన ఇంజక్షన్ బోర్ వేలని చెప్పారు సార్. సో దాని ప్రకారం మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇంకొకటి మాకు ఒక కాల్ ఒక ఎంటీ స్పేస్ ఉంది సార్, అక్కడ ఒక 10x5 వాటర్ అంతా కూడా అందులో స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి అది కూడా సార్ చేశారు. అది కూడా చేస్తున్నాము. సో హోప్ఫుల్లీ దాని రిజల్ట్ ఇంకో నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ మేము కూడా
0: డెఫినెట్ గా అండి, థ్యాంక్ యూ. యాక్చువల్ గా ఏంటంటే గతంలో మనము కంపల్సరీ ఇంకుడు గుంత అనేది మనము యాక్ట్ లో పెట్టేశాము. జిహెచ్ఎంసీ ప్రకారం ఏంటంటే ఇంకుడు గుంత ఉంటేనే మీకు అక్యుపెన్స్ సర్టిఫికెట్ ఇస్తామని మనం చట్టం చేశాము, రూల్స్ ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తున్నారు, చిన్న గుంత తీసేసి ఓ ఫోటో తీసేసి ఓసీ తీసుకుంటున్నారు, అంటే మా కోసం తీసుకుంటున్నారు. అంటే అది మీకు పనికి వస్తుంది, మన

0: అపార్ట్మెంట్ కి అనే బాధ్యత లేకుండా ఊరికే ఒక చిన్న సర్టిఫికెట్ కోసం తీసుకుంటున్నామో మా పని అయిపోయింది అని అనుకుంటున్నాను. దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఓసీ అనేది ఓన్లీ చట్టం ప్రకారం మీరు ఒక తీసుకోవాల్సింది. అలా కానీ 90% వాటర్ మీ గ్రౌండ్ వాటర్లకు వెళ్ళాలి అంటే మీరు ఒకటి కాదు, అవసరమైతే ఏరియాను బట్టి 4 నుంచి 5 వాటర్ హార్వెస్టింగ్ని చేయాలి. అపార్ట్మెంట్లు అయితే 4-5 అంటే మీరు చుట్టుపక్కల ఏదైతే సెట్ బ్యాక్ ఉందో వాటి అన్నింటిలో కనుక చేసి ఇంజక్షన్ బోర్వెల్సా లేకపోతే వాటిని ఒక 5-6 కనుక చేసుకోగలిగి బిల్డింగ్ మీద ఉన్న వాటర్ అంతా వాటికి కనెక్ట్ చేయగలిగితే ఇవాళ రేపు ఏముంది మనం పైన స్లాబ్ కూడా వేసుకోవచ్చు మొత్తం వాటర్ని లోపలికి పంపించేసి. సో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఎందుకంటే చాలా మంది 2 ఇయర్స్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కదా, 90% మా ట్యాంకర్స్ తగ్గింది సార్, 2 లక్షలు మాకు మిగిలింది, 1 లక్ష మిగిలింది అని. సో థ్యాంక్ యూ అండి మీరు కోఆపరేట్ చేస్తున్నందుకు.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నరసింహారెడ్డి మేడం, ప్రేమాతిపేట, రాజేంద్ర నగర్.
0: నమస్తే అండి నరసింహారెడ్డి గారు,
2: నమస్కారం సార్. సార్ ఇప్పుడు మనం కొత్త ఇల్లు కడతాం కదా సార్?
0: అవునండి.
2: దీనికి ఏమన్నా నిబంధనలు వేస్తారు, ఇంకొకరు కంపల్సరీ ఉండాలని చెప్పేసి?
0: 100% ఉందండి. అది ఉంటేనే మీకు అక్యుపెన్సీ సర్టిఫికెట్ వస్తుంది. అక్యుపెన్సీ సర్టిఫికెట్ కనుక రాకపోతే మీకు వాటర్ ఛార్జ్, ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అవన్నీ కూడా 3 రెట్లు ఛార్జ్ అవుతా ఉంటాయి. మేము ఫ్యూచర్ లో
2: ఏంటంటే ఉండాలంటే సార్, నేను
0: అదే మేము ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఇంకుడు గుంత లేని వాళ్ళకి ట్యాంకర్ బుక్ చేస్తే అవసరమైతే 2 రెట్లు అంటే 3 టైమ్స్ మీరు ట్యాంకర్ ఛార్జెస్ పెంచండి అని కూడా చెప్పారు. అది మేము కొద్దిగా ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, సపోర్ట్ చేస్తున్నాము. ఫ్యూచర్ లో కనుక ఇది ఇంప్లిమెంట్ కాకపోతే వాటర్ ట్యాంకర్ ను కూడా 2 ఇంతలు చేయడానికి మేము ఆలోచిస్తున్నాము.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు వింటున్నారు ఇంకుడు గుంత నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిచి పెడదాం, జలరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జల మండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్ లో సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి ఇంకుడు గుంతల మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్ ఇప్పుడు ఒక కాలర్ అడిగారు, అంటే 100 ఫ్లాట్స్ ఉన్నాయని, అంటే డిపెండ్స్ ఆన్ దట్ ఫ్లాట్స్ అండ్ ఏరియా సైజ్ ను బట్టి ఇంకుడు గుంత నిర్మాణం ఉంటుందా?
0: ఉంటుందండి. మేము లాస్ట్ 2-3 సంవత్సరాలుగా ట్యాంకర్స్ ఎవరు ఎన్ని బుక్ చేస్తున్నారు అనేది ఒక డేటా తీసాం. హైయెస్ట్ ట్యాంకర్స్ బుక్ చేసిన ఆ అద్భుతమైన ఇల్లు ఏంటి అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. సో నేను మా డేటాబేస్ అంతా చూసి మా ఏఐని ఉపయోగించి, మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా డేటాబేస్ లో, హూ ఇస్ దట్ గ్రేట్ పర్సన్ హైయెస్ట్ ట్యాంకర్స్ బుక్ అనగానే ఒక నెంబర్ వచ్చేసింది. అది 630 ట్యాంకర్లు బుక్ చేశారు 1 ఇయర్లో. అసలు ఎందుకు 630 ట్యాంకర్లు బుక్ చేశారు అనేది తెలుసుకోవాలని నేను ప్రత్యక్షంగా వారి ఇంటికి వెళ్ళిపోయాను. నేనే వెళ్ళిపోయాను, ప్రగతి నగర్ ఆ ఏరియాలో ఉంటుంది అది, కుకట్పల్లి దాటిన తర్వాత. వెళ్లి చూస్తే అక్కడ 48 ఫ్లాట్స్ ఉన్నాయి, మొత్తం రాక్ మీద కన్స్ట్రక్షన్ చేశారు. సో అంతకుముందు వేసిన 4 బోర్వెల్స్ కూడా డ్రై అయినాయని వాటి మీద కూడా సిమెంట్ తోటి క్లోజ్ చేసేసారు. సో ఆ పక్కకి రాక్ మధ్యలో నుంచి కూడా వాటర్ వస్తుంది, కొంత రాక్ మధ్యలో నుంచి కూడా వాటర్ వస్తుంది, అది కూడా డ్రైనేజ్కి వెళ్తుంది. సో అది చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే వాళ్ళు టోటల్ గా గ్రౌండ్ వాటర్ 0 ఉంది కాబట్టి మేము రెగ్యులర్ గా ఇచ్చే వాటర్ తో పాటు 600 ట్యాంకర్లు ఎవ్రీడే 2 బుక్ చేస్తున్నారు. అప్పుడు మేము వారికి కూర్చునిపెట్టేసి చెప్పాము, మీరు గనక మీ పాత డ్రై అయిన బోర్వెల్స్ ను ఓపెన్ చేయండి, బిల్డింగ్ మీద నుంచి వాటర్ దాన్ని కనెక్ట్ చేయండి, ఇంజక్షన్ బోర్వెల్స్ ఇంకా ఎక్స్ట్రా చేసి మీరు గనక చేయకపోతే మీరు సంవత్సరాల తరబడి వాటర్ బోర్డు మీద ట్యాంకర్ల మీద ఆధారపడలేరు. సో లాస్ట్ ఇయర్ మేము అవేర్నెస్ చేశాము. అట్లా 500 ట్యాంకర్లు 400 ట్యాంకర్లు బుక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 5000 అపార్ట్మెంట్లు లాస్ట్ ఇయర్ రెగ్యులర్ గా ట్యాంకర్ బుక్ చేసేది, ఈ సంవత్సరం 12000 అపార్ట్మెంట్లు డ్రై అయినాయి. వాళ్ళందరికీ కూడా మేము నోటీసెస్ ఇస్తున్నాం, మీరు కంపల్సరీగా ఒకటి కాదు మీ ఏరియాను బట్టి 4 నుంచి 5, 10 వాటర్ హార్వెస్టింగ్ కనుక ఇంజక్షన్ బోర్వెల్స్ కనుక చేసుకోగలిగితే 2 సంవత్సరాల్లో మీకు ట్యాంకర్ బుకింగ్ అనేది 0 అవుతుంది. అది మా బాధ్యత, మేము మీకు వచ్చి చూపెడతామని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నాం. సో కాబట్టి ఓసీ కోసం తీసుకునే ఒక వాటర్ హార్వెస్టింగ్ 1 మీటర్ది సరిపోదు. వీలైనంత వరకు ఎంత స్థలం ఉంటే అంత ప్రతి అపార్ట్మెంట్ 3 నుంచి 4 వాటర్ హార్వెస్టింగ్ కనుక చేయగలిగితే అది పెద్ద ఖర్చుతో కూడుకున్నదేం కాదు. వాళ్ళు ఒక 2 నెలల్లో ట్యాంకర్ బుకింగ్ ఖర్చు ఎంత అవుతుందో అంతకంటే ఎక్కువ కాదు. సో 5-10 సంవత్సరాలు వాళ్ళ ట్యాంకర్ బుకింగ్ ఛార్జెస్ అన్ని కూడా సేవ్ చేయొచ్చు.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?

0: హలో హలో సార్, ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ బస్తీలలో చాలా చిన్న చిన్న ఇళ్ళు, 50-60 గజాలు, 30-40 గజాలలో కూడా ఇళ్ళు ఉంటాయి. ఆ ఇంటికి బోర్స్ ఉంటాయి, కానీ అలాంటి వాళ్ళు ఇంకుడు గుంతని తవ్వాలంటే ఏం చేయాలి?
1: ఇది ఎంత ఏరియా ఉంది అనేది కాదండి. ఒక 60 గజాల్లో ఇల్లు కట్టినైనా కూడా పైన మీకు 500 SFT 600 SFT స్లాబ్ ఏరియా వస్తుంది. సో స్లాబ్ ఏరియా మీద పడ్డ వర్షము కిందికి ఒక పైప్ ద్వారా వచ్చి స్ట్రీట్ లైక్ రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోయేది వాళ్ళ బోర్వెల్ దగ్గరికి తీసుకెళ్తే సరిపోతుంది. అంతే, కొద్దిగా ఓపెన్ చేసేసి దాన్ని జాగ్రత్తలు తీసుకుని. దానివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనకు సిటీలో వచ్చే ఫ్లడ్డింగ్ అంతా తగ్గిపోతుంది. గ్రౌండ్లకి మనం కనుక 50-60% తీసుకెళ్తే రోడ్ల మీద కూడా మనకి ఇనండేషన్ తగ్గిపోతుంది. అది కాకుండా మనకి పబ్లిక్ ప్లేసెస్ లో దాదాపు 7500 బోర్వెల్స్ ఉన్నాయి. వాటిని అన్నిట్లలో 3500 డ్రై అయినాయి. అవి మేము టేకప్ చేస్తున్నాం. సో కాబట్టి స్లమ్లలో ఉన్న బోర్వెల్స్ ని మేము చేస్తున్నాం పబ్లిక్ ప్లేసెస్.
0: ఓకే, హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు మల్లికార్జున్ అండి, నేను మల్లాపూర్ నాచారం నుంచి మాట్లాడుతున్నాను.
1: నమస్తే అండి.
2: నమస్కారం సార్. సార్ ఫస్ట్ మీకు కింద స్థాయి ఎంప్లాయీస్ నుంచి మీ వరకు శతకోటి పాదాభి సార్, ఇన్ని కోట్ల మందికి మీరు నీళ్లు అందిస్తున్నారు, అలాగే మీరు తీసుకున్న చర్యలు ఇంకా కఠినంగా ఉండాలని కోరుకుంటున్నారు సార్. ఇంకుడు గుంతల గురించి చాలా మంది గేటెడ్ కమ్యూనిటీలు కొంతమంది లెక్కల్లో చూపిస్తున్నారు తప్ప అవి చేయట్లేదు సార్. అవి వాటి మీద కొంచెం కఠిన నిబంధనలు పెట్టి అవసరమైతే వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కోరుకుంటున్నారు సార్.
1: థ్యాంక్ యూ అండి. అంటే మీరు అన్నది 100% కరెక్ట్. బట్ మేము గవర్నమెంట్ పరంగా వాటర్ అనేది కొద్దిగా సెన్సిటివ్ సబ్జెక్ట్ మీకు తెలుసు కదా. సో అంత కఠినంగా ఉంటే కూడా కొద్దిగా ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని మేము కొద్దిగా సెన్సిటివ్ గా ఉంటాము. కానీ మీరు అన్నట్టుగా తప్పకుండా ఒకటిసారి నోటీస్ ఇస్తాము, రెండోసారి నోటీస్ ఇచ్చి మూడోసారి చాలా కఠినంగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ సార్. మాది శ్రీ తిరుమల మిలియనియం అని దగ్గర దగ్గర 700 ప్లాట్స్ ఉంటాయి సార్. అందులో ఎన్ని గుంతలు ఉన్నాయో ఏంటో మాకు సరైన లెక్క లేదు. వాటి మీద కొంచెం ఎవరినైనా మీ అధికారులు ఎవరైనా పంపించి అవి నిజంగా సరిపడి ఉన్నాయా లేదా కొంచెం తనిఖీ చేయించగలని కోరుచున్నాను సార్.
1: నెక్స్ట్ 30 రోజులలో మా వాళ్ళు వచ్చేసి మోటివేట్ చేసి చేపిస్తారు, చేయకపోతే పెనాల్టీ కూడా వేయమని చెప్తాను మా వాళ్ళకి. ఓకే,
2: థ్యాంక్ యూ సో మచ్ సార్.
1: థ్యాంక్ యూ అండి.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను ఇక్కడ శ్రీదేవి అని ఎల్లారెడ్డిగూడ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: నమస్తే అండి శ్రీదేవి గారు. నమస్తే అండి.
3: హలో, నమస్తే సార్.
1: చెప్పండి అమ్మా.
3: సార్ ఇక్కడ మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నాము, 20 ఫ్లాట్స్ ఉన్నాయి మా దగ్గర. మిల్లర్ గారు ఆల్రెడీ ఒకటి వాటర్ హార్వెస్టింగ్ ది చేశారు,
1: ఓసీ కోసం చేశారు.
3: మేము రీసెంట్ గా వచ్చాం అనమాట ఇక్కడ. అయితే 2 ఇయర్స్ నుంచి వాటర్ ట్యాంకర్స్ మీదే డిపెండ్ అవుతున్నాం సమ్మర్ లో.
1: ఓకే,
3: లాస్ట్ ఇయర్ 1 ఇయర్ ఉండింది ప్రాబ్లమ్, ఈసారి ఇయర్లీ 3 మంత్స్ లాస్ట్ వీక్ వరకు కూడా మేము ఇంకా ఇప్పటి వరకు కూడా ట్యాంకర్స్ తెప్పించుకుంటున్నాం.
1: కరెక్ట్ అండి
3: సార్. ఇప్పుడు ఇన్న ఉన్న ప్రెసెంట్ వాటర్ హార్వెస్టింగ్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎలా చేయాలి? దీన్ని ఇంకా పెద్దగా చేయాలి అంటే ఎలా, ప్రొసీజర్ ఎలా ఉంటుంది? మాకు ఇక్కడ మున్సిపాలిటీ నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుందా సార్? టెక్నికల్ సపోర్ట్? ఒకవేళ టెక్నికల్ సపోర్ట్ వస్తే ఈ ఏరియాలో ఎవరిని కన్సల్ట్ అవ్వాలనేది ఐడియా లేదు సార్, అందుకని కాల్ చేశాను.
1: ఇప్పుడు మీ నంబర్ మేము తీసుకున్నామండి. ఓకే, ఒక నంబర్ చెప్తా, నోట్ చేసుకోండి మీరు.
3: 99 899 99 8 5 8 5 102 102.
1: ఎవరైనా ఈ నంబర్ కి కనుక కాల్ చేస్తే మా ఎన్జిఓ ద్వారా గానీ మా ఆఫీస్ నుంచి గానీ వస్తారు. మీరు అన్నట్టుగా ఒకటి కాదు, మీ బిల్డర్ చేసింది ఏంటంటే ఒక 50,000 తోటో 40,000 తోటో ఒకటి కంప్లీట్ చేసేసుకుని మీకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతారు బిల్డర్ జనరల్ గా. కానీ అది మాకు పర్పస్ సరిపోదు. ఓకే, సో 2-3 చేసుకోవాలంటే వాళ్ళు చేయరు, వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చేస్తుంది అప్పటికే. కాబట్టి మన కోసం అనుకుంటే మనం 3-4 చేసుకోవాలి. మా వాళ్ళు వస్తారు మీ ఇంటికి, సపోర్ట్ చేస్తారు. మీరు కూడా మీ అసోసియేషన్ నుంచి మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మీకు ట్యాంకర్ లేకుండా చేస్తారు. ఒకటి, మీరు అన్నట్టుగా 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. సో ఈ రోజు 3 రోజులు ఫుల్ వర్షాలు పడినా ఈ రోజు కూడా ట్యాంకర్ బుక్ చేసే వాళ్ళ సంఖ్య 6,000 మంది ఈ రోజు కూడా బుక్ చేశారు. అంటే ఈ 3 రోజుల వర్షాలతో 10,000 నుంచి 6,000కు తగ్గింది. మీరు ఆలోచించండి, గ్రౌండ్ వాటర్ ఎంత ఇంపార్టెంట్. సో ఎండాకాలంలో అయితే 16,000 బుక్ అయింది. సో
3: టెక్నికల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు.
1: 100% డెఫినెట్ గా వస్తారు, మీకు దగ్గరుండి చెప్పిస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి.
4: సరే, మా ఫాదర్ కూడా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటే సార్.
1: మీ పేరండి?
4: సరే, ఇంకొన్ని గుంతలకు వచ్చి సార్, ఇప్పుడు మా ఏరియాలో
1: చెప్పండి,
4: అంటే ఈ రోజు మార్నింగ్

0: మన నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2 times వస్తాయండి వాటర్.
1: ఓకే,
0: అంటే మొత్తం కంప్లీట్ గా వాటర్ అంతా, అంటే ఎక్కడ ట్యాప్స్ లేవు ఎవరింటికి కూడా. అక్కడ ఒకటి గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్స్ అదేని, అందులో వాటర్ అంతా పోతూనే ఉంటదండి. అంటే మేజర్ గా పబ్లిక్ కి అవేర్నెస్ లేదండి దీని గురించి సంబంధించి, ఇంకుడు గుంతల గురించి. ఆ చుట్టుపక్కల మొత్తం అంతా కాంక్రీట్ అయిపోయి ఇప్పుడు ఆ రోడ్స్ కూడా అంతా కాంక్రీట్, ఎక్కడ చేసే ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ లేదు.
1: ఇంతకుముందు
0: మీరు వేరే కాల్ కి చెప్పినట్టు ఒక 60 years ఇల్లున్నా కూడా వాళ్ళు బోర్స్ ఉన్నా పక్కన చేసుకుంటారు, అవేర్నెస్ క్రియేట్ చేయాలి సార్ మీ సైడ్ నుంచి.
1: మేము అదే పని చేస్తున్నాము. మీరు అన్నట్టుగా అవేర్నెస్ లేక కాదు బాధ్యత లేక, అవేర్నెస్ అందరికి ఉంది బాధ్యత లేదు. అయితే బాధ్యత ఉండాలి లేకపోతే భయం ఉండాలి.
0: అసలు ఇక్కడ కనబడలేదు సార్ వాటర్ పోతుందంటే, అట్లీస్ట్ వాటర్ ఆపుదామని కూడా ఇది లేదు.
1: అంటే కొన్ని
0: హైదరాబాద్ లో ఉన్న ఫ్రీ వాటర్ కి అందరూ కూడా దాన్ని, అంటే అన్ని పథకాల్లాగా దీన్ని కూడా యూజ్ చేసుకోవడానికి ఎక్కడ దాన్ని వాటర్ కాపాడుకుందామని అవేర్నెస్ ఎవరికి లేదు.
1: ఉంది అవేర్నెస్ ఉంది బాధ్యత లేదు. మేము కొద్దిగా వాటర్ తక్కువ ఇస్తే రోడ్డు మీదకి వచ్చేసి గొగ్గోలు పెడతారు, వాటర్ ఎక్కువ ఇస్తే రోడ్ల మీద వదిలేస్తారు. ఈ రెండు జరుగుతున్నాయి. సో వాటిని బ్యాలెన్స్ ఎట్లా చేయాలన్న దాని మీద మేము కూడా కొద్దిగా కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారు వాటర్ లేక మీరు చూస్తున్నారు కాబట్టి మేము కూడా కొద్దిగా కఠినంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను మహేందర్ మేడం, మేము హైదరాబాద్ రాజేంద్ర అత్తాపూర్ రాజేంద్ర నగర్.
1: నమస్తే మహేందర్ గారు.
3: సార్ సార్ మా దగ్గర ఇనుకుడుగుంత మా ఏరియాలో ఒకటి ఉంది సార్, అది
1: ఓకే,
3: అది కూడా దాన్ని క్లీనింగ్ చేయట్లేదు ఏం చేయట్లేదు సార్. అది ఫుల్ గా మట్టితో చెత్తతో నిండిపోయింది సార్ మా దగ్గర.
1: ఓకే,
3: సో దాన్ని మేము మా డివిజన్ వాళ్ళకి ఎంత చెప్పినా గానీ కూడా పట్టించుకోరు. డ్రైనేజ్ వ్యవస్థ మాత్రము మరీ దారుణం సార్.
1: ఎందుకైందంటారు దారుణం?
3: దారుణం
1: ఎందుకైందంటారు? ఏమన్నా మీరు కారణం చెప్తారా?
3: పైప్ లైన్ చిన్న పైప్ లైన్ సార్.
1: పైప్ లైన్ చిన్నది కాలేదు, పైప్ లైన్ చిన్నది కాలేదు బాబు. పైప్ లైన్ వేసినప్పుడు పెద్దదే, బిల్డింగ్లు పెద్ద అయిపోయి పైప్ లైన్ చిన్నగా అయింది. ప్రాబ్లం పైప్ లైన్ చిన్నది కాదు, బిల్డింగ్లు పెద్ద అయినాయి, దీని వల్ల అది అవుతుంది. అంటే ఏమవుతుంది మన దగ్గర, మనం 20 సంవత్సరాల కింద 10 ఇళ్ళున్నాయి, ఒక ఫ్లోర్ సింగిల్ ఫ్లోర్ ఉంది కాబట్టి మనకు ఒక 100 mm సైజ్ అయితే సరిపోతుంది అని వేశారు 20 ఏళ్ల క్రితం. మరి సింగిల్ ఫ్లోర్లన్నీ 5 ఫ్లోర్లు కట్టేశారు మీరు, 100 families 500 families అయ్యాయి, మరి 100 mm ది సరిపోదు కదా. సో అట్లా 5000 కిలోమీటర్ల లైను మేము అనుకున్న దానికంటే 3 ఇంతలు 4 ఇంతలు బిల్డింగ్లు పెరిగాయి. అవన్నీ మార్చాలి, అవన్నీ మార్చాలి అని అంటే టైం పడుతుంది. సో ఇవన్నీ ప్రాబ్లం ఏంటంటే సో
3: అదేంల నుంచి మేము అడుగుతున్నాం పెద్ద పైప్ లైన్ ఏమని, కానీ ఒక్క రోజు కూడా వచ్చి చూసింది లేదు.
1: నేనేం మీరు అన్నది కరెక్ట్, మీ దగ్గర ఒక దగ్గర కాదు సిటీ మొత్తంలో ఇలాంటి సమస్య ఉంది, చేసుకుంటూ వస్తున్నాము. దానికి ఒక 4 నుంచి 5000 కిలోమీటర్ల లైన్లు మార్చాలి. అది ఒక రోజుతో అయ్యే పని కాదు, ఫేజ్డ్ మేనర్ గా చేసుకుంటూ వస్తున్నాము. మీది కూడా ఎగ్జామిన్ చేస్తాం. థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: నమస్తే మేడం, మంగా భాస్కర్ కింద నుంచి మాట్లాడుతున్నాను, సార్ తో మాట్లాడుతున్నాను.
1: నమస్తే అమ్మా, చెప్పండి.
4: నమస్తే సార్, ఇప్పుడు మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ 133 అలా 130 ఉన్న ప్లాట్ లో ఇప్పుడో కట్టుకున్న ఇల్లు ఇండివిజువల్ హౌసెస్ అన్నమాట, మరి అప్పుడు ట్రై చేసాము, పక్కన కాంపౌండ్ వాళ్ళ దగ్గర చిన్న ప్లేసే ఉంది, అక్కడ రాదు అన్నారు ఇంకొడుగుంటా. బోర్ అయితే ఉంది, దాని పక్కనే సంపు ఉంటుంది, ఏమైనా చిన్న హెల్ప్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇస్తారని.
1: తప్పకుండా. ఇప్పుడు మీకు ఇంకొడుగుంత చేసే అంత ప్లేస్ లేకపోతే మీరు ఇంజక్షన్ బోర్వెల్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక నంబర్ చెప్పాను కదా, ఆ నంబర్ కి ఫోన్ చేస్తే మన వాళ్ళు వచ్చేసి మీకు గైడ్ చేస్తారు. నంబర్ ఉందా మీ దగ్గర? మళ్ళీ చెప్పనా? 999 రాసుకున్నారమ్మా? 99899 85102.
4: ఓకే,
1: 85102 ఆ నంబర్ కాల్ చేస్తే మీకు వచ్చి చెప్తారు. థ్యాంక్ యూ అమ్మా.
2: మీరు వింటున్నారు ఇంగుడుగుంత నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జలరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో జలమండలి ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి గారు ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి ఇంకుడు గుంతలు అలాగే ఇంజెక్షన్ బోర్స్ గురించి మీకేమైనా సందేహాలుంటే నేరుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గారిని అడిగి మీరు సమాధానాలు

0: పొందవచ్చు. సార్, మీరు మనం ఇందాక చాలా మంది లిజనర్స్ అడిగిన దానికి ఎన్ఓసీ లేకుండా పర్మిషన్స్ ఇవ్వరు, ఎన్ఓసీ ఉండాలి, ఇంకుడు గుంత ఖచ్చితంగా ఉండాలని అంటున్నారు. సో ఏదో బిల్డర్లు ఎన్ఓసీ కోసం ఒక చిన్న గుంత తీసి ఎన్ఓసీ తీసుకుంటున్నారని కూడా అంటున్నారు, కానీ దానికి ఏమన్నా పర్టికులర్ గైడ్ లైన్స్ లేవా సార్? ఎంత లోతులో తీయాలి, ఎన్ని ఫ్లాట్స్ కి ఎంత ఉండాలి అనే గైడ్ లైన్స్ ఏం లేవా? అలాంటివి ఎన్ఓసీ మీరు జారీ చేసే ముందు అలాంటి చెకింగ్స్ ఏమున్నాయా?
1: తప్పకుండా ఉంటుందండి. సో 100 స్క్వేర్ యార్డ్స్ లో అట్లీస్ట్ 6 క్యూబిక్ మీటర్ కు సంబంధించిన పిట్ ఉండాలి అనేది ఉంటుంది. అంటే వాళ్ళు తీసే అప్పుడు చేస్తారు, అంటే ఏదో ఒక రకంగా, అంటే మినిమం తో చేస్తారు, అంటే గైడ్ లైన్స్ ఎంత ఉంది అంతవరకు చేసేసి. ఇప్పుడు మనం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఎంత డెప్త్ తీశారు, ఎంత వెడల్పుతో తీసి ఏమేమి మెటీరియల్ ఇచ్చారు అనేది మళ్ళీ క్రాస్ చెక్ మెకానిజం ఉండదు. అది నార్మల్గా ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్ అయితే మనం దగ్గర ఉండి చేసుకుంటాం. బట్ అపార్ట్మెంట్స్ ఏంటి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఎవరైతే అమ్మి వాళ్ళు కొనుక్కొని వచ్చే లోపున అవన్నీ పూర్తి అయిపోతాయి. కాబట్టి ఓనర్స్కి తెలీదు అది ఎంత డెప్త్ అయ్యారు, ఏం చేశారు, ఎంత వెడల్పు అనేది తెలీదు. జనరల్గా ఏంటంటే అది కంప్లీట్ అయిన తర్వాత అక్యుపెన్స్ సర్టిఫికెట్ ఒక ఫోటో తీసేసి కన్సర్న్డ్ జిహెచ్ఎంసీ ఆఫీసర్ చూసి ఓకే అని అక్యుపెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. ఒకటి స్టాట్యుటరీగా ఓసీ తీసుకోవడానికి కావాల్సింది ఎనఫ్ కాదు మనకి, ఎందుకంటే మనకు ఉన్న గ్రౌండ్ వాటర్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ. ఇప్పుడు మనం ఎవరీ ఆల్టర్నేటివ్ డే వాటర్ ఇస్తున్నాం, పర్ పర్సన్ పర్ డే 120 లీటర్స్, 125 లీటర్స్ అని ఇస్తాం. సో అది డొమెస్టిక్ పర్పస్ సరిపోతుంది, కానీ అడిషనల్గా వాటర్ ఒక 50% వాళ్ళు గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడతారు. సో మేము ఇచ్చే వాటర్ వర్షాకాలంలో ఎంత ఇస్తామో సమ్మర్లో కూడా అంత ఇస్తాం. బట్ సమ్మర్లో ట్యాంకర్లు 15,000 ఎందుకు బుక్ అవుతాయి, బోర్ వాటర్ డ్రై కావడం వల్ల. సో ఆ డిమాండ్ మాకు అడిషనల్గా వస్తుంది కాబట్టి మేము ట్యాంకర్ సప్లై చేస్తున్నాం. సో అదే కనుక ఉంటే మనకు ట్యాంకర్స్ డిమాండ్ అవసరం లేదు. సో కాబట్టి అపార్ట్మెంట్ సైజును బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఎక్స్ట్రా వాటర్ ఎంత కావాలి అంత అన్ని వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ చేస్తే వాళ్ళకి ట్యాంకర్ అవసరం పడదు.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు జగన్మోహన్ రెడ్డి అండి, నేను తెల్లాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, ఇంకుడు గుంతల గురించి చెప్పాడు, కానీ ఇప్పుడు మనకు వాటర్ సేవ్ గురించి చెప్తున్నాం. కానీ కాకపోతే చాలా సార్లు వాటర్ అంటే చాలా మంది వాటర్ వేస్టేజ్ గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్తున్నాను.
1: థ్యాంక్ యూ జగన్ గారు, మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. మీరు అన్నట్టుగా
2: సార్, ఇప్పుడు చాలా విల్లాస్ గానీ ఇండివిజువల్ హౌసెస్ గానీ వాటర్ మీరు ఇది ఎక్స్పెన్సివ్ వాటర్ ను వాళ్ళు కార్లు గడగడానికి, చుట్టుపక్కల గడగడానికి దానికి ఆ పెనాల్టీస్ ఏదైతే ఉన్నదో ఆ పెనాల్టీస్ ఐ థింక్ ఐ మీన్ వి షుడ్ ఇంక్రీజ్ దట్ పెనాల్టీ సార్. అది అవేర్నెస్ అండ్ అకౌంటబిలిటీ అనేది ఇంక్రీజ్ చేయాలి సార్. అప్పుడే ఐ థింక్ వి కెన్ డూ సమ్ డెవలప్మెంట్ సార్.
1: థ్యాంక్ యూ అండి. ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి మీరు చూసే ఉంటారు, మేము కార్లు కడిగిన దగ్గర, మోటార్లు యూజ్ చేసిన దగ్గర, మిస్యూజ్ చేసిన దగ్గర పెనాల్టీ చేస్తున్నాము. అంతకుముందు 100 రూపీస్ ఉన్నదాన్ని 10,000 పెంచేశాము. మీరు ఈ మధ్యన గమనించి ఉంటారు పేపర్లో కూడా, వేస్ట్ చేసిన దగ్గర 10,000 రూపాయల పెనాల్టీ వేస్తున్నాము. 850 మందికి లాస్ట్ ఇయర్ మేము పెనాల్టీ వేసాము, 33 లక్షలు. ఫస్ట్ టైం అసలు బోర్డు చరిత్రలో 800 మందికి 33 లక్షల పెనాల్టీ వేయడం అనేది లాస్ట్ 1 ఇయర్లో చేశాము. మీరు అన్నట్టుగా బాధ్యత అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే అవేర్నెస్ లేక అని మీరు ఏదైతే అన్నారో నేను దాన్ని ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే ఇంత చదువుకున్న మనము, ఇంత నాగరికత, ఇంత అడ్వాన్స్డ్ అయిన మనము, మనకు అవేర్నెస్ లేకపోవడం కాదు, ఏమైతుందిలే అనే బాధ్యత రాహిత్యం అని నేను అంటాను. మీరు అన్నట్టుగా కఠినంగా గనక వ్యవహరిస్తే
2: చేసే వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ చేస్తారు.
1: ఎగ్జాక్ట్లీ.
2: సో దానికి మనం ఏదైనా కంప్లీట్ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టేసి కంప్లైంట్ అవేర్నెస్ నెంబర్స్ ఎక్కువ చేస్తే ఐఎమ్ షూర్ ఐ థింక్ ఇట్ విల్ అట్లీస్ట్ కటెల్ సమ్ ఎక్స్టెంట్.
1: థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మేము మా 200 మంది మా ఇంజనీర్లను మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము దీన్ని. మీరు 2,000 కిలోమీటర్లలో 130 లక్షల జనాభాలో మా 200 మంది మేము రోడ్ల మీద ఎక్కడైతే కనపడుతుందో అక్కడ చేస్తున్నాం నాతో పాటు. కానీ మీరు అన్నట్టుగా పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్లే గనక బాధ్యత తీసుకుంటే అవుతుంది అనేది మేము 6 నెలల కింద గమనించాం. మేము మా వెబ్సైట్ లో ఒక లింక్ ఇచ్చాం మీకు, ఏది వాటర్ సేవ్ వాలంటీర్స్ అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చాము. మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు ఒక యాప్ ఇస్తాం, ఆ యాప్ డౌన్లోడ్ అవుతుంది మీ ఓటీపీతో. ఒక్కసారి డౌన్లోడ్ అయితే ఆ యాప్తో మీ ఇంటి పక్కన ఎక్కడి పోయినా ఒక ఫోటో కొట్టి కనుక పంపిస్తే విత్ ఏరియా జీపీఎస్ లొకేషన్ తో పాటు మాకు వస్తుంది, మేము పెనాల్టీ వేసిస్తాం. ఓ 5,000 మంది వాలంటీర్లను తయారు చేయాలని ఫేజ్ 1 కింద ఈ సంవత్సరం మేము టార్గెట్ పెట్టుకున్నాము. మీరు మొదటి వాలంటీర్ అయితే వీ విల్ బి వెరీ హ్యాపీ. విల్ స్టార్ట్ విత్ యూ.
2: హ్యాపీ టు బి ఎ వాలంటీర్ సార్.

0: యాప్ మీకు పంపిస్తాను నేను.
1: బట్ ఐ థింక్ ఇది అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఐ థింక్ వాలంటీర్స్ ఐ డోంట్ థింక్ ఐ మీన్ ఎనీ షార్టేజ్.
0: మీకు యాప్ పంపిస్తాను నేను, ఫస్ట్ మీతోటే స్టార్ట్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే మన అలవాట్లు 30% నీటిని వృధా చేస్తున్నాయండి. ఒకటి వెహికల్ కడగడం అనేది మనకి రోడ్డు మీద కనపడుతుంది, ఫ్లోర్ కడగడము, రోడ్డు కడగడం. మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక బ్రష్ చేస్తానా ట్యాప్ ఆన్ చేసేసి బ్రష్ కంప్లీట్ అయ్యే లోపల 5 లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాడు. ఒక మగ్తో చేసుకోవాల్సింది ఒక ట్యాప్ ఆన్ చేసేసి బ్రష్ చేస్తూ ఉంటారు. రెండవది ఒక సేవింగ్ చేసుకున్నట్టయినా, అంటే మనకు వేడి చేసుకున్నట్టయినా పొద్దున ఉదయం సేవింగ్ చేసుకున్నట్టయినా ఆన్ చేసేసి చేస్తూ ఉంటాడు. సో చిన్న చిన్నవి కానీ 20-30% అడిషనల్గా మనము వేస్ట్ చేస్తున్నాం వాటర్ని. అది కనుక సేవ్ చేస్తే ఒక గోదావరి ఫేస్ 1తో సమానమైన నీళ్ళని మనము సేవ్ చేయొచ్చు. సో చిన్న చిన్న మన అలవాట్లను మార్చుకుంటే ఒక 20-30% వాటర్ని మనం సేవ్ చేయొచ్చు. దీని మీద కూడా మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నాం.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రామకృష్ణ మేడం, సార్తో మాట్లాడారు.
0: నమస్తే రామకృష్ణ గారు.
3: నమస్తే సార్,
0: చెప్పండి.
3: ఇప్పుడు మీకు ఇంకొకటి కొంత ఆల్రెడీ తీసుకున్నామండి, 2018-19 లో కట్టాం ఇల్లు.
0: ఓకే,
3: ఆ తర్వాత మధ్యలో ఒకసారి తీయించాం. ఎట్లా దాన్ని మెయింటైన్ చేయాలి, ఏంటంటే అది ఏమన్నా చెప్తారా సార్?
0: సింపుల్ అండి, ఒక దాని మీద ఒక క్లాత్, అంటే మీకు ఇప్పుడు మేము ఫోన్ నంబర్ చెప్పినా ఆ నంబర్ కాల్ చేస్తే మన వాళ్ళు చెప్తారు. ఒక పైన ఒక క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ ఎవ్రీ 1-2 ఇయర్స్ కి ఒకసారి మీరు తీసి క్లీన్ చేసేసి ఎవ్రీ సీజన్ తర్వాత దాన్ని క్లీన్ చేసి మళ్ళీ వాడవచ్చు. సో మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ, కాకపోయేది అంటే 2-3 సంవత్సరాలు మనం మొత్తం మెయింటైన్ చేయకపోతే అది సిల్టప్ అయిపోతుంది. ఆ క్లాత్ని కనుక మనం తీసి మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ అదే క్లాత్ని వాడుకోవచ్చు. అది ఎక్స్పెన్సివ్ ఏం కాదు, దానికి సంబంధించిన డీటెయిల్స్ మా వాళ్ళు మీకు పంపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.
3: సరే సార్, అదే దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి తెలిసి సరిపోతుంది సార్? ఆల్రెడీ ఉంది మాకు, తీసానప్పుడే ఇల్లు కట్టేటప్పుడే.
0: వీల్ సపోర్ట్,
3: దానివల్ల నాకు బోర్ కూడా పనిచేస్తుంది సార్. అది
0: మీ నంబర్ ఉంది, మీ దగ్గర పంపిస్తాను నేను, మీకు సపోర్ట్ చేస్తారు. ఓకే,
3: అలాగే సార్,
0: థ్యాంక్ యూ.
3: అలాగే సార్,
0: థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో
0: నమస్తే. హలో
4: నమస్తే సార్,
0: చెప్పండి.
4: ఇంకుడు గుదల గురించి మీరు చెప్పారు కదా?
0: అవునండి.
4: సంరక్షణ గురించి.
0: ఎస్,
4: అదే మా బోర్ బావిలో కూడా మోటార్ లోపల పడిపోయింది.
0: ఓకే,
4: హలో
0: చెప్పండి.
2: వింటున్నారు, చెప్పండి. మీ బోర్ బావిలో మోటార్ లోపల పడిపోయింది, మీరు వింటున్నారు ఇంకుడు గుంత నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసి పడదాం, జలరక్షణకు చర్యలు చేపడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్ ఆకాశవాణి స్టూడియోలో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853295059 ఈ నెంబర్కు కాల్ చేసి ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్స్, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నమస్తే అండి, చెప్పండి
5: సార్. నమస్తే సార్, మాది సాయిరామ్ ఎంక్లేవ్ అమీన్పూర్ సార్. మాది అంటే యాక్చువల్ గా మేము ఆల్రెడీ నాది ఇండిపెండెంట్ హౌస్ సార్. మేము ఆల్రెడీ ఈ ఇంకొడు గుంతలు తవ్వించడం జరిగింది. మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్, అప్పుడు ఒకసారి నేను 2 ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు ఈ ప్రోత్సాహకం కింద 7,000 ఇస్తారు అని అన్నారు. అది పాలసీ ఉందా, నిజమా, ఇట్స్ అపోహ?
0: లేదండి, అలాంటి పాలసీ ఏమి లేదు. మేము ఓన్లీ టెక్నికల్ సపోర్ట్ చేస్తాము, ఇంకోటి పబ్లిక్ ప్లేసెస్ లో మాత్రం గవర్నమెంట్ మేము చేస్తున్నాము డిపార్ట్మెంట్, బట్ ఇండివిజువల్ హౌసెస్ లో మాత్రం ఓన్లీ టెక్నికల్ సపోర్ట్ గైడెన్స్ మేము చేస్తాము. మిగతాదంతా కూడా మెటీరియల్ అంతా కూడా కన్సర్న్డ్ ఇండివిజువల్ ఓనర్ చేసుకోవాలి. దానివల్ల మీకు ఫ్యూచర్ లో వచ్చే ఎక్స్పెండిచర్ అంతా తగ్గుతుంది అండి. సో
5: అఫ్కోర్స్ మేము ఆల్రెడీ నేను చేసుకున్నాను. యాక్చువల్ గా మా కాలనీకి జనరల్ సెక్రటరీని అయితే మేము అవేర్నెస్ పెంచుతున్నాము. ఇప్పుడు రోడ్డు మీద కూడా మేము ఒక 2 ఇంకుడు గుంతలు అంటే సేఫెస్ట్ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ తవ్వించుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాము. బట్ ఇండిపెండెంట్ వాళ్ళకి అవేర్నెస్ కోసమని ఇట్లేమన్నా పాలసీ ఉందా అని కనుక్కుందామని చేశాను.
0: అంటే అలా ఇన్సెంటివ్ అట్లా లేదు, బట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ నాగోల్ ఉంటుందండి. ఓకే, వాళ్ళు 2012 నుంచి స్టార్ట్ చేశారు, 80% హౌసెస్ ని కంప్లీట్ గా చేసేశారు. అసలు ఈ రోజు వరకు కూడా ఆ ఏరియా ఎప్పుడు కూడా వాటర్ బోర్డు మీద ఆధారపడి ఉండరు, ట్యాంకర్స్ మీద కానీ. ఈ రోజు వరకు మీరు కావాలంటే మీ కాలనీ వాళ్ళను ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీ వెళ్లి, కోఆపరేటివ్ కాలనీ నాగోల్లో ఉంటుంది, వెళ్లి ఒకసారి చూసి వాళ్ళతో మాట్లాడరండి. సో

0: ఎక్కడైతే ఒక 5-10 సంవత్సరాల కింద ముందు జాగ్రత్తగా వాళ్ళు చర్యలు తీసుకున్నారో ఈ రోజు వాళ్ళు సేఫ్ గా ఉన్నారు. ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో ఈ రోజు మనం సఫర్ అవుతున్నాము. ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి మాకు సరిపడేంత వాటర్ రావాలి అనేది సాధ్యం కాదు. 130 లక్షల జనాభా, 2,050 స్క్వేర్ కిలోమీటర్స్ లో 130 లక్షల జనాభాలో 16 లక్షల హౌసెస్ కి ఎవ్రీడే కావలసినంత వాటర్ ఇవ్వడం అనేది నాగార్జున సాగర్ గోదావరి నుంచి తీసుకొచ్చి ఇవ్వడం అనేది చాలా కాస్ట్తో కూడుకున్నది. మనం చేయాల్సింది వర్షపు నీటిని 100% మనం గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మన అలవాట్లను మార్చుకుని 30% వాటర్ని సేవింగ్ చేయాలి, అంటే తగ్గించుకోవాలి, అది వేస్ట్ చేసేదాన్ని. ఈ రెండింటి వలన మనకు అసలు వాటర్ సమస్య రాదు. ఈ సంవత్సరం ఎల్నీలో ఉంది, మీకు తెలుసు కదా, ఈ రోజు వరకు వర్షాలు లేవు. మీరు నమ్మరు, ఈ రోజు కూడా మనకి మల్కాజిగిరి ఏరియాలో ఫస్ట్ టైం ట్యాంకర్స్ బుకింగ్ స్టార్ట్ అయింది, అది వర్షాకాలంలో. ఇన్ని వర్షాలు పడుతున్నా ఈ రోజు 6,000 ట్యాంకర్లు బుక్ అయ్యాయి. సో సమ్మర్ లో ఎలా ఉంటుంది మీరు ఊహించుకోండి. ఈ 100 రోజులలో వచ్చే వర్షాలని కనుక గ్రౌండ్ వాటర్ వెళ్ళకపోతే నెక్స్ట్ సమ్మర్ లో మీరు ఎన్ని ట్యాంకర్స్ పెట్టినా గానీ మేము సప్లై చేయడం అనేది సాధ్యం కాదు. ప్రతి ఇంటికి ట్యాంకర్ సాధ్యం కాదు కదా, ఎవరో ఒకరికి లేదు అంటే ఓకే,
1: అదే ప్లాన్ చేస్తున్నాము. ఇంకొకటి సార్, అంత అంటే ఇంకోటి యాక్చువల్లీ ఇది ఇంకోటి గుంతలది కాదు, ఈ వాటర్ కొత్త లైన్ల గురించి సార్, అంత ముందుకు భగీరథ మిషన్ భగీరథ గురించి అప్పుడు లైన్లు ఫ్రీగా వేశారు కదా, ఇప్పుడు కొంచెము లైన్లకు మీన్ మనమే వేసుకోవాలి అని ఒక రూల్ వచ్చింది, ఇప్పుడు అవి బడ్జెట్ లేదు అని అన్నారు.
0: రెండు విషయాలు, ఒకటి అంటే మాకు కొత్త ఏరియాస్ వాటర్ బోర్డు లో యాడ్ అయిన కొద్దీ మిషన్ భగీరథ నుంచి వాటర్ బోర్డుకు వస్తుంది. ఇప్పుడు కొత్తగా హౌసెస్ కట్టిన దగ్గర, కొత్త కాలనీస్ వచ్చిన దగ్గర ఇంప్రూవ్మెంట్ చార్జెస్ అని ఉంటుంది, అది వాటర్ బోర్డు నామ్స్ ప్రకారము. గతంలో వేసిన లైన్లు సరిపోవు, ఇప్పుడు ఎన్హాన్స్మెంట్ కావాలి, ఇంప్రూవ్మెంట్ కావాలి. కొత్త ఏరియాస్లో కొత్త కాలనీస్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ వస్తున్నాయి, పెద్ద బిల్డింగ్స్ వస్తున్నాయి, కాబట్టి పాత లైన్లు సరిపోవు. కాబట్టి వాటి కొత్త లైన్లు వేయాలి, ఎన్హాన్స్ చేయాలి అని అంటే కొంత చార్జెస్ని మేము ఇండివిజువల్స్ మీద వేస్తూ ఉంటాము, అది బోర్డు నామ్స్ ప్రకారము. మిషన్ భగీరథ అనేది ఒక చిన్న విలేజ్ ఉన్నప్పుడు వేసిన లైన్లు. సో ఇప్పుడు మనకి పెరిగిన ఏరియా, పెరిగిన అవసరాలను బట్టి ఎన్హాన్స్ చేసినప్పుడు తప్పకుండా డెవలప్మెంటల్ చార్జెస్ కట్టాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: విజయరెడ్డి గారు, నమస్తే అండి. చెప్పండి విజయ్ గారు.
3: చిన్న కంప్లైంట్ సార్ అబౌట్ వాటర్ వేస్టేజ్ గురించి. మనము ఇళ్ళలో వేస్ట్ చేస్తున్నాం, ఓకే ఫైన్, అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనకు రోడ్ వేస్ ట్యాంకర్స్ వెళ్తుంటాయి కదా సార్, వాటర్ ట్యాంకర్స్. ఇవి ఈ వేస్టేజ్ ఎక్కువ సార్, వాటర్ ట్యాంకర్ నుంచి వచ్చే వేస్టేజ్. వాళ్ళు ట్యాప్ ఆఫ్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ, బట్ అది వెళ్లే రూట్ అంతా, ఆ రోడ్ అంతా మాక్సిమం వాటర్తో నిండిపోతుంది సార్, మొత్తం లీకేజ్ అయిపోతూనే ఉంటుంది. అది వాళ్ళు చూడరా, ఆఫ్ చేయరా, మరి అది డెస్టినేషన్ రీచ్ అయ్యే లోపే వాళ్ళకి వాటర్ మొత్తం, అది మొత్తం రోడ్ పాలైపోతుంది కదా. ఇది కొంచెం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి సార్, ట్యాప్ బాగా కట్టేయమని చెప్పని ట్యాంకర్ సార్, వాటర్ ట్యాంకర్
0: తప్పకుండా అండి. అంటే పైన క్యాప్ వాళ్ళు కనుక టైట్ చేయకపోతే వాటర్ రోడ్ మీద ఎక్కువ వస్తుంది అనేది మీ కంప్లైంట్. మేము తప్పకుండా అండి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము, ట్యాంకర్ ఓనర్స్ కి అందరికి కూడా డ్రైవర్స్ కి ఒక ట్రైనింగ్ ఇస్తాము, ఇలాంటివి జరగకుండా మేము ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్తే అండి, నా పేరు మురళీకృష్ణ అండి, మాదాపూర్ నుంచి కాల్ చేస్తున్నాను.
0: నమస్తే మురళి గారు.
4: అశోక్ రెడ్డి గారు నమస్తే అండి.
0: నమస్తే అండి.
4: సార్, మంచి ప్రోగ్రాము ఇలాంటివి మీకు సీజనల్ గా కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా కండక్ట్ చేస్తే బాగుంటుంది. అలాగే నేను మీ టైం ఎక్కువ తీసుకోను, మీరు ఇంత ముందు వాలంటీర్ అనేది ఒకటి మీరు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు.
0: ఎస్ అండి.
4: సార్, ఆ వాలంటీర్ది నేను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోలే ఒకసారి చెప్పండి. అలాగే మీరు ఇప్పుడు మనకి మెయిన్ మీరు అన్నట్టు ఇంతకుముందు ఈ హైరేజ్ బిల్డింగ్స్ ఒకటి, తర్వాత తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ బిల్డింగ్స్ కట్టడం, ఆ ఒత్తిడి వల్ల మీరు అన్నట్టు ఆ పాత పైప్ లైన్లు గాని మన వాటర్ లైన్లు గాని సోవరేజ్ లైన్లు గాని ఇబ్బంది జరగడం అనేది జరుగుతూ ఉంటుంది.
0: అవునండి.
4: కాకపోతే మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు సార్ ఈ ఫీజిబిలిటీ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారు, మీరు దానికి డిపాజిట్ అది కూడా సేకరిస్తారు. అది చేసేటప్పుడే ఆ పర్టికులర్ ఏరియాలో మీరు బిల్డింగ్ సైజు ను బట్టి మీరు ఎంత విస్తే ఎంత డయామీటర్ ఉన్న పైప్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ గానీ డ్రైన్ ఇవ్వాలి అనే దాన్ని బేస్ చేసుకుని మీరు చార్జెస్ చేసుకుంటారు కదా.
0: అవునండి.
4: సో దాన్ని ఆ పర్టికులర్ బిల్డింగ్ కంప్లీట్ అయ్యే లోపల వాళ్ళకి అకౌంటబిలిటీ అది ఇచ్చి ఆ పర్టికులర్ లైన్ వేసేయడము, దాన్ని రిస్టోర్ చేసేయడము, కొత్త లైన్ వేయడము అలాంటివి ఏదైనా వీలవుతుందా అనేది కూడా ఒకసారి మీరు ప్రభుత్వం మిగతా వర్గాలతో సమన్వయం చేసుకుని చేస్తే బాగుంటది అనేది. ఇంకొకటి మేజర్ గా సార్, మనకి మెయిన్ వాటర్ లాక్ పాయింట్ లో మనకి డ్రైనేజ్ కూడా కొద్దిగా తీవ్రమైన ఒత్తిడి గురి కావడానికి మెట్రో లైన్ దాని పక్కన కింద రెండు వైపులా ఫుట్పాత్లు అనేవి చేస్తారండి. అది
0: ఓకే అండి.

0: సో వాటర్ అక్కడ రైన్ వాటర్ ప్రాపర్ గా వెళ్ళడానికి ఛానల్ అనేది లేకుండా టోటల్ గా డ్రైన్స్ బ్లాక్ అయిపోవడం
1: నాకు అర్థమైంది.
0: దాని
1: మీద క్విక్ క్విక్ ఒక నిమిషంలో చెప్తాను. మీరు అన్నట్టుగా డెవలప్మెంటల్ చార్జెస్ కొత్తగా వచ్చే వాటికి ఫీజిబిలిటీ ఇస్తున్నాము, హై రైజ్ బిల్డింగ్స్ కి లైన్స్ ఇంప్రూవ్ చేస్తున్నాము. నేను ఈ మధ్య కాలంలో కుక్కటపల్లిలో నన్ను పిలిచారు, వాటర్ హార్వెస్టింగ్ మా కాలనీ మొత్తం చేసాం, మీరు రండి సార్ అని పిలిచారు. ఓ పార్క్ లో చేశామని అక్కడికి వెళ్తే వాళ్ళందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. అందరు ఒక 100 మంది వచ్చారు పార్క్ లో చేశారనమాట. మా అన్ని కూడా 100-120 స్క్వేర్ మీటర్స్ లో గజాల్లో ఉన్నాయి సార్, ఏదో కాలనీ సార్, వెనకట క్వార్టర్స్ ఉండేది అని. నేను ఒకటే వాళ్ళకి అడిగాను, అన్ని 100-120 గజాలే కదా, 4 ఫ్లోర్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరన్నా ముందుకు వస్తే నేను ఇక్కడ సన్మానం చేస్తాను మీకు అని చెప్పాను నేను. ఆ 250 హౌసెస్ వాటికి పర్మిషన్లు ఉండవు అండి, 100 గజాల లోపల వాటికి పర్మిషన్లు ఉండవు. బట్ 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు 4 5 ఫ్లోర్లు ఎప్పుడైతే కడతారో అక్కడ ప్రెషర్ బిల్డప్ అవుతుంది. మీరు అన్నట్టుగా మా పర్మిషన్లు ఉండవు, మా సంబంధించిన ఏది ఉండదు. ఇప్పుడు నేను ఆ కాలనీ 150 హౌసెస్, 4 ఫ్లోర్లు, ఒక ఫ్యామిలీ ఉండేది, 4 ఉంటున్నాయి, వాళ్ళందరినీ నేను ఐ కెనాట్ డినై మై సర్వీసెస్ రైట్. సో అక్కడ స్ట్రెస్ బిల్డప్ అవుతుంది. ఓకే, అది వాటర్ స్ట్రెస్ కావచ్చు, సీవేజ్ కి సంబంధించిన స్ట్రెస్ కావచ్చు. సో ఈ రెండింటి మీద ఎప్పుడైతే మనకి స్ట్రెస్ బిల్డప్ అవుతుందో ఓవర్ఫ్లో అవుతుంది, వాటర్ షార్టేజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, అంటే మనము రెగ్యులేట్ చేయగలిగినవి ఉన్నాయి, రెగ్యులేట్ చేయలేనివి కూడా ఉన్నాయి. సో రెగ్యులేట్ చేయలేని దగ్గర సీరియస్ గా యాక్షన్ తీసుకోలేము కొన్నిసార్లు. ఎందుకు తీసుకోలేమంటే హ్యూమన్ యాంగిల్ వస్తుంది మనకి. సో ఒక్కరంటే యాక్షన్ తీసుకోవచ్చు, 100 మంది అలాగే వయలేషన్ చేశారు, డివియేట్ చేశారంటే ఈ 100 మెంబర్స్ నేను హౌ కెన్ ఐ రెగ్యులేట్ అండ్ ఐ కెన్ టేక్ యాక్షన్ అనేది ఇంకొక క్వశ్చన్. సో మీరు అన్నట్టుగా హై రైజ్ బిల్డింగ్స్ పెద్ద ఎన్హాన్స్మెంట్ మేము చేస్తున్నాము, వాటి గురించి యాక్షన్ తీసుకుంటాము. మీరు అన్నట్టుగా వాటర్ హార్వెస్ట్, రెయిన్ వాటర్ వెళ్లేది, సీవేజ్ వెళ్లేది కొన్ని దిక్కులు జాయింట్ గా వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయంటే 2 సపరేట్ లైన్స్ లేవు ఒక 30% ఏరియాస్ లో. సో ఎయిదర్ వాటర్ లైన్, సీవేజ్ లైన్ జాయింట్ గా వెళ్తున్న దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ సెపరేట్ చేయడానికి మేము మాస్టర్ ప్లాన్ చేస్తున్నాము, జిహెచ్ఎంసి మేము కలిసి జాయింట్ గా మాస్టర్ ప్లాన్ చేస్తున్నాము.
0: అంటే పబ్లిక్ కూడా పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ మనం అనేది లేకపోవడం అనేది ఒకటి. తర్వాత మనం ఏదైనా ఆరోపణలు చేసుకుంటే మనం ఒకరి మీద ఒకరు చేసుకున్నట్టే ఉంటాం సార్. డిపార్ట్మెంట్ల మధ్య కూడా స్టిల్ ఈనాటికి కూడా ఆ కోఆర్డినేషన్ లేదనేది నా ఫీలింగ్. ఎందుకంటే మీరు అన్నట్టు పాత రోజుల్లో ఎప్పుడు కట్టేసుకున్నారో అది వదిలేయండి, ఇప్పుడు కట్టే వాళ్ళు కూడా మీరు 120 గజాల్లో 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఎలా కడుతున్నారు,
1: దీని మీద
0: ఇప్పుడు కూడా సమస్య అవుతుంది.
1: ఇప్పుడు ముఖ్యమంత్రి గారు శాఖ మంత్రి కాబట్టి మేమందరం ఆల్ హెచ్ఓడిస్ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ గా పనిచేస్తున్నాము, మాస్టర్ ప్లాన్ కూడా చేస్తున్నాము. సో ఎలాంటి సమస్య లేకుండా, కోఆర్డినేషన్ సమస్య లేకుండా మేము పనిచేస్తున్నామండి. థ్యాంక్ యూ.
2: హలో,
3: నమస్తే అండి.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు సంపత్ కుమార్ అండి, నేను కాచిగూడ నుంచి మాట్లాడుతున్నాను.
1: నమస్తే అండి సంపత్ గారు, చెప్పండి.
3: సార్ ఫస్ట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇనిషియేటివ్.
1: యా థ్యాంక్ యూ అండి.
3: సార్ ఇది ఇప్పుడు మేము ఒక 400 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్స్ కడుతున్నాం సార్.
1: ఓకే,
3: అయితే జస్ట్ వాంటెడ్ టు నో ఆ డెప్త్ మినిమం మనం ఎంత చేయాలి సార్? అది రెయిన్ హార్వెస్టింగ్ పిట్.
1: నేను మీ దగ్గరికి ఒక టీమ్ ను పంపిస్తాను, మీ నంబర్ మా దగ్గర రికార్డ్ అయ్యింది ఇప్పుడు. ఓకే, సో మీకు మా లోకల్ ఇంజనీర్ వస్తారు, మీకు గైడ్ చేస్తారు ఎంత వెడల్పు ఎంత లోతు ఉండాలి, ఏమేమి మెటీరియల్ వాడాలి అనేది. మీ రూఫ్ వాటర్ నుంచి వచ్చే కనెక్షన్ ఎట్లా తీసుకెళ్లి దాన్ని కనెక్ట్ అవ్వాలి, మీకు ఇబ్బంది కలగకుండా అవన్నీ కూడా మీకు ఆ లొకేషన్ బట్టి మీ సైట్ ను బట్టి వాళ్ళు చెప్తారు. ఓకే
3: ఓకే సార్. ఏంటంటే నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ చేస్తాను సార్. నేను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో ఎక్కడైతే సార్ 100 ఫీట్ వి ఒక 60 బోర్స్ వేయించాను సార్ ఆ స్ప్రెడ్ అవుట్ ఏరియాలో.
1: వెరీ గుడ్,
3: 1.5 ఏకర్ల.
1: గ్రేట్.
3: 100 ఫీట్ రెయిన్ హార్వెస్టింగ్ వాటర్ బయటికి వెళ్లకుండా
1: గ్రేట్
3: ఆ మొత్తం ఏరియాలో ఒక ఇల్లు కట్టేసి సరౌండింగ్ అంతా ఒక 100 ఫీట్ వి ఒక 60 బోర్స్ చేయించి దాంట్లో చేయించామన్నమాట టు స్టోర్ ద వాటర్.
1: ఓకే గ్రేట్ అండి, థ్యాంక్ యూ.
3: మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు సార్.
1: థ్యాంక్ యూ. మీకు కాదు మీ పక్క వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది.
3: అదే సార్ అదే సార్. అయినా మన వాటర్ ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చాలా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ సార్ మాది.
1: మీకు ఎక్కువ తెలుసు ప్రాబ్లం.
3: 7-8 కిలోమీటర్స్ పోయి నీళ్లు తీసుకొచ్చే వాళ్ళం.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం నమస్కారం అండి.
1: నమస్తే, మీ పేరండి?
4: సార్ నా పేరు గణేష్ అండి.
1: గణేష్ గారు,
4: కాలేజ్ నుండి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి గణేష్ గారు.
4: సార్ ఇది మాది 165 యాడ్స్ ల్యాండ్ సార్.
1: ఓకే,
4: అయితే 350 square feet లో బోర్ వేయించాను సార్.
1: ఓకే,
4: లాస్ట్ టైం అంతా వర్షం బాగా పడిన వల్ల లోపల దిగబడిపోయింది సార్, మోటార్ తీయడానికి

0: ప్రత్యక్ష రాలేదు.
1: ఓకే,
0: దాని గురించి ఏమైనా మనకు ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుంది సార్?
1: అంటే మీరు దాన్ని మళ్ళీ మోటార్ పైకి తీసి చేయడం ఒకటి, లేదంటే దాన్ని ఇంజక్షన్ బోర్వెల్ కింద మీరు మార్చుకోండి. ఓకే, అదే బోర్ మీరు మీకు పని చేయాలంటే మీరు టెక్నికల్ గా మన వాళ్ళు వస్తారు, మీకు గైడ్ చేస్తారు. ఓకే,
0: మామూలు టెక్నీషియన్ పిలిపించాను సార్, బాగా ట్రై చేశాడు, వైరు ప్లస్ పైప్ తీసాడు కానీ మోటార్ రాదండి.
1: మీరు దాన్ని ఇంజక్షన్ బోర్వెల్ కింద మార్చండి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ఇంకా అడిషనల్ గా ఇంకో బోర్ సెపరేట్ చేసుకోండి.
0: ఎవరిని కలవాలి సార్?
1: మీ నంబర్ ఉంది, మా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. ఓకే
0: ఓకే సార్,
1: థ్యాంక్ యూ.
2: సార్, ఇప్పుడు ఈ జల సంరక్షణ ఉద్యమంలో ముఖ్యంగా అందరినీ భాగస్వామ్యం చేయడానికి, ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఇంకుడు గుంతను తవ్వడానికి మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు?
1: ఓకే, ఒకటి అవేర్నెస్ అవగాహన కార్యక్రమం అనేది ఒక పార్ట్. ఓకే, మనం ఉన్నది హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ, ఒక రకంగా కాస్మోపాలిటన్ సిటీ. నాకు తెలిసి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది పడుకున్న వాళ్ళని నిద్రలేపడం లాంటిది, వాళ్ళకి తెలియక కాదు. నిద్ర నటించిన వాళ్ళని నిద్ర లేపడం కష్టం, నిద్రపోయిన వాళ్ళని లేపొచ్చు. అవేర్నెస్ లేక కాదు, బాధ్యతని గుర్తించి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ని అవగాహన చేసుకుని ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు కావడమే మిగిలింది. మేమేదో పాంప్లెంట్స్ చేసి ర్యాలీలు తీసేసి ప్రజల్ని ఇందులో భాగస్వామ్యం చేసి వాటర్ లేకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది అని మనం చెప్తే అర్థం చేసుకుని వచ్చేంత సిచ్యువేషన్ కాదు ఇది. అందరికీ తెలుసు అన్నీ, ఒక్కటే మనం యాక్షన్లోకి దిగాలి. మనంతట మనం వాలంటరీగా వచ్చి మన కార్యక్రమాలను చేసుకోవాలి, మన వాటర్ని మనం సేవ్ చేసుకోవాలి. లేదు, ఒకవేళ చేసుకోకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతే ప్రభుత్వ పరంగా సపోర్ట్ ఉంటుంది, టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది. మేము ప్రతి ఇంటికి నోటీసులు ఇస్తున్నాము, వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నాము. అయినా చేసుకోకపోతే వాళ్ళ మీద పెనాల్టీ సిస్టమ్, అంటే వాటర్ ట్యాంకర్ రేటు పెంచడమా లేకపోతే ట్యాంకర్ బుకింగ్ అప్పుడు మనం ఇన్సిస్ట్ చేయడమా, ఇవన్నిటి మీద కొంత మనము చర్యలు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి ఏ సమస్య ఉన్నా మాకు 155-313 మా కాల్ సెంటర్ ఉంటుంది. ఎనీ టైం 155-313కి కనుక కాల్ చేసి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కానీ మా టీం రెడీగా ఉంది వచ్చి హెల్ప్ చేయడానికి. ఒక్కటే ఒకటి, మన అలవాట్లను మార్చుకొని మనం వాటర్ని సేవ్ చేయడం వల్ల ఒక ప్రాజెక్ట్ నీళ్ళని మనము అదనంగా తీసుకోవచ్చు. రెండవది, పడిన ప్రతి వర్షపు చుక్కని మనం నీటిలోకి గనక భూమిలోకి గనక తీసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ అసలు ట్యాంకర్ డిమాండ్ అనేది అసలే ఉండకుండా మనం మేనేజ్ చేయవచ్చు. ఈ 90 రోజులలో, నెక్స్ట్ 80-90 రోజులలో వచ్చే ప్రతి వర్షపు నీటిని మనం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయగలిగితే ఎల్నినో నుంచి బయటపడవచ్చు. రెండవది, మనం ట్యాంకర్స్ మీద ఆధారపడే వ్యవస్థను కూడా మనము తగ్గించుకోవచ్చు. సో ఇదంతా కూడా దయచేసి మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి సపోర్ట్ను కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.
2: థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదాలు సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇంకెవరికైనా ఇంకుడు గుంతను తవ్వాలనుకుంటే, మీరు ఇంకుడు గుంతని ఎలా తవ్వాలో తెలియకున్నప్పుడు మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే జలమండలి వారి నంబర్ 9998995102, 9989998512 ఈ నెంబర్కి కాల్ చేస్తే జలమండలి వారు మీకు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ ని అందిస్తారు. చాలా ధన్యవాదాలు సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు మా స్టూడియోకి వచ్చి. నమస్కారం అండి.
1: థాంక్యూ అండి.
3: ఇంతవరకు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఇంకుడు గుంతలు నిర్మిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపడదాం, జల సంరక్షణకు చర్యలు చేపడదాం ఈ అంశం గురించి హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి శ్రీ అశోక్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ అనుసంధానం శ్రీమతి కె నీలిమ, సహకారం శ్రీ జె ప్రభాకర్. ఆకాశవాణి నిలయంలో సమయం 11 గంటలు దాటింది. తెలుగులో వార్త ముఖ్యాంశాలు విందాం.
4: అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి జిల్లాల వారీగా టీచర్లు ఆయాలతో సదస్సులు నిర్వహించి వారి సూచనల ఆధారంగా కార్యాచరణ రూపొందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట స్థాయి పోలీస్ నియామక మండలి పోలీస్ శాఖలో స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 7 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 27 ఖాళీలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రాహుల్ గాంధీకి లోక్సభలో ఏమాట్లాడాలో కనీస అవగాహన లేదని బీజేపీ సీనియర్ నాయకుడు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. లోక్సభలో రాహుల్ ప్రసంగం ప్రతిపక్ష నాయకత్వ హోదాకి అవమానమని విమర్శించారు. భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక అనుమతి కేంద్రం ప్రణాళికాబద్దంగా అంతరిక్ష

పరీక్ష వస్తువుల పునఃప్రవేశానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు చేపట్టే ప్రతి పునఃప్రవేశంలో ప్రాణనష్టం ప్రమాదం 10,000లో 1 కంటే తక్కువగా ఉండాలి. భారత భూగర్భ భాగంలో కానీ విదేశాల్లో కానీ ఏ భారతీయ సంస్థ అంతరిక్ష వస్తువును పునఃప్రవేశం చేయాలన్నా ఇన్స్పేస్ అనుమతి తప్పనిసరి అని ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల అభివృద్దిలో బోధనేతర ఉద్యోగుల పాత్ర కీలకమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట విశ్వవిద్యాలయాల బోధనేతర సంఘం తొలి కార్యనిర్వాహక సమాపేశంలో ఆయన పాల్గొన్నారు. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో పౌరులపై జరిపిన అణచివేత కారణంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో 40 మందికి పైగా మరణించడంతో నిరసనలు కొనసాగుతున్నాయి. రావల్కోట్ మీర్పూర్లో పెద్ద సంఖ్యలో అణచివేతకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న మహిళా నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. చైనా, టిబెట్, నేపాల్ ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున వరుస భూకంపాలు సంభవించాయి. చైనాలో రిక్టర్ స్కేల్పై 4.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:04 గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఏ సినిమాను గుర్తు చేసుకోబోతున్నామో తెలుసా? ఒక కొత్త ఫార్ములాని సరికొత్తగా ముస్తాబు చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఇది.

ఒక కెమెరామ్యాన్ని నిర్మాతగా మారిన వైనం.

భలే భలే, చాలా వెరైటీగా అనిపిస్తున్నాయి కదా క్లూస్. ఇంతకీ ఏ సినిమాని గుర్తు చేసుకుంటున్నావో తెలుసా? ఈ పాట వినండి, గుర్తుపట్టగలుగుతారేమో చూద్దాం.

0: సరే చెప్పేస్తాను. ఈరోజు మనం గుర్తు చేసుకుందాం 1977 లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం యమగోలని. నవ్వేస్తున్నారా? అవును మరి, ఇదొక సోషియో ఫ్యాంటసీ కామెడీగా తెరకెక్కిన చిత్రం. సరే, ఇంతకీ మీరిందాక అన్నారు కదా కొడుకుని హీరోగా పెట్టి తీద్దామనుకుంటే తండ్రి చేసిన చిత్రం అని, ఆ విశేషం చెప్పరు అంటారా? అంటూనే ఉండండి, చెప్పే ముందర ఒక మంచి సంభాషణ వినిపిస్తాను, దాని తర్వాత మాట్లాడుకుందాం.
1: కాకి కాల్చి పారేశాను, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాహలకూడదుగా. మరి
2: వాళ్ళకి మనకి ఎంత విరోధమని పాపం ఈ కాకి ఏం తెలిసిన,
1: తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే కదమ్మా, ఊరుకుంటదా కాలుతుందా? మరి
2: సత్యం బాబు చాలా మంచిది, ఏదో కొరతనా.

0: ಅವನ ಕೋಡಿ ಕುಚ್ಚುಲಾಗೆ ಉಂಡು ಬಿಟ್ರ
1: ಹೇಳ್ತಾನೆ ಇರಿ.
0: ಕಾಣಪಡ್ದವಳ ಬೊಚ್ಚು ಕೋಡಿ ಬೊಚ್ಚು ಮನ ಕೋಡಿ ಬೊಚ್ಚೆ ಕೋಣ್ಣಾಡು ಕೋರೊಂದುಕು ತಿನ್ನೇಸಿ ಬೊಚ್ಚು ಮನಕ ಪಾತ್ರ ಚೇಸಿ ಪಂಪಾಡು ರಿಜಿಸ್ಟರ್ ಪಾತ್ರ.
1: ಎವರಂಡಿ
0: ಇಂಕೆವಡೋ ಆ ಸತ್ತಿಗಾಡೇ ಹೊಗರೆಕ್ಕಿಪೋಯಿ ಕಳ್ಳು ಪೊರ್ಲಗಂದನಿ.
1: ಅವನು ನೀವು ಕಾಕಿನ ಕಾಲಿಸ್ತ ಅತನ ಕೋಣಿ ಚಂಪಾಡು.
0: ಕಾಕಿ ಗಾಲ್ಲೋ ಎಗರಿದು ಈಡು ಅಪ್ಪಗಾಡು ಸುಮ್ಮ ಈ ಕೋಣ್ಣಾದಿ ಜೀರಿಪಪ್ಪು ಬಾದಂ ಪಿಸ್ತಾ ಬಿಟ್ಟು ನಾ ಪ್ರಾಣಂ ಕೊತ್ತ ಮನಂಗ ಪೆಂಚುಕುಂದಾನು. ఎందుకు లేను ఊరుకుంటుంటే ఈ కురణాయాల కలుసైపోయాను. యువజన సంఘం ఒకటి పెట్టి అచ్చోసినాంబోతుల్లాగా ఈదుల్లో పడి దోసుకు తింటున్నారు.
1: వాళ్ళేం దోసుకు తింటలేదు, ఊరిని బాగు చేస్తున్నారు. పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉన్న నాళ్ళు నువ్వేం చేశావు? సత్యంబాబు ప్రెసిడెంట్ అయ్యాక ఈ నాలుగైదేళ్లలో హై స్కూల్ కట్టించాడు, లైబ్రరీ పెట్టించాడు, ఊరికి కరెంటు తెప్పించాడు, హరిజనులకు ఇల్లు కట్టించాడు.
2: క్రూరత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా రావు గోపాలరావు గారు, రుద్రయ్యగా మనకు వెండి తెరపై కనిపిస్తే సత్యంగా ఎన్టీ రామారావు గారు, సావిత్రిగా జయప్రద, యముండా అంటూ సత్యనారాయణ గారు, చిలిపి చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య గారు ప్రధాన పాత్రధారులు ఈ సినిమాలో. మరి సినిమా ఎక్కడ ఎలా మొదలైందంటే, అప్పట్లో అంటే 60ల దశకంలో ఎన్టీ రామారావు గారిని హీరోగా పెట్టి యముడిగా ఎస్వి రంగారావు గారితో దేవాంతకుడు సినిమా తీశారు. బావుందే ఈ కొత్త కాన్సెప్ట్ అని ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యారు. దీన్ని చూసి సి పుల్లయ్య గారు యమగోళ అనే టైటిల్ పెట్టి సినిమా తీద్దామని నిర్ణయించుకుని రచయిత ఆదుర్తి నరసింహమూర్తితో కలిసి కథ కొంచెం తయారు చేసుకున్నారు. అనుకోకుండా ఆ కథ సగంలోనే ఆగిపోయింది. కాలం గడుస్తోంది. ఈ యమగోళ కథ పుల్లయ్య గారి కొడుకు సిఎస్ రావు గారి చేతుల్లో పడింది. మరి ఎందుకు ఈ సినిమా ఆగిపోయిందో చూద్దాంలే అని చెప్పి రావు గారు అనుకున్నారు.

0: యమగోళ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలు. దేవాంతకుడు సినిమా చూసి పుల్లయ్య గారు ఈ సినిమా తీద్దామనుకున్నారు, కుదరలేదు. అటు తర్వాత వారి కొడుకు సిఎస్ రావు గారు ఈ స్క్రిప్టును డి నరసరాజు గారికిచ్చి, చూడండి ఈ స్క్రిప్టును మీరొకసారి చదవండి, మీకు నచ్చిందంటే ఈ సినిమా చేసేద్దామని చెప్పి సలహా అడిగారట. కథ చదివిన నరసరాజు గారు నచ్చలేదు అని చెప్పి చెప్పేశారు. అదేంటి, ఆదిలోనే హంసపాద అనిపిస్తోంది కదా. ఈ కథను తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామనాయుడు గారు కొన్నారు.
1: ఏంటి హింసాకాండ? సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, మన ఫిలాసఫీ.
2: అది నీ ఫిలాసఫీయా? అందుకే నయ్యా అలా రౌడీళ్ళ పంపించావు.
1: మరి మీరు చేసే పనేంటి?
2: ఇది చట్టసమ్మతం. ఇదిగో నీ సరిహద్దు దాటి 2 గజాలు దేవుడి స్థలం ఆక్రమించి గోడ కట్టావు. ఆ గోడ తీసేయమని నీకు 2 సార్లు నోటీసులు ఇచ్చావు.
1: సరే, నేను పైకి అప్పీల్ చేశానుగా.
2: ఏమో నీ అప్పీల్ మాకేం తెలీదు. ఇదిగో ఆ గోడ తీసేయమని పంచాయతీకి ఆర్డర్ వచ్చింది.
1: ఆర్డర్ వచ్చింది సరే, మరి పెద్దవాడిని నాకు మాట చెప్పక్కర్లేదు.
2: చెప్పేది కొనుకోరా.
1: సరే ఈ కోర్టులో పోయిందే అనుకో, ఇంక పైన కోర్టులే లేవా?
2: మిడుకోరా, పోయి గోడ పక్కన పెట్టండిరా.
1: ఇదిగోబా, మీరు మరీ ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు, దెబ్బతింటారు.
2: నీ చేతలేం చేసి చెప్పరా.
1: అంతేనా?
2: ఏ బెదిరిస్తున్నావా?
1: బెదిరింపా, తక్షణం హైదరాబాద్ వెళ్తున్నాను, వెంటనే పోలీస్ వారెంట్ వస్తుంది, బొక్కలోకి వెళ్ళాక తీరుస్తుంది.
2: రే చేతులు గాజులు దొరికి.
0: రామనాయుడు గారు యమగోళ స్క్రిప్ట్ కొనుక్కున్నాక చదివిన తర్వాత వారికి కూడా అనిపించింది, ఇదేంటి సినిమా పేరు బాగుంది, జనంలోకి బాగానే వెళ్తుంది, కాని కథ మాత్రం ఇలా ఉంది, కుదరలేదే అని మారు ఆలోచన లేకుండా స్క్రిప్ట్ కాగితాల్ని పక్కకు పడేశారు. మరి యమగోళ సినిమా ఎలా మొదలైందంటారు? ఒక హుషారైన పాట విందాం, దాని తర్వాత మాట్లాడుకుందాం.

0: రామానాయుడు గారు కూడా కథ ఓకే చేయలేక పక్కకి పడేసిన యమగోళ సినిమా పట్టాలు ఎలా ఎక్కింది? కెమెరామెన్ వెంకటరత్నం గారు సొంతంగా పల్లవి ప్రొడక్షన్స్ అనే బ్యానర్ మీద సినిమాలు తీయడం మొదలుపెట్టారు. శోభన్ బాబు గారితో ఈ తరం మనిషి తీసి నష్టపోయారు కూడా. మళ్లీ మరొక్క ప్రయత్నం చేస్తాననుకుని రామానాయుడు గారి దగ్గరికి వెళ్లి 5,000 రూపాయలు పెట్టి ఆ సినిమా టైటిల్ను, స్క్రిప్టును కొన్నారు. స్క్రిప్ట్ పక్కకి పెట్టేశారు. ఆంగ్ల చిత్రం డెత్ టేక్స్ అ హాలిడే నుంచి ఒక ఐడియా వచ్చి దాన్ని ఆలోచనగా మార్చుకొని దాన్ని తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా డి నరసరాజు గారు సరికొత్తగా అందంగా ముస్తాబు చేసి వెంకటరత్నం గారికి అందించారు. దర్శకుడిగా తాతినేని రామారావు, సంగీతం చక్రవర్తి, ఇలా రాసుకుంటున్నారు నిర్మాత. అప్పుడే విడుదలైన దానవీర సూరకర్ణలో అభిమన్యుడిగా బాలకృష్ణ నటన బావుందని, సత్యంగా బాలకృష్ణ, యముడిగా ఎన్టీ రామారావు గారు బావుంటుంది అని చెప్పి లిస్టు రాసుకున్నారు. రామారావు గారిని కలిశారు కూడా. మరి దాని తర్వాత ఏం జరిగింది?
1: ఇలా రోజుకొక కేసు కూడా డిస్పోజల్ కాకపోతే లక్షలాది కేసులు ఎప్పుడు ప్రభు?
2: కేసుల సంఖ్య కాదు ముఖ్యం, ధర్మం ముఖ్యం. అలా గడ్డి పెట్టండి సార్. ఆ పక్కన ఉండే వాళ్ళే మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని అన్పాపులర్ చేస్తున్నారు సార్. అసలు ముసలాన్ని ఇంకా ఎందుకు సర్వీస్ లో ఉంటారు సార్? వాడికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించక
3: ప్రభు.
2: ఈ సంకట స్థితిలో ధర్మ నిర్ణయం కష్టతరం. కనుక సభ నేటికి ఇంతటితో సమాప్తం.
1: చెప్తాము చెప్తాము.
4: నువ్వు పరమ గయ్యారి, అందుకే నీకు ఎన్ని దిశలు
5: పడ్డాయి. చంద్రగుప్త తప్పు లెక్క రాసి నా పాపాన్ని ఖర్చు చేశాడు కానీ నా పుణ్యం అక్కడ సమరయలేదు.
2: ఏంటో జరుగుతుంది పెద్దవాడి మీద?
6: ఇవిడ మహాపాపి, శిక్షించాల్సింది.
2: శిక్షించాలంటే మగబట్లేనా? ఆడబట్టు లేరు?
6: ఆడబట్టులా?
2: ఆడపట్లేరా? ఏం లోకున్నా నాయన ఇది. దీనికంటే మా భూలోక వినయ్యం. అక్కడ ఆడపోలీసులు ఉంటారు. నిన్న వచ్చారత? అవును, నువ్వు ఎప్పుడు తెచ్చావు?
5: బాబు ఆ మాయదారు రోడ్లైనా నగర కష్టపడ్డాను తప్పించేశాడుగా బాబు.
2: వాడే నన్ను తప్పించాడు.
5: అమ్మో అమ్మో ఎంత మంచివాడి.
2: అవునత, నీ కొడుకు సుందరం ఉండాలిగా. వాడు ఏమయ్యాడు? నా తాడుకురావాడు.
5: నడిచినప్పుడే అయిపోతా లేకుండా ఇంత దగ్గర పెట్టి అడిపోయాడుగా.
2: పోయాడు పోయాడు.
0: మీరు వింటున్నారు 1977లో విడుదలైన యమగోళ చిత్ర విశేషాలు. కెమెరామెన్ వెంకటరత్నం, ఎన్టీ రామారావు ఒక్కటే ఊరివాళ్లు. సరే అని రామారావు గారిని కలిశారు. బాలకృష్ణ హీరోగా, మీరు యముడిగా అనగానే, నోనో వద్దండి, బాలకృష్ణ చదువుకుంటున్నాడు, మా నిర్మాణ సంస్థలో మాత్రమే ప్రస్తుతానికి పనిచేస్తున్నాడు, అది కూడా సెలవులొచ్చినప్పుడే. ఏం పర్వాలేదు, నేను షూటింగ్కి ఊరు వెళ్తున్నాను, వచ్చాక కథ తప్పకుండా వింటాను అని చెప్పారు. ఉన్న పళ్ళంగా నరసరాజు గారిని కలిసి ఈ సంగతి చెప్పుకున్నారు వెంకటరత్నం. అత్యంత ఉత్సాహంతో నరసరాజు గారు అన్నారట, ఇంకేంటి, రొట్టె విరిగి నేతిలో పడిందనుకో, రామారావు గారి స్టైలే ఇది, సినిమా చేయదలుచుకుంటే కథ వింటాను అంటారు, లేదు నాకు టైం లేదు, కాల్ షీట్స్ లేవు అని చెప్పి ఖరాఖండిగా చెప్పేస్తారు. మరి రామారావు గారు వచ్చాక ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? ఈ పాట వినండి, దాని తర్వాత చెప్తాను కదా.

0: తెలుగునాట గోల పెట్టేసిన యమగోలకి ఔట్డోర్ షూటింగ్ పూర్తి చేసుకుని రాగానే పచ్చజెండా ఊపేశారు రామారావు గారు. హీరోగా నేనే చేస్తాను అన్నారు. యముడిగా సత్యనారాయణ గారిని పెట్టమని సలహా కూడా ఇచ్చారు. మిగిలిన తారలు అందర్నీ ఎన్నిక చేసేశారు. 30 రోజుల షెడ్యూల్తో షూటింగ్ అనుకుంటే 27 రోజుల్లోనే పూర్తయింది ఈ చిత్రం. లైట్స్, యాక్షన్, కెమెరా.
1: ధర్మశాస్త్రం రాసి ఎంతకాలం కొన్ని కోట్ల సంవత్సరం ఏమిటి, కొన్ని కోట్ల సంవత్సరాలైన ఒకక్షరం కూడా మార్చలేదన్నమాట. అసంభవం, అది అతి పవిత్రం. ఏం పవిత్రం సార్, ధర్మం 4 పాదాల మీద నడిచిన కృతయుగానికి, ఒంటి కాలు మీద కుట్టుకున్న ఈ కలియుగానికి ఒకే ధర్మమా? కాలాన్ని బట్టి మారాలి సార్. చేంజ్ అకార్డింగ్ టు టైమ్స్. ప్రస్తుతం అపచారం. ఏం అపచారం సార్, 30 ఏళ్ల క్రితం మేము రాజ్యాంగ చట్టం రాసుకుని ఇప్పటికి 42 సార్లు అమెండ్ చేశాం. వీల్లేదు వీల్లేదు, అందులో అక్షరం మార్చటకు వీల్లేదు. మార్చకపోతే మీకే ప్రమాదం సార్. అధర్మ శాస్త్రాన్ని అమలుపరిచినందుకు మీకే శిక్ష పడుతుంది.
2: ఎవరు నన్ను శిక్షించేది?
1: ఆ బ్రహ్మదేవుడికే తిక్కదిరిగి మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి పీకేసి ఇంకొకరు నియమిస్తే, ఆ కృతయముడే మీ మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే.
3: వీడి మాటలకు భయపడకండి ప్రభు, బ్రహ్మదేవుడు అంత పని చేయదు.
1: సార్ సార్, ఆ ముసలాడు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు. లోగడ ఇంద్రుడి పోస్టు నగుసుడికి ఇవ్వలేదా అని.
3: నా కేసు వేరు. బ్రహ్మదేవుడు, యమధర్మరాజు గారు ఆంతరంగ మిత్రులు, పర్సనల్ ఫ్రెండ్స్.
1: అబ్బా, మీకు సమాధానం చెప్పడానికి తస్తున్నాను సార్. మిగతా దిక్పాలకులాగే మీరు కూడా బ్రహ్మదేవుని కాబట్టి మీ పోస్టు పర్మనెంట్ చేసుకున్నా సరే, మీకు వేరే ప్రమాదం ఉంది.
2: ఏమది?
1: ఏముంది సార్, భూలోకంలో మానవులు ఎవరు? మా మానవులు రాకెట్ల ద్వారా ఒక్కొక్క గ్రహాన్ని జయించుకుపోతున్నారు. ఏదో ఒకనాడు మీ నరకలోకాన్ని కూడా జయించడం తథ్యం. అప్పుడు మీ నామినేటెడ్ పోస్టులన్నీ రద్దు చేసి ఎలక్షన్లు పెట్టి తీరుతారు. ఆ ఎలక్షన్ లో గెలుపొందిన ప్రజానాయకుడెవడు ఆ శ్రీమంతులు ఎక్కి తీరుతాడు. అంతేకాదు, ఆ అధర్మ శాస్త్రానుసారం ఇంతవరకు మీరు సాగించిన అధర్మ పరిపాలన పరిశీలించమని ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తాడు. ఆ ఎంక్వైరీ కమిషన్ నివేదిక ప్రకారం మీ ఉద్యోగం ఓడటమే కాకుండా మీకు జైలు శిక్ష తప్పదు.
3: మీరు బెదిరింపులకు మీరు భయపడకండి.
2: లేదు, ఇతను చెప్పిన దానిలో సత్యము లేకపోలేదు.
1: ధర్మ ప్రభువులు మీకు తెలీదా సార్, నీతి నిజాయితీ గల న్యాయమూర్తులే కానీ కొంచెం అమాయకులు.
2: యముందను అమాయకుండనా?
0: విజయవాహిని స్టూడియోస్ లో సింహభాగం, మరికొన్ని సీన్స్ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసేశారు. మరి ఇంతకీ కథ ఏంటో ఒక్కసారి విహంగ వీక్షణంగా వినేద్దామా? మీదే ఆలస్యం అంటారా? సత్యం. కొత్త ఆలోచనలతో గ్రామ అభివృద్ధికి పాటుపడే గ్రామ ప్రెసిడెంట్, గ్రామంలో పెద్ద మనిషిగా పేరున్న రుద్రయ్య. అదేనండి మన రావు గోపాలరావు గారికి ఇది నచ్చదు.

0: ఎప్పట్లాగే అడ్డుపడుతూ ఉంటాడు. ఆ విలన్ రుద్రయ్య కూతురైన సావిత్రి మన జయప్రదనే హీరో సత్యం ప్రేమిస్తున్నాడని తెలుసుకుని చంపించే ప్లాన్ వేస్తాడు రుద్రయ్య. రామశాస్త్రి అనే ప్రొఫెషనల్ ని సత్యంని చంపడానికి పిలుస్తాడు. రామశాస్త్రిగా ప్రభాకర్ రెడ్డి గారి నటన ఎంత బావుంటుందో తెరపై మనందరం చూసిందే. మరి రేడియోలో కూడా వినేద్దామా?
1: అబ్బా, నిండా నువ్వేళ్ళు మాటల్లో వచ్చారు రమన్ రమన్.
2: ఎవరు బాబు?
1: ఇంకెవర్రా వాడే కారణ జన్ముడు. ఇప్పుడు అనుకుంటున్నావా వచ్చి ఊడిపడ్డాడు? అన్ని అలా కలిసి రావాలి రా టైంకి.
2: రయ్య గారు?
1: అవును.
2: ఆ నమో నమ.
1: ఎవరో నువ్వు?
2: ప్రస్తుతం నా పేరు రామశాస్త్రి అండి.
1: ప్రస్తుతం అంటే?
2: ఈనాటి అవతారం అండి. ఒక్కొక్క శుభకార్యానికి ఒక్కొక్క అవతారం అండి. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క నామధేయం అండి. వెరసి నా పేరు సహస్రనామం అండి. అప్పల నర్సయ్య గారు రాసిన లేఖ చదువుకున్నారు కదండి?
1: చదువుకున్నాననుకో.
2: అయ్యా ఇహ చెప్పండి, రేపు రాత్రికే పని పూర్తవ్వాలి.
1: అలాగే మీరు పెట్టిన ముహూర్తానికి కానిచ్చేయండి.
0: యమగోళ చిత్ర విశేషాలలో చిత్రం కథ చెప్పుకుంటున్నాం కదా. మరి సత్యంని సదరు రామశాస్త్రి చంపడం, రుద్రయ్య గోతిలో పాతి పెట్టడం అయిపోయింది. ఇంకేంటి, యమభటులొచ్చి యమలోకానికి తీసుకువెళ్తారు. ఇక్కడ పండించిన హాస్యం ఇప్పటికీ మనందరం కడుపుబ్బా నవ్వుకునేటట్టు చేస్తుందంటే అర్థం చేసుకోండి స్క్రిప్ట్ ఎంత బావుందో. ముందుగా స్వర్గానికి వెళ్లి ఇంద్రుడితో భేటీ. అక్కడ ఆ మహేంద్రుడితో వాగ్వివాదం కూడా సరదాగా సాగుతుంది సత్యంది. ఇక రంభ, ఊర్వశి మెనకల డాన్స్, ప్రముఖ నర్తకీమణులు మంజు భార్గవి, ఉమాభారతి, మధుమతిలతో పాడిన ఆడవే అందాల సురభామిని పాట రేడియోలో అప్పట్లో ఎంతగా మోగిందో మీ అందరికీ బాగా తెలుసు. సరే, స్వర్గం నుంచి టైం అయిపోయింది కాబట్టి ఇక నరకానికి తీసుకువెళ్తారు రామారావు గారిని. ఇక్కడ మాత్రం నేను మీ అందరికీ ఒక లైన్ చెప్తాను. నరకంలో సూర్యకాంతని కలిసిన ఎన్టీ రామారావు గారు, అత్తా నువ్వెప్పుడు చచ్చావు అనడంతోటే ప్రేక్షకులందరూ నవ్వులతో థియేటర్స్ నింపేశారు. అప్పటి సామాజిక పరిస్థితులకు అద్దం పడుతూ రామారావు గారు చెప్పిన ప్రతి డైలాగ్తో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.

అందరినీ రంజింపచేయుతి. ఆడవే అందాల సురభామిని.

అపురూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నపద సలాస్యం ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం

యమగోలు చిత్ర విశేషాలు వింటున్నారు గుర్తుకొస్తున్నాయిలో. నరకంలో మన కథానాయకుడు యమధర్మరాజుని, చిత్రగుప్తుణ్ణి ఒక ఆట ఆడిస్తాడు. యమభటులతో స్ట్రైక్ చేయిస్తాడు. అక్కడ కూడా మార్పు రావాలని, కాలానుగుణంగా ఉండాలని నచ్చచెప్పాక వారిని కూడా భూలోకానికి ఆహ్వానిస్తాడు.

భూలోకానికి వచ్చిన అల్లు అల్లరి చూడాల్సిందే. యమధర్మరాజుగారి పాటలకి నవ్వాల్సిందే సుమా. అగ్రిమెంట్ ప్రకారం ఈ ఇద్దరితో సత్యం తిరిగి వెళ్లిపోవాలి. కాని సావిత్రి చేత వీరికి భోజనం, అందులోనూ కొత్త ఆవకాయ పెట్టించి పూల పరదాలతో యముడి కళ్లు కప్పి సావిత్రిని పెళ్లి చేసుకుని సౌభాగ్యవతి భవ అన్న దీవెనతో కలకాలం హాయిగా ఉండాలి అన్న దీవెన అందుకొని చక్కగా తన అగ్రిమెంట్ని ఎస్కేప్ అయిపోతాడు సత్యం. అటు రుద్రయ్యను సుందరంగా వచ్చి ఆట కట్టిస్తాడు. కథ సుఖాంతమవుతుంది. షో ఇప్పుడేగా మొదలైంది. అదేంటి అంటారా, మరి ఈ కథలో ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఇదంతా సత్యం కళ. ఇంతకీ షో ఇప్పుడే మొదలైంది అని చెప్పి ఎందుకన్నానో తెలుసా? మీకు నేను చెప్పాల్సిన విశేషాలు ఇంకా కొన్ని ఉన్నాయిగా. ఒక పాట వినిపిస్తాను, దాని తర్వాత చెప్పేస్తాను.

0: సినిమా షూటింగ్ 27 రోజుల్లో పూర్తయిందని ఇందాకే చెప్పాను కదా, కానీ చిత్రం విడుదల చేద్దామంటే కుదరలేదు. అదేంటి, షూటింగ్ అయిపోయిన తర్వాత చిత్రం విడుదలకు ఎందుకు కుదరలేదు? ఎందుకంటే అప్పటికే అడవి రాముడు థియేటర్స్ లో కలెక్షన్స్ తో స్వైర విహారం చేస్తున్నాడు. మరి అదే థియేటర్స్ లో విడుదల చేయాలన్నది నిర్మాత వెంకటరత్నం గారి గట్టి పట్టుదల. లక్ష్మీ ఫిలిమ్స్ వారే అడవి రాముడు డిస్ట్రిబ్యూటర్స్. వారితో మాట్లాడితే ఇప్పుడప్పుడే మేము ఆ సినిమా తీసేయము, చిత్రం కనీసం 175 రోజులు ఆడాల్సిందే అన్నారు. 175 డేస్ ఆలోచించండి, అన్ని రోజులా అని చెప్పి మనకనిపిస్తుంది. సరే అని చెప్పి వెంకటరత్నం గారేం చేశారు, 175 రోజులు పూర్తి కాగానే యమగోళ విడుదల చేస్తామని వారితో అగ్రిమెంట్ చేసుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో సినిమా సిద్దమయ్యాక దాదాపు 2 నెలల పాటు విడుదలవ్వకుండా ఉండడం ఇది తొలిసారే అని చెప్పొచ్చు. మరో విశేషం ఏంటో తెలుసా, సినిమా విడుదలయ్యే కొన్ని రోజుల ముందే ఒక వారపత్రికలో ప్రకటన కూడా ఇచ్చారు వెంకటరత్నం గారు, ఫలానా రోజు యమగోళ సినిమా విడుదల చేస్తామని. ఇది తెలుగు సినిమా చరిత్రలో తొలిసారిగా జరిగిందే. అబ్బురంగా అనిపిస్తుంది కదా. అవును మరి, అల్లుగారి డైలాగ్స్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, గొళ్ళెం వేసి తిని తాళం మరిచి తిని, నవ్వడం మళ్లీ మొదలు పెట్టండి మరి.
1: ఏమీ అజాగ్రత్త, పెట్టికి తాళం వేయటం మరచిటివా?
2: తాళం వేసితివి, గొళ్ళు మరచిటివి.
1: అది ముందు మందు వేసితివి, తర్వాత మరికంలో తాళం వేసితివి.
3: ఇవన్నీ బంగారమే.
4: వీధినాథ కాల్లో యముడి వేషాలు వేస్తాడు, కోపం వస్తే అలాగే అరుస్తాడు. మరేమి కంగారు పడకండి.
3: అలాగే
4: వీరు రుద్రయ్య గారు, వీరు ఎం ధర్మరాజు, ఈయన శేష్ గుప్త.
5: మీ సంగీతం వాళ్ళకి పూర్తిగా చెప్పేశాను.
6: మరి
5: ఎక్కడో ఏంటి, మన ఇంట్లోనే వాళ్ళ సంగతి కళ్ళారా చూసే మరో కోసం ఉండేస్తానే.
3: మా అమ్మాయి
7: నమస్కారం అండి.
1: రామ్మా, ఏమి నీ పేరు?
7: సావిత్రి.
1: చాలా మంచి పేరు.
3: మా అమ్మగారి పేరు చూడండి బావగారు, తమను అదర్వైజ్ గా అనుకోకపోతే తమకు మగ పిల్లలు ఉన్నారా?
1: ఏముందా?
3: అలాగే బావగారు మంచి ఆకల మూడు మీద ఉన్నట్టున్నారు. చూడండి బావగారు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్లి బిజినెస్ చూసుకొచ్చేస్తాను, ఈలోగా తమరు భోజనాలు కానివ్వండి. అమ్మాయి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. మీరేమీ మొహమాట పడద్దు, ఇది మీ ఇల్లే అనుకోండి. అటులని వెళ్ళొస్తాను.
2: పోయే వెళ్ళండి.
1: అమ్మా, పదార్థములన్నీ నీవే తయారు చేసేవా? జన్మ జన్మలకి నీ భోజనం మర్చిపోలేనమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రచ్చు, ఆ తర్వాత కూడా అనదు సార్. పుత్రభౌత్రాభివృద్ధి రచ్చు. అస్సు అస్సు.
8: బాబు, అయ్యన్నీ బంగారు నగలేనంటారా?
0: సినిమా అక్టోబర్లో విడుదలైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ అద్భుతమైన స్పందన. యముడి డైలాగ్స్, చిత్రగుప్తుడి పాటలు ఒక ఎత్తైతే, కాస్త వయసు మీరిన ఎన్టీ రామారావు తనకంటే వయసులో ఎంతో చిన్నగా ఉన్న జయప్రదతో స్టెప్పులు డాన్సులు చూసి ఆనందించడం మరో ఎత్తు. కొన్ని లక్షలతో తీసిన యమగోళ కోట్లల్లో లాభం ఆర్జించి పెట్టింది. ఇప్పటికీ కూడా యమధర్మరాజంటే మనకు సత్యనారాయణ గారే. అల్లు రామలింగయ్య గారు స్విమ్ సూట్ వేసుకుని నడిచిన నడక గుర్తుందా? ఇక చక్రవర్తిని సంగీత దర్శకుడిగా నిలబెట్టిన సినిమా యమగోళ. దేవుళ్లమీదనే సెటైర్స్ వేసిన నరసరాజు కలం అద్వితీయం. ప్రేక్షకులకు మాస్ను క్లాస్తో కలిపి విందు భోజనం లాంటి నవ్వుల గుళిక యమగోళ అందించారు.
5: ఈ రాత్రికి వధూవరులు ఇరువురు రహస్యంగా దేవాలయంలోకి వస్తారు. మీ చేతులతో అక్షతలే ఆశీర్వదించండి. తర్వాత ఏడుపు గుట్టి ముఖం వేసా వాళ్ళ నాన్నకు తెలిసిన ఒక ఏడు గురించి దొరుకుతా? వాడేమి చేయగలడు? మేముండగా మళ్ళీ సున్నా. అటులని అటులని. ఏమమ్మా, ఇప్పుడు నీకు సంతోషమే కదా?
1: అందుకే కదమ్మా సమయం మించిపోకుండా త్వరపడి వచ్చితిమి. పహిమాం పహిమాం పహిమాం పహిమాం చిరంజీవ చిరంజీవ. మాంగళ్య ధారణ కానివ్వండి.
2: మన సావిత్రి సత్యగారు గుండె పని చేసుకుంటున్నాడు, మన పుట్టాలు కూడా
1: అక్కడ ఉన్నారు. ఈ మాట చెప్పడానికి సిగ్గులేదంట, మన జనాన్ని ఇక్కడ నరికించి మారా వస్తున్నాను. దీర్ఘకు ముంగళీ ఫల పుత్ర పౌత్రాభివృద్ధి రక్తం నిండు పసుపు కుంకుమలతో నూరేళ్లు వచ్చిల్లు తల్లి.
2: నీ ఆవకాయ గొంగూడ జన్మ జన్మలకి మర్చిపోను తల్లి. థ్యాంక్ యూ సార్.
1: పాడుకుడిగా నువ్వా, మరి ముందే చెప్పలేదే.
4: కథలో ఈ మాత్రం సస్పెన్స్ లేకపోతే క్లైమాక్స్ ఫ్లాట్ గా ఉంటుంది సార్.
1: అదిగో కోడి కూర్చున్నది,
6: ఇక మేము పోయి వచ్చుదాము.
7: వెళ్తారా మావయ్యా?
6: తప్పదమ్మా, వెళ్ళి చేరాలి.
4: వెళ్ళి రండి స్వామి.
6: నీవు కూడా.
4: నేనా? నేనెట్లా వస్తాను సార్?
6: ఏముందా
4: సార్, ఆవేశపడకండి సార్, మళ్ళీ ఆయాసం వస్తుంది. ఇప్పుడే సార్ మీరు నా భార్యను ఆశీర్వదించారు దీర్ఘ సుమంగళిగా, నిండు పసుపు కుంకుమతో 100 ఏళ్లు వచ్చల్లమని. ఇప్పుడు కనుక నేను మీ వెనక వస్తే మీ దీవెన అబద్ధమవుతుంది సార్.
6: అసాధ్యుడురా, మేధావిరా, మెచ్చనానురా, ఇక నువ్వు మా లోకానికి రానక్కర్లేదు.
2: నేను చెప్పిన ధర్మశాస్త్ర సవరణలన్నీ డ్రాప్ చేయాలంటే నా ఒక్కడి వల్ల కాదు, ఈయన ఉండి తీరవాలి.
4: మిస్టర్ గుప్తా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఇది యమలోకం కాదు, ఇది మా లోకం, భూలోకం. నువ్వరి చచ్చినా సరే నీ లోకానికి నేను రాను. సార్ సార్, మరేం అనుకోకండి సార్, మీ కన్సల్టేషన్ కావాలంటే అప్పుడప్పుడు ఇక్కడికే రండి సార్. నన్ను మాత్రం ఆ నరకలోకానికి తీసుకెళ్ళదు సార్.
2: రావయ్యా, మగన దారికత్వం మేము పెట్టుకుంటాం, మళ్ళీ కావాల్సిన మేము చెబుతాం.
4: ఇప్పుడే కదా పెళ్ళింది, మేము హనీమూన్ వెళ్ళొద్దు.
9: కొట్టుడు కొడితే చిన్నదాన, పలక మారిపోతావే పడుచుదాన.
0: ఈరోజు యమగోళ చిత్రంలో నాకు తెలిసిన కొన్ని చిత్ర విశేషాలు మీతో పంచుకున్నాను. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.
10: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
11: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
10: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
12: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:55. ద గ్రేట్ లెజెండరీ సింగర్, నేపథ్య గాయని కే జమునారాణి గారు పరమపదించారు. ఆవిడ పాడినటువంటి పాటలన్నీ కూడా ఇప్పటికీ సుస్థిరంగా ప్రతి తెలుగువారి గుండెల్లో అలా నిక్షిప్తమై ఉన్నాయి. మరి ఆవిడ్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మిగిలిన కాస్త సమయాన్ని కొన్ని పాటలు మనం వినే ప్రయత్నం చేద్దాం. మధురమైన కంఠం తనది, ప్రతి ఒక్కరిలోనూ బాగా వినిపించేటువంటి గళం తనది. అంటే పాడేటువంటి ప్రతి గాయని మనల్లో ఆవిడ గొంతుని సుస్పష్టంగా మనం గుర్తుపట్టగలం. పాడిన కొన్ని ప్రసిద్ధమైన పాటల్ని మళ్లీ మళ్లీ నెమరు వేసుకుంటూ వింటూ సరదాగా గడపగలం. అటువంటి అద్భుతమైనటువంటి పాటల్ని సినీ కళామ్మ తల్లికి పాడి సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి జమునారాణి గారు ఎప్పటికీ మన మనసుల్లో కూడా పదిలంగా అలాగే ఉండిపోతారు. ఆవిడ్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మీకోసం ఆవిడ పాడినటువంటి పాటల్లో నుంచి ఒక పాటను వినిపిస్తాను. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:06. జమునారాణి గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆవిడ పాటలు ఎంత చక్కగా ఉంటాయి, అంతేకాదు చాలా పెక్యులియర్ వాయిస్. ఏ పాట పాడినా సరే అందులో నిశ్శబ్దంగా అలా కళ్ళు మూసుకుని వింటే ఆ ఫీల్, ఆవిడ వాయిస్, ఆవి హావభావాలు కూడా మనకు కనిపిస్తాయి. అన్నంత అద్భుతంగా సుస్పష్టంగా పాడేటువంటి గాయని మనుల్లో మన జమునారాణి గారు కూడా ఒకరు. ఆవిడ పాడినటువంటి పాటల్లో మన మనసులో అలా స్థిరంగా ఉండిపోయినటువంటి పాటల్లో కొన్ని పాటల గురించి చెప్పాలి అంటే, ఎంత టక్కరి వాడు నా రాజు, అలాగే మంచి మనసులు సినిమాలోని మామా మామా అనేటువంటి పాట ప్రతి సందర్భంలోనూ అలా గుర్తు చేసుకుని సరదాగా స్నేహితులతో ఉన్నప్పుడో లేకపోతే మనవాళ్ళు

తో ఉన్నప్పుడు కూర్చుని పాడుకునేటువంటి సరదా పాటల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇంకా ఉన్నాయి అటువంటి పాటలు, మరి వాటిని కూడా విందాం ఈనాటి కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ కీర్తి.

0: దీనికి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జమునారాణి గారు భారతీయ నేపథ్య గాయని. తెలుగు, సింహళ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో దాదాపు 6,000కు పైగా పాటలు పాడినటువంటి గాయనిమని. అంతేకాదు, ఆవిడ 7 ఏళ్ల వయసులోనే త్యాగయ్య అనే సినిమాకి తొలిసారి గాత్రదానం కూడా చేశారు. 13 ఏళ్ల వయసు వచ్చేసరికి రాణి, వలయపతి, కళ్యాణి వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలకు గాత్రదానం చేసేటువంటి అవకాశం కూడా వచ్చింది తనకి. అలా తమిళంలో వచ్చినటువంటి గులేబకావలిలోని అసయం ఎన్ నేసమం అనేటువంటి పాట పాడేటువంటి అవకాశం రావడం, అలాగే ఆ పాట హిట్ అవ్వడం కూడా జరిగింది. అది ఆవిడ తొలినాళ్లలో సినిమా వైపు, గాత్రం వైపు, పాటల వైపు వేసినటువంటి చిట్టి చిట్టి అడుగులు.

చక్కని పాట విన్నారు కదా. మొదటి అంటే తొలినాళ్లలో 1940 ఆ సమయంలో తన చిత్రసీమలోకి తన ఏమంటారు గాత్రదానాన్ని అలాగే పాటలు పాడడాన్ని అంటే డబ్బింగ్ కమ్ సింగింగ్ రెండింటినీ మొదలు పెడితే 1950లో తెలుగుతో అంటే తెలుగు కంటే ముందు తమిళ చిత్రసీమలో తనకి ప్రాముఖ్యత రావడం జరిగింది. అది కూడా మ్యూజిక్ డైరెక్టర్ కెవి మహదేవన్ గారు అలాగే కన్నదాసన్ అనేటువంటి కవి ద్వారా. అలా తనకి మొట్టమొదటిగా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేసేటువంటి ఆపర్చునిటీని రాబట్టుకున్నారు. ఆ వచ్చిన అందిపుచ్చుకున్న అవకాశానికి 100కు 100% న్యాయం చేసినటువంటి సింగర్లలో మన జమునా రాణి గారు కూడా ఉన్నారు. ఇంతకీ ఆ మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరంటే పెండ్యాల నాగేశ్వరరావు గారు, అలాగే కెవి మహదేవన్ గారు, నాగయ్య గారు, కోదండపాణి గారు, అలాగే సుబ్బయ్య నాయుడు గారు, ఇలా ఎంతోమంది ఇన్క్లూడింగ్ ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ కూడా అందులో ఉన్నారన్నమాట. ఇంకా ఘంటసాల గారి గురించి ప్రత్యేకించి చెప్పాలా, ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో కూడా ఎన్నో అత్యద్భుతమైనటువంటి పాటలు పాడారు జమునారాణి గారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: చక్కని పాట విన్నారు కదా. ఆవిడ పి సుశీల గారు, లీలా గారు, ఎల్ఆర్ ఈశ్వరి గారు మరియు జిక్కీ గారులతో పాటు మహిళా గాయకులతో యుగల గీతాలు పాడింది. ఇతరుల ఎంతోమంది గాయనిమనులతో, గాయకులతో కూడా పాడింది. అయితే ఇవి కాస్త స్పెషల్ అన్నమాట. తమిళంలోనూ, సింహళ భాషలోనూ, అలాగే తెలుగులో ఆవిడ పాడినటువంటి ఎన్నో పాటలు మనందరికీ చాలా ప్రత్యేకమైనటువంటి పాటలే. అయితే అందులో ముఖ్యంగా తమిళం, తెలుగులో మనకి బాగా అర్థమయ్యేటువంటి భాషలు, వచ్చిన భాషల్లో ఎక్కువగా ఎంజాయ్ చేసినటువంటి సింగర్స్, అలాగే లిజనర్స్, ఫ్యాన్స్ బోలెడంతమంది ఉన్నారు. మరి మరొక పాట విందామా? స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:30 ఇప్పుడు తెలుగులో వార్తా ప్రసారాలు వింటారు.
1: ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికీ లోక్సభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ అభివృద్ది ప్రాజెక్టుల్లో పాల్గొంటారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేద ఉపయోగానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ల ప్రీత్ సింగ్ పురుషుల 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఇదే అంశంపై లోక్సభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు సమర్పించారు. గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టారు. సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన నకిలీ వార్తలను అరికట్టే మెకానిజం సమీక్షపై కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ 22వ నివేదికలోని సిఫారసుల అమలు స్థితిపై ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ ప్రారంభించారు. పలువురు సభ్యులు అత్యవసర ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలను ప్రస్తావించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను కోరుతూ నినాదాలతో నిరసన ప్రారంభించారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను సోమవారం 3వ తేదీ వరకు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు సభాపతి ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. కానీ విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని ప్రతిపక్ష సభ్యులందరికీ ఓం బిర్లా అభ్యర్థన చేశారు.
2: आपको जनता ने चुनकर भेजा है संसद में चर्चा संवाद के लिए. आप सदन की पवित्रता को समाप्त कर रहे हैं, उसकी गरिमा को समाप्त कर रहे हैं. मैं आपसे पुनः आग्रह करता हूं कि आप अपनी अपनी सीट पे विराजें.
1: ప్రశ్నోత్తరాలు సభ్యులకే చెందినవని, ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టడానికి ఇది అత్యంత ముఖ్యమైన సమయమని ఓం బిర్లా చెప్పారు. సభలోకి ప్లాకార్డులు బ్యానర్లు తీసుకురావడం పార్లమెంట్ సంప్రదాయాలు సభ మర్యాదలకు విరుద్దమని ఆయన చెప్పారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. బుధవారం లో

లోక్సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభ నిన్న ఆమోదించింది. సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై 7 గంటల పాటు చర్చ జరిగింది. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక ముఖ్యమైన నిబంధనలు చేర్చినట్లు సిబ్బంది ప్రజా ఫిర్యాదుల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేసుల సత్వర పరిష్కారం జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చట్టంలో నిర్దేశించారు. చార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుంచి 3 నెలలలోపు విచారణ పూర్తి కావాలి. ఈ సమస్య భారతదేశంలోని ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుందని, దేశంలోని ప్రతి పౌరుడితోనూ దీనికి సంబంధం ఉందని జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో పేపర్ లీక్లు నివారించేందుకు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కూడా ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్. త్వరగా పొందేందుకు పౌరులు మిషన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఈ రోజు విజ్ఞప్తి చేశారు. ఈ యాప్ ఒకే వేదికపై అనేక అత్యవసర సహాయ సేవలను సులభంగా అందజేస్తుంది. మహిళలు, పిల్లల భద్రత, సహాయం, సాధికారత పట్ల ప్రభుత్వ నిశ్చయాన్ని మిషన్ శక్తి యాప్ మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. మహిళల హెల్ప్ లైన్ 1-8-1, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ 1-1-2, పోషణ్ ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన హెల్ప్ లైన్ 1-5-1-5, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1-9-3-0, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా న్యాయ సహాయం కోసం 1-5-1-0-0, టెలిమానస్ 1-4-4-1-6, చైల్డ్ హెల్ప్ లైన్ 1-0-9-8 వంటి ముఖ్యమైన హెల్ప్ లైన్ సేవలను ఈ యాప్ ద్వారా సౌకర్యవంతంగా పొందవచ్చునని మంత్రి తెలియజేశారు. పౌరులందరూ మిషన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ ముఖ్యమైన సేవల గురించిన సమాచారాన్ని తమ కుటుంబ సభ్యులకు, పరిచయస్తులకు తెలియజేయాలని కూడా అన్నపూర్ణాదేవి కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఒకరోజు పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో 5,600 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల వీలు కోసం రూపకల్పన చేశారు. విమానాశ్రయం ఈ ప్రాంతంలో విమాన కనెక్టివిటీని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయంగా ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపీ సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆయన కర్ణాటకకు ప్రయాణిస్తారు. కర్ణాటకలో కూడా అనేక అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియా ఏఐ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్యాల పెంపుదల, ఆవిష్కరణలు బలోపేతం చేయడానికి ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరిశోధనలు, మూలిక మొక్కలు, ఔషధ నిర్వహణతో సహా కీలకమైన ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ఈ భాగస్వామ్యం వేగవంతం చేస్తుందని, అలాగే సాంకేతికతతో కూడిన భవిష్యత్తుకు సిద్దంగా ఉన్న ఆయుష్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. స్వాతంత్ర్య పోరాట అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ వర్ధంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుడు ఉధమ్ సింగ్ అంతులేని ధైర్యం, భారత విముక్తి కోసం ఆయన చేసిన త్యాగం భారత చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. దేశం ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవడంతో పాటు ఆయన నుంచి నిరంతరం స్ఫూర్తి పొందుతూనే ఉంటుందని కూడా రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారతీయ సాహిత్య దిగ్గజం మున్షి ప్రేమ్చంద్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా శ్రద్దాంజలి ఘటించారు. ప్రేమ్చంద్ తన రచనల ద్వారా సాహిత్యాన్ని సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన సాధనంగా మలిచారని, రైతులు, కార్మికులు, మహిళలు, సామాన్య

0: ప్రజల కష్టాలను, ఆత్మగౌరవాన్ని, ఆశలను అత్యంత సున్నితంగా ఆవిష్కరించారని ఓం బిర్లా పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలు, ఆర్థిక అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రేమ్చంద్ రచనలు ప్రజా చైతన్యాన్ని పెంపొందించాయని, సమానత్వంతో కూడిన సామరస్యపూర్వకమైన సమాజ నిర్మాణానికి ప్రేమ్చంద్ ఆలోచనలు, సాహితీ కృతులు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఓం బిర్లా ప్రశంసించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో జరిపిన అణచివేత కారణంగా 40 మందికి పైగా మరణించడంతో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రావల్కోట్ మీర్పూర్లో ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్న మహిళా ఆందోళనకారులపై ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో నిన్న రాత్రి జరిగిన పోటీల్లో పురుషుల 110 కేజీల విభాగంలో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల డిస్కస్ థ్రోలో సీమా కలీ రామ్నా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. పోటీల 8 రోజున నిన్న భారతదేశం 17 పతకాలతో 10వ స్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికి, లోక్సభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధ ఉపయోగానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ద ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరింతవరకు జిక్కి గారు ఆలపించినటువంటి పాటలు, క్షమించాలి, జమునారాణి గారు ఆలపించినటువంటి పాటలు విన్నారు.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో సమయం 12:46 అవుతుంది. అండ్ ఫుడ్ గురించి, అలాగే ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ డే ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎవరైనా సరదాగా మనకి సహాయం చేయడానికి రారు. వాళ్ళ మనసులో, మనసు పొరల్లో హెల్ప్ చేయాలి అనేటువంటి ఒక హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి వాళ్లే ఏ చిన్న అవసరమైనా, ఏ చిన్న సహాయం అయినా అడగకుండా చేస్తారు. అలాంటి వాళ్ళని నేచురల్ హీలర్స్, నేచురల్ హెల్పర్స్, అలాగే రేంజర్స్ అంటారు. నిజం, ఆ పదం గుర్తుపెట్టుకోండి. ఒక మంచి పాట వినిపించిన తర్వాత కథ ఏంటో నేను చెప్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీకోసం కొండపొలం సినిమాలో నుండి సత్యయామిని పివిఎన్ఎస్ రోహిత్ పాడినటువంటి ఓబులమ్మ పాట వినిపించేస్తున్నాను. చంద్రబోస్ గారు రచించింది. స్టే ట్యూన్డ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎస్, సో రేంజర్స్ సహాయం చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే వాళ్ళు సహాయం చేసేది మనుషులకు కాదు, వైల్డ్ లైఫ్. నిజం, ఫారెస్ట్ ఏరియాలో ఉండేటువంటి వైల్డ్ యానిమల్స్కి చేస్తారు. ముఖ్యంగా ఇవాళ ప్రపంచ రేంజర్స్ దినోత్సవం సందర్భంగా వన్యప్రాణులను సంరక్షించేటువంటి వాళ్ళ అంకితభావానికి, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పనికి, వాళ్ళ సేవలకి వాళ్ళకు మనం ఇచ్చేటువంటి గౌరవం ఏంటంటే ముఖ్యంగా ఈరోజు వాళ్ళు చేసేటువంటి ఆ గొప్ప పనుల్ని గుర్తు చేసుకోవడమే. అంతేకాదు వాళ్ళ గురించి మిగతా వాళ్ళకి తెలియజేయడం కూడా. ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో లేదా మనం ఉండేటువంటి ఏరియాలోనే ఒక స్నేక్ వచ్చిందనుకోండి, అప్పుడు స్నేక్ స్నాచర్స్కి కాల్ చేస్తాం. వాళ్ళు చాలా కేర్ఫుల్గా వచ్చి దాన్ని ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చక్కగా దాన్ని కవర్ చేసి, వ్రాప్ చేసి ఆ స్నేక్కి ఎక్కడైతే సేఫ్ ప్లేస్ ఉంటుందో మళ్ళీ అక్కడికి తీసుకుని వెళ్ళి వదిలేస్తారు కదా. సో మనం వాళ్ళకి కాల్ చేయడం మాత్రమే చేస్తాం, కానీ వాళ్ళు మిగతా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఎవరికి ఏ రకమైన డిస్టర్బెన్స్ కాకుండా రాకుండా చేస్తారు. ఇది మచ్చుకు నేను చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, కానీ ఇలా వన్యప్రాణుల సంరక్షణలో వాళ్ళ వంతు సహాయం చేసేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో. సో ప్రపంచ రేంజర్స్ దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి, చెప్పి తీరాలి. ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎంతో మందికి ఎగ్జాంపుల్గా నిలుస్తారు. మనిషికి మనిషి సహాయం చేసుకోవడం, అలాగే పెట్ట

0: యానిమల్స్ కి కూడా, మన రోడ్డు పైన కనిపించేటువంటి జంతువులకు కూడా చేస్తూ ఉంటాం. కానీ వన్యప్రాణులకు చేయడం ఇంకా గొప్ప. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి. ఇంకా మాట్లాడుకుందాం మరొక పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ప్రపంచ రేంజర్స్ దినోత్సవం సందర్భంగా వాళ్ళు చేసేటువంటి సేవల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఈరోజు. అయితే ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ రేంజర్స్ ఫెడరేషన్ వాళ్ళు ఒక థీమ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. రేంజర్స్ పవరింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్, అంటే పర్యావరణాన్ని రక్షించేందుకు వాళ్ళు ఒక శక్తిగా నిలుస్తున్నారు. కాబట్టి ఆ పవర్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్ ని, అంటే ఆ రేంజర్స్ ని ఎప్పుడూ అంతే సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండాలి అండ్ ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెప్పడం అన్నమాట. అడవుల్లోనే ఉంటుంది జీవం. అడవులు బాగుంటేనే మనము బాగుంటాం. వన్యప్రాణులకి రక్షణ లేకపోతే ఒక్కొక్క జంతువు కూడా అంతరించిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రకృతిని కాపాడేటువంటి రేంజర్స్ కూడా చాలా చాలా అమూల్యమైన వాళ్లే. ప్రపంచ రేంజర్స్ దినోత్సవం సందర్భంగా వారికి మనం హార్ట్ఫుల్ గా గ్రాటిట్యూడ్ చెప్పుకుని తీరాల్సిందే. అంతే కదా మరి. రైట్, ఇంకా మాట్లాడుకుందాం మరొక అద్భుతమైన పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇంతవరకు వరల్డ్ వైడ్ రేంజర్స్ వైల్డ్ లైఫ్ ని సేవ్ చేయడానికి పడేటువంటి కష్టాన్ని అంకిత భావం గురించి చాలా క్లుప్తంగా ఇష్టంగా తెలుసుకున్నాం కదా. స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల్లో పర్యటిస్తారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేస్తారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో మార్ఫింగ్, అభ్యంతరకర పోస్టులు ప్రచారం చేశారన్న ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు కేసు నమోదు చేశారు. హెచ్ఎండిఏ నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆగస్టు 25కి వాయిదా వేసింది. తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గత అర్ధరాత్రి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. రాష్టంలో 3 రోజుల పాటు దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల్లో పర్యటిస్తారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేస్తారు. 5,640 కోట్లతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు రాష్ట తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. కర్నూలు, అనంతపురం పునరుత్పాదక విద్యుత్ ప్రసార ప్రాజెక్టులు, జాతీయ రహదారి పనులను కూడా ప్రారంభిస్తారు. అనంతరం మైసూరులో స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రాన్ని ప్రారంభించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో ఆయా కంపెనీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం నిర్దేశించిన సాగు లక్ష్యాలను కంపెనీలు తప్పనిసరిగా పూర్తి చేయాలని, లక్ష్యాల సాధనలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రైతులకు అందుతున్న సేవలు, ప్రాసెసింగ్ మిల్లుల నిర్మాణ పురోగతిపై సమీక్షించిన మంత్రి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలోని అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి జిల్లాల వారీగా టీచర్లు, ఆయాలతో సదస్సులు నిర్వహించి వారి సూచనల ఆధారంగా కార్యాచరణ రూపొందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శాఖపై నిర్వహించిన సమీక్షలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని సూచించారు.

అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానమిస్తూ, స్వదేశ్ దర్శన్ 2.0 కింద తెలంగాణకు 2 పర్యాటక ప్రాజెక్టులు మంజూరైనట్టు తెలిపారు. భువనగిరి కోట ఎక్స్పీరియన్షియల్ జోన్కు 56.82 కోట్లు, అనంతగిరి ఈకో టూరిజం జోన్కు 38 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో 12 విశ్వాసం వికాస్ జన్ కళ్యాణ్ అంశంపై వార్తా సమాపేశం నిర్వహించారు. హైదరాబాద్లోని సీజీఓ టవర్స్ లో జరిగిన ఈ సమాపేశంలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్, దూరదర్శన్, ఆకాశవాణి సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. పీఐబీ ఏడీజీ శృతి పాటిల్ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి పౌరుడికి చేరేలా చూడడంలో సమర్థవంతమైన ప్రజా సమాచార ప్రసారం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇటువంటి సమిష్టి ప్రయత్నాలు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన ప్రచారాన్ని మరింత పెంచుతాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గత అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ అధ్యకుడు కేసీఆర్ తన ఆప్తమిత్రుడు, ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు. హెచ్ఎండిఏ నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు 25 ఆగస్టుకి వాయిదా వేసింది. కోర్టు సమన్ల మేరకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు, మాజీ మంత్రి కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈరోజు విచారణకు హాజరయ్యారు. కేబినెట్, ఆర్బీఐ అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు దాదాపు 55 కోట్ల రూపాయలు బదిలీ చేశారన్న ఆరోపణలతో ఏసీబీ దాఖలు చేసిన చార్జ్షీట్లో కేటీఆర్ A1గా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకిచ్చిన హామీల మేరకు 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులను పూర్తి చేసింది. ఆర్థిక శాఖ గురువారం మరో 2,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో 3 విడతల్లో మొత్తం 6,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించినట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్టంలో 3 రోజుల పాటు దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. పాత్వి శిథిలావస్థలో ఉన్న భవనాలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు జేసీబీలు, రెస్క్యూ వాహనాలను సిద్దంగా ఉంచాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు తగ్గినప్పటికీ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో నీటి విడుదల కొనసాగుతోంది. కొమరం భీం ప్రాజెక్టు గేట్లు 2 ఎత్తి 11,363 క్యూసెక్కులు, వట్టివాగు ప్రాజెక్టు 2 గేట్ల ద్వారా 21,666 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు ప్రాజెక్టులోకి వరద కాలువ ద్వారా ఎల్లంపల్లి జలాలు వస్తున్నాయని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 12,600 క్యూసెక్కుల నీరు వస్తోందని, ప్రస్తుతం ప్రాజెక్టులో 8.856 టీఎంసీల నీరు ఉందని తెలియజేశారు. ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నది వరద పెరగడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతానికి 16.55 మీటర్లకు వరద నీరు చేరడంతో అధికారులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, అక్కడి నుంచి వస్తున్న వరద నీటి కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరి నీటి మట్టం 43 అడుగులకు పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

0: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు పెళ్లాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. జిల్లా ప్రజలను అప్రమత్తం చేసే సూచనలు సలహాలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. అత్యవసర సహాయం కోసం డైల్ 100 కు సమాచారం అందించాలని కోరారు. వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని, చేపల వేటకు వెళ్లవద్దని, విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో పర్యటిస్తారు. విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేస్తారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో మార్ఫింగ్, అభ్యంతరకర పోస్టులు ప్రచారం చేశారన్న ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు కేసు నమోదు చేశారు. హెచ్ఎండీఏ నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు 25 ఆగస్టుకు వాయిదా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందమలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 1:21. అలాగే మన షో టైమ్ లో చక్కగా మాన్సూన్ క్వశ్చన్స్ ఈ రోజు సరదాగా క్విజ్ కాంపిటీషన్ పెట్టుకుందాం. ఎంచక్క మీరు ఏ క్వశ్చన్ కైనా సరే టకటకా సమాధానం చెప్పేయడంలో సూపర్ సూపర్ యాక్టివ్ గా ఉంటారు కాబట్టి, సో అందులో నుంచి మీకోసం నేను కొన్ని క్వశ్చన్స్ గ్యాదర్ చేసి అడిగేస్తానన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, కాళ్ళు లేవు కానీ ఆకాశం నుండి పరిగెడతాను అని అంటుంది, ఏంటది? సమాధానం చెప్పేయచ్చు 0402324082. కాళ్ళు లేవు కానీ ఆకాశం నుండి పరిగెత్తుకుంటూ వస్తాను. దీనికి సమాధానం చెప్పండి. ట్రికీ ఆర్ పొడుపు కథ ఆర్ అక్వస్, ఎలా అనుకున్నా పర్వాలేదు. ఆన్సర్ మాత్రం వెయిట్ చేస్తూ ఉంటా మీకోసం ఒక మంచి పాట వినిపిస్తూ. స్టే ట్యూన్డ్. శ్యామ్ సింగరాయ్ సినిమాలో నుంచి ఈ అద్భుతమైనటువంటి పాట మీకోసం అనురాగ్ కుల్కర్ని పాడినటువంటి పాట. స్టే ట్యూన్డ్.

ఎస్, సో సమాధానం విన్నారు, అలాగే కాదు కాదు సమాధానం పంపించారు. నేను ఇప్పుడు చదివాను, ఆ తర్వాత నేను చెప్పేది కరెక్టా రాంగా మీరు వింటారనమాట. అండ్ 0402324082 నెంబర్కి మెసేజ్ చేశారు కదా అందరూ. అండ్ షార్ప్ 1 మినిట్ 26 సెకండ్స్ వరకు స్టాప్ అయిపోతుంది. అండ్ సమాధానాలు చాలా వరకు రైట్ ఆన్సర్సే వచ్చేసాయి. అండ్ కొంతమంది రాంగ్ కూడా, అంటే గెస్, వైల్డ్ గెస్ అది ఉంటుంది కదా, రైట్. రాధా కుమారస్వామి అండ్ లక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. చోడవరపు నాగేశ్వరరావు గారు, శ్రీరామ్ నరేందర్ రైట్ ఆన్సర్, దివాకర్. అబ్బా అదేమిటి, వింత వింత సమాధానాలు కాదు, గెస్ అకార్డింగ్ టు దట్ పంపించండి. సీతారాం బాగ్ నుండి విజయలక్ష్మి గారు, హనుమంతరావు గారు పంపించారు రైట్ ఆన్సర్. సికింద్రాబాద్ నుండి రమణి రైట్ ఆన్సర్. అండ్ వాయిస్ మెసేజెస్ అస్సలు పంపదు. మధుకర్ ఫ్రమ్ నందిపేట్, వైజాగ్ నుండి ప్రతాప్, భీమ్గల్, ఖైరతాబాద్ నుండి కేవీ రావు, అలాగే నరేష్ రోజా, మూసాపేట నుండి. అండ్ అనితా గారు పంపించారు రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల నుండి పాలెం పోలయ్య గారు కూడా పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుభద్రా మోహన్ రైట్ ఆన్సర్. హాయ్ కీర్తి, బాగున్నావా? ఎస్ బాగున్నాను. అండ్ సమాధానం అరుణ ఇబ్రహీంపట్నం నుండి రైట్ ఆన్సర్. అండ్ మురహరి వీక్లీ బజార్ నుండి, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య, పెడెనా అప్పలరాజు రైట్ ఆన్సర్. బెల్లంపల్లి ఆదిలాబాద్ నుండి సంతోష్ కుమార్ రైట్ ఆన్సర్. హైదరాబాద్ వనస్థలిపురం నుండి బాలరాజు, రాజేందర్, పెడెనా కనకారావు గారు, చిలుకు నారాయణ గారు, నేమాని గ్రామం నుండి పున్నా వెంకటేశం. అండ్ నందిపేట నుండి వెంకటేష్ రైట్ ఆన్సర్. చిత్రాలయ గ్రామం నల్గొండ జిల్లా నుండి దామోజు వెంకటాచారి, ఫిర్జాది కూడా శ్రీనివాస్ గారు, నరసంపేట బాలకృష్ణ గారు, అలాగే సూరిబాబు శెట్టి ఫ్రమ్ పెద్దాపురం లంగర్ హౌజ్ నుండి శ్రవణ్ కుమార్. నెక్స్ట్ సాయిలు గారు, పంతాడి శ్రీనివాస్ గారు, భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ గారు, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథన్ కళావతి గారు. అండ్ నెక్స్ట్ అత్తాపూర్ నుండి ప్రవీణ రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బోయిన్పల్లి నుండి బలరామ్ అండ్ సరోజా రైట్ ఆన్సర్. అండ్ అనంతయ్య ఆల్సో రైట్ ఆన్సర్. అండ్ దిస్ ఇస్ లాస్ట్ మెసేజ్, ఇంకా తర్వాత మేము రివీల్ చెయ్యం, ఐ మీన్ చదవను. ఉమ్మెడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. అండ్ సమాధానం వచ్చేసి వర్షం. చాలా మంది మేఘాలు నీళ్లు అని పెట్టారు, వాటిని అగ్రీ చెయ్యను. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ కూడా. అండ్ మీకోసం ఇంకొక క్వశ్చన్ కూడా, వర్షాకాలంలో

వచ్చేటువంటి న్యాచురల్ బ్రిడ్జ్ ఏమిటి? 0402324085 నెంబర్కి హ్యాపీగా మెసేజ్ చేసేయండి. అండ్ మీకోసం ఇంకొక వండర్ఫుల్ పాట వినిపించే పనిలో నేనుంటాను. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

సమాధానాలు రెడీగా ఉన్నాయి. అండ్ ఐ మీన్ రివీల్ అండ్ అడిగిన క్వశ్చన్, వర్షాకాలంలో వచ్చేటువంటి ఒక బ్రిడ్జ్ ఏంటది అని అన్నాను. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఆన్సర్ చేసినందుకు అనుముల మోహన్ అండ్ సుభద్ర గారు, రైట్ ఆన్సర్. హనుమంతరావు గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా నుండి సూరిబాబు గారు, చిత్రాలయ గ్రామం నుండి వెంకటాచారి గారు, బాలాజీ అండ్ సావిత్రి గారు, దివాకర్. భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ, పంతాడి శ్రీనివాస్ గారు, శివ, దీప్తి, మనీష్, రవలి రైట్ ఆన్సర్. రాజన్న పేట సిరిసిల్ల నుండి మరొక మెసేజ్ వచ్చింది. ఎస్, అందరూ చాలా ఈజీగా గెస్ట్ చేసేస్తున్నారు బికాజ్ నార్మల్గా వచ్చేటువంటి బ్రిడ్జ్ గురించి మనకు తెలియదే ఉంటుంది. అండ్ వర్షాకాలంలో వచ్చే స్పెషల్ బ్రిడ్జ్ కోసం వెయిట్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు అందుకని అన్నమాట. శ్రీపతి బాబు గారు బీయింగ్ డాక్టర్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఏదేదో షేర్ చేశారు హెల్త్ గురించి. ఆరోగ్య సమస్యలు ఈ కాలంలో చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటర్ని నిల్వ ఉండకుండా అలాగే మీరు తాగే వాటర్ని కొంచెం బాయిల్ చేసుకొని తాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి అంటూ అమరగుర్తి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ గారు రైట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్ గారు, అలాగే జ్ఞానేశ్వర్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ అత్తాపూర్, సైనిక్పురి నుండి శివాని గారు రైట్ ఆన్సర్, పోతంగల్ నుండి కూడా సంతోష్ రైట్ ఆన్సర్, దస్తగిరి అండ్ సంధ్య రైట్ ఆన్సర్, నందిపేట నుండి వెంకటేష్ రైట్ ఆన్సర్, ప్రొద్దుటూరు నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, పాలెం పోలయ్య, పెడన్న అండ్ అప్పల్ రాజు, మహమ్మద్ జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్, ఆర్మూర్ నుండి రాధా రైట్ ఆన్సర్, వీక్లీ నుండి మురహరి యశోద రైట్ ఆన్సర్, వీక్లీ బజార్ నుండి. నెక్స్ట్ బాలరాజు ఫ్రమ్ వనస్థలీపురం, సంపత్ గారు రైట్ ఆన్సర్, చిలుకు నారాయణ గారు, బలరామ్ అండ్ సరోజా రైట్ ఆన్సర్, నేమాని గ్రామం నుండి వెంకటేష్ అండ్ కళ ప్రేమ్నాథ్ కళావతి, అడెపు సంతోష్ రైట్ ఆన్సర్, భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ రైట్ ఆన్సర్, కనకారావు పెడన అండ్ ఖైరతాబాద్ నుండి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, ఆదిలాబాద్ నుండి హర్షిణి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సమాధానం వచ్చింది పేరాల, హరీష్ కుమార్ రైట్ ఆన్సర్, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట రైట్ ఆన్సర్, రమణి అండ్ సుబ్బారావు రైట్ ఆన్సర్, సీతాఫల్ మండి నుండి లిల్లీ గారు రైట్ ఆన్సర్, ఎంఎస్ఆర్సి మూర్తి గారు, రాకేష్ ఆల్సో రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆ బ్రిడ్జ్ ఇస్ నథింగ్ బట్ రెయిన్బో, ఒక చక్కని ఇంద్రధనస్సు. ఆ ఇంద్రధనస్సు ఎప్పుడైనా వర్షాకాలంలోనే వస్తుంది, చాలా బాగుంటుంది చూడ్డానికి, 7 రంగుల్లో ఉంటుంది కాబట్టి దాన్ని చూడ్డానికి కూడా భలే ఎంజాయ్ చేస్తాం మనం. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్ అలాట్. నెక్స్ట్ క్వశ్చన్, నీళ్లు పడంగానే భూమిలో నుండి బయటకు వచ్చి నవ్వుతాను, ఎవరు నేను అని అంటూ తనకు తానే మన క్వశ్చన్ ఇస్తుంది. సో నీళ్లు

భూమిపైన నీళ్లు పడంగానే బయటికి వచ్చి చక్కగా నవ్వేటువంటిది ఏమిటి? చాలా సింపుల్. అండ్ నీళ్లు అనే బదులు వర్షం అంటే బెటర్ ఏమో. సో వర్షం పడగానే భూమిలో నుండి బయటకు వచ్చి నవ్వేటువంటిది ఏంటి? సమాధానం చెప్పండి 0402324 0852. మాన్సూన్ క్వశ్చన్స్ అన్ని ఇలాగే వెరైటీగా అనిపిస్తాయి. స్టే ట్యూన్.

రైట్ ఆన్సర్స్ అన్ని రెడీగా ఉన్నాయి. వర్షం పడగానే చక్కగా భూమిలో నుంచి బయటకు వచ్చి నవ్వుతుంది అని చెప్పాను కదా, సమాధానాన్ని నేను లాస్ట్ లో రివీల్ చేయడానికి రెడీ అయిపోయాను. అండ్ మీరు కూడా సమాధానం ఫస్టే పంపించేశారు, దట్ సో గుడ్. సో సమాధానం వచ్చేసి మొలక, చిన్న మొలక. అంటే ఒక ఏ విత్తనం అయినా సరే మొలక ఎత్తక మానదు. అది వర్షాకాలంలో చక్కగా పచ్చని పైరు, పచ్చని చెట్లు కనిపిస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. సో అందుకని అన్నమాట. సో ఇది సమాధానం. అండ్ ఆన్సర్ అది ఏదైనా సరే, గరికైనా మొలకైనా ఏదైనా చిన్నగా పెరిగేటువంటి ఆ మొలకే బోల్డ్ అంత ఏమంటారు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనకు చూడడానికి కూడా. కొమరం భీమ్ నుండి ఎస్ఆర్కే ప్రభాకర్ గారు సమాధానం పంపించారు. అండ్ దివాకర్ గారు వేరుశనగ ఫస్ట్ మొలక ఎత్తుతాయి, వాట్ ఎవర్, ఏదైనా విత్తనం నుండి వచ్చేటువంటి మొలకే, ఒక విత్తనం నుండి వచ్చేటువంటి మొలకలంత సాటిస్ఫాక్షన్ ఇస్తాయి మనకి, అదే చెప్తున్నాను అనమాట. అండ్ కొంతమంది వేరే వేరే సమాధానాలు కూడా చెప్పారు. ఎస్, నో ప్రాబ్లం.

మొలక రైట్ ఆన్సర్ పంపించారు. ప్రేమ్నాథ్ అండ్ కళావతి. నెక్స్ట్ దోర్నాల సుదర్శన్ గారు రైట్ ఆన్సర్. ఫిర్జాది కూడా నుండి శ్రీనివాస్ గారు కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ కనకారావు ఫ్రమ్ పెడెన రైట్ ఆన్సర్. రాకేష్ గారు ఫ్రమ్ నందిపేట రైట్ ఆన్సర్. తోట సంతోష్ గారు రైట్ ఆన్సర్. సంపత్ అండ్ రవి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కొంతమంది ఫస్ట్ సమాధానానికి ఇంకా చెప్తూ ఉన్నారు. దస్తగిరి అండ్ సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. నిజామాబాద్ నుండి రాజ్ కుమార్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. అండ్ చాలామంది అంటే యాప్ట్గా లేని సమాధానాలు పంపించారు, పంపించినప్పటికీ కూడా అది అగ్రీ చేసేటివి కావన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సమాధానం పంపించినందుకు. అండ్ ఇంకొక క్వశ్చన్ అడిగే ముందు, ఓకే, బాలకృష్ణ గారు ఫ్రమ్ నర్సంపేట కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇక ఈలోపు మరొక మంచి పాట మనం విందాము. అండ్ ఆ తర్వాత ఒరిజినల్ క్వశ్చన్ ఇంకొకటి రివీల్ చేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో నుంచి లహరాయి సాంగ్ వెయిట్ చేసేస్తుంది. స్టే ట్యూన్డ్.

సత్ శ్రీరామ్ పాడిన వండర్ఫుల్ పాట విన్నారు కదా, ఆహా వాయిస్ భలే అనిపిస్తుంది కదా. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా పాటలు వినడం అనేది ప్రతిరోజు లైఫ్లో ఒక హాబీ. ఆ హాబీని మార్చడం మాత్రం చాలా కష్టం. అఫ్కోర్స్ మా షో టైంలో మేము క్వశ్చన్స్ అడగడం కూడా మా హాబీనే, మరి దాన్ని మార్చడం కూడా కష్టం కదా. అందుకే మీకోసం ఒక లాస్ట్ క్వశ్చన్ రివీల్ చేసేస్తున్నా. నల్లగా ఉండేటువంటి సంచి నీటిని మోసుకొని వస్తుంది. ఇవాళ మాన్సూన్ స్పెషల్గా మనం అడిగేటువంటి క్వశ్చన్స్ లో ఇది లాస్ట్ క్వశ్చన్. మీరు సమాధానాన్ని రివీల్ చేసేయండి 0402324082 నెంబర్కి మెసేజ్ చేసి. రైట్, ఇంకా 10 మినిట్స్ ఉంది. చక్కగా మీకోసం ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత మీరు నాకు మెసేజ్ చేసిన సమాధానాలన్నీ రివీల్ చేస్తాను. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: హరిక నారాయణ్, సాహితి చాగంటి పాడినటువంటి వండర్ఫుల్ పాట విన్నాం కదా. ఇక లాస్ట్ క్వశ్చన్ రివీల్ చేయడానికి రెడీగా ఉన్నాం. అండ్ ఆన్సర్స్ కూడా ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ గా పంపించేశారు, ఎందుకంటే ఇచ్చిన క్లూ కూడా అలాంటిది అన్నమాట. రైట్, పాలెం పోలయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. షేర్ల వెంకటేష్, శ్రీపతి బాబు గారు, దివాకర్ బాబు ఫ్రమ్ ఉమ్మడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి వెంకటేష్ అండ్ శ్యామల కర్ణాటక నుంచి కూడా మెసేజ్ వచ్చింది. ఓకే, తిరుపతి ప్రకాష్ అండ్ శ్యామల గారు రైట్ ఆన్సర్, స్వరూప రైట్ ఆన్సర్, షెట్టి సూరిబాబు గారు రైట్ ఆన్సర్, అనుమల మోహన్, సుభద్ర రైట్ ఆన్సర్, డాక్టర్ కృష్ణస్వామి రైట్ ఆన్సర్, హార్తి పండు రైట్ ఆన్సర్, నందిపేట నుండి వెంకటేష్, జ్ఞానేశ్వర్ గారు రైట్ ఆన్సర్, సిల్వర్ స్టేషన్ గన్పూర్ నుండి పేరు పంపించలేదు, ఓన్లీ అడ్రస్ పెట్టారు. అడుపు సంతోష్ గారు, రామదాసు గారు, జయలక్ష్మి గారు, మురహరి వీక్లీ బజార్ నుండి, అండ్ అడ్వాన్స్ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అంటూ మెసేజ్ కూడా పంపించారు. అరుణ గారు ఫ్రమ్ ఇబ్రహీంపట్నం నుండి. కనకారావు పెడనా రైట్ ఆన్సర్, రాకేష్ ఫరీద్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్, రాధా గారు రైట్ ఆన్సర్ పంపించారు. చిత్రాలయ గ్రామం నుండి దామోజ్ వెంకటాచారి, భూదాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు, శ్రీనివాస్ రాజనపేట, ఉడా కాలనీ నుండి బుజ్జి, అండ్ నెక్స్ట్ లంగర్ హౌజ్ నుంచి లక్ష్మీ గారా, సంగీత అండ్ శ్రవణ్ గారు రైట్ ఆన్సర్, భూదాన్ పోచంపల్లి నుండి ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది, ఖైరతాబాద్ నుండి వాసన్న. ఓకే, అండ్ చుక్క కేవీ రావు గారు రైట్ ఆన్సర్, బాలాజీ గారు రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్, షేర్ల వెంకటేష్ రైట్ ఆన్సర్, వెల్లుల్ల నుండి జాప భూమేశ్వర్, గుప్త నాగ్నాథ్ గుప్తా గారు రైట్ ఆన్సర్, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, మొహమ్మద్ జైనుద్దీన్, తోట సంతోష్ అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అండ్ సుబ్బారావు గారు ఫ్రమ్ సికింద్రాబాద్, పాలెం పోలయ్య రైట్ ఆన్సర్, అప్పలరాజు రైట్ ఆన్సర్, ప్రతాప్ రైట్ ఆన్సర్, నందిపేట నుండి మధుకర్ గారు రైట్ ఆన్సర్, రమణ లంబాద్రి నుండి ఎంఎస్ఆర్సి మూర్తి రైట్ ఆన్సర్, వాణి గారు రైట్ ఆన్సర్, పంతాడి శ్రీనివాస్ గారు అండ్ భోగ మార్కండేయ, ఓల్డ్ బోయన్పల్లి నుండి హరీష్ కుమార్, చెలుకు నారాయణ గారు, సైనిక్పురి నుండి శివాని, బాలకృష్ణ గారు రైట్ ఆన్సర్, ఆదిలాబాద్ నుండి హర్షిణి, దాసి రామచంద్ర గారు, నేమాని గ్రామం నుండి వెంకటేష్ అండ్ హేమలత గారు రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ చక్కగా సమాధానాల్ని పంపించినందుకు. అండ్ ఇది ఇవాళ షో టైం.
1: నీకేమైంది బుజ్జి?
2: మూడ్ లేదు మాస్టరు.
1: నీ మూడ్కేమైంది?
2: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారాజు, నువ్వు

0: demonstrations. Pakistani forces continue brutality against peaceful protesters in Pakistan-occupied Jammu and Kashmir. Over 120 protesters reportedly killed. And flood situation continues to be grim in Odisha. Nearly 8 lakh people badly affected in 13 districts. With that, we end the midday news.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: దిగిడి దిగిడి దీంతికి పప్ప, దీంతికి పప్ప, దిగిడి దిగిడి దీంతికి పప్ప.

శక్తిశీలి వింటున్నారు మీ కీర్తితో. మహారాష్ట్రకి చెందినటువంటి మన శోభ గారు కొల్హాపురిలో చాలా చాలా సంగీత కచేరీలు ఇచ్చేవారట. ఆ తర్వాత తన కొడుకు చక్కగా తబలా వాయించడం నేర్చుకున్నాడంట. అంతేకాదు తను ఎన్నో ఆల్బమ్స్ కూడా చేసేవాడట. అయితే అలా ఆల్బమ్స్ చేసినటువంటి ప్రతిసారి తన గాత్రాన్ని ఆ బాణీలకు చక్కగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా ఆలపించేవారట శోభ గారు. అంతేకాదు ఎక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ జరిగినా సరే అక్కడ తన గాత్రం వినిపించి తీరవలసిందే. అలా తనలో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని చక్కగా ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ ది బెస్ట్ అనిపించుకోవడానికి ఆవిడ చూపినటువంటి నైపుణ్యం ఏదైతే ఉందో ఆ స్వచ్ఛమైన శాస్త్రీయ భాగాలను సునాయాసంగా అలవోకగా పాడేటువంటి టాలెంట్ ఏదైతే ఉందో అది తనకు మాత్రమే సాధ్యం. తను మాత్రమే అంత చక్కగా పాడగలదు అనేటువంటి కాంప్లిమెంట్స్ కూడా అందుకున్నారట. తుమ్రి వంటి రూపాల మాయాజాలాన్ని పునరుద్ధరించడంలో ఆవిడికి ఆవిడే సాటి అనేటువంటి కాంప్లిమెంట్స్ కూడా అందుకున్నారట. అంతేకాదు సినిమాల్లో అవకాశం వచ్చినప్పటికీ కూడా ఎక్కడ తను కచేరీ చేయాల్సి

ఇక్కడ కాన్సర్ట్స్ నిర్వహిస్తున్నా వాటన్నింటికి కూడా అటెండ్ అయ్యేవారట. అంతేకాదు న్యూయార్క్ లో జరిగినటువంటి కార్నెగీ హాల్లో ఒక కచేరీ ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి, అంటే ఇంక్లూడింగ్ న్యూయార్క్, చాలా చాలా ప్లేసెస్ లో వెళ్ళి ఆవిడ అందరికీ ఎంతో నచ్చిన విధంగా మెలడీస్ పాడేవాళ్ళంట, లలిత సంగీత గీతాలు పాడేవాళ్ళట. అంతేకాదు మెహదీ హాసన్తో కలిసి ఆయన పార్టిసిపేట్ చేసి, అంటే ఇద్దరు కలిసి పాడి తయారు చేసినటువంటి ఒక ఆల్బమ్ తర్జ్ గజల్ ఆల్బమ్ చాలా చాలా ప్రజాదరణ పొందిందట. ఇక వాళ్ళ అబ్బాయి త్రిలోక్తో పాటు చాలా చాలా ఆల్బమ్స్ చేయడం, అటువంటి ఆల్బమ్స్కి కూడా మంచి పేరు రావడం జరిగిందట. జనగణమన వీడియో, అంటే ఇట్స్ ఇన్ మిలీనియం 2000లో జనగణమన ఏమంటారు మన నేషనల్ యాంథమ్కి సంబంధించినటువంటి ఒక వీడియో, ఒక వాయిస్, అంటే వాళ్ళు పాడుతూ అందులో కనిపించేలాగా ఉండేటువంటి ఒక వీడియోలో అప్పుడు తయారు చేద్దాము అని అనుకున్నప్పుడు ఈవిడ కనిపించడం, అలాగే చక్కగా ఆలపించడం, అది ఆ వీడియో అండ్ ఆ ఆడియో కూడా ఇప్పటికీ చాలా చాలా బాగా ప్రిజర్వ్డ్గా, అండ్ అప్పుడు పాడినప్పుడు 2000లో మంచి పేరు వచ్చింది, అండ్ ఇప్పటికీ కూడా అది చక్కగా అంతే ప్రజాదరణ కూడా పొందిందన్నమాట. ఆవిడ పాడినటువంటి చక్కని పాటలకు గాను, ఆవిడకున్నటువంటి ఆ టాలెంట్ గాను 1987లో సంగీత నాటక అకాడమీ వారి తరఫు నుంచి ఆవిడ అవార్డు అందుకోవడం జరిగింది. ఇట్స్ 1987. తర్వాత 2002లో పద్మభూషణ్ అవార్డు, దాంతో పాటుగా లతా మంగేష్కర్ పురస్కారాన్ని, షాహు మహారాజ్ పురస్కారాన్ని, మహారాష్ట్ర గౌరవ పురస్కారాన్ని కూడా అందుకున్నారు శోభా గుర్తు గారు. ఇటువంటి టాలెంటెడ్ మహిళ గురించి మాట్లాడుకోవడం నిజంగానే స్పెషల్ కదా. రైట్, ఇంకా మాట్లాడుకుందాం మరొక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఇదండి ఇవాల్టి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ శ్రోతులందరికి నమస్తే. నేను ఈ పూట మీ రేడియో దోస్త్ అశోక్ని. ఇప్పటిదాకంటే పొద్దుగల్ల 10:00 నుంచి పగటికి 3:00 దాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, ఇక పగటికి 3:00 నుంచి పొద్దుమట 5:00 దాకా అంటే గిప్పటిదాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి ఉన్నారు కదా. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11:00 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలుంటాయి. ఈ కార్యక్రమాన్ని 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై

న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై ఇనొచ్చు. ఇంకా కొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాట వినుండ్రి కార్యక్రమం మొదలవుతుంది. 5:30 కథిందాం. పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలుక పిల్ల పెళ్లి కథింటరు రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపిస్తారు ఈ వరలక్ష్మి. తర్వాత స్నేహితులు కథల సంపుటి నుండి నెమలి కోకిల కథింటరు రచన కన్యకంటి అనసూయ. ఈ కథను వినిపిస్తారు జి జ్యోతి. ఇక పోజమట 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకానగర్లోని డైరీ పార్లర్ నిర్వాహకురాలు జ్యోతితో ముచ్చటింటరు. ముచ్చటపెట్టింది బి సంధ్యాలీల. ఇసుంటి ఎన్నో తిండ్ర కార్యక్రమాలు రాత్రి 11:00 ఉంటాయి. ట్యూన్ చేసి ఉంచుండ్రి 100.2 FM. ఇంకా ఇయాల్టీ రేపటి కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుమట్టు 6:05 నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 5:02 దాటి 17 సెకండ్లు. మాట చెప్పుండ్రి పాటినుండ్రి, మీ మాటలు మీకోసం పాటలు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు నచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబర్ 0873 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని దయచేసి 2300081 ఇంకొక నెంబర్ 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 5:30 దాకా నడుస్తుంది. మాట చెప్పుర్రి పాటినుర్రి కార్యక్రమంలో ముందు వెళ్దాం. చెన్నై లవ్ స్టోరీ చిత్రం కోసం జావేద్ అలీ గానం చేసిన ఈ గీతం. ఈ గీతానికి సంగీతం సమకూర్చారు మణిశర్మ. ఈ గీతాన్ని రాసిన వారు అనంత శ్రీరామ్.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మినిటినరు మాట చెప్పుండ్రి పాటినుండ్రి మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి బంగారిగూడ నుంచి ప్రశాంత్ ఫోన్ లైన్లు ఉన్నారు. మరి వారితో ముచ్చట పెడదాం. ఆయన కూరగాయలు అమ్ముతారట. హలో, నమస్తే ప్రశాంత్.
1: నమస్కారం
0: సార్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా?
1: మంచిగా ఉన్నారు సార్.
0: వర్షం గత 2-3 రోజుల నుంచి వర్షం కురిసింది. ఈ రోజు కొంచెం ఎలుతిరిచింది. ఎండ కూడా కొట్టింది మా కొన్ని కొన్ని ప్రాంతాల్లో. కలుపులు అయితే చేన్లో పని చేసుకోవడానికి వీలుగా కూడా ఉన్నది. కొంచెం రేడియోకు దూరం రండి, దగ్గర ఉంటే. చెప్పండి, మరి కూరగాయలు ప్రతి శుక్రవారం సెలవా? అంటే అవసరం ఉన్నవారు అంటే కొన్ని దుకాణాలు ఉంటాయి, ఎక్కువ దుకాణాలు ఉన్నాయి
1: సార్.
0: కొందరు అమ్మేవారు అమ్ముతుంటారు. మంచిది. మరి ప్రశాంత్, మీ బంగారుగూడలో ఇప్పుడైతే వర్షం పడతలేదు కదా? మంచిది. అంటే వర్షం పడుతూ ఉండాలి, అప్పుడప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండాలి. అవును, మాంకే నాంపే ఎగ్ పేడ్ ఇప్పుడు కూడా మనం పెట్టుకుంటే మంచిగా నారుకుంటాయి అవి. మంచిగా అంటే ఆ వానాకాలానికి తగ్గట్టుగా ఆయన సూచించారు
1: కదా.
0: మనం కూడా పెట్టుకుంటే మంచిగా ఉంటది, ఎందుకంటే నీడని ఇస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి, కాబట్టి చెట్లు తప్పక పెట్టుకోవాలి. ఇంకా మన ఇంటికాడ ఉన్న గింజల్ని ఎక్కడన్నా ఖాళీ జాగాలు ఉంటే వారేయాలా? ఇప్పుడు చింత గింజలు ఉంటాయి, మామిడి బూరలు ఉంటాయి.

మళ్ళా మనం ఈ పండ్లు తింటాం, అల్లా నేరేడు పండ్లు, అవి తొందరగా మొరుస్తాయి. మంచిది, ఏ పాట విందాం మరి? మంచిది, మరి మీరు కూడా ఒక చెట్టు మీ ఇంటి పరిసరాల్లో నాటుతారని మేము కోరుకుంటూ మీకోసం మీరు కోరిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటినారు మాట చెప్పుండ్రి పాటినుండ్రి. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు 0872 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081 ఇంకొక నంబరు 2950081 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా కోరిన గీతాన్ని విందాం. ఈ ఉత్తరాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14 నంబర్ బస్తీ నుంచి భరత్లాల్ పరదేశీ గారు పంపించారు. వీరు కొడుకు కోడలు చిత్రం నుంచి నువ్వు నేను ఏకమైనాము అంటూ సాగే గీతాన్ని వినిపించమంటున్నారు. మరి భరత్లాల్ పరదేశీతో పాటు ఈ పాటను కోరుతున్న శ్రోతలు భారతిబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విస్తృత్ లోద్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణన్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరందరి కోరిక మేరకు ఈ పాటనైతే వినిపిద్దాం. మరి మీరు కూడా ఇట్లా ఉత్తరం పంపించి మాకు మీరు పాటను వినాలనుకుంటే మాకు ఉత్తరం పంపవలసిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడైతే భరత్లాల్ పరదేశీ కోరిన ఈ గీతం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది 4 జిల్లాలు: ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్. 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనసు నిండా వినిటినరు మాట చెప్పుండ్రి పాటినుండ్రి, మాట చెప్పుండ్రి పాటయినుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మలక్ చించోలి గ్రామం నుంచి శివకృష్ణ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, ఎట్లున్నావు? హలో, స్కూల్కి
2: వెళ్ళొచ్చినావు?
1: ఎట్లా, బాగా నడుస్తుందా స్కూల్? మంచి స్ట్రెంత్ ఉంటుందా? మరి రోజు అప్ అండ్
2: డౌన్
1: ఈ మీ నిర్మల్ లో వర్షం ఉందా? వర్షం కారణంగా సెలవు ఇచ్చింది కదా ఈరోజు. ఆదిలాబాద్ లో ఈ రోజు ఇచ్చారు. నీ ఈ రోజు వెళ్ళినరా మరి, వర్షం పడ్డదా మీ ఊళ్ళో? చెప్పండి, శివకృష్ణ గారు, ఇంకా అటు చుట్టే చుట్టుపక్కల చూసే ప్రదేశాలు ఏమి ఉన్నాయి? ఇప్పుడు వర్షాకాలంలో జలపాతాలు ఏమైనా ఉన్నాయా మీ ఊరు చుట్టుపక్కల?
2: అంటే మా చుట్టుపక్కల అంటే స్వర్ణ ప్రాజెక్ట్ ఉంటుంది, నియర్ 6 కిలోమీటర్స్ ఉంటుంది.
1: ఇప్పుడు స్వర్ణ ప్రాజెక్ట్ లోకి నీరు వస్తున్నదా?
2: అంటే నీరు ఆల్రెడీ గరిష్ట మట్టం చేరుతున్నది. ఇంకొక 2 డేస్, 1 డే వర్షం పడితే గేట్ తీస్తారు.
1: అప్పుడు వెళ్తుంటారా మీరు చూడడానికి?
2: ఆల్రెడీ నేను వెళ్ళినా, నిన్న చూసాను వర్షం పడదు.
1: అది కదులుతూ ఉంటాడా? నిజమేనా కదులుతూ ఉంటాడా?
2: అంటే మొత్తం గేట్ తీస్తే లోపు కొంచెం షేక్ వస్తుంది. అంటే మెటల్ బాడీ కదా, కొంచెం వైబ్రేషన్ టైప్ ఉంటది. గేట్ లో అది ప్లాట్ఫామ్ మెటల్ ఉంటది కదా,
1: అక్కడ మనకు కొంచెం ఇట్లా ఊగినట్టు అనిపిస్తుంది.
2: అంతే.
1: మంచిది శివకృష్ణ, ఏ పాట విందాం మరి?
2: మాకు బేబీ బేబీ నుంచి ఓరెండు ప్రేమ మేఘాలు.
1: మంచిది శివకృష్ణ, నీకోసం ఈ పాట.
2: ఓకే, థ్యాంక్ యూ.

0: ఇది ఇహలటి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి. ఈ కార్యక్రమం నిత్య పొద్దుమట్టు 5 నుంచి 5:30 దాకుంటది. ఇక ఇప్పుడు ఫోన్ గలనోళ్ళు ఫోన్ చేయనోళ్ళు రాత్రి 8 నుంచి 8:45 వరకు ఉండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయండి, ముచ్చట్లు చెప్పుండ్రి, మీకు నచ్చిన పాటలు ఇండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ సమయం 5:30 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు కథిందాం. పిల్లల కోసం గమ్మత్ కథలు, నీతి కథలు, హాస్య కథలు, పిల్లల్లో ఊహాశక్తిని పెంచే కథలు వినిపించే కార్యక్రమం ఈ కథిందాం కార్యక్రమం. ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట్టు 5:30 ఉంటుంది. ఇవాళ కార్యక్రమంలో ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలుక పిల్ల పెళ్లి కథ, తర్వాత స్నేహితులు కథల సంపుటి నుంచి నెమలి కోకిల ఈ కథలు ప్రసారమవుతాయి. ముందుగా విందాం ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలుక పిల్ల పెళ్లి కథ. ఇంటరు రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపిస్తున్నారు ఈ వరలక్ష్మి.
1: ఒక చెట్టు కింద తొర్రలో ఒక ఎలుకుంటుండే. దానికి ఒక మంచి అందమైన కూతురుంటుండే. తన కూతురికి ప్రపంచంలోనే మస్తు బలవంతుడైన వ్యక్తిని తీసుకొచ్చి భర్తగా చేయాలని అనుకుంటుంది ఆ ఎలుక. అనుకున్నదే తడువు, బ్రహ్మలోకానికి పోతుంది. బ్రహ్మగారు, ప్రపంచాన్నే సృష్టించిన వ్యక్తి మీరు, మీకంటే అతిశక్తివంతుడైన అల్లుడు నాకేడ దొరుకుతాడు, దయచేసి మా అమ్మాయిని పెళ్లి చేసుకోండ్రి అని కోరుతుంది బ్రహ్మ.

0: బ్రహ్మదేవుణ్ణి. బ్రహ్మదేవుడు ఆలోచించి, పిచ్చిదానా, నేను శక్తివంతుణ్ణి ఎలాగవుతాను? నేను కూర్చున్న పద్మం విష్ణుమూర్తి నాభి నుంచి మొలిచింది. నన్ను భరిస్తున్నది ఆయనే. అందుకు ఆయనే నీకు సరైన అల్లుడు అంటాడు. అవును గదా అనుకొని ఎలుక వెంటనే వైకుంఠానికి వస్తుంది. వైకుంఠానికి వచ్చి విష్ణుదేవుడితో, విష్ణుదేవా, నీ అంత బలవంతుడు ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేడు. నేను నీలాంటి అబ్బాయినే నాకు అల్లునిగా చేసుకోవాలనుకుంటున్నా. నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడుగుతుంది. ఆయన నవ్వుతూ, బ్రహ్మను మోస్తున్నది నేనే, కాని నేను పడుకుంటే నన్ను మోస్తున్నది ఆదిశేషుడు. అది గమనించు, నీకు తగిన అల్లుడు ఆదిశేషుడే అని అంటాడు. నిజమే సుమీ అనుకుని ఎలుక ఆదిశేషుడు అనే పాముని కలిసి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అంతా విన్న ఆదిశేషుడు, నేను శక్తివంతుడిని కానమ్మా, గరుత్మంతుణ్ణి చూస్తే నాకు వణుకు, ఆయనే బలశాలి అని అంటది. గరుత్మంతుడి దగ్గరికి వెళ్తుంది ఎలుక. కథ అంతా మళ్ళీ వినిపిస్తుంది గరుత్మంతుడికి. పిచ్చి ఎలుకమ్మ, సాక్షాత్తు పరమేశ్వరుడినే మోసే నందీశ్వరుడే నీకు తగిన అల్లుడు అంటాడు గరుత్మంతుడు. అవును గదా అనుకొని మళ్ళా ఎలుక కైలాసం వెళ్ళి నందిని కలుస్తుంది. నాకు శక్త్యా, నా మొహం వాయుదేవుడు గట్టిగా వీస్తే కైలాసం కింది దానికెళ్ళి పడతా. నీకు సరైన అల్లుడు వాయుదేవుడే అంటాడు నంది. మళ్ళా ఎలుక వాయుదేవుణ్ణి పోయి కలుస్తుంది. వాయుదేవుడికి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. నిజమే, నా ధాటికి ఏవీ ఆగవు, కానీ ఆ కైలాస పర్వతాన్ని చూడు, అంగుళం కూడా కదిలించలేకపోతున్నాను అనుకుంటూ వాయుదేవుడు బాధపడతాడు. ఎలుక కైలాస పర్వతాన్ని కలిసి, ప్రపంచంలా మస్తు బలవంతుడివి, శక్తిశాలివి నువ్వే అని నాకు అర్థమైంది, నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటది పర్వతంతోని. అప్పుడు కైలాస పర్వతం, శక్తిశాలినా నా బోందా, చెప్పుకుంటే సిగ్గుచేటు, లోపల మీసుంటి ఎలుకల సంతతి బొరియలతోని తవ్వి తవ్వి నా ఒళ్ళంతా గుల్లయేస్తున్నాయి, అవే నాకంటే నిజమైన శక్తిశాలులు. అందుకే ఓ చక్కని ఎలుకను చూసి నీ బిడ్డనిచ్చి పెళ్లి చేయి అని తనకి హితోపదేశం చేస్తాడు హిమవంతుడు. దాంతో నా ఎలుక, అయ్యో గిదంతా విరిగిన, గిలందరికంటే మా వంశమే గొప్పదా, ఏ గిన్నెలకెళ్ళే మరి చక్కని ఎలుకను చూసి నా పిల్లకు లగ్నం చేసిస్తా అని అనుకొని ఆ నిజాన్ని గ్రహించి దాని కూతురుకు మంచి ఎలుకను చూసి లగ్నం చేసిస్తుంది.
1: ఇప్పటిదాకా ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలుక పిల్ల పెళ్లి కథ విన్నారు. రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపించారు ఈ వరలక్ష్మి. ఈ కథ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ కథనే కాదు, పిల్లల కోసం ఎన్నో కథలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వినొచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు వండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కండి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా వింటున్నారు కతిందాం, పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడిందాం స్నేహితులు కథల సంపుటి నుండి నెమలి కోకిల కథ, రచన కన్యగంటి అనసూయ. ఈ కథను వినిపిస్తున్నారు జీ జ్యోతి.
3: మాంచాల రాజ్యంలా రామపురం అనే ఊరున్నది. ఆ ఊరు పచ్చటి పంట పొలాలతోటి అరుదైన పండ్లకు పూవులకు మస్తు పేరుగాంచింది. దాంతోటి ప్రతిరోజు ఆ ఊరు ఇనసంపైన కోకిల కూకురాగాలతోటి రంగురంగుల సీతాకోక చిలుకలతోటి ఆహ్లాదంగా ఉండేది. పకటిపూటంతా పూల పండ్ల తోటలల్లా మస్తు కష్టపడి పనిచేసి అలసిపోయి నిద్రపోయిన ఆ ఊరోళ్లను పొద్దుగాలనే కోకిలలు వాటి చక్కనైన కూకూరాగాలతోటి మేల్కొల్పేటి. ఓ పక్కన పూలవాసన, ఎటుజూసినా పచ్చదనం, షెవులకింపైన కోకిల రాగాలతోటి ఆ ఊరి ప్రజలు అలసట మర్షి మరింత కష్టపడేటోళ్ళు. అయితే అంత చక్కటి ఆ ఊరి వాతావరణం నచ్చి ఎక్కడ్నుంచో కొన్ని నెమళ్ళు ఆ ఊళ్ళో కచ్చి చేరినాయి. గట్ల చేరిన కొన్నొద్దులకే ఆ ఊరోళ్ల మనసులల్లా కోకిలలకున్న స్థానాన్ని గమనించినాయి. అయితే అది గమనించిన ఒక పిల్ల నెమలి ఇంకో నెమలితో అంటది కదా, మనం పురివిప్పి నాట్యం చేస్తే తప్ప ప్రజల దృష్టికి పోలేం. అట్లా నాట్యం చేయాలనంటే మనం ఊరి వీధులల్లా తిరగాల. తిరిగితేనే ఈ ఊరోళ్ళందరూ మన నాట్యాన్ని చూస్తారు కదా. అది విన్న తోటి నెమలి, ఆ నువ్వన్నది నిజమే, కోకిల ఎక్కడ ఉందోనన్న విషయాన్నే పట్టించుకోకుండా దాని పాట వింటూ మురిసిపోతున్నారు ప్రజలు. మరి మనం మన నాట్యంతోనే కాక పాట కూడా వాడి అలా మనసులకి కళ్ళకి హాయిని కలిగించొచ్చు. నీ అభిప్రాయమే నా అభిప్రాయము అని అన్నది ఇంకో నెమలి. అయితే ఇలా మాటల్ని కుసింత దూరంలో ఉండి వింటున్న ముసలి నెమలి, గట్ల జేసుడు ఎంత మాత్రమూ మంచిది కాదు అని ఆటిని వారించింది. ముసలి నెమలి మాటను ఎంత మాత్రమూ ఖాతరు చేయని పిల్ల నెమళ్ళు ఒక పొద్దుగల పూట ఇళ్ల మీదికెళ్లే ఇంటి పైకప్పుల నుంచి ఊళ్ళకచ్చి పురివిప్పి నాట్యం చేసుడు షురూ చేసినాయి. అయితే గదే సమయంకు కోకిల కూకూరాగాలతో నిద్రలేసిన ఊరోళ్ళందరూ పని హడావిడిలా నెమలులో చేస్తున్నటువంటి నాట్యాన్ని వాటించుకోలేదు. అంతేకాదు, ఆ ఊరి రోడ్ల మీద నడుస్తున్న నెమళ్లను చూసి నెమలి మాంసం మస్తు రంజుగా ఉంటుందని అనుకుని ఆ ఊర్లోని వీధి కుక్కల నోట్లో నీళ్లు ఊరుతూ నెమళ్ళు పట్టుకోతందుకు ఆ నెమళ్ళెంటూ ఉరికినాయి. దాంతోటి భయపడిపోయినగ్గ నెమళ్ళు, ప్రజల మనసుల్లో స్థానం మాట దేవుడెరుగు, ప్రాణాలతో మిగిలితే గంతేజాలు అని ఉరుక్కుంటా మళ్ళీ ఇళ్ల మీదకు చెట్ల మీదకు ఎగిరిపోయి బ్రతుకు జీవుడా అనుకుంటూ ప్రాణాల్ని రక్షించుకున్నాయి. కాని కోకిలలను మించిన ప్రజల దృష్టిని ఆకర్షించాలననే వాటి ఆశ మాత్రం పోలే. కొంచెం భయం తగ్గినాక మళ్ళీ ఆలోచనలు చేసినాయి. గిది కాదు పని అని అనుకున్న నెమళ్ళు, ఎట్లయినా ప్రజలు తమని కూడా కోకిల లెక్కనే ఆదరించాలనని, తమ వల్ల ఆళ్ళు కూడా మస్తు సంతోషం పొందాలని భావించి మరొక ఆలోచన చేసినాయి. గా ఆలోచనల్లో భాగంగా అవి కూడా కోయిల లెక్కనే పాటలు వాడాలని అనుకున్నాయి. ఇక మిగతా నెమళ్ళతోటి అంటాయి కదా, మనం కూడా కోకిల లెక్కనే పొద్దుగాలనే లేచి మనకు వచ్చిన రాగంలో మనం వాడదాం అనేసరికి సరే అంటే సరే అన్నాయి మిగతా నెమళ్ళ.

0: అన్నీ కూడా. కానీ ముసలి నెమలి, అది మన అది మన బాధ్యత కాదు, వద్దు అని అంటున్నా వినలేదు నెమళ్ళు. తమ అనుకున్న ప్రకారం పొద్దుగాలనే తెల్లతెల్లవారుతుండగా కోకిలలు కూ కూ అని అరుస్తున్న వేళ నెమళ్ళు కూడా అరుసుడు షురూ చేసినాయి. కోయిల రాగాలకు నెమళ్ళ కూతలు తోడై అక్కడి వాతావరణం అంతా పోటీ లెక్క, అల్లరల్లరి లెక్క తయారైంది. దాంతో ఊరోళ్ళో నిద్రాభంగమై ప్రశాంతత కొరవడి తెల్లబోయిన ఊరోళ్ళందరూ రెండు మూడు రోజులు చూసి కర్రలు పట్టుకుని ఈదుళ్ళకు చేసిండ్రు. గది గమనించిన కోకిల చెట్టు మీద నుంచి తేలికగా ఎగిరిపోగలిగినాయి. కానీ వాటంతటవే సులభంగా గాల్లో ఎగరలేని నెమళ్ళు మాత్రం అతి కష్టం మీద కొంచెం దూరం మాత్రమే ఎగరగలిగినాయి. దీనిని తీవ్ర అవమానంగా భావించిన నెమళ్ళు దిగులు పడ్డాయి. జరిగిన అవమానానికి తమలో తామే బాధపడుతున్న నెమళ్లతో ముసలి నెమల అన్నది, బుద్ధొచ్చిందా? చెప్తే వినలేదు. ఒక్కటి అర్థం చేసుకోండి, మీరంతా చిన్నోళ్ళు. విడిగా మనమన్నా, మన నాట్యమన్నా, చివరికి మన ఈకలన్నా మనుష్యులకు మస్తు ప్రాణం. మన నాట్యం చూస్తారు, మనల్ని చూసి ఆనందిస్తారు, మన ఈకల్ని పుస్తకాలల్లో దాసుకుంటారు. పైగా మన ఈకలతోటి ఇసనకర్రలు చేసుకుని ఇసురుకుంటారు, గోడలకు అలంకరణగా కూడా వాడతారు. మన నాట్యం ప్రసిద్ధే, కానీ మన స్వరం మన గొంతు కాదు. గదే కోకిలలైతే ఉట్టి గొంతే ఒక్కటే వాటికున్నది, ఉట్టి గొంతు ఒక్కటే వాటికున్నది. వాటిని చూసేతందుకు కానీ వాటి ఈకలు దాసుకోతందుకు కానీ ఊరోళ్ళు కానీ ప్రజలు కానీ ఇష్టపడరు. అయినా వేటి ప్రత్యేకత ఆటిదే, ఓళ్ళ గుర్తింపాలదే. ఒకరికొకరు పోటీ ఎప్పుడూ కానే కాదు. ఆహ్లాదకరమైన వాతావరణంలా అరుదుగానైనా మనం చేసేటి నాట్యాన్ని కళ్ళారా తిలకించి కళ్ళారా చూసి మనసారా సంతోషిస్తారు. గా ఆనందం మళ్ళీ నాట్యం చేస్తూ మనం కనిపించేటిదాకా అలా మనసులల్లా అపురూపంగా దాసుకుంటారు. గట్ల ప్రజల మనసుల్లో మన స్థానం సుస్థిరం. రోజూ కూసేటి కోకిలలకెంత స్థానమున్నదో, అప్పుడప్పుడు పురివిప్పి మనం చేసే నాట్యానికి గంతే స్థానం. కాబట్టి పోటీలకు పోయి మన ప్రతిష్టను దిగదాచుకోవద్దు అని అన్నది. గంతేకాదు, దేవతల సేనాధిపతి అయిన సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల పుత్రరత్నం కుమారస్వామి వాహనం మనం. వారి వాహనంగా ముల్లోకాలు జుట్టిన చూసిన చరిత్ర మన జాతిది. ఆ రకంగా పురాణేతిహాసాల్లో కూడా మనకు స్పష్టమైన స్థానమున్నది. గంతటి ప్రసిద్ధులమైన మనం మళ్ళీ ప్రత్యేకత కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నదా అని అడిగింది. లేదు లేదు అని అంటూ ముక్తకంఠంతో అరిచినాయి నెమళ్ళన్నీ. అనుభవంతో చెప్తున్నాను ఇనుండ్రి, గందుకే అన్నారు పెద్దల మాట సద్దిమూట అని. ముసలి నెమలి అనంగనే జ్ఞానోదయమైన నెమళ్ళు సిగ్గుతోటి తలంచుకున్నాయి.
1: ఇప్పటిదాకా స్నేహితులు కథల సంపుటి నుండి నెమలి కోకిల కథిన్నరు, రచన కన్యఘంటి అనసూయ, ఈ కథను వినిపించారు జీ జ్యోతి. ఈ కథ సుఖ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది ఇయాలటి కథిందాం, పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమం. ఈ కథిందాం కార్యక్రమం ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట్టు 5:30 ఉంటుంది. ఇక రేపటి కథిందాంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి బరిణి రహస్యం కథింటారు, రచన చంద్రప్రతాప్ కంతేటి, ఈ కథను వినిపిస్తారు ఈ వరలక్ష్మి. తర్వాత స్నేహితులు కథల సంపుటి నుండి గుర్రం తెలివి కథింటారు, రచన కన్యఘంటి అనసూయ, ఈ కథను వినిపిస్తారు జీ జ్యోతి. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా. ఇప్పుడిందాం శక్తి స్త్రీల కార్యక్రమం. స్త్రీలకు అక్కడికచ్చే అన్ని తీవ్ర ముచ్చట్లను, ఇంకా వివిధ రంగాలలో విజయాలు సాధించిన స్త్రీల అనుభవాలను వినిపించే కార్యక్రమం. ఈ శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం పొద్దుమట్టు 5:30 ప్రతి శుక్రవారం పొద్దుమట్టు 5:45 ఉంటుంది.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శక్తి కార్యక్రమంలో ఇప్పుడిందాం. ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకా నగర్లోని డైరీ పార్లర్ నిర్వాహకురాలు జి జ్యోతితో ముచ్చట, వీరితో ముచ్చట పెట్టింది బి సంధ్యాలీల.
3: ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మహిళల కోసం, స్వయం ఉపాధి కోసం, ముఖ్యంగా మహిళలు గ్రూపుల వారిగా కలిసి వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్లకు కొత్త కొత్త అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. అట్లా ఇండివిజువల్గా అంటే ఒంటరిగా కూడా కొంత రుణాన్ని పొంది ప్రభుత్వం ద్వారా మంచి మంచి వ్యాపారం చేసుకుంటూ ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. ఈ మధ్య కాలంలో విజయ డైరీ పార్లర్ అని ఇప్పుడు కొత్తగా ముందుకొస్తున్నాయి. విజయ పాల పదార్థాలను పరిచయం చేసే ఆలోచనతోటి మరి ఇప్పుడు అలాంటి షాప్ను నిర్వహిస్తున్నటువంటి జ్యోతి గారు మనతో ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. నమస్కారం అండి జ్యోతి.
4: నమస్కారం మేడం.
3: అసలు డైరీ ఫామ్ హౌస్, మిల్క్ ఫామ్ హౌస్ అనేటివి వింటాం, డైరీ ఫామ్ హౌస్, కానీ ఇది డైరీ పార్లర్ అంటారు. ఈ పార్లర్ అని ఎందుకు అంటారు? అసలు
4: పాల పదార్థాలు అమ్ముతాం కాబట్టి, పాల ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి, పాల పదార్థాలే, పాల ప్రొడక్టే మొత్తం అమ్ముతాం కాబట్టి, పాల ఉత్పత్తి తోటి పాల ప్రొడక్టే మొత్తానికి వస్తుంది కాబట్టి అమ్మకానికి విజయ డైరీ పార్లర్ అని చెప్పి ఉంటారు మేడం.
3: అంటే పాల పదార్థాలు అనేటివి మాత్రమే ఇక్కడ ఉంటాయి, పాలతో తయారు చేసిన పదార్థాలు,
4: పాలతో తయారు చేసిన
3: పాలు కూడా ఉంటాయి.
4: అవును, పాలు, పెరుగు, బాసుంది, స్వీట్ లస్సి, పెరుగుతో తయారు చేసిన స్వీట్ లస్సి, బటర్ మిల్క్, దూద్ పేడ, అటువంటి మిల్క్ తోటి కేక్ తయారు చేయడము, అటువంటి అన్ని పదార్థాలు పాల పదార్థాలే మొత్తానికి వస్తాయి మేడం.
3: అందుకే దీని డైరీ పార్లర్.
4: డైరీ పార్లర్ అని అంటారు మేడం.
3: ఇప్పుడు మీరు పార్లర్ కి ఇవన్నీ సరుకులు ఎవరు అందిస్తారు? మరి ఇప్పుడు మీరు చెప్పినటువంటి అన్ని పాల పదార్థాలు
4: మేడం మాకు హెడ్ ఆఫీస్
3: నుంచి,
4: హెడ్ ఆఫీస్ నుంచి వస్తాయి మేడం మాకు,
3: విజయ డైరీ ఫార్మ్,
4: విజయ డైరీ ఫార్మ్ నుంచి. ఇక్కడ నుంచి మేము ఒక రోజు ముందు ఆర్డర్ పెడతాం మేడం. అంటే మాకంటూ ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటారు మేడం, మేము ఆర్డర్ పెడతాము, అతను హెడ్ ఆఫీస్ కి ఆర్డర్ పెడతారు. అక్కడ నుండి రావాలని అంటే 2-3 డేస్ పడుతుంది మేడం మాకు. వచ్చిన తర్వాత ఒక 5 డేస్ అట్లా మాకు ఛాన్స్ ఉంటుంది అమ్మడానికి. ఆ 3-4 డేస్ లోనే మేము వాటిని సెల్లింగ్ చేసేయాలి మేడం.
3: అంటే ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న సరుకు ఏదైతే ఉందో అది 3 రోజులలో సేల్ చేసేయాలి, ఎందుకంటే అవి ఎక్స్పైరీ డేట్ చాలా తక్కువ కాలం ఉంటుంది.
4: తక్కువ కాలం ఉంటుంది మేడం. అంటే మనం తయారు చేసిన తర్వాత వాళ్ళు తయారు చేసి పంపిస్తే మనకి ఇక్కడికి వచ్చేసరికి అంటే 3-2 డేస్ అయిపోతుంది ఆల్రెడీ. మనకి ఇక్కడ ఒక 2 డేస్ అవైలబుల్ ఉంటుంది మనకు అమ్మడానికి. తర్వాత 3-5 డేస్ రోజు అని అంటే అయిపోతుంది ఎక్స్పైర్ డేట్ అని చెప్పేసి ముందే ఇచ్చేసి.
3: ఎక్కువ ఏం సేల్ అవుతుంటది మీ దగ్గర? మరి
4: మా దగ్గర పాలు, పెరుగు, బాసుంది, దూద్ పేడ, పన్నీరు, బటర్ మిల్క్, కీర్ మిక్స్, షమియాలు, మళ్ళీ మిల్క్ కేక్, మళ్ళీ విజయ డైరీ నుండి ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి మేడం, అవి కూడా. మళ్ళీ విజయ డైరీ నుంచి వాటర్ కూడా ఉంది మేడం, చాలా బాగా పోతుంది వాటర్, వాటర్ బాటిల్ ఫుల్ సెల్లింగ్ పోతుంది మేడం. 2 డేస్ కి ఒకసారి ఆర్డర్స్ పెట్టేస్తాము, 3 డేస్ మాత్రమే ఉంచుతాము ఎటువంటి ప్రోడక్ట్ అయినా. వాటర్ మాత్రమే కొన్ని రోజులు అంటే 1 నెల పాటు అట్లా ఉంచుతారు కాబట్టి. బాదం మిల్క్ కూడా, బాదం మిల్క్ దానికి ఒక 2-3 నెలలు డేట్ ఉంటది ఎక్స్పైర్ డేట్, అవిట్లనే తెచ్చుకొని ఉంచుకోవచ్చు మేడం. కానీ మిగతా పదార్థాలు మొత్తం ఇవి ఒక 3 డేస్ కంటే ఎక్కువ ఉంచాం మేము.
3: అంటే ఇప్పుడు ఇది పాల పదార్థాలు అనేటివి అన్ని అక్కడ నుండే తయారై వస్తాయా? మీరు కూడా స్వయంగా పెరుగు గాని మజ్జిగ గాని అవి మీరు తయారు చేస్తారా?
4: ఆ మేడం, మేము పాలతోటి అక్కడ నుండి వచ్చినవి కాకుండా అవైలబుల్ మాకు ఆర్డర్ పెట్టిన రాకపోతే అక్కడ పార్లర్ లో లేకపోతే
3: మేము
4: అందుబాటులో లేకపోతే మేము పాల

0: తోటి ఇంట్లో పెరుగు తయారు చేయడం గానీ, పన్నీర్ తయారు చేయడం గానీ, బటర్ మిల్క్ చేయడం గానీ ఇట్లా చేస్తాం మేడం. చేసి వీటిని కూడా అమ్ముతాం మేడం. మళ్ళీ అక్కడ ప్రియదర్శిని స్టేడియంలో కాబట్టి విఐపీస్ జనాలు బాగా వస్తారు కాబట్టి బాగా ఇష్టపడతారు. వాటర్ బాటిల్స్ గానీ ఇట్లా ఐస్ క్రీమ్స్ గానీ విజయ డైరీకి సంబంధించినవి బాగా నాణ్యమైన ప్రోడక్ట్ బాగా ఇష్టపడతారు. పిల్లల నుంచి పెద్దల వరకు బాగా ఇష్టపడతారు. నాకు వచ్చేసి బయట సీనియర్ సిటిజన్ వాళ్ళు కూడా బటర్ మిల్క్ కోసం డైలీ 100 అయితే ఖచ్చితంగా నాకు ఆర్డర్స్ వస్తాయి వాటి గురించి. మళ్ళీ పెళ్లిలో గానీ కాకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ గానీ ఖచ్చితంగా నాకు ఆర్డర్స్ పెడుతున్నారు మేడం. ఇప్పుడు వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. నాకు ఆ షాపుకి నేను 10 లక్షలు ఖర్చు పెట్టి, నేను పెట్టుబడి పెట్టి సంవత్సరం కష్టపడి దాన్ని బాగా పెద్ద చేసుకున్నా మేడం నేను. కానీ నాకు బాగా లాభం వచ్చింది మేడం దాంట్లో. నేను ఇంకా దాంట్లో టిఫిన్ సెంటర్ గానీ, ఫ్రూట్ జ్యూస్ గానీ, మొలకలు గానీ ఇంకా ఇటువంటివి అన్ని పెట్టాలనుకుంటున్నా. మళ్ళీ కలెక్టర్ సార్ కూడా నాకు నోట్ ఫైల్ ఇవ్వడం జరిగింది, అప్రూవల్ ఇవ్వడం జరిగింది అదర్ ఐటమ్స్ కూడా పెట్టుకోవడానికి. విజయ డైరీ నుండి బాగా ఉపాధి బాగానే కల్పించండి మేడం.
1: అవకాశం వచ్చింది,
0: ఒక గ్రూప్ నుండి అవకాశం వచ్చింది మేడం. నేను రిసోర్స్ పర్సన్ గా చేస్తున్నా, 2013 నుంచి రిసోర్స్ పర్సన్ గా చేస్తున్నా మహాలక్ష్మివాడలో. గ్రూప్ లకి లోన్స్ ఇప్పించడము, మళ్ళీ అది కాకుండా బిఎల్ఓ ఆర్పిస్ నుంచి బిఎల్ఓ డ్యూటీ కూడా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ గా అట్లా కూడా చేస్తున్నా మేడం. నేను ఆ అవకాశం కూడా ఇచ్చిండ్రు. మళ్ళీ తర్వాత అవి రెండు చేస్తుండగా కూడా నేను ఈ ఉపాధిని చేస్తున్నా మేడం. నాకు మంచి అవకాశం ఇచ్చిండ్రు కలెక్టర్ సార్ గారు కూడా. ఓపెనింగ్ కూడా వాళ్ళ చేతుల మీదగానే అయింది. స్టార్టింగ్ నేను ఒక గ్రూప్ సూర్య ఎస్ఎల్ఎఫ్ నుంచి వెన్నెల ఎస్ఐజి సభ్యురాలిని మేడం. నేను సభ్యులు అయ్యి ఉండాలి, ఒక గ్రూప్ లో సభ్యులు అయ్యి ఉండాలి అని చెప్పి ఉపాధి ఇక్కడ పైనుంచి మనకి మహిళా శక్తి కింద పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది మేడం.
1: అంటే గ్రూప్స్ అంటే ఇప్పుడు
0: డ్వాక్రా గ్రూప్స్ నుండి మేడం. అట్లా నేను వెన్నెల ఎస్ఐజి సభ్యురాలిని అయితే మరి పెట్టుకోవడానికి అనుమతిస్తారా సార్ అని చెప్పేసి మా డిఎంసీ సార్ని టీఎంసీ మేడంను అడగడం జరిగింది. ఓకే అమ్మ పెట్టుకోవచ్చు అని అంటే మరి నా ఇండివిజువల్ గా పెట్టుకోవాలనుకుంటున్నా మేడం అని చెప్పేసి మాట్లాడేసి సార్ తో మాట్లాడి
1: వచ్చింది కదా మీకు. అంటే జనాలు ఎక్కువ ఉండే ప్లేస్ ఇది, ఇక్కడ స్టేడియం కాబట్టి క్రీడా కార్యక్రమాలు అన్ని జరుగుతుంటాయి.
0: స్పోర్ట్స్ కు సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు మనకు అక్కడ ఇవ్వడానికి కూడా అనుమతి ఇవ్వడానికి కూడా ప్లేస్ డివైఎస్ఓ సార్ గారు కూడా స్పోర్ట్స్ కు సంబంధించి కాబట్టి అక్కడ అంటే ఆ గవర్నమెంట్ ప్లేస్ కదా వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా మనకు అగ్రిమెంట్ పేపర్ ఇవ్వడం జరిగింది మేడం.
1: ఇంత మంచి అవకాశం మీకు వచ్చింది, మంచి రద్దీగా ఉండే జాగాలో వ్యాపారం చేసుకునే అవకాశం వచ్చింది కదా, అసలు దీనికోసం మీరు ఎంత పెట్టుబడి పెట్టిండ్రు మరి?
0: మేడం నేను 10 లక్షలు పెట్టినా మేడం దానికి పెట్టుబడి.
1: మరి ప్రభుత్వం నుండి ఎంత అందుకున్నారు సహాయం?
0: యూనియన్ బ్యాంక్ నుంచి 5 లక్షలు లోన్ ఇచ్చిండ్రు నారీశక్తి కింద. మనకు మహిళా శక్తి కింద సబ్సిడీ లోన్ వస్తుంది కానీ కాకపోతే నేను అప్పుడు ఎందుకు తీసుకోలేదు అని అంటే ఈ 5 లక్షల లోన్ తోటి అయిపోతుంది కదా నాకు అని అనుకున్నాను. కానీ అది పెట్టేసరికనే అంటే అదర్ ఐటమ్స్ అనేసరికనే అంటే నేను పెట్టుకునేసరికంటే అది బాగా పెద్దగా వచ్చే బాగా పెద్దగా అయింది. అక్కడ జనాలు బాగా ఉంటారు కాబట్టి నేను పెద్ద మొత్తంలో పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ అన్ని అక్కడ అంటే వేరే షాపులు ఉన్నా కానీ అందరు జనాలు కూడా వచ్చి బాగా ఇష్టపడ్డారు, అమ్మ మీరు అన్ని ఇక్కడ పెట్టుకుంటే చాలా బాగుంటది, అందుబాటులో ఉంటాయి. మళ్ళీ మీరు ఫ్రూట్స్ కూడా, ఫ్రూట్స్ అలర్ట్ ఇవి కూడా పెట్టండి, ఫ్రూట్ జ్యూస్ పెట్టండి, టీ క్యాంటీన్ పెట్టండి, మళ్ళీ టిఫిన్ సెంటర్ పెట్టండి, మొలకలు పెట్టండి, ఇలా రాగి జావ పెట్టండి, రాగి దోశ పెట్టండి, బాగా సలహాలు ఇస్తున్నారు మేడం. బాగా ఉత్సాహంతో మాకు వచ్చి ఇట్లా కాదు ఇట్లా వేయండి అని చెప్తున్నారు, షూటింగ్ తీస్తున్నారు మేడం మా దగ్గరికి వచ్చేసి బాగా ఉత్సాహంగా ఉన్నారు. మధుసూదన్ సార్ కూడా రీసెంట్ గా వచ్చి స్టాక్ లేదు అని కొద్దిగా చెప్పేసరికంటే అక్కడికి వచ్చేసి సీనియర్ సిటిజన్ ని మొత్తం పిలిపించేసి బాగా పెద్ద మీటింగ్ పెట్టించాడు మేడం. మళ్ళీ కలెక్టర్ సార్ కూడా వస్తుండగా పోతుండగా చూస్తానే పోతానే ఉంటున్నారు. అంటే కమిషనర్ సార్, పిడి సార్, మా డిఎంసీ సార్, పిఓ మేడం వీళ్ళందరూ వచ్చి కూడా అంటే అబ్జర్వేషన్ చేస్తూ అంటే అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు కూడా ఫ్యామిలీ తో సరిచి చూసిపోతున్నారు మేడం.
1: పాలు పెరుగు ఇవన్నీ నిత్యావసరం మనకు, మీరు చాలా బిజీ ఉంటారు అనుకుంటా రోజంతా.
0: అవును మేడం.
1: మరి మీకు సహకారంగా ఎవరు ఉంటున్నారు ఇంట్లో నుండి?
0: మా సార్ బాగా సహకరిస్తాడు మేడం. మా సార్ సహకారంతో నేను చేసిన మేడం. మళ్ళీ మా ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెద్ద బాబు 10th కాలేజీకి వెళ్తూ ఉండగా కూడా వచ్చి అంటే టైం వేస్ట్ చేయకుండా షాప్ లోనే ఉంటారు బాబు కూడా. మళ్ళీ మా సారు, మళ్ళీ మా చిన్న బాబు స్కూల్కి వెళ్తారు.

0: స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్లకుండా షాప్ లోనే నిమగ్నం అయిపోతున్నాము నలుగురం. చదువు కూడా మేడం అంటే అవునవును,
1: ఇంటి పనులన్నీ చక్క పెట్టుకుని మళ్ళీ షాప్కి వస్తాం.
0: మళ్ళీ షాప్ మళ్ళీ వాళ్ళు 8 కి ఇంటికి వెళ్ళిపోయినరా, వాళ్ళు బుక్స్ పట్టుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మేమన్ని చేసేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాలని అంటే 11 అయిపోతుంది మేడం. మాకు
1: మీకు రోజు పెట్టుబడి పెట్టాలి దీంట్లో.
0: అవును మేడం.
1: మరి రోజు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, మరి దీనికి లాభం ఎట్లా వస్తుంది
0: మేడం,
1: మీకు నెలకు ఎంత మిగులుతుంది?
0: డైలీ మేము కనీసం 30-40-50 వేలు అయితే ఖచ్చితంగా, అంటే ఒక రోజు పెడితే రెండో రోజుకి మళ్ళీ ఆర్డర్ పెట్టాలి. అంటే 3 డేస్ కి ఇది అయిపోతుంది, 3 డేస్ రోజు ఇంకా మళ్ళీ స్టాక్ వచ్చి పడుతుంది మనకి. అంటే డైలీ వైజ్ ఒక 10,000 అట్లా
1: రోజు 10,000 ఖచ్చితంగా
0: వస్తుంది. ఇంకా నేను టిఫిన్ సెంటర్ ఫ్రూట్ జ్యూస్ గాని ఇట్లా మొలకలు గాని ఇటువంటి అన్ని ఇంకా స్టార్ట్ పెడితే ఎక్కువ రావచ్చు. ఎంత పెట్టుబడి పెడితే మేడం అంత వస్తుంది. విజయ్ డైరీ దీంతో పాటు, అంటే స్టాక్ రాకపోతే టీ బిస్కెట్ బ్రెడ్ మిల్క్ సంబంధించిన ప్రోడక్టే, హెల్తీ ఫుడ్డే, మొలకలు గాని విజయ్ డైరీతో పాటు. అది కూడా సార్ గారు చూసిండ్రు, కలెక్టర్ సార్ గారు, సరే అమ్మా నడిపించండి అంతవరకు స్టాక్ వచ్చేంత వరకు అంటే ఓకే అన్నాము. మళ్ళీ కూడా వచ్చి చూసినా గానీ పిల్లలు ఇష్టపడుతున్నారు కదా, హెల్తీ ఫుడ్ ఉంచుతున్నాయి మేడం అక్కడ జ్యూసెస్ గానీ.
1: జ్యోతి గారు, మరి మీరు ఎంతవరకు చదువుకున్నారు? ముందు ఈ పని కాకుండా ఇదైతే ఇప్పుడు మొదలు పెట్టి 1 సంవత్సరం అవుతుంది కావచ్చు కదా.
0: అవును మేడం.
1: ఈ వ్యాపారం స్టార్ట్ చేసి మరి ముందు ఏం పని చేస్తుంటారు?
0: నా పెళ్లి అయిన తర్వాత ఇక్కడికి వచ్చినాము. వచ్చిన తర్వాత నేను డిగ్రీ కంప్లీట్ అయింది మేడం. నేను అంటే రిసోర్స్ పర్సన్ చేస్తా ఉండే, నా చిన్న పిల్లలు చిన్న ఉండే నేను రిసోర్స్ పర్సన్ గా అప్పుడు చేస్తా ఉంటే 600 జీతంతో శాలరీతో చేసిన నేను మేడం. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను కష్టపడుతూనే వచ్చిన, అట్లాగే నాకు 10th అయిన ఉండే అంతే. మళ్ళీ నేను ఇచ్చే రిసోర్స్ పర్సన్ చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా.
2: ఇప్పటిదాకా ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకానగర్లోని డైరీ పార్లర్ నిర్వాహకురాలు జ్యోతితో ముచ్చటినరు. ముచ్చట పెట్టింది బి సంధ్యాలీల. ఈ ముచ్చట పునఃప్రసారం విన్నారు. ఈ ముచ్చట ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది యాలటీ శక్తి స్త్రీల కార్యక్రమం. ఈ శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం పొద్దుమట్టు 5:30, ప్రతి శనివారం పొద్దుమట్టు క్షమించండి ప్రతి శుక్రవారం పొద్దుమట్టు 5:45 ప్రసారం అవుతుంది. ఇక రేపు పొద్దుమట్టు 5:45 యువవాణి యోజనల కార్యక్రమంలో ఆర్మీ శిక్షణ అనుభవాలు. ఊట్నూరుకు చెందిన మోనికతో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది జీ గంగామణి. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనస్సు నిండిన సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు ఈపోచామట్టు 6:20 గిరిపదం ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమంలో తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పరభతిబాయి బృందం కొలాంబాష్లో పాడిన జువారింగ్ పాటలు, తర్వాత ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన ఆత్రం షేకు బృందం పాడిన గోండి భజనలు ప్రసారమవుతాయి.

రాత్రి 7:15 ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమంలో చీడపీడల నివారణలో వివిధ రకాల ఎరలు, వాటి వాడకం, కలిగే లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కే లెనిన్. తర్వాత వర్షాధార రాగి సాగులో మెలకువలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది జి జ్యోతి. రాత్రి 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. పుస్తకంతో కార్యక్రమంలో రాత్రి 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 17వ భాగంలో పండిత్ దీననాథ్ మంగేష్కర్ గురించి విశేషాలింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమాన్ని రేపు 8:30 మళ్ళా వినొచ్చు. రాత్రి 9:45 గీతం కీ బహార్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాల్లో దుల్హన్, పెళ్లికూతురు నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 4వ భాగం ఇంటరు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం నాకింపేట గ్రామానికి చెందిన పోలే అంజన్న బృందం చెప్పిన నల్లపోచమ్మ ఒగ్గు కథ 4వ భాగం ప్రసారమవుతుంది. ఇక ఈ పూట ప్రసారమయ్యే సినిమా పాటయాలలు రాత్రి 8:00 to 8:45 ఉషారు. రాత్రి 10:30 to 11:00 మధురిమ కార్యక్రమంలో మనసుకు హత్తుకునే మధుర గీతాలు నచ్చు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 6:10 ప్రార్థనలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ప్రసారమవుతుంది. పొద్దుగల 7:15 విజ్ఞానం వినోదం సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు బొడగం మధుబాబు సంభాషణలు 13వ భాగంలో వొకాబులరీ గురించి మొదటి భాగం వింటారు. తర్వాత ముచ్చటలో తల్లిపాల వారోత్సవాలు ప్రాముఖ్యత, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది పి అశోక్. రేపొద్దమంట 5:30 కథిందాం. పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి బరిన రహస్యం కథింటారు. రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపిస్తారు ఈ వరలక్ష్మి. తర్వాత స్నేహితులు కథల సంపుటి నుండి గుర్రం తెలివి కథింటారు. రచన కన్యకంటి అనసూయ. ఈ కథను వినిపిస్తారు జి జ్యోతి. రేపు జమంటో 5:45 యువవాణి యోజనల కార్యక్రమంలో ఆర్మీ శిక్షణ అనుభవాల గురించి ఊట్నూరుకు చెందిన మౌనికతో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది జి కకామణి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6:10 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: పెట్టుకోకూడదు, మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముఖ్యాంశాలు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వీడియోలు పోస్టు చేసినందుకు మెటా ఇండియా అధికారులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పీఎం కిసాన్ పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. వార్తల్లోని వివరాలు. పీఎం కిసాన్ పథకాన్ని మరో 5 ఏళ్లపాటు కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2031 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకం కొనసాగించనున్నారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దీనికోసం రాబోయే 5 ఏళ్లకు 3.15 లక్షల కోట్లు ఖర్చు కానుందని అంచనా వేస్తున్నారు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకానికి 5,70 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని చేసిన అభ్యంతరకరమైన వీడియోలు పోస్టులు వైరల్ కావడంపై బీజేపీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెటా ఇండియా ప్రతినిధులు పలు సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై విచారణ జరుగుతోందని డీసీపీ అరవింద్ బాబు స్పష్టం చేశారు. ఆర్టికల్ 19(1)(a) ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఆర్టికల్ 19(2) ద్వారా దానిపై కొన్ని పరిమితులు విధించే అధికారం ఉందని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికలను రాజకీయ వ్యక్తిత్వ విమర్శలకు ఉపయోగించకూడదని, దుర్వినియోగానికి బాధ్యత వహించాలంటూ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన విద్యుత్ ఇంధన శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణల కోసం ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించాలని చెప్పారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ఈవీ సర్వీస్, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. పాస్పోర్ట్ల జారీ నుంచి విదేశీ ఉపాధి కల్పన వరకు అన్ని దశలను పర్యవేక్షించేలా టామ్కామ్ను బలోపేతం చేయాలని సీఎం పేర్కొన్నారు. స్కిల్ యూనివర్సిటీలో విదేశీ భాషలను బోధించడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కొత్త నర్సింగ్ కళాశాలలకు అనుమతులు ఇవ్వాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని సంబోధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన 10,000 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, ఇంజనీరింగ్ విద్యార్థులకు చెల్లించాల్సిన 5,000 కోట్లకు పైగా బాకీలపై ఉన్న నిరాశతోనే ముఖ్యమంత్రి జెన్జి యువతను అవమానిస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ గ్లోబల్ ఐటీ విజయానికి వినూత్న ఆవిష్కర్తలుగా, పారిశ్రామికవేత్తలుగా స్థానిక ఇంజనీరింగ్ ప్రతిభే కీలకమని, అయితే ప్రస్తుత గత ముఖ్యమంత్రులు ఇద్దరూ వారిని కించపరిచారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి యశోద హాస్పిటల్లో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు, బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు, నాయకులు కె తారక రామారావు, హరీష్ రావులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ శ్రేణులు, నేతల అశ్రునయనాల మధ్య ముగిశాయి. తెలంగాణ ఉద్యమంలో ఆయన అందించిన సేవలు స్మరించుకుంటూ అంతిమయాత్ర సాగిన దారి పొడుగునా వేలాది మంది ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం దాఖలు చేసిన ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు ఈరోజు నాంపల్లి ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన 100,000 రూపాయల పూచీకత్తును సమర్పించారు. తదుపరి విచారణను 25 ఆగస్టుకి వాయిదా వేసిన న్యాయస్థానం అదనంగా 100,000 రూపాయలు విలువైన 2 పూచీకత్తులను దాఖలు చేయాలంటూ ఆదేశించింది. కేసుపై ఎలాంటి విచారణ జరపకుండా ఛార్జిషీట్ సంబంధిత పత్రాలను మాత్రమే అందజేసిందంటూ న్యాయవాదుల బృందం స్పష్టం చేసింది. మద్దతు తెలిపేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆషాఢ బోనాల సందర్భంగా లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంలో జరిగిన శిఖర పూజ ధ్వజారోహణం కార్యక్రమాల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆలయానికి 120 ఏళ్ల చరిత్ర ఉందని, భద్రత కోసం సుమారుగా 2000 మంది పోలీసు సిబ్బందిని మోహరింపచేసినట్లు తెలిపారు. పండుగ వేడుకలు సజావుగా సాగేలా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా షీ టీమ్స్, నేర నియంత్రణ విభాగాలు ప్రత్యేక నిఘా ఉంచుతున్నాయని సిపి పేర్కొన్నారు. పలు జిల్లాల్లో నకిలీ డీఏపి ఎరువుల విక్రయాల ఘటనల నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ శాఖ రైతులను హెచ్చరించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి గోపి మాట్లాడుతూ, రైతులు కేవలం గుర్తింపు పొందిన డీలర్స్ వద్ద నుంచే ఎరువులను కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని కోరారు. ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు, నిత్యావసర వస్తువుల చట్టం కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. జిల్లా అధికారులు, టాస్క్ ఫోర్స్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేయాలని, శాంపిల్స్ ను సేకరించి అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, ఉపనదుల వరద నీరు వచ్చి చేరడంతో భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 48 అడుగులకు చేరి ప్రవాహ ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం సుమారుగా 12 లక్షల

0: వర్షాలు ఎస్ఐఆర్ ప్రక్రియ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు ఒకేసారి 3 నెలల కోటా రేషన్ను పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. సనత్నగర్ టిమ్స్ హాస్పిటల్కి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి పేరును ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు అత్యున్నత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందుకు నిర్మించిన ఈ ఆసుపత్రిలో మే 1, 2026 నుంచి ఒక నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఓపెన్ సేవలు మరియు ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తూర్పు విదర్భపై ఉన్న తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి పశ్చిమ విదర్భ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 2 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వీడియోలు పోస్టు చేసినందుకు మెటా ఇండియా అధికారులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పీఎం కిసాన్ పథకాన్ని 2031 వరకు కొనసాగించాలంటూ నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయ.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ సమయం 6:20 దాటి 18 సెకండ్లు. గిరిపదం. ఆదివాసీలైన అడవి బిడ్డలైన గోండ్, కొలాం, ప్రధాన్, తోటి, అంధ్, నాయక్పోడ్, బంజారా వంటి వారు వివిధ సందర్భాలలో పాడుకునే పాటలు వినిపించే కార్యక్రమం గిరిపదం. కార్యక్రమం ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ఉంటుంది. ఇలాంటి కార్యక్రమంలో తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాం భాషలో పాడిన జువారింగ్ పాటలు, తర్వాత ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుగాట్ గ్రామానికి చెందిన ఆత్రం షేకు బృందం పాడిన గోండి భజనలు ప్రసారమవుతాయి. ఆ పాటల్ని వినే ముందు కొన్ని ప్రకటనలు.
5: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ గిరిపదం కార్యక్రమంలో ముందుగలిందాం. తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాం భాషలో పాడిన జువారింగ్ పాటలు. ముందుగా ఈ పాట.

ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ. మీరు వింటున్నారు గిరిపదం, ఆదివాసీల పాటలు నిర్మించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడింత తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాంబాస్లో పాడిన జువారింగ్ పాటలు.

0: ఇప్పటిదాకా తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాంబాష్లో పాడిన జువారింగ్ పాటలు విన్నారు. ఈ పాటలు పునఃప్రసారం విన్నారు. ఈ పాటలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పాటలే కాదు, ఆదివాసీలకు సంబంధించిన ఎన్నో కథాగానాలు, పాటలు, ముచ్చట్లు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వినొచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందుండ్రి.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: నేను ఇక్కడే ఉన్నా
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ

0: ఇంటర్నల్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు గిరిపదం, ఆదివాసీల పాటలు నిర్మించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఇందాం ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన ఆత్రం సేకు బృందం పాడిన భజనలు. ఈ భజనలు గోండీ భాషలో కొనసాగుతాయి. ముందుగా ఈ భజన.

ఇప్పటిదాక ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన ఆత్రం షేకు బృందం పాడినటువంటి గోండి భజనలు విన్నారు. ఈ భజనలు పునః ప్రసారం విన్నారు. ఈ భజనల సుక ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి. ఇది ఇయాలటి గిరిపదం, ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమం. గిరిపదం కార్యక్రమం ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ఉంటుంది. రేపు పొద్దుమట్టు 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ 8వ భాగం ప్రసారమవుతుంది. తర్వాత అంటే పొద్దుమట్టు 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం వడ్యాల్ కనకాపూర్ గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారాం బృందం పాడిన భజనలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగల్లా ఒక సమాచారం. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-2028 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో అడ్మిషన్లకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఈరోజు రాత్రి 11:59 గడువు ముగియాల్సి ఉండగా దాన్ని 7వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. 28వ తేదీన 2 గంటల పాటు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. ఇప్పుడు ఇంకొక సమాచారం. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 2వ విడత అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 71,452 మంది విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేసి సీట్లను ఖరారు చేసుకున్నారు. మిగిలిన 22,972 సీట్ల భర్తీకి ఈరోజు నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రారంభం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కన్వీనర్ కోటాలో 94,424 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2వ విడతలో 80,167 మందికి సీట్లు అలాట్ చేయగా అందులో 71,452 మంది మాత్రమే కాలేజీల్లో చేరారు. మిగిలిన దాదాపు 23,000 సీట్ల భర్తీకి ఈరోజు నుంచి ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ప్రక్రియ మొదలైంది. గతంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుని విద్యార్థులు

0: ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాబ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి ఆగస్టు 1న సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. వెరిఫికేషన్ పూర్తయిన వారు, కొత్తగా పూర్తి చేసుకున్న వారు కలిపి ఆగస్టు 1-2 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆగస్టు 5న లేదా అంతకంటే ముందే ఫైనల్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు. ఇదే చివరి విడత కౌన్సిలింగ్ అని అడ్మిషన్ కన్వీనర్ శ్రీ దేవసేన ఒక ప్రకటనలో సూచించారు. వివరాలకు https://tgipset.nic.in వెబ్సైట్ ని చూడాలన్నారు. ఇప్పుడు ఇంకొక సమాచారం. కేయు పరిధిలో 2026-2027 విద్యా సంవత్సరానికి సిబిసిఎస్, నాన్ సిబిసిఎస్ డిగ్రీ, పీజీ కోర్సుల్లో బ్యాక్లాగ్ సబ్జెక్టులు మిగిలిన అభ్యర్థులకు ఫీజులు చెల్లించుకుని పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు రిజిస్టర్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం ఒక ప్రకటన జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు థియరీ, ప్రాక్టికల్స్, ప్రాజెక్టు వర్క్స్, సెమినార్ పరీక్షలకు దరఖాస్తులు చేసుకుని తమ కోర్సులను పూర్తి చేసుకోవాలని వారు సూచించారు. నిర్ణీత రుసుము చెల్లించాలని కోరారు. అనుమతి పొందిన అభ్యర్థులు ప్రస్తుతం రెగ్యులర్ కోర్సులు చదువుతున్న అభ్యర్థులతో కలిసి పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని వారు వెల్లడించారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆగస్టు 6-7 తేదీల్లో తక్షణ స్పాట్ అడ్మిషన్స్ ప్రవేశాలు నిర్వహించినట్లు వర్సిటీ కేంద్ర ప్రవేశాల కమిటీ సంచాలకులు ఆచార్య వనజాలాలు ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ కోర్సులతో పాటుగా స్వయం ఉపాధి, సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులకు కూడా స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆయా విభాగాల్లో విద్యార్హతలు ధృవపత్రాలతో నేరుగా హాజరై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇది ఇయాల్టి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 7:05 అవుతుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథంతో పాటు పీఎం కిసాన్ పథకం కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ ప్రీతి పవార్ మహిళల 54 కిలోల విభాగంలో ఫైనల్స్లోకి ప్రవేశించారు. గుజరాత్, మధ్య మహారాష్ట్రలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 5,070 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకానికి ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యంతో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కలిగి ఉండేలా 5,000 మెగావాట్ల సామర్థ్యమున్న నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్దికి సంబంధించినది ఈ పథకమని చెప్పారు. దీనికోసం అదనంగా ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న జలాశయాలు, కాలువలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ పథకం 5 ఏళ్లపాటు అమలులో ఉంటుందని చెప్పారు.
2: सोलर कैपेसिटी पर कैपिटा के हिसाब से देखें तो वर्ल्ड हाईएस्ट देश में लगी है. वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में.
1: 84,084 కోట్ల రూపాయల ఆమోదిత వ్యయంతో జాతీయ సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్ కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2030-31

ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని కొనసాగిస్తారని వైష్ణవ్ తెలిపారు. అలాగే పీఎం కిసాన్ పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఈ 5 ఏళ్ల కాలానికి గాను ఈ పథకం కోసం 3.15 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. రైతుల శ్రేయస్సే దేశ శ్రేయస్సుకు పునాది అనే ప్రభుత్వ నిబద్దతను ఈ ఆమోదం పునరుద్ఘాటిస్తుందని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 23 విడతల ద్వారా 4.47 లక్షల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసినట్టు వైష్ణవ్ తెలిపారు. పీఎం కిసాన్ పథకం కింద అందుతున్న ఈ సహాయం రైతులు విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల, వ్యవసాయ యంత్రాలు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం సకాలంలో పెట్టుబడులు పెట్టుకోవడానికి దోహదపడిందని ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు లోక్సభలో చెప్పారు. ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల పరిరక్షణ దళాలకు భారత్ విశేష సహకారం అందిస్తోందని, ఇప్పటి వరకు 50కి పైగా మిషన్లలో దాదాపు 3 లక్షల మంది భారతీయ శాంతి భద్రతల సిబ్బంది సేవలందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం 9 క్రియాశీల మిషన్లలో 9200 మంది భారత జవాన్లు పనిచేస్తున్నారని అన్నారు. భారత్ ఇప్పటి వరకు 8 సార్లు యుఎన్ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పనిచేసిందని, 2028-29 కాలానికి గాను తదుపరి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. ఉక్రెయిన్ పశ్చిమాసియా సంక్షోభాల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గాలని స్పష్టం చేస్తూ ఆయన, ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని పేర్కొన్నారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియా ఏఐ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. సాంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్య పెంపుదల ఆవిష్కరణలను బలోపేతం చేయడానికి ఉద్భవిస్తున్న సాంకేతికతలను ఉపయోగించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. పరిశోధనలు, మూలిక మొక్కలు, ఔషధ పాలనతో సహా కీలకమైన ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ఈ భాగస్వామ్యం వేగవంతం చేస్తుందని, అలాగే సాంకేతికతతో కూడిన భవిష్యత్తుకు సిద్దంగా ఉన్న ఆయుష్ ఆవరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 5,600 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ది చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణికులను నిర్వహించడానికి రూపకల్పన చేయబడింది. ఈ విమానాశ్రయం ఈ ప్రాంతంలో విమాన కనెక్టివిటీని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయమైన ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని కర్ణాటకలో అనేక అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అభ్యంతరకరమైన మార్ఫింగ్ చేసిన కంటెంట్ను వైరల్ చేసినందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, మెటా ఇండియా అధికారులు పలు సామాజిక మాధ్యమ ఖాతాదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైందని, ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోందని సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. ఈ విషయమై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆకాశవాణితో మాట్లాడుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ డిమాండ్ చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట దూషణలు, వ్యక్తిత్వ హననాన్ని సమర్థించలేమన్నారు. చట్టానికి వ్యక్తులు, రాజకీయ పార్టీలు, డిజిటల్ వేదికలు ఎవరూ కూడా అతీతులు కాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ ప్రీతి పవార్
మహిళల 54 కేజీల విభాగంలో

0: ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఈ రోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో జాంబియాకు చెందిన క్యాథరిన్ మ్యాపేపై 5-0 పాయింట్ల తేడాతో ప్రీతి ఘన విజయం సాధించారు. రేపు జరగబోయే ఫైనల్లో ఆమె కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాటోతో తలపడతారు. 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశం ఇప్పటివరకు 3 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలు గెలుచుకుంది. గుజరాత్, మధ్య మహారాష్టలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, కర్ణాటక, కేరళ, మాహే, పంజాబ్, పశ్చిమ మధ్యప్రదేశ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో రాబోయే 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతం, పంజాబ్, కొంకణ్, గోవా, ఒడిశా, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, లక్షద్వీప్, తెలంగాణ, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య భారతదేశం, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథంతో పాటు పీఎం కిసాన్ పథకం కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ ప్రీతి పవర్ మహిళల 54 కిలోల విభాగంలో ఫైనల్స్లోకి ప్రవేశించారు. గుజరాత్, మధ్య మహారాష్ట్రల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:15 దాటి 16 సెకండ్లు.

0: ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం. యోసందారులకు అక్కరకచ్చే అన్ని తీర ముచ్చట్లు నేర్పించే కార్యక్రమం. యోసంలా ఎప్పుడు ఏం చేయాలి, ఏ పురుగుకు ఏ రోగానికి ఏ మందు కొట్టాలి, భూమిని ఎట్లా పదిలంగుంచుకోవాలి, తక్కువ ఖర్చుతోటి యోసం ఎట్లా చేయాలా, గిసుంటి అన్ని తీవ్ర ముచ్చట్లు నేర్పించే కార్యక్రమం. మీకోసం ఇలా రెండు ముచ్చట్లు తెచ్చినాం. ఒకటి, చీడపీడల నివారణలో వివిధ రకాల ఎరలు, వాటి వాడకం, కలిగే లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట. తర్వాత, వర్షాధార రాగి సాగులో మెలకువలు, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో ముచ్చట. ఈ ముచ్చట నేనే ముందు వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఆకాశం మేఘాలతో కప్పి ఉండి తేలికపాటి వర్షం కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 77% ఉన్నది. జిల్లాలో గంటకు 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది వాతావరణ సూచన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

0: పట్టింది కేలెనిన్.
1: సమగ్ర సస్యరక్షణలో ఎరలు అనేది ఒక అంశం. ముఖ్యంగా చీడపీడల నివారణలో ఈ ఎరలు అనేటివి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరి అలాంటి ఎరల ప్రాముఖ్యత గురించి తెలియజేసేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అనిత గారు.
2: నమస్తే అండి.
1: ముందుగా ఈ వ్యవసాయంలో ఎరలు అంటే ఏమి, దాని గురించి చెప్పండి.
2: ఎరలంటే మనం ఏదైనా పదార్థాలు వాడి కానీ లేదంటే ఏదైనా మొక్కలు వాడుకుని మనం ఏదైతే ఈ హానికారక పురుగులు ఉన్నాయో వాటిని మనం ఆకర్షించుకుని అలానే పొలం నుంచి వాటిని తొలగించడం కానీ వాటి ఉధృతి తగ్గించుకునే ఏదైతే ఈ క్రియ ఉందో దీన్నే ఎరలు వాడకం అంటారు.
1: అయితే ఇప్పుడు ఈ లింగాకర్షక బుట్టలు అని కూడా అంటుంటారు కదా, ఈ ముఖ్యంగా చీడపీడల నివారణలకు వీటిని కూడా ఉపయోగిస్తారు కదా, మరి ఈ లింగాకర్షక బుట్టలు అంటే వీటి గురించి వివరించండి.
2: లింగాకర్షక బుట్టలంటే మనకి ప్రతి పంటలో ఎక్కడైతే ఈ లార్వా దశ పురుగులున్నాయో అలానే వాటి తల్లి పురుగులు అంటే మగ పురుగు కావచ్చు ఆడపురుగు కావచ్చు, ఈ తల్లి దశల్ని మనం ఒక బుట్టలోకి ఆకర్షించుకుని అంటే ఒక చిన్న కెమికల్ కానీ ఓ సెంట్ లాంటి పదార్థం పెట్టుకుని ఆకర్షించుకుని ఈ పురుగులు ఉధృతి మనం పొలంలో తగ్గించుకున్నప్పుడు ఇవే ఈ లింగాకర్షక బుట్టలు అంటారు. ఇవేందంటే సాధారణంగా మనకి ఎక్కడైతే లార్వా దశ పురుగులు అంటే తల్లి పురుగు ఎక్కడైతే రెక్కల పురుగు ఉంటుందో అలాంటి పురుగుల్ని అంటే అన్ని రకాల పంటల్లో అలాంటి పురుగుల్ని మనం ఆకర్షించుకుని ఈ బుట్టలో వాటిని వేసుకుని తర్వాత అనంతరం బుట్టలో పడిన తర్వాత వాటిని మనము నాశనం చేసుకుంటే ఈ లింగాకర్షక బుట్టలు వాడకం ద్వారా మనం పురుగుల ఉధృతి చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఉదాహరణకి ఎక్కడైతే మనకి వరి తీసుకోండి, అంటే మన రాష్ట్రంలో వరి కూడా ముఖ్యమైన పంట కాబట్టి వరిలో మనకి కాండం తొలిచే పురుగు వస్తుంది. అంటే ఈ 25 రోజుల నుంచి మనం నాటుకున్న 25 రోజుల నుంచి మనం ఈ లింగాకర్షక బుట్టలు పొలంలో అమర్చుకున్నప్పుడు వీటి వాడుకుని మనం పురుగు ఉధృతి తగ్గించుకోవచ్చు. అలానే మొక్కజొన్నలో మనకి విత్తుకున్న 5వ రోజు నుంచి ఈ కత్తెర పురుగు అన్నది గమనిస్తూ ఉంటాము. అంటే విత్తుకున్న 5వ రోజుకే మనం ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. అలానే మొక్కజొన్నలో ఇంకో కాండం తొలిచే పురుగు ఉంది, ఈ ఏదైతే ఈ కత్తెర పురుగు ఉంది, జొన్నలో కాండం తొలిచే పురుగు ఉంది, అలానే బెండలో మనకి కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు, వంకాయ పంటలో కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు, ముఖ్యమైన పంట పత్తిలో మనకి గులాబీ రంగు పురుగు ఉంది. సో ఈ పురుగు ఎప్పుడైతే మనకి పొలంలో దీని ఉనికిని తెలుసుకోవడానికి ప్రధానంగా మనం ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటామండి. ఈ ఉనికిని తెలుసుకోవడానికి మనం ఎకరానికి 4 నుంచి 5 వరకు లింగాకర్షక బుట్టలు పెట్టుకుని అంటే కరెక్ట్ గా పురుగు యొక్క గ్రుడ్లని గమనించగానే ఈ లింగాకర్షక బుట్టలు పెట్టగానే మనకి పొలంలో ఈ తల్లి పురుగులు రాక తెలియడం ఒకటి. రెండోది ఎప్పుడైతే తల్లి పురుగు పొలంలో సంచరిస్తోందని తెలుసుకున్న తర్వాత మనం వీటి సంఖ్య 8 నుంచి 10 వరకు పెంచుకున్నట్లయితే మనం ఈ ఏదైతే ఆడపురుగులు కానీ మగ పురుగులు కానీ ఉంటాయో వీటిని మనం ఈ లింగాకర్షక బుట్టలో ట్రాప్ చేసుకుని అనంతరం వీటి ఉధృతి చాలా వరకు పొలంలో తగ్గించుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు పత్తిలో మనం చూసుకుంటే చాలా వరకు ఈ పరిశోధనల్లో ఏంటంటే మనకి గులాబీ రంగు పురుగు అయితే మనకి వారానికి 300 కంట ఎక్కువ తల్లి పురుగును గమనించడం జరిగింది. అంటే ఈ లింగాకర్షక బుట్టలు ఏంటంటే చాలా వరకు మనకి కెమికల్స్ లేని వ్యవసాయం అంటే రసాయనేతర వ్యవసాయ పద్ధతుల్లో చీడపీడల నివారణకు పనికొస్తూ ఉంటాయి.
1: అయితే ఇప్పుడు జిగురు ఆటల గురించి చెప్పండి, ఇవి ఎట్లా వాడాలి, ఇవి కూడా ఒక ఎరలాగానే ఉపయోగిస్తారు వ్యవసాయంలో కదా, మరి వీటి గురించి చెప్పండి.
2: ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటంటే రెక్కల పురుగులు ఎక్కడైతే ఉంటాయో వాటికి లింగాకర్షక బుట్టలు పెట్టినట్టే పంటలో ఇంకొక రకం పురుగులు ఉంటాయి. ఏంటంటే అవి ఈ రసం పీల్చే పురుగులు. రసం పీల్చే పురుగులు ఉదాహరణ మనము పచ్చదోమ కావచ్చు, అంటే నేను అన్ని రకాల పంటల్లో చెప్తున్నాను, మనకి పత్తి కానీ ఇతర కూరగాయ పంటల్లో పచ్చదోమ కావచ్చు, అలానే పేను అంటారు, ఎఫిడ్ అంటారు పేను, అలా పేను బంక, అలానే తెల్లదోమ కావచ్చు, అలానే తామర పురుగులు కావచ్చు. ఇలాంటి ఈ పురుగులు ఏంటంటే మనకి ప్రతి పంటలో కూడా ఆకు అడుగు భాగంలో చేరి రసం పీలుస్తూ ఉంటాయి. ఈ పురుగుల వల్ల చాలా వరకు రైతులకి 40 నుంచి 50% వరకు వీటి వల్ల నష్టం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పురుగు ఇనీషియల్ గా ఫస్ట్ స్టేజ్ లోనే వస్తూ ఉంటాయండి. అంటే పంట విత్తుకున్న తర్వాత మనకి ఫస్ట్ వచ్చే పురుగులే ఈ రసం పీల్చే పురుగులు ఉంటాయి. మనం విత్తుకున్న ఒక 10 రోజుల నుంచి మనం పత్తిలో అయితే అన్ని రకాల ఇందాక చెప్పుకున్న అన్ని రకాల రసం పీల్చే పురుగులు గమనిస్తూ ఉంటాము. వీటి నివారణకి కానీ అలానే వీటి ఉధృతి తెలుసుకోవడానికి కానీ మనం ఏంటంటే ఈ పచ్చరంగు జిగురట్టలు, ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటారు ఇంగ్లీష్ లో, ఈ పచ్చరంగు జిగురట్టలను మనం ఎకరానికి 10 నుంచి 15 వరకు పెట్టుకున్నప్పుడు ఈ పురుగుల్లో ఏదైతే ఎగిరే దశలు ఉంటాయో, అంటే

0: సాధారణంగా తల్లి పురుగులు ఎగురుతూ ఉంటాయి. సో ఈ తల్లి పురుగులు ఎగిరే దశలో ఉంటాయి కాబట్టి వీటిని ఈ జిగురుకి అతుక్కుని మనకి పురుగు ఉధృతి తెలుస్తుంది. అదే కాకుండా ఈ పురుగుని చాలా వరకు మనం ఈ జిగురట్టలు వాడుకుని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ పురుగు ఉధృతంగా ఉంది అనుకున్నప్పుడు మనం ఇమీడియట్లీ ఈ బుట్టల సంఖ్య పెంచుకోవడం కానీ, ఫస్ట్ స్టేజ్ లో మనము ఈ వేప నూనె లాంటి చిన్న కెమికల్ కాని మందులు అంటే రసాయనేతర పద్ధతులు కూడా పిచికారీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ లింగాకర్షక బుట్టలు జిగురు అట్టలే కాకుండా ఈ పురుగుల ఉధృతిని కొంచెం తగ్గించడంలో ఎర్ర పంటలు కూడా పనికిస్తే, ఎర్ర పంటలు కూడా వేయాలి అని చెప్పి సూచిస్తుంటారు కదా. అసలు ఎర్ర పంటలు అంటే ఏమి, అవిటిని ఏ విధంగా వాడాలి?
0: ఎర్ర పంటలంటే సాధారణంగా మనకి ముఖ్యమైన పంట ఎర్ర పంటకి ప్రధాన పంటకి ఒకే రకమైన పురుగు వస్తుంది అనుకోండి, ఈ ఏదైతే తక్కువ ఆదాయం ఇచ్చే పంట ఉంటుందో ఈ పంటని మనం ఎర్ర పంటగా వాడుకోవచ్చు. ఉదాహరణకి టమాటా బంతి తీసుకోండి, టమాటాలో బంతిలో రెండిటికి మనకి కామన్ గా ఏదైతే ఈ శనగపచ్చ పురుగు ఉందో అది ఆశిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు టమాటాకి సాధారణంగా ధర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్క కాని రెండు వరుసలు కాని బంతి మనం పొలం చుట్టూ వేసుకోవడం కానీ లేకుంటే అక్కడక్కడ వేసుకున్నప్పుడు ఏదైతే ఈ శనగపచ్చ పురుగు తల్లి పురుగు ఉందో ఇది బంతి చెట్ల యొక్క పసుపు రంగుకు ఆకర్షితులై ఈ పంట మీదకు వచ్చేసి గుడ్లు పెడుతుంది. అలాంటప్పుడు మనం ఈ ఏదైతే ఎర్ర పంట ఉందో ఈ ఎర్ర పంట ఒక్కటినే స్ప్రే చేసుకున్నప్పుడు రైతు సోదరులకు చాలా వరకు ఖర్చు తగ్గే మార్గం ఇది. అలానే మనము ఏదైతే ఈ ఆముదము, వివిధ పంటల్లో మనకి పొగాకు లద్దె పురుగు ఆశిస్తూ ఉంటుంది. ఈ ఆముదం పంట మనము అక్కడక్కడ వేసుకోవడం కానీ పొలం చుట్టూ వేసుకున్నప్పుడు ఈ ఆముదం పురుగు ఈ ఎర్ర పంట ఏదైతే ఉందో మనం దాని ఒక్కటే స్ప్రే చేసుకున్నప్పుడు వాతావరణ కాలుష్యం తగ్గుతుంది, అలానే పురుగుని కూడా మనం మంచిగా తగ్గించుకోవచ్చు. అదే కాకుండా మనకి వేరుశనగలో సోయా చిక్కుడు వేసుకోవచ్చు. అలానే మనకి ఇతర పంటల్లో కూడా చాలా రకాల పత్తిలో మనం బెండ వేసుకోవచ్చు. ఇలా మనకి కొన్ని ఎర్ర పంటలు కొన్ని కొన్ని పురుగుల కన్నా శాస్త్రవేత్తలు గమనించి ఉంచారు.
1: అయితే ఇప్పుడు ఈ విషపు ఎరల గురించి చెప్పండి, ఇవి ఎట్లా పనికొస్తాయి, వీటిని ఎట్లా వాడాలి, వీటి ప్రభావం ఎంత ఉంటుంది?
0: మనకి విషపు ఎరలంటే ముఖ్యంగా ప్రధానంగా కూరగాయలంటే అంటే తీగజాతి కూరగాయలు బీర, సొర, కాకర, అలానే జుక్కినీ కాని కీరా కాని ఇలాంటి తీగజాతి పంటల్లో మనకి పండు ఈగన్న పురుగు ఆశిస్తూ ఉంటుందండి. ఈ పురుగు చాలా వరకు 60-80% వరకు నష్టం కలుగజేస్తుంది. పండు ఈగ నివారణ కిందకు అనుకున్నాం కదా, పండు ఈగ మనకి రకరకాల పంటల్లో ఈ కాయ దశలో ఆశించి ఈ పురుగు చాలా వరకు 60-80% వరకు నష్టం కలుగజేస్తుందండి. ఈ తీగజాతి కూరగాయల్లో కానీ అలానే పండ్ల తోటల్లో కానీ ఈ పురుగును చాలా వరకు గమనిస్తూ ఉంటాము. దీని నివారణకు 50 ml మలాథియాన్ను, 500 g బెల్లం, దీని 50 L నీళ్లలో 1 హెక్టార్ కి కలుపుకుని 25 చోట్ల అక్కడక్కడ మనం చిన్న కప్పుల్లో పెట్టుకున్నట్లయితే ఈ మిశ్రమాన్ని ఈ తల్లి పురుగు దీనికి ఆకర్షించబడి ఈ పురుగు ఉధృతి చాలా వరకు ఈ ప్లేట్లలోకి పడుతుంది. వాటిని తర్వాత మనం తొలగించుకోవచ్చు. అలానే మనకి ఏదైతే ఇథైల్ ఆల్కహాల్ కానీ అంటే కళ్ళు కానీ దీనిలో 40 ml మిథైల్ యూజినాల్ కానీ కలుపుకుని అలానే 20 ml ఒక పురుగు మందును కలుపుకుని దీన్ని చిన్న ట్రాప్స్ అంటే ఈ చిన్న బుట్టల్లాంటివి ఉంటాయండి, ఈ బుట్టల్ని మనం పొలంలో అక్కడక్కడ ఈ ఏదైతే పండ్ల తోటల్లో ఉంటాయో వాటిని అక్కడక్కడ మనం అమర్చుకున్నట్లయితే ఈ పురుగుని మనం మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ఏదైతే మిథైల్ యూజినాల్ ఉందో ఇది కెమికల్ కాకుండా ఇది ఒక కెమికల్ షాప్, అంటే ఇది ముడి కెమికల్. ఈ దీన్ని మనం ముడి కెమికల్ షాప్ లో కొనుక్కుని దాంట్లో 60 వరకు కళ్ళు కలుపుకుని 40 ml మిథైల్ యూజినాల్, 20 ml మనం పురుగు మందు కలిపి దీన్ని ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అంటారు, ఈ చిన్న బుట్టల్లాంటివి ఉంటాయి, ఇవి మనం పొలంలో అమర్చుకున్నప్పుడు మనకి చాలా వరకు ఈ పండు ఈగని మనం రసాయనం లేకుండానే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే బాగా మాగిన అరటిపండు, బాగా మాగిన అరటిపళ్లను బెల్లం మిశ్రమంతో కలిపి ఈ మిశ్రమాన్ని మనం చిన్న ప్లేట్లలో పోసుకుని అంటే రైతు సోదరులు ఎవరైతే మిథైల్ యూజినాల్ దొరకదు అంటారో వాళ్ళు బాగా మాగిన అరటిపండు బెల్లము దీనిని మిశ్రమాన్ని చేసుకుని దీన్ని ఒక ప్లేట్ లో పోసుకుని అక్కడక్కడ పొలంలో పెట్టుకున్నట్లయితే ఈ పండు ఈగని మనం మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు.
1: చాలా సంతోషం అనిత గారు. ముఖ్యంగా వ్యవసాయంలో ఎరల ప్రాముఖ్యత గురించి, అట్లాగే ఆ ఎరల్ని ఏ రకంగా వాడాలి, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే దాని గురించి సవివరంగా తెలియజేశారు. మరి రైతులు ఎవరైతే ఈ పురుగుల నివారణ కోసం ఉపయోగించే లేదా పాటించే సస్యరక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా ఈ ఎరల్ని వాడి సమర్థవంతంగా పురుగుల్ని నివారించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఇంత చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్తే అండి.
2: ఇప్పటిదాకా

0: పీడల నివారణలో వివిధ రకాల ఎరలు, వాటి వాడకం, కలిగే లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చటిన్నారు. ముచ్చట పెట్టింది కే లెనిన్. ఈ ముచ్చట పునఃప్రసారం విన్నారు. ఈ ముచ్చట ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ ముచ్చటనే కాదు, వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో ముచ్చట్లు, ఇంకా రైతుల అనుభవాలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వినొచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఒండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుని మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందుర్రి.
1: ఏక ప్రకార్ సే పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1455 पर कॉल करें।
1: इति आकाशवाणी आदिलाबाद 100.2 FM మనసు నిండా మీరుంటున్నారు ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడిందాం వర్షాధార రాగి సాగులో మెలకువలు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో ముచ్చట. వారితో ముచ్చట పెట్టింది జి జ్యోతి.
2: నమస్తే సార్.
3: నమస్తే అండి.
2: రాగి సాగు ప్రాముఖ్యతను గురించి వివరించండి.
3: మన రాష్ట్రంలో పండించే చిరుధాన్య పంటల్లో రాగి ఒక ముఖ్యమైన పంట. అయితే మనకు రాగి అనేది తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడి ఖర్చుతో మరియు తక్కువ రసాయన మందులను వాడుకొని మనకు దిగుబడినిచ్చే పంట. అయితే దీంట్లో మనకు మిగతా పంటలతో పోలిస్తే చీడపీడల ఉధృతి కూడా తక్కువ ఉంటుంది. ఇంకా దీంట్లో పోషకాల శాతం చూసినట్లయితే వివిధ రకాలైన పోషకాలు, ఐరన్ కానీ, కాల్షియం కానీ, మిగతా పీచు పదార్థాలు, ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే కాల్షియం కంటెంట్ సుమారు 344 మిల్లీగ్రాములు ఉంటుంది. అయితే ఇది చిన్నపిల్లలకు కానీ లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మిగతా అన్ని చిరుధాన్యాల్లో పోలిస్తే రాగిలో ఉండే పోషకాల శాతం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రాగి పైన, రాగి సాగు పైన ఈ మధ్య కాలంలో ఆసక్తి అనేది రైతుల్లో పెరిగింది అని చెప్పుకోవచ్చు.
2: ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఈ రాగి సాగుకు అనుకూలమైనటువంటి నేలలేంటి, విత్తే సమయము, విత్తే పద్ధతి వీటి గురించి వివరంగా చెప్పండి.
3: రాగి సాగుకు తేలిక నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే మురుగునీరు బయటకు పోయే సౌకర్యం ఉన్న బరువైన నేలలు కూడా రాగి సాగుకు అనుకూలంగా ఉంటాయి. కొంతవరకు చౌడు నేలలను కూడా రాగి తట్టుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి చౌడు నేలలో కూడా సాగు చేసుకోవచ్చు. కాకపోతే మురుగు నీరు బయటకు పోయే సౌకర్యం ఉన్న నేలలు అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మనకు నేలలతో పాటు వాతావరణం చూసినట్లయితే మనకు ఇది సాధారణంగా వర్షాధార పంట కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేని పంట. అయితే మనకు ముఖ్యంగా పూత దశలో కానీ, గింజ నిండే దశలో కానీ మనకు నీటి తడులు సక్రమంగా పెట్టుకున్నట్లయితే మనం అధిక దిగుబడులు పొందే అవకాశం అనేది ఉంటుంది. దీంట్లో విత్తే సమయానికి వచ్చినట్లయితే మనకు ఖరీఫ్ లో, రబీలో రెండు సీజన్లలో కూడా వేసుకోవచ్చు. మనకు ఖరీఫ్ లో గనక చూసినట్లయితే జూన్ నుంచి మనకు జూలై ఎండింగ్ వరకు వేసుకోవచ్చు. అదే మనకు యాసంగిలో చూసినట్లయితే అక్టోబర్ మొదటి పక్షం వరకు వేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో నీటి సదుపాయం మనకు గనక అవకాశం ఉంటే వేసవి పంటగా కూడా మనం ఫిబ్రవరి వరకు వేసుకునే అవకాశం అనేది ఉంటుంది.
2: విత్తే పద్ధతి గురించి కూడా చెప్పండి.
3: విత్తే పద్ధతిలో చూసినట్లయితే రాగి అనేది మనకు చాలా, విత్తనం అనేది చాలా చిన్నగా ఉంటుంది మిగతా విత్తనాలతో పోలిస్తే చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి అయితే దీన్ని రెండు రకాల పద్ధతిలో చేసుకోవచ్చు. డైరెక్ట్ పొలంలో విదజల పద్ధతి కానీ, నారు పెంచుకొని నారు నాట్లు వేసుకునే పద్ధతి రెండు రకాలుగా కూడా వేసుకోవచ్చు. నారు వేసుకునే పద్ధతిలో అయితే మనకు నారుమడి కొరకు అంటే ఒక 5 చదరపు మీటర్ల నారుమడి కొరకు మనకు 2 కేజీల విత్తనం అనేది సరిపోతుంది. నారుని మనము ఒక 20 నుంచి 21 రోజుల వరకు పెంచుకొని దాన్ని మళ్ళీ ప్రధాన పొలంలో మనము వరిని ఎట్లా అయితే మనము నాట్లు వేసుకుంటామో అట్లానే దీన్ని కూడా మనం ట్రాన్స్ప్లాంటింగ్ నాట్లు వేసుకోవడం అనేది చేసుకోవచ్చు. అది కాకుండా డైరెక్ట్ వెదజల్లే పద్ధతికి వచ్చినట్లయితే మనం దీన్ని సాలు పద్ధతిలో అంటే మనం కల్టివేటర్తో దున్నిన తర్వాత ఆ లైన్లలో మనం వేసుకుంటూ పోయినట్లయితే మనకు ఒక క్రమ పద్ధతిలో లైన్లలో మనకు మొక్కలు అనేవి వస్తుంటాయి. అయితే ఈ విత్తనం చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి విత్తనానికి 3 పాళ్ళు అంటే 3 వంతులు ఇసుక కలుపుకొని మనము దాంట్లో వేసుకోవాలి. అది కాకుండా డైరెక్ట్గా మనం అట్లానే వెదజల్లే పద్ధతిలో వేసుకొని ఏదైనా ఈ మొక్కల కొమ్మల్ని మనము నేలపైన ఇట్లా ఆడించినట్లయితే అది వెదజల్లే పద్ధతిలో కూడా, ఈ రకమైన పద్ధతిలో కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము అంటే మెయిన్గా అయితే లైన్లలో వేసుకున్నట్లయితే మనకు అంతర్కృషి చేసుకోవడము, కలుపు తీసుకోవడం అనేది చాలా సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి ఒక వరుస క్రమంలో వేసుకోవడం చాలా ఉత్తమం.
2: రాగి సాగులో రకాలని చెప్పండి. రకాల గురించి.
3: రాగిలో మనకు ముఖ్యంగా దీంట్లో స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అనేటివి ఉంటాయి. అయితే స్వల్పకాలిక రకాలు అయితే మనకు 85 నుంచి 90 రోజుల కాలం పంట కాలం ఉంటుంది. దీనికి మారుతి అనే రకము ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా మనకు సుమారుగా 9 నుంచి 10 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బెట్ట పరిస్థితులను, ఎండు తెగులను, అగ్గి తెగులను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది కాకుండా మనకు మధ్యకాలిక రకాల విషయానికి వస్తే భారతి, వకుల, హిమ అనే రకాలు ఉన్నాయి. ఈ వకుల అనే రకం ముఖ్యంగా ఖరీఫ్ కాలానికి అనుకూలంగా ఉంటుంది. మనకు పంటకాలంకి వచ్చి 105 నుంచి 110 రోజుల వరకు పంటకాలం ఉంటుంది. దిగుబడి 10 నుంచి 12 క్వింటాల వరకు వస్తుంది. అదే మనకు హిమ అనే రకము సేమ్ మధ్యకాలిక రకము 105 నుంచి 110 రోజుల వరకు ఉంటుంది. కాకపోతే ఇది తెల్లగింజ రకం. అదే భారతీయ రకము మనకు ఖరీఫ్ కాలంలో, రబీ కాలంలో రెండు కాలాలకు అనుకూలంగా ఉంటుంది. దీంట్లో అయితే మనకు దీంట్లో వచ్చే దిగుబడి అంటే వెన్నులు అనేటివి చాలా గుత్తులు గుత్తులుగా ఉండి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ముద్దలాగా వెన్నులు అనేటివి ముద్దలాగా వచ్చి దిగుబడి అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు చివరిగా దీర్ఘకాలిక రకం విషయానికి వస్తే శ్రీ చైతన్య అనేది దీర్ఘకాలిక రకము. దీంట్లో మనకు పంటకాలం అనేది కొంతవరకు ఎక్కువ ఉంటుంది. అంటే 110 నుంచి 120-125 రోజుల వరకు పంటకాలం పొడిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి పంట మన కాలాన్ని బట్టి, మన డ్యూరేషన్ని బట్టి మనము విత్తనాల ఎంపిక, రకాల ఎంపిక అనేది చేసుకోవాలి.
2: విత్తన మోతాదు, విత్తన శుద్ధి గురించి చెప్పండి.
3: విత్తన మోతాదు మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు నారుమడికి అయితే 2 కేజీలు సరిపోతుంది. అదే వెదజల్లే పద్ధతికి 3 నుంచి 4 కేజీలు ఇసుకలో కలుపుకొని, అంటే 1:3 రేషియోలో, అంటే 1:1 3 ఒక పాలు విత్తనాలు అయితే 3 పాలు ఇసుక కలుపుకొని వెదజల్లుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
2: విత్తన శుద్ధి,
3: విత్తన శుద్ధి విషయానికి వస్తే మనకు పంట తొలి దశలో ఆశించే వివిధ రకాలైన చీడపీడలు కానీ, పురుగులు కానీ, వాటిని తెగుళ్ళు తట్టుకోవడానికి మనము విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే విత్తన శుద్ధికి మనము ముఖ్యంగా కార్బండేజంతో కానీ, మాంకోజెప్తో కానీ విత్తన శుద్ధి చేసుకుంటాము. 2 గ్రాముల కార్బండేజము 1 కిలో విత్తనానికి సరిపోతుంది. లేదా మాంకోజెప్ 2.5 గ్రామ్స్ మాంకోజెప్ని 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుని నీడలో ఆరబెట్టిన తర్వాత మనము విత్తనాలు వెదజల్లే పద్ధతిలో వేసుకున్నట్లయితే మనకు నేల ద్వారా సంక్రమించే వ్యాధులు కానీ, లేదా విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి వాటి నుంచి కానీ కొంతవరకు తట్టుకునే అవకాశం ఉంటుంది.
2: ఈ రాగి సాగులో ఉపయోగించాల్సినటువంటి ఎరువులు, అలాగే నీటి యాజమాన్యం మరియు కలుపు యాజమాన్యం గురించి చెప్పండి.
3: రాగిలో మనకు ముఖ్యంగా 12 నుంచి 14 కేజీల నత్రజని, 8 కేజీల భాస్వరము, 8 కేజీల పొటాష్ ఎరువులు అవసరం ఉంటాయి. అయితే ఈ భాస్వరం మరియు పొటాష్ ఎరువులను దుక్కిలో, దాంట్లో సగభాగం నత్రజని ఎరువులను దుక్కిలో వేసుకొని లేదా విత్తనంతో పాటు వేసుకొని, తర్వాత విత్తనం మొలిచిన తర్వాత 30 రోజుల తర్వాత మళ్ళీ మిగతా నత్రజని ఎరువులను వేసుకున్నట్లయితే మనకు మొక్కలకు కావాల్సిన ఎరువుల మోతాదు మనం సక్రమంగా అందించిన వాళ్ళం అవుతాం. కలుపు విషయానికి వస్తే మనకు పంట వేయడానికి ముందు, పంట అంటే విత్తనం వేయడానికి ముందు లేదా విత్తనం మొలకెత్తడానికి ముందు ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటాము. దాన్ని మనము పెండిమిథాలిన్ అనే కలుపు మందును 600 ml 30% కెమికల్ని 600 ml 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే పంట మొలకెత్తక ముందు వచ్చే కలుపుని మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అది కాకుండా ఒక

0: 25 నుంచి 30 రోజుల తర్వాత వెడల్పాటి ఆకులు, అంటే ఇప్పుడు మనకు రాగి అనేది గడ్డి జాతి మొక్క కాబట్టి గడ్డి జాతి కాకుండా వెడల్పాకు ఆకులు ఏమన్నా మనకు కనిపిస్తే, కలుపు కనిపిస్తే మనకు 2,4-డైసోడియం సాల్ట్ అనే మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. దాన్ని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆ వెడల్పాకు కలుపును మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు.
1: అలాగే సస్యరక్షణ చర్యలను గురించి వివరించండి.
0: మనకు రాగిలో ముఖ్యంగా ఆశించే తెగుళ్ళు లేదా చీడపీడల గురించి చూసినట్లయితే ముఖ్యంగా గులాబీ రంగు పురుగు ఒకటి, అగ్గి తెగులు అనేది చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఈ గులాబీ రంగు పురుగు బాగా ఎదిగిన లార్వాలు అనేటివి మొక్క తొలి దశ నుంచే కాండంని తొలిచేయడం వల్ల మొవ్వు అనేది సరిగా పెరగక మొక్క చనిపోతుంది. లేదా కొంత పంట కొంత పెరిగిన తర్వాత కంకి ఏర్పడే దశలో గనక ఈ పురుగు ఆశించినట్లయితే గింజలు సరిగా ఏర్పడకుండా తాళ్ళు గింజలు ఏర్పడి పంట నష్టం అనేది చూడొచ్చు. మనం ఈ గులాబీ రంగు పురుగును మనం సమర్థవంతంగా కంట్రోల్ చేయాలంటే క్లోరోపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నెట్టి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అదే కాకుండా అగ్గి తెగులు మనకు పంటలో ఎదిగిన మొక్కలపైన ఆకులపై రావచ్చు, కాండం పైన కావచ్చు, కనుపులపైన రావచ్చు, అంటే ఒక నూలు కండే ఆకారంలో మచ్చలు ఏర్పడి ఈ మచ్చలు అనేటివి క్రమంగా పెరిగిపోయి అదంతా కణజాలం అంతా కుళ్ళిపోయి మొక్క చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ కనుపులపైన ఏర్పడినట్లయితే మొక్క కనుపుల నుంచి అది కనుపులు విరిగిపోవడం అనేది జరుగుతుంది. అదే వెన్నుపైన అంటే గింజలు ఏర్పడే కంకి పైన ఏర్పడితే ఆ వెన్నుపైన ఏర్పడితే వాటికి సరఫరా కావాల్సిన పోషక పదార్థాలు అందక మొత్తం తాళ్ళు గింజలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం నివారణ చేయడానికి మొదట్లో అయితే పంట విత్తుకోవడానికి ముందైతే విత్తన శుద్ధి చేసుకోవాలి. పంట కాలంలో అయితే మనం కార్బన్ డిజమ్తో కానీ మాంకజబ్తో కానీ లేదా ఎగ్జాకోనజోల్ అనే మందు మనకు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి ట్రైసైక్లజోల్ 0.6 గ్రామ్స్ లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులను మనము సమర్థవంతంగా అరికట్టవచ్చు.
1: రాగి సాగులో చివరి దశ పంట కోత, దీని గురించి చెప్పండి.
0: రాగి మన పంట కాలాన్ని బట్టి షార్ట్ డ్యూరేషనా, మీడియం డ్యూరేషనా, లాంగ్ డ్యూరేషన్ అంటే మధ్యకాలికమా స్వల్పకాలికమా రకాన్ని బట్టి మనకు గింజ ముదరడం అనేది జరుగుతుంది. గింజ ముదురు గోధుమ రంగులోకి మారిపోయి కంకి యొక్క వెన్నుల దగ్గర ఉండే ఆకులన్నీ పండిపోయినట్లు కనిపిస్తే అంటే పంట కాలాన్ని బట్టి కూడా అది కూడా మారుతుంది. వెన్నుల దగ్గర ఉండే ఆకులు అనేటివి ముదురు రంగులోకి మారిపోయి పండిపోయినట్లు అయితే మనం పంట కోతకు సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ టైంలో మనము పంటను కోసుకొని మనం ఆరబెట్టుకోవాలి. అయితే దీంట్లో కూడా ప్రధాన కంకి, శాకీయ కంకులు అనేటివి రెండు రకాలుగా వస్తాయి. ప్రధాన కంకిని మొదటిసారి కోసిన తర్వాత రెండో దఫాగా మనము శాకీయ భాగాల నుంచి వచ్చిన కంకుల్ని మనం రెండోసారి కోసుకోవాలి. అంటే రెండు సార్ల కోత అనేది దీంట్లో ఉంటుంది. సో మొదటిసారి కోసినవి, రెండోసారి కోసినవి అన్ని కూడా ఆరబెట్టిన తర్వాత వాటి నుంచి మనము గింజల్ని మనం సపరేట్ చేసుకోవడం, ఇది మాన్యువల్ గా కానీ లేకపోతే మిషన్స్ ద్వారా కానీ ట్రాక్టర్తో తొక్కించడం కానీ పశువులతో తొక్కించడం ద్వారా కానీ మనం గింజల్ని సపరేట్ చేసుకుని దిగుబడిని మనము సపరేట్ చేసుకోవచ్చు.
1: రాగి సాగు ప్రాముఖ్యతను, దాని గురించి వివరంగా మంచి వివరాలను అందించారు. చాలా ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ అండి.
2: ఇప్పటిదాకా వర్షాధార రాగి సాగులో మెలకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో ముచ్చటినరు. ముచ్చట పెట్టింది జీ జ్యోతి. ఈ ముచ్చట పునఃప్రసారం విన్నారు. ఈ ముచ్చట ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రీ.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ. ఇది ఇయాలటి ఇల్లు యోసం యోసం దారుల కార్యక్రమం. ఇక రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో వానాకాలం కంది సాగులో మెలకువలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట పెట్టింది పి అశోక్. తర్వాత రైతు అంతరంగంలో మక్క వరి పసుపు పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం లోలం గ్రామానికి చెందిన రైతు వెంకాగారితో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కేలెనిన్.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിന്റെ സമയം 7:45 వస్తుంది. మరి కాసేపట్లో వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: వార్డులో బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం గురించి బడిగ చెన్నయ్య గారి ప్రసంగం వింటారు.
1: బేటీ బచావో బేటీ పడావో ఈ ప్రోగ్రాంని భారత ప్రభుత్వము జనవరి 22, 2015 మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పానీపట్ హర్యానాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో చైల్డ్ సెక్స్ రేషియో చాలా తగ్గిపోతుంది కాబట్టి ఈ చైల్డ్ సెక్స్ రేషియోని గణనీయంగా పెంచేటట్లుగా, మరియు అదేవిధంగా అమ్మాయిల యొక్క చదువులలోనూ వారికి ఉండేటటువంటి వెల్ఫేర్లో బాగా వృద్ధిలోకి తీసుకొచ్చేటట్లుగా చేయటం కోసము మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, చైల్డ్ సెలెక్టివ్ అబార్షన్స్ని, ఆ ప్రాక్టీసెస్ని తగ్గించటము, దీని ద్వారా ఫీమేల్ ఫీటిసైడ్ అంటే భ్రూణ హత్యలని తగ్గించడము, నిరోధించడం అనేది మొట్టమొదటి లక్ష్యము. అదేవిధంగా అమ్మాయిలు వారి యొక్క సర్వైవల్ రైట్స్ మరియు వారు ఎదుర్కొనేటటువంటి అనేక ప్రొటెక్షన్ ఇష్యూస్ని అడ్రస్ చేసేటట్లుగా, మరి ముఖ్యంగా జెండర్ బేస్డ్ వైలెన్స్ని, అమ్మాయిల పైన జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి సంరక్షణపరమైనటువంటి సమస్యలని అధిగమించేటట్లుగా చేయటము ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము. మూడోది వచ్చేటప్పటికీ అమ్మాయిల్ని చదువులో కంటిన్యూ అయ్యేటట్లుగా, మరియు వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళ పైన నిలబడేటట్లుగా చేయటం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే దీనిలో కూడా అమ్మాయిల యొక్క చదువు అంటే అమ్మాయిలను ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు వారు ఎన్రోల్ అయ్యేటట్లుగా చేయాలి, మరియు 12వ తరగతి వరకు ఏ రకమైనటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా దీనిలో కొనసాగించేటట్లుగా చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క మూడో ఉద్దేశం. దీనికి సంబంధించి ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేయడానికి అవలంబించినటువంటి విధానాలు కానీ చూడగలిగితే, మొట్టమొదటగా మల్టీ సెక్టరల్ అప్రోచ్ని అవలంబించడం జరిగింది. దీనిలో భాగంగా డబ్ల్యూసీడీ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, అదేవిధంగా హెచ్ఆర్డీ డిపార్ట్మెంటు నేషనల్ స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వచ్చేటప్పటికీ అన్ని శాఖలు సమన్వయంగా కలిసి పనిచేస్తూ అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫీటిసైడ్, ఇన్ఫాంటిసైడ్ మరియు చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి అంశాలని సమర్థంగా ఎదుర్కొనేటట్లుగా ఈ శాఖల మధ్య సమన్వయం జరిగేటట్లుగా ఈ కార్యక్రమంలో ఒక ప్రధానమైనటువంటి ఫీచర్గా ఉంచడం జరుగుతుంది. రెండో దాని ప్రకారంగా భారత ప్రభుత్వము ఎక్కడైతే అమ్మాయిలకు సంబంధించినటువంటి ఇన్ఫాంటిసైడ్ ఇష్యూ ఎక్కువ ఉండేటటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలని గుర్తించి అక్కడ దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని జరిగేటట్లుగా ముందుకు తీసుకెళ్లేటట్లుగా చేయటం జరుగుతుంది. ముందుగా ఇది భారతదేశంలో ఉన్నటువంటి 100 జిల్లాలని గుర్తించడం జరిగింది.

ఎక్కడైతే చైల్డ్ సెక్స్ రేషియో తక్కువగా ఉందో వాటిపైన ఈ క్యాంపెయిన్ అంతా కూడా జరిగేటట్లుగా చూడటం జరుగుతుంది. మూడో ప్రధానమైనటువంటి విధానం అవలంబించింది ఏంటంటే, అన్ని శాఖలకు సంబంధించి కమ్యూనిటీస్ తోటి, తల్లిదండ్రులతోటి, సమాజంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి వ్యక్తులతోటి, వీళ్ళందరిలో కూడా వారి ఆలోచన దృక్పథంలో మార్పు తీసుకుని వచ్చేటట్లుగా, అమ్మాయిలకు చదువుకు సంబంధించి, అమ్మాయిలకు ఉండేటటువంటి రక్షణపరమైనటువంటి అంశాలపైన వారి యొక్క ఆలోచన దృక్పథం చాలా పాజిటివ్గా తీసుకొచ్చేటట్లుగా చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క మరొక ఇంపార్టెంట్ ఫీచర్. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము ఎక్కడైతే ఈ 100 జిల్లాలు ఉన్నాయో, ఈ 100 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందచేస్తూ ఆ కుటుంబాలకి ఆర్థిక పరమైనటువంటి అంశాలను కూడా, ఈ సదుపాయాలను కూడా ఈ కార్యక్రమం ద్వారా అందచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది ఈ కార్యక్రమంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. దీనిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, తర్వాత కుల పెద్దలు, మత పెద్దలు, లోకల్ గా పనిచేసేటటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, మీడియా, ఇవన్నీ కూడా జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తూ, అమ్మాయిల యొక్క చదువుని ప్రమోట్ చేస్తూ తీసుకెళ్లేటట్లుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ 2015 జనవరి 22 దగ్గర నుంచి ఈ సంవత్సరం వరకు మనం చూసుకున్నటువంటి అభివృద్ధిగా చూడగలిగితే, చైల్డ్ సెక్స్ రేషియో చాలా ఇంప్రూవ్ అయింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో చైల్డ్ సెక్స్ రేషియో 2015 నుంచి ఇప్పటికి చూడగలిగితే చాలా ఇంప్రూవ్ అయితే జరగడం జరిగింది. అదేవిధంగా అవేర్నెస్ కార్యక్రమాలు, ఈరోజు బేటీ బచావో బేటీ పడావో అనేది కమ్యూనిటీలో ఉన్నటువంటి చాలా మందికి ఈ కార్యక్రమం యొక్క అంశాలు, వాటి యొక్క ఉద్దేశాలు ఈ స్కూల్లో ద్వారా, కమ్యూనిటీలో జరిగేటటువంటి రకరకాల కార్యక్రమాల ద్వారా అందరికీ తెలియచేయటం అనేది జరుగుతుంది. దీని ద్వారా టార్గెట్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, తల్లిదండ్రులు, సమాజము అమ్మాయిలకు సంబంధించి ఏ విధమైనటువంటి అంశాల్లో వారికి సహాయపడగలుగుతారు, వారు అమ్మాయిల యొక్క చదువు విషయంలో ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకురాగలుగుతారు, ప్రభుత్వం వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందచేస్తున్నాయనేది అంతా కూడా వారికి అర్థం చేసుకునేటటువంటి ఒక అభివృద్ధి కూడా మనము ఈ 10 సంవత్సరాల్లో మనం చూడటం జరిగింది. ముఖ్యంగా మూడో రకమైనటువంటిది ఏంటంటే, ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి అవుట్కమ్స్ ఏంటంటే, అమ్మాయిలు స్కూల్లో ఎన్రోల్మెంట్ గణనీయంగా పెరిగింది. ప్రాథమిక స్థాయి నుంచి, తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు జరుగుతూ ఉంది. ఇంకా ఈ యొక్క ఇనిషియేటివ్స్ ని మరింతగా ముందుకు తీసుకెళ్లేటట్లుగా చేయటము జరుగుతూ ఉంది. డ్రాప్అవుట్ రేట్స్ ను కూడా తగ్గించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే, ఎప్పుడైతే చైల్డ్ సెక్స్ రేషియో తక్కువ ఉన్నటువంటి జిల్లాలలో సెలెక్టివ్ గా చాలా కాంప్రహెన్సివ్ గా పనిచేయటం స్టార్ట్ అవ్వటం జరుగుతూ ఉందో, ఈ కుటుంబాలకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులకి వరుసగా 3 నుంచి 4 వరకు అమ్మాయిలుగానే ఉండారంటే, ఆ అమ్మాయిలు ఆ కుటుంబానికి భారం కాదు అనేటటువంటి ఒక ఉద్దేశం కింద వాళ్ళకి సంబంధించినటువంటి మెరిట్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం కానివ్వండి, లేకపోతే ప్రత్యేక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటం కానివ్వండి, ఈ కార్యక్రమాల ద్వారా ఇవ్వటం వల్ల తల్లిదండ్రులు కూడా వారి యొక్క బిడ్డల్ని, మరి ముఖ్యంగా అమ్మాయిల్ని స్కూల్లో కొనసాగేటట్లుగా చేయటం జరుగుతుంది. అయితే ఈ ఛాలెంజెస్ అనేది లేకపోవటం ఏం లేదు, కానీ వీటిల్లో ప్రధానంగా కొన్ని ఛాలెంజెస్ చూడగలిగితే ఏమవుతుందంటే, ఈ కార్యక్రమం అమలు చేయటంలో అనేక డిపార్ట్మెంట్ యొక్క మధ్య సమన్వయం అనేది కావాలి. ఈ సమన్వయాన్ని మరింతగా ముందుగానే తీసుకుని రాగలిగితే ఈ కార్యక్రమాన్ని యొక్క నిజమైనటువంటి లక్ష్యాలని నెరవేర్చుకోవటంలో చాలా వరకు సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కార్యక్రమాన్ని మరింతగా గ్రామాల్లోకి, ట్రైబల్ ఏరియాస్లోకి, అర్బన్ స్లమ్స్లో ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, మీడియా ద్వారా కానివ్వండి. అదేవిధంగా అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ఇంపాక్టు ప్రాథమిక స్థాయిలో జరుగుతున్నటువంటి, ప్రైమరీ స్కూల్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి పిల్లలు ఇంటర్మీడియట్ నుంచి టెరిషరీ ఎడ్యుకేషన్ ట్రాన్సిషన్ స్థాయిలో బాగా జరిగేటట్లు కానీ చూడగలిగితే, ఖచ్చితంగా ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలని మనము ముందు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ కార్యక్రమాలన్నీ ఈ విధంగా మనం చేసుకొని తీసుకెళ్ళటానికి, మరి ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, టెక్నాలజీని కూడా మనము దీనిలో మరింతగా ఇన్వాల్వ్ చేయగలిగి, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆలోచన దృక్పథంలో మార్పులు తీసుకొచ్చేటట్లుగా చేస్తూ, ప్రభుత్వ శాఖల మధ్య సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని కానీ అమలు చేసి ముందుగానే తీసుకెళ్తే, ఖచ్చితంగా రాబోయేటటువంటి 5 నుంచి 10 సంవత్సరాల సమయంలో ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం

0: మనకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలని అన్ని ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి ముందుకు తీసుకెళ్తాయనే ఒక నమ్మకంతో ఈ బేటీ బచావో బేటీ పడావో ఇప్పటి వరకు చూపెట్టినటువంటి మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే, తల్లిదండ్రులు వారి బిడ్డలకు సంబంధించి, మరీ ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి 12వ తరగతి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని స్కూల్లోకి తీసుకెళ్లాలి అనేటట్లుగా వాళ్ళ ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. అంటే ఇది రూట్ కాజ్ని టచ్ చేయగలుగుతుంది ఈ కార్యక్రమం. ఎందుకంటే 12వ సంవత్సరం ఎప్పుడైతే బిడ్డ స్కూల్లో లేకుండా బయట ఉంటారో ఆ బాలిక అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఆ సమస్యలు ఎలాగ మారచ్చు అంటే, డ్రాప్అవుట్ కింద మారొచ్చు, బాల్య వివాహాల కింద మారొచ్చు, లేకపోతే చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ కింద మారొచ్చు, చైల్డ్ వల్నరబిలిటీ అనేక రకాల విధంగా మారటానికి అవకాశం ఉంది. కానీ ఇదే బాలిక స్కూల్లో కానీ అయితే ఆటోమేటిక్గా ఈ సమస్యలన్నింటి నుంచి కూడా దూరం కావటానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక దృక్పథాన్ని ఈ బేటీ బచావో బేటీ పడావో తీసుకొని రావటం జరుగుతుంది. దీంతోపాటు మూడో అంశం ఏంటంటే, ఒక కల్చరల్ షిఫ్ట్ కూడా జరిగిందండి. కల్చరల్ షిఫ్ట్ అంటే తల్లిదండ్రుల నుంచి స్కూల్స్ వరకు అమ్మాయిల యొక్క చదువుకి ప్రాముఖ్యతనిచ్చేటటువంటి క్రమంలో పూర్తి యొక్క వారి శక్తి సామర్థ్యాలపైన వారు ఆధారపడుతున్నారు, వారికి అన్ని శక్తి సామర్థ్యాలు ఉంటున్నాయనేటటువంటి ఒక ఆలోచనని కూడా, ఈ మంచి ఆలోచన కూడా ఈ కార్యక్రమం ద్వారా తీసుకొని రావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల్లో అనేక రాష్ట్రాల్లో బాలికల యొక్క ఎన్రోల్మెంట్ ఈ స్థాయిలో వస్తే రాబోయేటటువంటి 5 నుంచి 10 సంవత్సరాల్లో మన అమ్మాయిలు ఈ ఉన్నత విద్యలో మరింతగా వృద్ధి చెంది ఇన్ఫాంటిసైడ్ అండ్ ఫీమేల్ ఫీటిసైడ్ అనేటటువంటి ఒక సమస్యల్ని సమాజం మొత్తం కూడా కలిసికట్టుగా అధిగమించి ముందుకు తీసుకెళ్తుంది అనేటటువంటి ఒక నమ్మకాన్ని ఈ కార్యక్రమం ద్వారా రాబోయేటటువంటి 5 నుంచి 10 సంవత్సరాల్లో ఆ మార్పులు తీసుకొని రావడానికి అవకాశం ఉంటుందని మనము నమ్ముదాం, విశ్వసిద్దాం.
1: మీరు ఇంతవరకు బేటీ బచావో బేటీ పడావో పథకం గురించి బడిగ చెన్నయ్య గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రగీతం.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

తెలుగు వారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్ర కథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 నిమిషాలకు ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు. వీటన్నిటి చిరునామా ఒక్కటే, అదే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఇక ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాల్ని ప్రసార సమయంలో వినలేకపోయినా వాటిని ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. అక్కడికి వెళ్ళినచ్చు, ఎప్పటికీ అక్కడ పొందుపరిచుంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మా యూట్యూబ్ ఛానల్ కొండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుండ్రి, పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపైన కొండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా, సమయం 8 గంటలు. హుషారు, జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. 45 నిమిషాల సేపు మిమ్మల్ని పాటలతో, మాటలతో ఖుషి చేయేందుకు నేనైతే సిద్ధంగా మీ రేడియో దోస్త్ అశోక్ ని. నిలుసుక ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు 0873 2, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని జత చేసి 2300081, ఇంకొక నెంబరు 2950081, ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 8:45 దాకా నడుస్తుంది. ఇక హుషారు కార్యక్రమంలో ముందుగానైతే శ్రీశ్రీ చిత్రం నుంచి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ మినిట్నరు ఉషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. ఈ ఉషారు కార్యక్రమానికి మీలుసుగా ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు 0872 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని జత చేసి 2300081 ఇంకొక నెంబరు 2950081 ఈ నెంబర్కు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 8:45 వరకు నడుస్తుంది. ఈరోజు ప్రముఖ నటి కియారా అద్వానీ పుట్టినరోజు. ఈ ముంబై అమ్మాయి అసలు పేరు అలియా అద్వానీ. 2014 పగ్లీ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి 2016 వచ్చిన ఎంఎస్ ధోని సినిమాలోని సాక్షి పాత్రతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. వీరి సినీ ప్రయాణంలో 2019 వచ్చిన కబీర్ సింగ్ సినిమా ముఖ్యమైన మైలురాయని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ప్రీతి పాత్రలో ఎంతో మెప్పించింది. ఆ తర్వాత షేర్షా, బుల్ బులాలియా 2 సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి హిట్ సాధించాయి. కియారా ప్రత్యేకత ఏమిటంటే రొమాంటిక్ రోలైనా, డీమ్ గర్ల్ రోలైనా, మాస్ సాంగ్ అయినా అన్నిట్లో సెట్ అయిపోతుంది. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ 2018 భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు సరసన నటించి వసుమతిగా తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత వినయ విధేయ రామ, గేమ్ చేంజర్ వంటి సినిమాలో నటించి మెప్పించింది. వీరి నటనకు గాను ఫిలింఫేర్, ఐఫా, ఇంకా జీ సినీ అవార్డులు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం ఈమె అనేక అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తున్నారు. మరి వీరు నటించిన వినయ విధేయ రామ చిత్రం నుంచి ఈ గీతాన్ని విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరు వింటున్నారు హుషారు. జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మహబూబ్ నగర్ పట్టణం నుంచి వెంకటేష్, టైలరింగ్ వర్క్ చేస్తున్న వెంకటేష్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో, నమస్తే వెంకటేష్ గారు. హలో, నమస్తే అండి. ఎట్లా ఉన్నారు? హలో హలో హలో వెంకటేష్ గారు. హలో వెంకటేష్ గారి ఫోన్ డిస్టర్బెన్స్ వస్తుంది. హలో, ఫోన్ కట్ అయినట్టుంది. మరి వీరు అమెరికా అమ్మాయి చిత్రం నుంచి పాటను కోరిండ్రు. ఈ పాట విందాం.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా వింటున్నారు హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్గూడ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే శ్రీనివాస్.
1: నమస్కారం.
0: ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా?
1: మంచిగా.
0: వ్యవసాయం పని మంచిగా నడుస్తున్నదా?
1: అవును సార్, మంచిగా
0: నడుస్తుంది. ఏం వేసినావు ఈ సంవత్సరం? మూడు వేసినావా? ఎంతెంత విస్తీర్ణం అంటే ఎంతెంత ఎన్ని ఎంతెంత ఎకరమా? రెండు ఎకరాల
1: విస్తీర్ణం మూడు ఎకరాలు సోయా సార్. ఒక మూడు నాలుగు ఎకరాలు పత్తి అందులో కంది.
0: అంతర పంటగా కంది వేసినావు? ఇంకా మరి మంచిగా ఉన్నది ఇప్పుడు పంట? వర్షాలు అయితే మంచిగా పడ్డాయి, ఇయ్యలనే ఎలుతిరిచ్చింది.
1: ఎలుతిరిచ్చింది ఇంకా రెండు రోజులు అయితే పనులు చాలా అయితే సార్ మందు కోసం.
0: రేపు నడదే అరక?
1: రేపు ఎల్లున్నాడు సార్, రేపు రెండు మూడు రోజులు నాడు అయ్యా.
0: మరి మీ వాగు వంగిందా లేదా? యాపలు కూడా వాగు
1: ఫుల్ వంగింది సార్.
0: మరి ఏం నడుస్తుంది ఇప్పుడు పండుగలు అయితే? బోనాల పండుగ జోరు నడుస్తున్నది. అయిందా మీ ఊళ్ళో బోనాల పండుగ?
1: బోనాల పండుగ మొన్న బుధవారం రోజు అయిపోయింది సార్.
0: కొంతమంది ఆషాఢ పౌర్ణమి లేదా ఆకాడి పున్నమ అడేసిండ్లు.
1: ఆకాడి పున్నమని మరి నెక్స్ట్ సండే అయిపోతుంది.
0: ఇంకొక సండే కూడా పడుతుంది, ఇంకొక ఆదివారం కూడా పడుతుంది.
1: ఇంకొక ఆదివారం కూడా పడుతుంది అంటే
0: మంచిది.
1: 70% అయితే బుధవారం అయిపోయింది సార్.
0: అవును, కొంతమంది బుధవారం వేసినారు, ఇంకా ఆదివారం ఇంకా కొంతమంది మిగిలిన వారు మిగతా ఆదివారం వేసేస్తారు. మంచిది శ్రీనివాస్ గారు, ఏ పాట విందాం మరి?
1: పెద్దరాయుడు సినిమా నుంచి సార్, అది బావవి నువ్వు బామని నేను.
0: మంచిది, విందామా మరి ఈ సినిమా? చూసినారు అప్పుడు మీరు?
1: అవును సార్, చూసి సార్, ఇష్టం మోహన్ బాబు సినిమా.
0: సుమారు 25 సంవత్సరాల క్రితమా? ఇంకెక్కనేనా?
1: 20 ఏ బాగుంటుంది సార్.
0: మంచిది, మంచి సినిమా మీకోసం ఈ పాట.
1: సరే.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు హుషారు. జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ కేఆర్కే కాలనీ నుంచి సుజాత లైన్లో ఉంది, వారితో మాట్లాడతాం. హలో, నమస్తే అమ్మా.
1: నమస్తే సార్.
0: ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? ఏం నడుస్తుంది మరి, వర్షాలు తగ్గినాయి, జాగ్రత్తలు తీసుకుంటున్నా వర్షాల నుంచి? అంటే మీది పర్వాలేదు అమ్మా, ఇల్లు మంచిగా, అంటే చుట్టుపక్కల నీళ్లు గింత ఆగెట్టున్నాయా? ఏమన్నా
1: వెళ్ళిపోతాయి సార్?
0: వెళ్ళిపోతాయి. మీకేం పరిశాన్ లేదుగా?
1: లేదు సార్.
0: మంచిదమ్మా, మరి జాగ్రత్తలు తీసుకోండి. ఇంకేం బోనాలు వేసిందా మరి?
1: బోనాలు వేయలేం సార్, వేస్తా, మార్చేసండి.
0: ఇంకా సమయం ఉంది కదా?
1: అవును సార్.
0: ఎందుకోసం వేస్తారమ్మా బోనం? అంటే బోనం వెనుక ఎందుకోసం వేస్తారు?
1: సార్ వర్షాలు పడాలని, పానాలు మంచిగా ఉండాలి,
0: పంటలు బాగా
1: ఉండాలని సార్.
0: మంచిది
1: వేస్తారు సార్.
0: అవును, వానాకాలానికి ప్రారంభం, అంటే వానాకాలం ప్రారంభమైన ఒక నెల తర్వాత వచ్చే పండగ ఇది.
1: అవును సార్.
0: అంటే అందరిని పిలుస్తుంటారా, లేకుంటే మీది మీకే వేస్తారా?

0: మా చుట్టాలు పిలిచినాం సార్ కానీ మా అత్త మారా మళ్ళీ వస్తాన్నది.
1: మంచిదమ్మా. మేము వాళ్ళకు కూడా ఉంటది కదా, వారి ఊర్లో కూడా ఉంటది కదా.
0: ఉంటది సార్.
1: మంచిదమ్మా, మంచిగా పండుగ చేసుకోండి. ఏ పాట విందమ్మా? మరి
0: నాని సినిమాల పాట సార్, అమ్మ పాట.
1: మంచిదమ్మా, మీకోసం అమ్మ పాట ఇందాం.
0: థ్యాంక్ యూ సార్.

ఇది మన భాష మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మెరుగుతున్నారు. హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి

0: భీంపూర్ మండలం నిపాని గ్రామం నుంచి పొచ్చన్న లైన్లో ఉన్నారు, వ్యవసాయం చేస్తారు. మరి వార్త ముచ్చట పెడదాం. హలో, నమస్తే పొచ్చన్న. నమస్తే, ఎట్లున్నావు? మంచిగున్నావా?
1: మంచిగున్నా.
0: మరి మంచిగా నడుస్తున్నాయా వ్యవసాయం పనులు? ఏమేమి వేసినావు మరి ఇప్పుడు?
1: పత్తి తోగరి
0: అయిందా? డౌరాలు గడ్డి ఇంత మొత్తం సాఫ్ చేసినావా? మొత్తం అంటే సాఫ్ చేసినావా గడ్డి ఇంత? ఇంకే మందులు పోసినావా? మరి
1: ఒకసారి ఐదు సార్ రెండోసారి పోయేవాడుతుంది.
0: ఎంత ఎత్తున్నది మీ పత్తి?
1: పత్తి తవ్వెత్తు అనుకో.
0: తవ్వెత్తు అన్ని మంచిగా ఆకులు ఉన్నాయా? 8-10
1: ఉన్నాయి. 8-10 ఉంటాయి.
0: ఇంకేం మరి మస్తు ఇప్పుడు ఆకుకూరలు దొరుకుతున్నాయేమో చేయనులాగా?
1: దొరుకుతున్నాయి.
0: ఏమేమి దొరుకుతున్నాయి?
1: కుంటి కూర, కొయ్య కూర,
0: ఎలుక చౌ కూర కూడా దొరుకుతుందా?
1: ఎలుక చౌ కూర దొరుకుతాయి ఇప్పుడు, వాళ్ళు తింటారు సార్ అది.
0: మరి జాగ్రత్త వహిస్తున్నారా? మీరు గడ్డి మందులు కొడుతుంటారు కదా, అంటే అవిటి మీద వడనీయొద్దు అన్నట్టు.
1: ఇక మనకు ఎందుకంటే సాపు కాల అన్నట్టు.
0: అంటే కొట్టే కొట్టచ్చు కానీ తినేటి దాని మీద కొట్టకూడదు అన్నట్టు.
1: అట్లా సరే.
0: మంచిది పొచ్చన్న గారు. మరి అంటే చూస్తూ ఉండాలన్నట్టు, ఎందుకంటే మనం తినేది కదా. పిచ్చి మొక్కలు అయితే ఏం కాదు, అవి తగ్గిపోతాయి, కానీ ఇవి తినేటివి. అవునవును, ఈ ఆనకాలం ఉన్నదులు పుంటి కూర అన్ని ఆకుకూరలు తింటుంటారు. ఏ పాట విందాం మరి ఇవాళ? దోస్తార దీని అందమా. మంచిది, కుప్పసం సినిమాలో ఉండేది. ఇందాం మరి.
1: థ్యాంక్ యూ సార్.
0: మంచిది.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

అచ్చమైన తెలంగాణ యాసా బాసులకు నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు ఉషారు. ఉషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి బట్టి సౌర్గాం గ్రామం నుంచి దత్తు ఫోన్ లైన్ ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే దత్తు. ఎట్లున్నావు? మంచిగున్నావా? ఏం నడుస్తుంది మరి, మీ మేస్త్రి పని మంచిగా నడుస్తున్నదా? ఎక్కువ వర్షాలుంటే పని నడదు, అంటే లోపల నడవచ్చు కదా? కానీ ఎక్కువ బయటకు రావాల్సి ఉంటది కదా, ఇసుక గాని అవి పని మెటీరియల్ కు బయటకు రావాల్సి ఉంటది కదా. మరి రేపు సెలవు మీకు, అంటే మొదటి తేదీ రోజు మీకు సెలవు ఉంటది కదా, ఏం చేస్తావు మరి రేపు సెలవు దినాన్ని?

మంచిది దత్తు గారు, ఏ పాట విందాం? మరి మీ ఫోన్ డిస్టర్బెన్స్ వస్తుంది. మంచిది, అడవిలో ఉన్న చిత్రం నుంచి అమ్మ పాట విందాం. ఈ పాటను ఆలపించిన వారు కేజే యేసుదాసు, జానకమ్మ.

ఇది ఇయాలటి హుషారు. హుషారు కార్యక్రమం నిత్యరాత్రి 8 నుంచి 8:45 వరకు ఉంటది. ఇక రేపటి హుషారులో మరిన్ని హుషారైన పాటలు వినొచ్చు. సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో సమాచార్ సంధ్య, ఆ తర్వాత న్యూస్ ఎట్ 9, ఆ తర్వాత స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 9:30 దాటి 6 సెకండ్లు. ఇప్పుడు పుస్తకంతో చక్కటి తెలుగు వచన రచన నింపించే కార్యక్రమం. ఈ పుస్తకంతో కార్యక్రమం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30, ప్రతి శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 పునఃప్రసారం ఉంటుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇయాల్టి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 17వ భాగంలో పండిత్ దీననాథ్ మంగేష్కర్ గురించి విశేషాలింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ శ్యామల సదాశివ మాస్టారు తనయుడు, కవి, రచయిత, చిత్రకారుడు, విశ్రాంత భాషోపాధ్యాయుడు శ్యామల రాజవర్ధన్ ఈ పుస్తకంలో సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలుపెట్టి కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో మంది భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను, వివరాలను పొందుపరిచిండ్రు. ఈ నుండి ఇది 17వ భాగం. ఇందులో పండిత్ దీననాథ్ మంగేష్కర్ గురించి విశేషాలు.
2: దీననాథ్ మంగేష్కర్ అనగానే గుర్తుకు వచ్చే పేరు లతా మంగేష్కర్ది. అవును, నిజమే. లతా మంగేష్కర్ తండ్రే దీననాథ్ మంగేష్కర్. ఆమెను బడే బాప్ కీ బేటీ అనవచ్చు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో, మరీ ముఖ్యంగా మరాఠీ నాటక రంగంలో విశేష కృషి చేసి కీర్తి పతాకాన్ని ఎగురవేసి హిందుస్థానీ సంగీత ప్రపంచంలో ఒక శకాన్ని శాసించిన వ్యక్తి దీననాథ్ మంగేష్కర్. అంతేకాదు, లతా మంగేష్కర్తో పాటు మరో ముగ్గురు సంగీత రత్నాలను భారతీయ సంగీత ప్రపంచానికి కానుకగా సమర్పించి కీర్తిశేషుడైనాడు. లతా, ఆశ, ఉష, మీనా మంగేష్కర్లేగాక హృదయనాథ్ మంగేష్కర్ అని ఒక పుత్రరత్నాన్ని కూడా సంగీత ప్రపంచానికి అందించినాడు. హృదయనాథ్ మంగేష్కర్ మంచి సంగీత దర్శకునిగా పేరుగాంచినాడు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి 4 కుమార్తెలే. వారి సతీమణి సుశీల నారాయణ రెడ్డి గారు పరమపదించిన సందర్భంలో 4 నదుల తల్లి అని ఒక ఎలిజీ రాసినారు. ఆ విషాద గీతం తెలుగు సాహిత్యంలో వేగుచుక్క వలె వెలుగుతూ ఉన్నది. రెడ్డిగారి కూతుర్ల పేర్లన్నీ నదుల పేర్లే గనుక 4 నదుల తల్లి అన్నారు. అట్లాగే పండిత్ దీననాథ్ మంగేష్కర్ను 4 గాయనీమణుల తండ్రి అనవచ్చునేమో. ఈ కూతుర్ల వలన అతని కీర్తి ప్రపంచవ్యాపితమైంది. గోవా దగ్గరుండే మంగేషి గ్రామంలో దీననాథ్ మంగేష్కర్ 29 డిసెంబర్ 1900లో జన్మించినాడు. అతని తండ్రి గణేష్ భట్ మంగేషిలోని శివాలయంలో పూజాదికాలు నిర్వర్తించే కరాడే బ్రాహ్మణుడతడు. శివాలయంలో ప్రతినిత్యం అభిషేకం చేస్తాడు గనక అతన్ని అభిషేకి అని అనేవారు. దీననాథ్ తల్లి ఆ ఆలయంలో సంగీత నృత్య ప్రదర్శనలిచ్చే యశోబాయి రాణే అనే దేవదాసి. అయితే దీననాథ్ తన పేర చివర కరాడే, అభిషేకి అని కాకుండా తాను నివసించే ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకొని మంగేష్కర్ అయినాడు. అతనికి 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. విజయ, దేవయ్య అని చెల్లెండ్లైతే కమలానాథ్ తమ్ముడు. దీననాథ్ మంగేష్కర్ను మిత్రులు దీనా అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. తమ 5 సంవత్సరాల అతి పిన్న వయస్సులోనే గ్వాలియర్ ఘరానాకు చెందిన బాబా మహేశల్కర్ వద్ద సంగీతంలో ఓనమాలు దిద్దుకున్నాడు. తర్వాత గాయనాచార్య పండిత్ రామకృష్ణ బువా వజే వద్ద గండాబంధన శిష్యుడై సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకున్నాడు. అయినా అతని సంగీత పిపాస తీరలేదు. బికనీర్కు చెందిన పండిత్ మణిప్రసాద్ తండ్రి పండిత్ సుఖదేవ్ ప్రసాద్ వద్ద కిరాణా ఘరానా సంగీతం నేర్చుకున్నాడు. 11 సంవత్సరాల వయసులోనే కిర్లోస్కర్ నాటక సమాజంలో చేరి నటించడం మొదలుపెట్టినాడు. అతని సుందర సుదృఢ రూపం, కిన్నెర కంఠం విని ముగ్ధులైన బాలగంధర్వ అతడు తమ గంధర్వ నాటక కంపెనీలోనికి వస్తే రూపాయల నాణేలతో తివాచీపరిచి ఆహ్వానిస్తానన్నాడంటే అతని గాత్రమాధుర్యం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. బాలగంధర్వ కిర్లోస్కర్ కంపెనీని వదిలి గంధర్వ నాట్య మండలి స్థాపించిన తదుపరి దీనానాథ్ కిర్లోస్కర్ కంపెనీలో ప్రవేశించినాడు. దానిని బల్వంత్ నాట్య మండలి అని కూడా అనేవారు. ఈ కంపెనీలో ప్రఖ్యాత మరాఠీ కవి రచయిత రామ్ గణేష్ గడ్కరీ ఉండేవారు. అతడున్నన్ని రోజులు ఈ కంపెనీ జ్వాజ్వల్యమానంగా వెలిగిపోయింది. దీనానాథ్ మంగేష్కర్ స్త్రీ పాత్ర పోషణలో బాలగంధర్వతో పోటీ పడేవాడు. అతడు నటించి పేరు పొందిన వాటిల్లో ముఖ్యంగా భావబంధన్లో లతిక, పుణ్యప్రభావులో కాళింది, ఉగ్రమంగల్లో పద్మావతి, రణధుందుబిలో తేజస్విని, రాజసన్యాస్లో శివాంగి మొదలైన పాత్రలు దీనానాథ్ మంగేష్కర్కు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టినాయి. దీనానాథ్ నాట్యశాస్త్రంలో కూడా ప్రవేశమున్నవాడు కనుక ఉగ్రమంగళ్ నాటకంలోని పద్మావతి పాత్రలో నాట్యం చేస్తూ గానం చేసి ఛాడో ఛాడో బిహారీ అనే ఠుమ్రి ప్రేక్షకులను ఉర్రూతలోగించేది. అయితే దీనానాథ్కు తను నటించిన పాత్రల్లో భావబంధన్ నాటకంలోని లతిక పాత్ర చాలా ఇష్టమైనది. కాబట్టి తన పెద్ద కూతురు పేరు లతిక అని పెట్టుకున్నారు. దీనానాథ్ మంగేష్కర్ మొదటి భార్య నర్మద, కానీ ఆమె పేరు మార్చి శ్రీమతి అని పెట్టుకున్నాడు. వారి కూతురు లతిక, కానీ అచిరకాలంలోనే ఆ తల్లి కూతుర్లు ఇద్దరూ మరణించినారు. ఆమె చెల్లెలు సేవంతిని పునర్వివాహం చేసుకున్నాడు దీనానాథ్. ఆమెను కూడా శ్రీమతి అనే పిలిచేవాడు. ఆమెను శుద్ధమతి అని కూడా అంటారు. వారిద్దరికీ 4 కుమార్తెలు, 1 కుమారుడు జన్మించినారు. పెద్ద కూతురు హరిదయ, ఆశా, ఉషా, మీనా, కొడుకు హృదయనాథ్ మంగేష్కర్. మొదటి భార్య కూతురైన లతికను మర్చిపోలేదు దీనానాథ్. పెద్ద కూతురైన హరిదయను లతా అని పిలిచేవాడు. ఆ విధంగా హరిదయ పేరు మరుగున పడిపోయి లతాగానే మిగిలిపోయి తర్వాతి కాలంలో లతా మంగేష్కర్గా హిందీ చిత్రసీమలో మకుటం లేని మహారాణిగా వెలిగిపోయింది హరిదయ. మళ్లీ ప్రస్తుతానికి వస్తే దీనానాథ్ మరాఠీ నాటకాలేగాక హిందీ నాటకాలను కూడా ప్రదర్శించినాడు. విశ్రామ్ బేడేకర్గా పిలువబడే విశ్వనాథ్ చింతామన్ బేడేకర్ రచించిన బ్రహ్మకుమారి నాటకం, స్వాతంత్ర వీర్ సావర్కర్ వినాయక్ దామోదర్ సావర్కర్ రచించిన శన్యస్త ఖడ్గ్ నాటకంలో దీనానాథ్ నటించి గానం చేసిన నాట్యగీతాలకు చాలా ప్రచారం కలిగింది. ముఖ్యంగా సావర్కర్ నాటకంలోని దివ్య స్వాతంత్ర రవి అనే నాట్యగీతం అతనికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. స్వాతంత్రాకాంక్ష నరనరాన జీర్ణించుకున్న మరాఠీ ప్రజలు దివ్య స్వాతంత్ర రవి అని ఎవరు ఆ నాట్యగీతాన్ని ఎత్తుకున్న దీనానాథ్ మంగేష్కర్ గానే భావిస్తారు, అతన్ని గుర్తు చేసుకుంటారు. హోంరూల్ ఉద్యమం కోసం లోకమాన్య బాలగంగాధర్ తిలక్ విరాళాలను సేకరిస్తున్న వేళ దీనానాథ్ పుణ్యప్రభావ్ నాటకాన్ని ఊరూరా ప్రదర్శించి వచ్చిన డబ్బును లోకమాన్యునికి అందించి చరితార్థుడైనాడు. ఈ నటగాయకునికి ప్రఖ్యాత రచయిత కొల్హట్కర్ మాస్టర్ బిరుదును ప్రదానం చేసి గౌరవించినారు. పండిత్ బిరుదుకు సమానార్థకమైన ఆంగ్లనామమే మాస్టర్. ఆ కాలంలోనే మాస్టర్ కృష్ణారావు అని మరో గాయకుడు కూడా ఉన్నాడు. మాస్టర్ అంటే గురువుగారనే అర్థమున్నప్పటికీ కేవలం సంగీతాచార్యులనే మాస్టర్ అంటున్నారు. మరాఠీ వాళ్లు తమ సహజోచ్చారణలో మాస్టర్ను మాస్టర్ అంటారు. తెలుగులో ప్రథమా విభక్తి ప్రత్యయం చేర్చుకుని మాస్టారు అంటున్నాం. ఆంధ్రులైతే మేస్టారు అంటారు. మాస్టార్, మేస్టారు, ఈ రెండూ భ్రష్టరూపాలే. ఇంతవరకు చెప్పుకున్నది దీనానాథ్ మంగేష్కర్ జీవితంలోని ఒక పార్శ్వం మాత్రమే. అతని రెండో పార్శ్వం జ్యోతిష్య శాస్త్రం. ఈ శాస్త్రంలో అతని పరిశోధన ప్రామాణికమైనది. దీనానాథ్ ఇందోర్లో నివసించే కాలంలో అక్కడి ప్రముఖ జ్యోతిష్య పండితుడు శంకర్ శాస్త్రి ఘట్పాండేతో పరిచయం ఏర్పడి తర్వాత జ్యోతిష్య ఆని సంగీత్ అనే లక్షణ గ్రంథం రాయడానికి దిశానిర్దేశం జరిగి ఆ గ్రంథరచనకు నాందీవాచకమైంది. జ్యోతిష్యానికి సంగీతానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని విశ్లేషించిన అపురూప పరిశోధనా గ్రంథమది. గానానికి గ్రహానికి ఉన్న సంబంధమేమిటి? ఏ గ్రహం ఏ స్వరానికి అధిపతి? రాగరాగినుల స్వరూపం ఎట్లా ఉంటుంది? వాటి రంగు, వాటి వర్ణన సంగీత శాస్త్రంలో ఎట్లా ఉన్నది? సూర్యకిరణాల ఆవిష్కరణ సమయంలో అవి ఎటువంటి రంగులను ప్రసరిస్తాయి? వాటికీ రాగాలతో సంబంధమేమిటి? రాగరాగినుల సమయాసమయాలను నిర్ణయించడంలోని ఆంతర్యమేమిటి? సూర్యోదయాత్పూర్వం, సూర్యాస్తమయం తర్వాత గానం చేసే రాగాలు, ఉదయ సాయం సంధ్యల మధ్యకాలంలో గానం చేయబడే సంధి ప్రకాశ రాగాలు, రాత్రి మొదటి జాములో గానం చేయబడే రాగాలు, అర్ధరాత్రి కంటే ముందు గానం చేయబడే పూర్వాంగ ప్రధాన రాగాలు, ఆ తర్వాత గానం చేయబడే ఉత్తరాంగ ప్రధాన రాగాలు, వాటి స్వరూప స్వభావాలను, ఆ సమయాలకు ఉన్న సంబంధం ఎటువంటిది, ఆ రాగాలకు వాది సంవాది స్వరాలను ఎందుకట్లా నిర్దేశించినారు అనే అంశాలను విపులంగా విశ్లేషిస్తూ సాగింది ఆ రచన. మహారాష్ట్ర ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్ ఇంట్లో ఒకసారి సత్యనారాయణ వ్రతమైన పిదప అక్కడికి వేంచేసిన గాయికా గాయకులను సన్మానించి హీరాబాయిని పాడమని అభ్యర్థించినారట ముఖ్యమంత్రి గారు. సమయంగాని సమయంలో పాట కచేరీ ఏమిటి? హిందీలో బేవక్త్కి రాగిణి అంటారు. అది అన్నం తిన్న తర్వాత గానం చేయటం కుదరదు. కాని అడిగింది ముఖ్యమంత్రి. అది ఆదేశం కాదు, అభ్యర్థన. అటువంటి ధర్మ సంకటంలో పడిపోయిన హీరాబాయి బరోడేకర్ను ఆదుకున్నవారు దీనానాథ్ మంగేష్కర్. ఆ సమయంలో ఏ రాగం పాడవచ్చునో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలియజేసి సభను స్నేహపూరిత వాతావరణంలో సంపన్నం చేయించినాడు. హీరాబాయి బరోడేకర్ దీనానాథ్ మంగేష్కర్ కంటే 5 సంవత్సరాలు చిన్నది కనుక దీనానాథ్ ఆమెను చెల్లిలాగా అభిమానిస్తే ఆమె అతన్ని అన్నయ్యలాగా గౌరవించింది. అందుకే ఆ తర్వాతి కాలంలో లతా మంగేష్కర్ తన తండ్రి పేరు మీదుగా దీనానాథ్ మంగేష్కర్ గౌరవ పురస్కారాన్ని ప్రారంభించి మొదటి పురస్కారాన్ని హీరాబాయి బరోడేకర్కే ఇచ్చింది. ఆ సమయంలో వృద్ధాప్యం వల్ల లేవలేని స్థితిలో ఉన్న హీరాబాయి ఇంటికి లతా మంగేష్కర్ స్వయంగా వెళ్లి ఆ పురస్కారాన్ని అందించి పాదాభివందనం చేసి ధన్యురాలైంది. ఆనాటి కళాకారులకు భేషజాలేమీ ఉండేవి కావు అనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. అయితే దీనానాథ్ మంగేష్కర్ ఇంత కష్టపడి తయారు చేసిన అపురూపమైన వ్రాతప్రతి అచ్చుకు నోచుకోలేదు. దాన్ని అచ్చువేయడానికెవరూ ముందుకు రాలేదు. ఎవరికీ ఉపయోగపడని కవితా సంకలనాలెన్నో గ్రంథరూపం దాలుస్తాయి. కాని ఇటువంటి అపురూప గ్రంథాలకు ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఆ వ్రాతప్రతి కాలగర్భంలో కలిసిపోవడానికి కారణం దారిద్ర్యమే కాని మరొకటి కాదు. అనారోగ్య కారణాల వల్ల దీనానాథ్ మంగేష్కర్ 1942 తమ 42 సంవత్సరాల వయస్సులో సర్గస్థుడైనాడు. దీనానాథ్ మంగేష్కర్ పాడిన సాహిత్యం, సంగీతం అన్నీ అర్ధాంతరంగానే ముగిసినట్టు అతని జీవితమూ అర్ధాంతరంగానే ముగిసింది. దీనానాథ్ మంగేష్కర్ పూణేలో మరణించే నాటికి లతా మంగేష్కర్కు 13 సంవత్సరాల వయస్సు మాత్రమే. అకాల వైధవ్యం పొందిన తల్లి, 3 చెల్లెళ్ళు, తమ్ముని పోషణ భారమంతా లతా మంగేష్కర్ లేత భుజస్కందాలపై పడింది. చిరునవ్వుతో ఆ భారాన్ని స్వీకరించిన లతా మంగేష్కర్ చివరి వరకు మోస్తూనే ఉన్నది. తన కుటుంబం కోసం అవివాహితగానే మిగిలిపోయింది. ఆమెకు పైతృకమైన ఆస్తి పాటలు పాడటం ఒక్కటే. దీనానాథ్ మంగేష్కర్ కూతురుగా దీనురాలైన లతా మంగేష్కర్ను మరాఠీ చిత్రసీమ ఆదుకున్నది, ఆదరించింది. తర్వాత హిందీ చిత్రసీమలో ప్రవేశించిన లతా దీదీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే లేకపోయింది. సినీ సంగీతంలో తారాజువ్వలా దూసుకుపోయిన లతా మంగేష్కర్ పాడినన్ని సినీ గీతాలు ఎవ్వరూ పాడలేదు అనేది నిర్వివాదాంశం. తండ్రిని అత్యధికంగా ప్రేమించిన లతా మంగేష్కర్ ప్రతి సంవత్సరం మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ గౌరవ పురస్కారాన్ని అర్హులైన సంగీతజ్ఞులకు అందిస్తున్నది. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను హార్థికంగా ఆదుకుంటుంది. మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ పేరుతో పూణేలో ఒక హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ స్థాపించి పేదవారికి కల్పతరువుగా మార్చింది. తమ తండ్రి రుణం తీర్చుకోలేనిదని చెప్తూ ఉడతాభక్తిగా ఇవి చేస్తున్నానని వినయంగా విన్నవించుకుంటుంది. పుత్రుడంటే పున్నామ నరకాన్ని దాటించేవాడంటారు. ఇక్కడ పుత్రిక ఆ పనిచేసింది. భారత తపాలా శాఖ వారు 29 డిసెంబర్ 1993 పండిత్ దీనానాథ్ మంగేష్కర్ తపాలా బిల్ల విడుదల చేసి గౌరవించింది. మహారాష్ట్రలో పండిత్ దీనానాథ్ మంగేష్కర్ జయంతులు వర్ధంతులు జరుపుకుంటూ ఉంటారు. దీనానాథ్ మంగేష్కర్ మరణించలేదు. అతని సంగీతం లతా మంగేష్కర్ కంఠంలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. రోజంతా మోగే వివిధ భారతి స్టేషన్లో ఏదో ఒక సినిమా నుండి లతా మంగేష్కర్ గొంతు వినిపిస్తూనే ఉంటుంది. ఏ తండ్రికైనా ఇంతకంటే కావలసిందేముంటుంది? అందుకే మన ప్రభుత్వం బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నినాదాన్ని ఇస్తున్నది.
0: ఇప్పటిదాకా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 17వ భాగంలో పండిత్ దీనానాథ్ మంగేష్కర్ గురించి విశేషాలు విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఈ కార్యక్రమం ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ కార్యక్రమాన్ని ఇంకా రేపు పొద్దున 8:30 మళ్ళా వినొచ్చు. ఇది ఇవాళటి పుస్తకంతో కార్యక్రమం. పుస్తకంతో కార్యక్రమం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 మళ్ళా శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 పునః ప్రసారం ఉంటుంది. రేపు రాత్రి 9:30 రేపటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగంలో సరస్వతి రాణి గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇప్పుడు గీతోం కి బహార్. పాత హిందీ చిత్రాల్లో దుల్హన్ పెళ్లికూతురు నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 4వ భాగం వింటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా.
3: మద్రాస్ కి ప్రసిద్ధ AVM కంపెనీ నే కై మనోరంజక్ శిక్షాప్రద్ ఫ్యామిలీ ఫిల్మే బనాయి. ఇన్కా సంగీత్ బహుత్ లోక్ప్రియ హోతా థా. 1956 కి ఫిల్మ్ చోరీ చోరీ ఏక్ బడే బజట్ కి ఫిల్మ్ థీ, జిస్మే ఉస్ సమయ కి టాప్ కి రొమాంటిక్ జోడీ రాజ్ కపూర్ ఔర్ నర్గిస్ నే ముఖ్య భూమికా నిభాయి. యే ఏక్ హల్కీ ఫుల్కీ రొమాంటిక్ డ్రామా థీ, జిస్మే కుచ్ అచ్చీ కామెడీ భీ థీ. ఇస్కీ కహానీ హాలీవుడ్ ఫిల్మ్ ఇట్ హ్యాపెన్డ్ వన్ నైట్ సే కాఫీ హద్ తక్ లీ గయీ థీ. రాజ్ కపూర్ నర్గిస్ కి రొమాంటిక్ జోడీ కి యే ఆఖరీ ఫిల్మ్ థీ. శంకర్ జయకిషన్ కి మధుర సంగీత్ కే కారణ్ యే ఫిల్మ్ బడీ హిట్ సాబిత్ హుయీ. బాద్ మే నర్గిస్ రాజ్ కపూర్ కి జాగ్తే రహో ఫిల్మ్ కే అంతిమ దృశ్య మే హీ దిఖాయీ దీ థీ. ఇసీ ఫిల్మ్ సే ప్రభావిత హోకర్ మహేష్ భట్ నే 1991 మే దిల్ హై కి మాన్తా నహీ ఫిల్మ్ నిర్దేశిత కీ థీ. ఇస్ ఫిల్మ్ మే ఇమేజ్ సే హట్కర్ నర్గిస్ నే ఏక్ ఫ్యాషనబుల్ చుల్బులీ నాయికా కి భూమికా నిభాయీ థీ. నర్గిస్ యాక్టింగ్ కే మామలే మే రాజ్ కపూర్ పర్ భారీ పడతీ హై. ఇస్ ఫిల్మ్ కే లియే శంకర్ జక్షన్ కో ఫిల్మ్ఫేయర్ కా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కా అవార్డ్ మిలా థా. ఆశ్చర్య కి బాత్ హై కి ఇస్ ఫిల్మ్ మే శంకర్ జయకిషన్ నే నిర్దేశక్ తథా రాజ్ కపూర్ కే విరోధ్ కే బావజూద్ మన్నా డే సే రొమాంటిక్ గీత్ లతా కే సాథ్ గవాయే. ఉన్కే గాయే 2-3 గీత్ ఆజ్ కల్ట్ క్లాసిక్ మానే జాతే హై. రాజ్ కపూర్ కే ఫేవరేట్ ముఖేష్ సే ఏక్ భీ గీత్ నహీ గవాయా గయా. యే శాదీ కా గీత్ కోప్ ఔర్ నర్గిస్ పర్ లతా ఔర్ ఆశా కి ఆవాజో మే ఫిల్మాయా గయా. ఇస్ సరల్ భావపూర్ణ గీత్ కో లిఖా హై రాజ్ కపూర్ ఔర్ శంకర్ జయకిషన్ కే ఫేవరేట్ శైలేంద్ర. సునియే.

இப்படிதாங்க்கா துல்கன். పాత హిందీ చిత్రాలలో పెళ్లి కూతురు నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం నాలుగో భాగం విన్నారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఇది ఇయాలటి గీతోంకి బహార్ కార్యక్రమం. ఇక రేపు రాత్రి 9:45 శామే గజల్ కార్యక్రమంలో పిబి శ్రీనివాస్ పాడిన గజళ్లు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10:01 దాటి 8 సెకండ్లు. మన పురాణాలు తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఉగ్గు కథ, బుర్రకథ, బుడిగేజింగం కథ, మందహేచ్చుల కథ, చిందు యక్షగానం, భాగవతం వంటి కళారూపాల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10:00, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఉంటుంది. మంచిర్యాల జిల్లా కన్యపల్లి మండలం న్యాకింపేట గ్రామానికి చెందిన పోలే అంజన్న బృందం చెప్పిన నల్లపుచ్చమ్మ ఒగ్గు కథ 4వ భాగం.

0: నల్ల ఓచమ్మ నాలుగో భాగం ప్రారంభము. కథాన కథకులు పోలే అంజన్న, నపిరి పోలే బీరయ్య, డోలు పెద్దల కుమారు, గజ్జలు పోలే లక్ష్మయ్య, కథ పెద్దల గట్టయ్య, మరి తాళం పెద్దల బీరుమల్లు, గ్రామం నాగింపేట, మండలు కన్నపల్లి, జిల్లా మంచిరాల్.
1: గడ్డాడి శక్తి లోకమాత కట్టడం దుబ్బంగానే ఆడి శక్తి లోకమాత తొమ్మి గడ్డలు ఆట ఆదేవంత తగిలి పడ్డది, భూదేవంత పూలు పడ్డది, చుక్కలు జల్లు జల్లు రాలిపోయిన ఆట. మరి ఆడి శక్తి లోకమాత కట్ట పుట్టింది కదే పోచమ్మ, బొగ్గులో పుట్టింది బుగ్గ పోచమ్మో. మరి దేవతంగా అయ్యో పార్వతమ్మ అగ్గి లోపల పడ్డది, పార్వతం మాత్రం అయిపోయిందని చెప్పి దేవతంగా అయ్యో ఇక గంగస్నానం చేస్తాం, తల్లిలో తారే మేము సాగుతానం అన్నారు. మరి స్నానానికి వెళ్ళిపోదాం అని దేవతంగా అయ్యో బయలుదేరి నాడు. మరి పార్వతమ్మను దొబ్బుతాంటే మరి ఆయన నిల్వల్లో మండలం మండుతాంటే చింతకు మందం చీరకాలేదు దంబాకు మందం రైకదాలేదు, పార్వతమ్మను అడుకొని ఆడిశక్తి లోకమాత భూలోకం నగరం వెళ్ళిపోయింది. మన ఆయన దేవతంగా అయ్యా ఇక వెళ్ళిపోతూ ఉంటేనమ్మా ఆడిశక్తి లోకమాత నాయన అల్లేరు కోనేరు మాలింగం అయ్యా గుడికాడ సంతానం ఫలం ఇచ్చి నువ్వు మర్చిపోయినవా.

ಸಾಹಿನಿ ಪೋತು ಓನಿಯ ಬಲವಾರು ದಾಡನಿಯ ಅಡಿಗಂದಿ ಓನಿಯ ಅಡಿಗೆತ್ತನಿಯ ಮಾ ತಲ್ಲಿ ನೀ ಹಾಕಿ ಬಾಬು ನೀ ನಾಯಿನು ಆಡಿ ಶಕ್ತಿ ಲೋಕ ಮಾತಂಟೇ ಬೊಗ್ಗಾಯಿ ಬೊಗ್ಗಲು ಹೊಲ ಚೆಪ್ಪಿ ಮನ ಮಕ್ಕಳ ಪುಟ್ಟ ಮಾಯಲ ಬಾಳ ನರವಟ್ಟಿ ಕಾಜಿಲ ಪುಟ್ಟಿನ ಗೌರಿಚಂದ್ರ ಉಬಿದು ಬಟ್ಟಿನ ಆದಿ మరి లోట చెత్రి కన్ను పెట్టి ఆడి శక్తి లోకమంతా లోకమంతా చూసిందాట నాయన జగమైపు బొగ్గారు బొగ్గలు వారే చెప్పి దీవించి దీవనార్తి పెట్టలే అమ్మో దీవనార్తి పెడతాంటే దేవ జంగమయ్య అడుగు తీర్చి జంగమయ్య అడుగు.

సావునిల్ల తాన మూతనే బగ్గ బగ్గ బగ్గ బగ్గ బార మంటలు మండ వట్టనే శక్తి లోకమాత పౌరంబ శాంబ వేని భర్త చింతవేని ఆయన కలాగనెత్తలేదు నిజకాల నేను నెత్తలేదు ఇష్ట దేవుడు బొమ్మ దేవుడు ఏమంట ఉన్నరే మాయమ్మ అన్నయ్యా అలా నాడు చెప్పిండు దేవా దేవతలు విగ్రహం చేసినాడేమని చెప్పినట్టు పతివర్త రాలని చెప్పినారు పార్వతమ్మ పతివర్త రాలని చెప్పింది నాయన అన్న.

అన్నయ్యా జంగమయ్యా చూసినవా పార్వతమ్మ సత్య మంత్రాలు అన్నయ్యా పది ఏళ్ళ పబ్బతి బట్టి అయితే లాంటి బట్టి ఎందుకు ఐదు అడుగులు వేసి దండం పెట్టుకుంటాడు మన దేవతంగమయ్యా ఐదు అడుగులు వేసిన దండం పెట్టినాడు మరి అన్నయ్యా పది ఏళ్ళ పబ్బతి పడితే అంటే పొక్కులని చల్లబడిపోయినాట కొత్త కుండలో దేయములు చల్లబడి పుల్లని చల్లబడ్డది మన ఆయన చూసినవా ఓ తమ్ముడు పార్వతమ్మ నేను దండం పెడతానా పర్వతమ్మ చనిపోయిందని చెప్పి మళ్ళీ దూరం పోయినాడు మళ్ళీ కొంత దూరం పోతుంటే ఆడి చెక్కి లోకమాత కళ్ళ చూసింది చూసినవా నాయన నీ చూసి అడి కళ్ళల్లో చూసులాడుతా నడిచడి కళ్ళల్లో కత్తులాడతా మరి నిన్న అయినా అనుభవాలని చెప్పి ఆడి చెక్కి లోకమాత పిడికరే పెళ్ళి పట్టింది గుండె విజయగోమర విజయల కోటి బ్రహ్మాండం పచ్చి మాత్రం పరమంతుడు భారతం చేసి దేవసంగం ఎక్కువ కొడుతుంటే దేవసంగం రెండు కళ్ళు వేరే అమ్మా కళ్ళు లేని కవోయే పచ్చి దేవసంగం అల్లడి.

దేవతంగా వల్ల విల్ల వల్ల విల్ల వల్ల విల్ల వల్ల విల్ల దేవతంగా తల్లడిల్లుతున్నాడు. గాయలోల పొక్కుల తీసుకురాలు చిచ్చిపోతున్నాయి. ఆరు మంటలు వండుతంటే ఆరు మంటలు వండుతంటే ఏ పాకుల వండ పెట్టినలే అమ్మా. ఏ పాకుల వండి చల్లని ఎందంటే చల్ల కావాలని చెప్పినారు. పులాపురం వెళ్ళిపోతామని తయారు కాగానే అతిశక్తి లోక మాత పాపురం పోసామని కొట్టంది పోని కొన్న సాగని పడగంది పోని అడిగెత్తనియపోతే పోని అప్పుల మారు దాటనియ చెప్పింది అతిశక్తి లోక మాత భూలోక నగురాను అటను లోక మాత అయ్యయ్యయ్యో దట తల్లి మీనికి వచ్చింది దేవి అయ్యయ్యయ్యో ఎరుకు దేశం కట్టింది సింగటల్లిన పుట్టి చిలకల పుట్టి మారాడు వరాలు పోసి మలసిన పుట్టి పుట్టి పేరు బుగ్గవేని నా పెరుసికవేనని చెప్పిన నల్ల సీర కట్టినది నడుకో.

సవడలమ్మ గర్భం వంద పుట్టింది కాబట్టి మన ఆయన ఎరుకులేచం ఏ చెమ్మిన ఎరుకులేచం కట్టుకున్నది శివపూరి పట్టణ ఎరుకో ఎరుకో అని తిరుగుతుంది. ఓ తమ్ముడా ఓ ఇష్ట దేవుడా ఓ తమ్ముడా ఓ బ్రహ్మదేవుడా ఎరుకులో ఎరుకులమ్మ మన శివపూరి పట్టణం లోపల తిరుగుతుంది. మరి ఎరుకులమ్మ ఇది ఏం కానీ మాయగా వచ్చును నాకు లేని లేని ఆపదత్తుందని చెప్పి.

అంట సూత్రంట తినంతి చెప్త స్వరంలో చెప్తారన్న లాగా నా మొన్నెల ముచ్చ చెప్తున్నాయి అంటావా. ఈ దేశం కాదు ఆ రాజ్యం కాదు సిరిపంచ దేశం గుట్టల రాజ్యం అంటావా. ఓ సూత్రం అన్న భుజన సూత్రం అంటావా. గద్దె మీద

0: సేవ ఊసేవాళ్ళ జగ్గయ్య అక్క త్వరమైజ దండవే అంట బాగా బాధెళ్ళు గాలి పెళ్ళి ఎల్లు కుక్కుండ ఎల్లు కోరపుర నరసింహులేగుతాదంట బాగా నాకు దస్తాం ఈ కోరెళ్ళి మళ్ళన్న నా కోడల వందల ఉండండి బాగా పెద్దపురం మళ్ళన్న పెయి నిండి కోరు అంట బాగా చెయ్యు ఇప్పుడు అంట చెయ్యు అంటని చెప్తాను తిన ముందు తీపి చెప్తా సొరగ ముందు లోతు చెప్తానేమంట శివపూరి పట్టం శివపూరి పట్టం మీద శివదేవ దంగమయ్యే అంట బాగా భార్య పార్వతమ్మ పుత్ర సంతాన పుట్టుకందు లేకుండా ఇద్దరు బింద మాలిక సొరబట్టుకొని వెళ్ళిపోయిందిరు అంట వెళ్ళిపోయి పోయి నీళ్లు తెచ్చినాక ఎక్కడంటే భగవాన్ గుడి డొక్కుల కొంగేసి భగవాన్ గుడి పక్కన కొంగేసిందని చెప్పి లేని బాధలు పెడతాను అల్లేరు కోనేరు పుట్టింది కొన్ని లేని కోనేరు గాడను ఇత్తన్న ఇత్తనని చెప్పి సవరలమ్మ తీసి పోసమ్మ ఈ పుట్టువనవరు అంట
1: బాగా
0: పోసమ్మ పార్వతమ్మని తీసుకుపోయి పార్వతమ్మని తీసుకుపోయి కాటనంలో వేసినవరు అంట
1: బాగా
0: కొడుకావో దేవ దంగమయ్యాను పార్వతమ్మ దగ్గరికి తేలిపోయి అయ్యో పని దున్నపోతులు మేకపోతులు కోడి పుంజులు పంబాలోళ్ళు ఆ గొల్లను తీసుకొచ్చి పట్టుబడి ఏడు పొత్తులు ఏడు మాపులు ఎలా కొట్టి లేకుండా కాటం కాడ కొలిచినట్టుంటే కొడుకు వర్ధకు అయింది కొడుక దేవతంగా అని చెప్పి బట మాట మాయమైంది అమ్మ

మరి ఏమిటే ఓ సంగమయ్యా, కాటం కాడికి 12 లెక్కలు మేక పోతులు 12 లెక్కలు దున్న పోతులు తెచ్చి 7 పనులు అయ్యా పక్క తెచ్చి, 12 పుట్ల సన్నవారి బియ్యం, 12 పిట్ల దుండు వారి బియ్యం, మాలు మాతాల తొట్టిన అన్నం తాండి చిట్టు కుంభం పోచి మరి అగ్ని కోనేరు చేస్తే మరి ఆయన ఇంకా ఎడిపోతుండే మాపులే తోడు లేకుండా డుబ్బులో పమ్మకాలు తీసుకొచ్చి మరి ఒక్కోళ్ళు తీసుకొచ్చి ఆయన ఇంకంటే కథలు చెప్పించి 12 కన్నాల పట్టం కొట్టిన కొట్టంటే ఆయన మీ బిడ్డ ఉన్ను మరి కట్ల పుట్టింది కర్రీ పోచమ్మ, బొగ్గుల్లో పుట్టింది బుగ్గ పోచమ్మ, మంటలో పుట్టింది మా లక్ష్మి, ఆయన భూలోక నగరం లోపల ఉన్న పార్వతమ్మ నువ్వు బా నీ బిడ్డ అత్తనని చెప్పి గట్లా ఎరుకులేసం చెప్పిందట. మరి దేవతాంగం సరందా వాటుకున్నాడు 7 పనులు అయ్యే బాగా పట్టుకున్నాడు, 12 లెంకలు మేకపోతులు, 12 లెంకలు దున్నపోతులు, 12 లెంకలు కోడి ముందులు, కొబ్బరికాయ పట్టుకున్నాడు, మన ఆయన కారణం కాడికి వెళ్ళిపోయాడు, 7 గల్లాలు ఎక్కినట చెప్పిండు అన్నమాన్ని చిట్టి కుమ్మం పోచిండు, 12 లెంకలు మేకపోతులు దున్నపోతులు తెచ్చి కట్టేసిండు.

ఎక్కినాయి పారినాయి బట్టలు పట్టుకున్నాడు జంగమయ్య. మరి అయ్యో ఎక్కడికి వచ్చినాడే పెడగ బాసన అని చెప్పి తిట్టుకుంటా దీవించుకుంటా మా తుంగ గురి మన ఇక్కడికి చేరవచ్చినాడు. కాలు పెట్టి రాసిండట మరి కాలు పెట్టి రాత్తండ్రే ఇసురుగాయలు బొక్కలు పొడిచినాయి అయ్యే సత్యం అని చెప్పి పార్వతమ్మ మొత్తుకుంటా మరి మిద్దలకి వచ్చిండు. మరి నాదా తిట్టబోకు నాదా దీవించు పదిహేళ్ళ పప్పది పట్టమన్న నాట బిడ్డ ఆడి శక్తి లోక మాత అమ్మ పోచమ్మ తల్లి అని చెప్పి పదిహేళ్ళ పప్పది పట్టిండు. ఎప్పటి రోజు అల్లరిపోయినాట మళ్ళీ దేవ జంగమయ్యా చేతితోటి పులు విండు జంగమయ్యో బండ కొట్టిండట. మరి ఆయన ఆడి శక్తి లోక మాత దీవించి దీవనార్ది పెడతా ఉంటే ఆయన నీ చేతికి చెట్లు ఉంటానని చెప్పి దీవించి దీవనార్ది పెడతా అంటేనే అమ్మో చెట్లు కుడుతుండే.

అమ్మా ఎందంట పార్వతం ఆరు మంటలు మనం తండ్రి అంట దేవతంకమయ్యా మన బిడ్డ పోసాము నా జైవని చెప్పినాడు నా బిడ్డ తప్పులు మన్నించు నన్ను క్షమించని చెప్పంగా మా వారు పార్వతమ్మ యుద్ధం బిందె మనకు సరే పట్టుకుని నీళ్ళకెళ్ళిపోతానాదా పుత్తుల వండ పెట్టి నన్ను చెప్పినది పుత్తుల వండ పెట్టి పార్వతమ్మ ఎప్పుడు వెళ్ళిపోయింది పార్వతమ్మ వెళ్ళిపోతే కట్ట పుట్టింది కదే ఓచమ్మ నా తీరు లేదని చెప్పి దేవతంకమయ్య కళ్ళ చూసినాడే చెయ్యి పెట్టిండు ఏపకాయమైన చేస్తే ముక్కు ముక్కు మూతి మూతి చేసినాడు ఎలవోషమ్మ తయారు చేసిండే అమ్మా ఎలవోషమ్మ తయారు చేసి నల్లవోషమ్మ ఉండద్దని చెప్పి పార్వతమ్మ ఉండద్దని చెప్పినాడు.

0: పోసమ్మ అత్తంటే ఆవులు పాలు నిండుతాంటే అయ్యో ఇక పోసమ్మా పెద్ద అయితే ఉన్నది అది పాలంగ పురి పట్ట పాలంగి పురి పట్ట వేరే అయ్యో ఎవరున్నారు దేశంగి మహారాజు ఉన్నాడే అమ్మో పోసమ్మ అక్కడ ఉండని కానీ నల్ల పోసమ్మ అక్కడ ఉండని కానీ పేర పోసమ్మ పెళ్లి చేస్తామని చెప్పి అక్కడ ఉన్న పల్లాకి తీసినారు పల్లాకి దూ వరగొట్టి పల్లాకి పట్టుకొని వెళ్ళిపోయినారు సాకర వారు వెళ్ళి ఎత్త అంటే పోషమ్మ కళ్ళ చూసరే అమ్మా పోషమ్మ కళ్ళ చూసి ఎవరు మీన పడ్డది సాకలోని మీన పడ్డది గావులు కొడుకుతుంటే ఎవరు గత పోతాని ఊరికి వచ్చినవాడు గజ్జలాగేసుకొని గావు పడుతుంటే నా కొడక ఓ సాకర మనేడ నా కొడక రక్తం పట్టదు కాబట్టి నువ్వు పందంటే రక్తం వినాలి రక్త పట్టలు ఎవరు విన్నారు కొడుకని చెప్పి దేవించి దేవనాడు తట్టిందే అమ్మో
1: దేజపతి మహారాజు పట్టుకొని వస్తానని చెప్పి వస్తానంటే లోపల మరి పెళ్లి పిల్లమే కూతుంటే ఆడ చెక్ ద్రోహ మాత అమ్మవారు పోషమ్మ మరి అయ్యో ఇక మొగన్ని అద్దతో లోపల అడ్డం తిరిగి మింగిందట మన ఆయన మొగన్ని జాలక పార్వత పోషమ్మ ముగ్గురు మింగిందట ఆడ శక్తి లోక మాత ఇక

ఇక పోచమ్మ మొహం జరగమ దుల్మింగింది. అందుకని శివపూరి పట్టం వచ్చిండు, శివపూరి పట్టం దేవతంగా మళ్ళీ ఎప్పుడు వచ్చినాడు. పోషమ్మను తీసుకుపోయి ఏంటంటే గుళ్ళు గొప్పరాలు కట్టిద్దామని చెప్పినాడు. దేవతంగా గుళ్ళు గొప్పరాలు తయారు చేస్తా ఉన్నాడు. ఊరు ఊర పోషమ్మ గావ గావ కర్తమ్మకొండ గిగ్గ మారు వెళ్ళి నైకురాలు తీకొండ మైసమ్మ సలికొండ పెద్దమ్మ సాంద్ర మహంకాలని చెప్పి మరణాడు ఏంటంటే ఎత్తకుని పట్టణాలు పాయాలు వేసుకోమని చెప్పి అయ్యో పూజలు ఊదాలుగా తల్లి పోషమ్మ పుట్టి వల్ల వెలిసింది ఈ దేవి. అవతారం ఎంత పెట్టాను శక్తి లోకమాత, ఆ శక్తి లోకమాత మన ఆయన పల్లె పల్లె నెడుతుంటే.

0: నల్ల ఓషమ్మ నాలుగో భాగము ఈడికి సంపూర్ణము. కథాన కథకులు పోలే అంజన్న, సహాయకులు పోలే బీరయ్య, డోల్వాయిద్దం పెద్దల కుమారు, గజ్జలు పోలే లక్ష్మయ్య, కథ పెద్దల గట్టయ్య, తాళము పెద్దల బీరుమల్లు, మా గ్రామము నాకింపేట, మండలు కన్నపల్లి, జిల్లా మంచిరాల్.
1: మంగళం మాదేవ.

0: సాంభవేగ సంతోషకరణ దేవత పత్తి కలిగి దేవుని కటకసం కలిగి ముట్టింది ముచ్చం పట్టింది మంగళమాచి భోజనం కలిగి నవంపతి పాత్రలా కోడి.
1: ఇప్పుడు దాంక మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం న్యాకింపేట గ్రామానికి చెందిన పోలే అంజన్న బృందం చెప్పిన నల్లపుచ్చమ్మ ఒగ్గు కథ నాలుగవ భాగం విన్నారు. ఈ కథ పునఃప్రసారం విన్నారు. ఈ కథ మొత్తం ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి. ఇది ఇయాలటి మన పురాణాలు కార్యక్రమం. ఈ మన పురాణాలు కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాలు రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఉంటుంది. రేపు రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10:32 దాటి 23 సెకండ్లు. ఇప్పుడు మధురిమ, మనసుకు హత్తుకునే కొత్త పాత మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగలిందాం ముఖ చిత్రం. చిత్రం నుంచి ఈ గీతం. గానం సంగీతం కాలభైరవ, సాహిత్యం కిట్టు విశ్వప్రగడ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిన్న. మీరు వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నీ కన్నులలో నేను చూశానులే, అది నా రూపమే అందుకనే అంటూ సాగే ఈ గీతం బంగారు కలలు చిత్రం కోసం రాసిన వారు దాశరథి. ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన ఈ గీతంలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే గాఢమైన అనుబంధాన్ని, ఒకరిపై ఒకరికి ఉన్న అమితమైన ఇష్టాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించారు. మరి ఈ గీతాన్ని అంతే అందంగా ఆలపించిన వారు రామకృష్ణ, సుశీలమ్మ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఈ వీణ పైన పలికిన రాగం నాలోన విరిసిన అనురాగం అంటూ సాకే ఈ గీతం అభిమానవంతుల చిత్రం కోసం మాటల కందని మాధుర్యాన్ని తన సాహిత్యంలో పొందుపరిచి డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన ఈ మధురమైన ఈ వీణ పాటకు స్వరరచన చేసిన వారు ఎస్పి కోదండపాణి, అంత్యహృద్యంగా ఆలపించిన వారు సుశీలమ్మ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరుంటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీత.

అల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడిందా, రాసలీల వేళ రాయబారమేళ మాటే మౌనమై మాయ జేయనేల అంటూ సాకే ఈ గీతం ఆదిత్య 369 చిత్రంలోనిది. సంగీతం అందించినది ఇళయరాజా, గీతరచేత వెన్నెలకంటి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకమ్మ.

0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు మౌనగీతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకమ్మ ఆలపించిన ఈ గీతాన్ని విందాం. మధురిమ కార్యక్రమంలో గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.
1: హలో.
2: హాయ్.
1: గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్.
1: హౌ డు యు డు?
2: ఫైన్, థాంక్యూ.
1: హౌ అబౌట్ జాయినింగ్ మీ?
2: ఓకే, ఇట్స్ ఏ ప్లెజర్.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఆఖరిగా విందాం పాడవే రాగమై వీణా లంకానాథుని రమణీయ గాథ. రాగములో అనురాగము కలిపి శివయోగములో భోగము తెలిపి అంటూ సాగే ఈ గీతం సీతారామ కళ్యాణం సినిమాలోనిది. గానకోకిల సుశీలమ్మ గారు మనసులను పరవశింపజేసేలా ఆలపించిన ఈ వీణపాట మీకోసం. రచన సముద్రాల రాఘవాచార్య, సంగీతం శ్రీ గాలి పెంచల నరసింహారావు.

ఇది ఏలటి మధురిమ కార్యక్రమం. మధురిమ కార్యక్రమం శనివారం మినహాయించి ప్రతిరోజు రాత్రి 10:30 నుంచి 11:00 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి

వర్షం కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 80% ఉన్నది. జిల్లాలో గంటకు 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. రేపు పొద్దుగల 6:10 ప్రార్థనలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. పొద్దుగల 7:15 విజ్ఞానం, వినోదం, సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు, బుడగం మధుబాబు సంభాషణలు 13వ భాగంలో వొకాబులరీ గురించి మొదటి సంభాషణ ఇంటారు. తర్వాత ముచ్చట, తల్లిపాల వారోత్సవాల ప్రాముఖ్యత. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది పి అశోక్. రేపు 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగంలో పండిత్ దీననాథ్ మంగేష్కర్ గురించి విశేషాలింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమంలో రేపు రాత్రి 9:30 18వ భాగంలో సరస్వతి రాణి గురించి విశేషాలింటారు. రేపు జమట 5:30 కతిందాం, పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుంచి వరిణి రహస్యం కథింటారు. రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపిస్తారు ఈ వరలక్ష్మి. తర్వాత స్నేహితులు కథల సంపుటి నుండి గుర్రం తెలివి కథింటారు. రచన కన్నెకంటి అనసూయ. ఈ కథను వినిపిస్తారు జి జ్యోతి. యువవాణి యోజనల కార్యక్రమంలో రేపు పొద్దుజామట్టు 5:45 ఆర్మీ శిక్షణ అనుభవాల గురించి ఊట్నూరుకు చెందిన మోనికతో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది జి గంగామణి. రేపు పొద్దుజామట్టు 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ పుర్ర కథ 8వ భాగం వింటారు. తర్వాత పొద్దుజామట్టు 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం వడ్డ్యాల కనకాపూర్ గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారాం బృందం పాడిన భజనలు మొదటి భాగం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలం కంది సాగులో మెలకువలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది పి అశోక్. ఆ తర్వాత రైతు అంతరంగంలో మక్క, వరి, పసుపు పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం లోలం గ్రామానికి చెందిన రైతు వెంకగారి వెంకట్తో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కేలెనిన్. రేపు రాత్రి 7:45 విశాఖపట్నం భోగాపురంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంపై రేడియో నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇక రేపు రాత్రి 9:40 శామే గజల్ కార్యక్రమంలో పీబీ శ్రీనివాస్ పాడిన గజల్లు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రేపటి సినిమా పాటలయాలలు రేపు పొద్దుగల 8:45 సింగిడి, పొద్దుజామట 5:00 to 5:30 మాట చెప్పును రేపు ఆటి నుండి, రాత్రి 8:00 to 8:45 హుషారింటారు. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 11:04 దాటి 35 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి 100.2 MHz ఎఫ్ఎం పై, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై రేపు పొద్దుగల 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.